0: మాత్రమే ఆచార్యుడు.
1: వి హావ్ టూ ఆచార్య, ద్రోణాచార్య అండ్ భీష్మాచార్య.
0: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: హి టాట్ దెం ఆల్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ ఆర్చరీ.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
1: భీష్మాచార్య was the master of their
0: heart. సంకల్పములంతా కూడాను పవిత్రము గావిస్తుంటూ వచ్చాడు.
1: హి సాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: హి ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: అండ్ హి వాస్ ద రిసిపియంట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
0: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: జ్ఞానంగా ఏమిటి?
1: What is wisdom?
0: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంత చదవటం కాదు జ్ఞానం.
1: It's not textual knowledge or information.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is
0: wisdom. ఒక్క దైవత్వము తప్ప అన్యము స్మరించకూడదు.
1: One should not think of anything other than
0: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవత్ విత్యార్థం.
1: All accepts should be satisfying to God.
0: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటు పడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 dinavaru
1: for 58 days.
0: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
1: And there were arrows all over, pointed arrows.
0: Kani
1: yet
0: oka neeraina kudu gutikichi taagaledu.
1: He didn't drink even a drop of water.
0: Kani talli premaku paathru kavali.
1: But he wants to receive the grace of mother.
0: Talli anugrahaniki taanu guri kavali.
1: He should certainly enjoy the love of mother.
0: Kattagadaviki poye munduga
1: before leaving the body.
0: అర్జున్ని పిలిచాడు.
1: అర్జున
0: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టాం కాదు, అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులుతా ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీవిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ
0: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
0: ఈ యుద్ధ సమయంలో అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: In the battlefield, we don't observe the harm or
0: ill. నేను వేశాను అంబులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ, సో ఐ డి.
0: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్,
0: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
1: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
0: కానీ దీనికి మేమేమైనా వగుస్తున్నారా?
1: Are you suffering because of that reason?
0: ఇది యుద్ధ సమయము.
1: It is battle time.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: During war there's no
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: It is only the triumph, victory that matters.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: Bhishma wanted one.
0: నాయన, నాకు దాహము, ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58th dinam pranam modalutunnanu.
1: 58th day I'm leaving this body.
0: Kanukane na tallini techi na notlo poyamannadu.
1: See that my mother shower water.
0: Talli Ganga Devi.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: Aa tallini techi na yokka notlo poyamannu cheppadu.
1: See that Ganga water is brought to me.
0: Tachame ammulu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి లోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అండ్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మాదే.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మా ఇస్
0: అటువంటి జ్ఞాని భీష్ముడు.
1: The one of wisdom.
0: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: He is the very personification of all forms
0: of knowledge. సర్వవేద సంపన్నుడు.
1: He has got all fluent.
0: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
1: He did everything.
0: ఎవరికి అపకారం కోరడు.
1: He didn't harm anybody.
0: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
1: After drinking the water, he ended his life.
0: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము, అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
1: As he was put to that situation by Arjuna, the relief also was given to him by
0: Arjuna. Arjuna అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: Many people have this name Arjuna. He is a liberated noble soul. The one of wisdom.
0: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: He is the very personification of all forms
0: of knowledge. సర్వవేద సంపన్నుడు.
1: He has got all fluent.
0: సమస్త సాధనలు చేసి

0: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున్
1: అర్థం తెలిసి ప్రవర్తించరు
0: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్
1: శ్రీశైలం లోపల కూడాను
0: దేర్
1: అర్జున మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి
0: అండ్ యూ హ్యావ్ నేమ్స్ భ్రమరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున భ్రమరాంబ
0: మల్లికార్జున భ్రమరాంబ
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది
0: హూ ఇస్ మల్లికార్జున
1: మల్లి అనగా జాస్మిన్
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది తెల్లటి పుష్పంగా ఉంటుంది
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటది
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్
1: కనుక మల్లికార్జున అనగా ఏమి ప్యూర్ తో కూడినటువంటి తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్
1: భ్రమరాంబ
0: భ్రమరాంబ
1: అంబ అనగా తల్లి
0: అంబ ఇస్ మదర్
1: భ్రమర అనగా తుమ్మెద
0: భ్రమర ఇస్ హనీ బీ
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీ బీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
0: as the honeybee gets into the flower of Arjuna it
1: sucks
0: and then gets its life redeemed
1: kanukane arjunatvamu chaala aneka arthalakanta kuda moola kaaranam
0: arjuna has got so many interpretations and meanings
1: kanuka arjunudu chaala goppa vaadu
0: arjuna is a great soul
1: unnatvanti brothers lopala arjunu maatrame varninchadaniki moola kaaranam emti
0: what is the reason that arjuna is extolled
1: yavari paina kodunu nishkaranamga tane villinu prayog pettina vatti vaadu kaadu
0: in fact he didn't fight with anybody without any reason
1: edo yuddhamlo cheyavalsi vachinappudu chesadu
0: he had to fight in war times
1: kaani krishnudu kudanu
0: krishna
1: arjuna rayabaraniki pamputunnaru meeru nenu evarto maatadali annadu
0: you are sending me as an emissary whom should I
1: call jarakkodudu యుద్ధం జరగకూడదు
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు
0: అండ్ దట్ వాస్ డిటర్మినేషన్
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు
0: కృష్ణ డిసైడెడ్ టు బి ది చారిటర్ అండ్ నాట్ టు ఫైట్
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు
0: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డు
1: బావగారు మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు
0: యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ యు నో ఎవ్రీథింగ్ సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని
0: ధృతరాష్ట్రంతో
1: మాట్లాడమనే
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్రం
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్
1: కానీ బుద్ధి లేదు
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్ ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హు ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్ బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు
0: అండ్ దెన్ అర్జున
1: అర్జున
0: అర్జున
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు
0: I was not fruitful in my attempt.
1: విఫలమైపోయింది.
0: I was a failure.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: So be ready to fight.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: Then Arjuna was afraid of this situation.
1: అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో.
0: In this during
1: war. ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో. ఏ నిరపరాధులను కొడతామో.
0: During war many people are going to be killed. Those who are not in
1: Krishna chakkana suchamainaatti vishayam cheppadu
0: who are not on the wrong side are going to be killed Krishna said
1: Arjuna
0: Arjuna
1: yuddhamulaku vachinatunti vaaru yuddhamuku chestare kaani yuddhamulaku raanatunti vaadu ee yokka group lo cheraru
0: those who are ready to fight will be there on the battle front not others
1: kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు
0: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు
0: ఆల్ ఆర్ గిల్టీ
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం
0: సో బీ రెడీ టు ఫైట్
1: అప్పుడు చెప్పాడు
0: దెన్ హి సెడ్
1: కానీ కృష్ణ
0: కృష్ణ
1: వీడు ఈ విధంగా

0: దానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్ బికాస్ దే ఆర్ యాక్సెప్టింగ్ టు ఫైట్.
0: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: Kanuka deeniki oppukunnaru inka ayipoyindi.
1: They accepted to fight.
0: Anna gariki vinayam cheyamannadu.
1: And they prayed to their brother.
0: Dharmajan daggariki poyadu.
1: They went to Dharmaja.
0: Dharmajaku yuddham ante asalu gittadu.
1: Dharmaja does not like any war or fight.
0: Sari athanu kodunu inka oppukoka tappadu.
1: He too had to concede.
0: Nakula Sahadevulu chaala gunavantulu.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్, దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
0: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
1: You said that we should be prepared.
0: Kani,
1: but
0: ma bavagaru shemanga vacharu.
1: The brother in law Krishna returned safe.
0: Ee oka vaartanu andinchadaniki vellaru.
1: His safe return was conveyed.
0: Naaku bavagaru shemanga raavatame maa yokka aanandam annaru.
1: The return of Krishna in all safety made us all happy.
0: Idiye maa aanandam annaru.
1: This is the cause for our happiness.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్.
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమున విషయం చెల్లించబేలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు offer poison?
0: Kala kootamuna
1: in poison
0: vishamana jalla veela?
1: And is it proper to
0: bayda daavagilo malle poola vejadallu leela?
1: Is it possible to throw flowers on fire?
0: Mushkarunde broola
1: in front of if
0: he itoktune meela?
1: Will they listen to good word?
0: Kuna jala yela ee sandhi maata nika Gopala?
1: Why this role of an ambassador, oh Gopala? Because people are ready to fight.
0: Inka mana kodu Gopala.
1: No more of speaking anymore.
0: అని చెప్పాడు.
1: He said so.
0: సిద్ధం అయ్యారు.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్ళేటప్పటికీ,
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున was fear stricken.
0: యుద్ధము చేస్తానో చేయను అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: Not that he can't fight, but
0: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: It is a factor that created
0: fear because good people
1: also
0: ఎవరిని చంపుతామో ఏమో.
1: Who are going to be killed? He doesn't know.
0: పుత్రులు పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: The parents will certainly feel miserable.
0: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: Many people will feel very bad about
0: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: They will certainly face all these difficulties in succession.
0: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: That was the feeling of Arjuna.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఇంక వద్దాం,
1: ఇంటికి
0: వెళదాం అన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ లెట్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
0: ilanti bhayam kosam nee vidyaniki enduku raavali?
1: Why should you come here when you are fear stricken, afraid?
0: Indari bandhu putra purutu guru putrunu champi bharinchutettilu.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guru putrulu champi bharinchutettilu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Naa kannulu tiruguchunnavika.
1: My head is reeling.
0: కాలము గడుపుకు కదలం ఇంటికి అన్నాడు.
1: లెట్ అస్ రిటర్న్, టర్న్ బ్యాక్ దిస్ చారియట్.
0: ఇందుకోసం వచ్చావా నీవు
1: అర్జున?
0: పిరికి పంద అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్, హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్? వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
0: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
1: వై షుడ్ యు కమ్ నౌ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: He was ready to fight now.
0: Kani taan cheyalekapoyadu.
1: But yet he could not pick up strength.
0: Appudu Arjunudiki balam andinchalani uddeshamto Krishnudu dunkadu.
1: And Krishna jumped into the chariot too.
0: Nenu yuddham chestanu annadu.
1: I am ready to fight, he said.
0: Yuddham cheyanu ani cheppavu.
1: ఇన్ ద బిగినింగ్ యు
0: మీరు యుద్ధం చేస్తే మీ మాటలు ఓడిపోయేట అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
1: కృష్ణ, యూ సెడ్ దట్ యూ విల్ నెవర్ ఫైట్, నౌ యు ఆర్ రెడీ టు ఫైట్ నౌ. కృష్ణ, యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
0: కుప్పించిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
1: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
0: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ, నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: Needu Bhishmani champudu.
1: I'm ready to kill Bhishma.
0: Ninnu kaatu.
1: I'll protect you, Arjuna.
0: Vidum Arjuna yanchu mad Bhishkavasti.
1: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
0: Kerala chanujanchu devunde dikku naaku annadu.
1: Therefore, God only should come to my refuge.
0: Yavaro naaku dikku kaadu. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: కృష్ణ, హూ ఇస్ ప్రిపేర్డ్ టు కిల్ మీ నౌ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ.
0: చూచారా, ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
1: ద కిల్లర్ విల్ బి ద ప్రొటెక్టర్.
0: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
0: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
1: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
1: భీష్మ ద వైజ్,
0: కట్టకడకు తన అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
0: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
1: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
1: And then got himself pacified, remained peaceful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
1: The history which is sacred.
0: Enniyo antaratmanto kudinatundi pavitratalanta unnai.
1: Has got so many subtle secrets behind.
0: Kaani pillalu evaru ye charitralu kuda chadavaru.
1: But the students do not read the history.
0: Ee novels kathalanta chadukuntu kurchuntaru.
1: But they read novels and stories.
0: Ee kathallo ye matram kudanu meaning undadu.
1: The novel stories are meaningless.
0: ఈ కథలు చదవటమంతా వ్యతనే.
1: ఇట్ ఇస్ ఆల్ వ్యథా, ద మిజరీ.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
1: The history shows you the divine path.
0: ఏమిటి ఆ హిస్టరీ?
1: What is the history?
0: His story is history.
1: His story is history.
0: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: It is the history of God.
0: దాన్ని మనం చదవాలి.
1: We should read that.
0: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
1: There is useless to read remaining.
0: కరుణ మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఇస్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
0: కనుకని సర్వ దేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేవిటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికి పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
0: మనం కాలంను వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్
0: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుడి దగ్గర పెడతారు.
1: Many students keep their text books in front of Vinayaka.
0: Vinayaka arpitam chesi vaatini tirigi sweekaristaru.
1: They make all offerings and then partake.
0: Anaga bhagavantudu sweekarinchinatundi oka gnanamu maaku bodhischali.
1: Meaning the wisdom of God should be given to us.
0: Anduvalla ee naadu chaala vidyarthulu chaala vinayakunni poojinchadam atyavasaram.
1: It's most essential the students worship Vinayaka.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
1: వినాయక హ్యాస్ నో డిజైర్.
0: దేనిని ఆశించడు.
1: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
1: we have to worship God who confers grace.
0: ఆగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సెక్రెడ్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారత్, యస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక, ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
0: భజన వినాశిక శాంతి నది, హరి భజన వినాశిక శాంతి నది,
2: హరి భజన వినాశిక శాంతి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagavan delivered on 8th September 1984. In this discourse, Bhagavan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagavan Vacha.
1: Dharati iti dharmaha. Jagatunu dharinchina 20-day dharmam.
2: Dharma is that which bears.
1: Ketho dharmas tato jaya. Ekkada dharmamu akkade vijayamu.
2: Where there is dharma, there is victory.
1: Dharmo rachyate rachitaha. Dharmamu rachimpabadinappude dharmam kudanu manalni rakshistundi.
2: When dharma is protected, it will be able to protect us.
1: Dharmam chara. Dharmamuni acharinchali.
2: Practice dharma always.
1: Satyam nasti paro dharma. Itti dharmamunaku satyame aadharamainatundi.
2: For this dharma, truth is the very basis.
1: Suryuni yokka rasmi yandu yedu rangulu leenamainattuga samaja sreyaskaramunakai yedu vidhamulainatuvanti dharmamullo niyaminchavalasi vachindi.
2: For the welfare of the society, seven types of dharma have been laid down, just as seven colors are mixed in the rays of the sun.
1: Modatidi satyamu.
2: The first one is truth.
1: Rendavadi seelamu.
2: The second one is character.
1: Moodavadi dharmamu.
2: The third one is dharma.
1: Nalugavadi dhamamu.
2: The fourth one is dhamma.
1: Aidavadi tapassu.
2: Fifth one is tapas or penance.
1: Aarodi tyagamu.
2: The sixth one is renunciation.
1: Yedavadi ahimsa.
2: The seventh, non-violence, ahimsa.
1: Ivanni kudanu samajamanu rakshinchi samajika shreyaskaramunakai niyaminchinatuvantivi.
2: All these have been laid down for the protection and well-being of the society.
1: Agniki dahana shakti ee vidhamuga dharmamu.
2: Just as burning is the dharma of fire.
1: Manchu gaddaku challadanamu ee vidhamuga sahajamu.
2: Just as coolness is natural for ice.
1: Vichina gulabi pushpamunaku sugandhamu ee vidhamuga sahajamu.
2: Just as fragrance is natural for a well blossom flower.
1: Chakkareku teepi ee vidhamuga dharmamu.
2: Just as sweetness is natural for sugar.
1: Jeevunaku aa vidhamuga satyaseelamainatuvanti dharmame nijamainatuvanti okka gunamu.
2: In the same way, for a human being, dharma associated and based on truth is very important.
1: Ee satyam yokka swabhavamunu ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
2: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
1: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: మొదటిది పవిత్రము.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
1: రెండవది సహనము.
2: ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
1: మూడవది పట్టుదల.
2: ద థర్డ్ వన్ ఈజ్
1: ఇవే శీలత్రయములు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
2: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
2: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
2: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
2: వాట్ ఎవర్
1: ఎంతటి పండితుడైనా,
2: వాట్ ఎవర్ స్కాలర్ హీ బి,
1: ఎట్టి పామరుడైనా,
2: వాట్ ఎవర్ సీలర్ హీ బి,
1: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వారితో సమానమన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీస్ డెడ్ ఆల్దో హీస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
2: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
2: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
2: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవునకు శీలమే అలంకారము.
2: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
2: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
2: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ నేచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
2: ఫర్ దిస్ ది వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
2: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
2: హీ హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ది బేసిస్.
1: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
2: హీ షుడ్ బి ప్రిపేర్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
2: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
1: సత్యమునకు భయపడియే జగత్తు నడుచుచున్నది.
2: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ పర్సన్స్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ లివింగ్ లైఫ్.
1: సత్యమే మానవునికి అభయము.
2: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
1: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
2: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైన యొక్క జీవము.
2: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపార్టెంట్.
1: మంచి గుణము అంటారు.
2: ఇంపార్టెంట్ గుడ్ వర్చ్యూ.
1: మంచి నడత అంటారు.
2: గుడ్ బిహేవియర్ ఇట్ ఇస్.
1: ఈ విధమైనటువంటి మంచి నడతనే లేకుండినా మానవత్వమే రాణించదు.
2: హ్యూమానిటీ విల్ నాట్ షైన్ వితౌట్ గుడ్ బిహేవియర్.
1: గుణము, సంస్కారము, నడత మానవత్వానికి శోభను అందిస్తుంది.
2: వర్చ్యూ, గుడ్ క్వాలిటీస్, గుడ్ బిహేవియర్ విల్ లెండ్ స్ప్లెండర్ టు హ్యూమానిటీ.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము, శీలము, ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వీ హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
2: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ వీ హావ్ టు మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ ఫర్ దిస్.
1: బాల్యమునందు పిల్లలు తెలిసియో తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
2: ఇన్ బాయ్హుడ్ పీపుల్ ఆర్ లైక్లీ టు కమిట్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: కానీ ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమో అని లేక శిక్షింతురేమో అని భయపడి అసత్యమాడతారు.
2: Fearing that if these things are known to elders, they might punish or they might criticize, they try to hide.
1: ఇవి క్రమక్రమేణా అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
2: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
1: కనుక మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
2: Therefore while telling truth we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
2: Only when we tell truth we'll be having that courage, that happiness and that joy.
1: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితం కాని రాబోయేటువంటి ఆదాయం కాని రాబోయేటువంటి సుఖం కాని మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
2: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రమూ వెరచరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
2: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it
1: Bhavanamunaku punadi etti aadharamu.
2: Just as foundation is very important for
1: the mansion, vedu etti aadharamu.
2: Just as the roots are the very basis of it,
1: jeevitaniki satyam etti aadharamu.
2: For life, truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింప చేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
2: ఇఫ్ యు ఆర్ షేకన్ ఇన్ ట్రూత్ దేర్ విల్ నాట్ బి ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఫర్ అవర్ ఓన్ లైఫ్.
1: ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
2: ద డైరెక్ట్ ప్రూఫ్ ఫర్ దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ హరిశ్చంద్ర.
1: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యము నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
2: ఇన్ ఆర్డర్ టు ఫాలో ట్రూత్ హీ గేవ్ అప్ హిస్ వైఫ్, హీ గేవ్ అప్ హిస్ సన్, హీ గేవ్ అప్ హిస్ కింగ్డమ్ ఇట్సెల్ఫ్ అండ్ హీ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ పెనన్స్.
1: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
2: అల్టిమేట్లీ హీ హాడ్ టు సెల్ హిజ్ ఓన్ వైఫ్ అండ్ సన్.
1: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
2: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
1: దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
2: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
2: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: Chandramati tana bharyayenu, Lohitasya tana kumarudani telisikudanu, tana kartavyamu, ikkade dharmamu, tana kartavyamu, sunkamu chellinchaka, dahana kriyalu cheyadaniki angikarinchaledu.
2: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: నేను కాటికాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
2: హీ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది డిశ్చార్జింగ్ ఆఫ్ ది డ్యూటీ యాజ్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్.
1: ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకు అని, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని, సత్యమును ఏమాత్రమును వీడక, ధర్మమును ఏమాత్రం కూడా నువ్వు విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా, రెండు నేత్రములుగా, రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
2: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
2: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ పర్టికులర్ ఎల్డర్లీ జెంటిల్మన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ హీ హ్యాడ్ ఫర్ హిస్ సన్ హీ గేవ్ ఎ గోల్డెన్ పైసే కాయిన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు హిస్ మదర్ అండ్ గెట్ ఎ రింగ్ మేడ్.
1: రెండవ దినము ఈ పిల్లవాణి యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్లపైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
2: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: తన యొక్క చింటి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
2: హీ హ్యాడ్ ఎన్ సిస్టర్.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
2: షీ వాజ్ వెరీ మిస్చువస్.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
2: She entered the room and took that gold coin.
1: అన్న ఏమిటి ఇది అని అడిగింది.
2: She asked brother, what is this?
1: ఇది బంగారు కాసు అన్నాడు.
2: He told her that this is a gold coin.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
2: She asked, from where did you get this?
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
2: He said that this has been given by a tree.
1: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
2: How would this become a tree? She
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
2: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
1: coin. ఇంకా ఏమేమో ప్రశ్నలు అడుగుతుంటుంటే వెళ్ళిపో నాకు చదువుకోవటానికి టైం లేదని చెప్పి తాను చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు. ఈ సమయాన్ని పురస్కరించుకొని ఆ చిలుపు చేష్టలు కలిగినటువంటి చెల్లెలు ఆ కాసు తీసుకున్న లోపల వెళ్లిపోయింది.
2: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna guntha todindi.
2: She went into the yard and dug a small pit.
1: Danilo ee kaasunu pettindi.
2: She put this gold coin into that pit.
1: Neellu posindi.
2: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppada anna.
2: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
2: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
2: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
1: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమో నీకు పలిచింది.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
1: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
2: He wanted to take the gold coin and ask mother to prepare a ring out of that.
1: అక్కడ లేదు.
2: He could not get the gold coin there.
1: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదరించి అడిగాడు.
2: He went to the sister and asked her whether she saw it.
1: అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్
1: అక్కడికి వెళ్లి చూసేటప్పటికి కాసు లేదు.
2: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
1: చాలా బాధపడ్డాడు.
2: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
1: పుట్టినదినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
2: On the birthday, when he should be very cheerful, he was to cry.
1: ఈ విషయము తల్లితో చెప్పాడు.
2: He mentioned this to his mother.
1: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
2: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
1: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: When the girl was asked, she said, brother was explaining like this, therefore I did it.
1: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినదినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
2: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you are not the gold coin.
1: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటిది నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
2: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎవరీ.
1: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాజ్ వన్ జగద్గురు.
1: ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
2: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
1: Aina, nayana, nee gunamulu elantivi, nee pravartana elantidi, nee nadata elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatuvanti oka upadeshanni bodhinchetuvanti vaadu.
2: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
1: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
2: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
1: అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
2: Then the great man asked him, "Well, child, what are your qualities? What is your daily life?"
1: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
2: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing things.
1: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
2: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
1: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
2: He said that drinking is the second bad habit.
1: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
2: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is the third bad quality, he said.
1: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంత్రానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
2: Then this great man asked him, "Well, child, can you give up one of these three bad qualities at least? Can you try?"
1: యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
2: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
1: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
2: Only when the body is healthy and strong, I'd be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police varu eppudu nannu pattukunedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundidi kavasunte maani vestanu annadu.
2: It is likely that policeman might not catch me frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu minchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
2: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
1: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
2: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
2: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
1: మంచి ఎండల కాలం.
2: It was a good summer day.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
2: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
2: ది హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్, సంథింగ్ లైక్ ఎ కింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్, హీ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దట్ టెరస్.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
2: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
1: Nemmadiga ee varshapu neeru padeetundi doorunlo pattukoni terrace ki ekkadu ee donga.
2: This thief managed to climb the terrace.
1: Velleetappudiki aa yokka srimantudu melukunnadu.
2: As soon as this thief went to the terrace,
1: వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
2: ది రిచ్ మ్యాన్ కుడ్ రికగ్నైజ్ దట్ ది పర్సన్ హూ కేమ్ వాజ్ ఎ థీఫ్.
1: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
2: ది రిచ్ మ్యాన్ ఆస్క్డ్ హిమ్, వెల్ హూ ఆర్ యూ.
1: అక్కడ సత్యం చెప్ప, నేను దొంగను అన్నాడు.
2: హీ టోల్డ్ బికాస్ హీ వాస్ టు టెల్ ట్రూత్ దట్ ఐ యామ్ ఎ థీఫ్.
1: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
2: In order to find out what this man's plans are, that rich man also said, "I am also a thief."
1: Aithe manam iddaru cheri ee srimanthuni intu lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
2: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
1: Ee yokka srimanthudu cheppadu, "Chudu, srimanthuni intlo manchi viluvainatundi anta untu untayi, aithe manaku taalam chevulu chikkadam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి, నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
2: దిస్ రిచ్ మ్యాన్ టోల్ ద థీఫ్, వెల్, దేర్ విల్ బి క్వైట్ ఎ ఫ్యూ వాల్యుబుల్స్ ఇన్సైడ్ ది హౌస్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కీస్, ఐ విల్ ట్రై టు జస్ట్ గో ఇన్ అండ్ మేనేజ్ టు గెట్ ది కీస్.
1: నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలి. అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది. నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్ళాడు.
2: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ, ఐ విల్ గో ఇన్సైడ్. హి సెడ్ హి వెంట్ ఇన్సైడ్.
1: కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
2: హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్. హి టుక్ ద కీస్ అండ్ హి కేమ్ అవుట్.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు. ఈ దొంగ యొక్క చర్యలన్నీ, నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఈనపు పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
2: Then this rich man said he has been watching very carefully the activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
1: Aa pettilo moodu pedda pedda diamonds nu petti vachadu ee srimantudu.
2: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకొచ్చాడు.
2: దిస్ థీఫ్ వెంట్ ఇన్సైడ్, ఓపెన్ ది సేఫ్, బ్రాట్ దోస్ త్రీ బిగ్ డైమండ్స్.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
2: దీస్ త్రీ హ్యాడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్.
1: ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
2: హౌ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ బిట్వీన్ దోస్ టూ, దే ప్లాన్.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
2: యాజ్ దిస్ థీఫ్ followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: Tammuda, oka vajram naaku, oka vajram neeku, inkoka vajranni pagalagotti deeni viluvanu lekunda chesukotam manchidi ka, idi rajuke pettestam, ee srimantudike pettestam ani aa vajram teesukoni aa pettalo betti rendu vajramlu maatrame teesukochchar.
2: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep, the third one cannot be broken into pieces, I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
1: కావలసినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
2: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
2: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
2: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
1: Palani gramamlo poi meer chudandi annadu.
2: This gentleman said, told the police, you go to such and such a village to
1: find gramamlo peru pondinatunte vaadu ee donga.
2: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
2: The police caught hold of him.
1: Itanni patti jamindar daggara teeskellaru.
2: They brought this thief to jamindar.
1: Akkada neevu ye reethiga indulo praveshinchavu, neeku ye vidhanga ee yokka vajramulu chikkinayi ani prashninchadu jamindar.
2: This jamindar questioned the thief, well, how did you enter the house, how did you get hold of these diamonds?
1: జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పెట్టి తీశాను, మూడు వజ్రాలుంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
2: హీ నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పండి, మంత్రి ఇదిగో తాళం చెవులు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
2: దిస్ జమీందార్ కాల్ ద మినిస్టర్ అండ్ జస్ట్ సెడ్, వెల్ యూ ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మోర్ డైమండ్ ఓవర్ దేర్.
1: ఈ మినిస్టర్ ఏం యోచన చేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కానీ ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా కానీ ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
2: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that particular diamond and went and reported that there is no diamond at all there.
1: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరికి పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
2: This Zamindar called the thief and said, well, you have been able to tell truth to me. Therefore, from today onwards, you are going to be my minister.
1: Satyavantude mantriga untundani.
2: Only a person who is truthful should be a minister.
1: Appude rajunu raninpa chestadu.
2: Then only a king will be able to just get a
1: king. Yedu duradrushta vashattuga vaadu dongaga mari poyinadu kaani vitunu satyavantudu ani adani paina sampurnamaina vishwasamto aa naatu nunchi nayana neevu inka donga pani dongatanam kuda cheyanakkarledu neeku samsaram kavalsinatuvanta vanta nenu isthanani aneka bodhana chesi appati nunchi aa donga sariyainatuvanti margamlo praveshinchadu.
2: This zamindar told the thief, well, unfortunately you have become a thief, your nature is not like that.
1: Satyanni pradhana ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
2: As this person practiced telling truth, automatically and in the natural course, he gave up drinking and also thieving.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
2: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ద ఎండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
2: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
2: Truth is right royal road to the life.
1: Inka dharmamu da dharmanu sthapinchina tirigi maravachchu kada.
2: After establishing dharma, it might undergo a change.
1: Dharmamu maradu, dharma aacharana marutundi.
2: Dharma doesn't undergo change, but practice of dharma undergoes a change.
1: Kanuka bhagavantudainatundi krishnudu dharma samsthapana kosam kada avatarinchindi, dharma aacharana samsthapana kosam avatarinchadu.
2: Bhagavan Krishna has taken incarnation in order to establish practice of dharma, not
1: dharma mukutayugam nandunu tretayugam nandunu dwapayugam nandunu kaliyugam nandunu eppudu kudunu dharma untune untundali.
2: Dharma has been there whether it is in krita age, dwapara, treta or kali.
1: Krutayugam lopala kaliyugam untundali.
2: In the age of krita there was kali also.
1: Ee kaliyugamlo kudanu tretayugam krutayugamlo untunnayi.
2: Even in the present age of kali there is krita age.
1: Yugamulante okati okati marpu chendinatundi kaadu.
2: It is not as if there will be a change.
1: Krutayugam chanam, tretayuga yagnam, dwapara yuga archanam, kaliyugam namasmaranani ee naalugu yugamulu yendu kudanu naalugu pravartana roopamto idi vyaktam avutu vachindi.
2: In the age of krita meditation, in the age of treta sacrifice, in the age of dwapara
1: krutayuga dhyanam, tretayuga yagnam, dwaparayuga archanam, kaliyugam namasmarana.
2: In the age of dwapara archanam or worship, and in kali
1: kanuka aya yugamulaku aya parivartanalanta kudanu aya cheriyalanta kudanu dharmane daristhu vachayi.
2: Therefore, appropriate to that particular age, the code was prescribed.
1: ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ టేక్
1: ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు.
2: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు వర్షిప్
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
2: దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు పెనన్స్
1: లేక కృతయుగం లోపల కూడాను నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్
1: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడాను లీనమై ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ఏజెస్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ డూ ఎగ్జిస్ట్
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
2: Therefore, depending upon the change in the age, there were different forms of dharma.
1: కానీ అంతర్వాహి అనేటువంటి ధర్మం ఒక్కటే.
2: But the inner flow of dharma is the same.
1: అది ఏనాటికి మారదు.
2: But that doesn't undergo any change.
1: ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది.
2: As the truth is the very basis for that, it cannot
1: change. సత్యము మారేటువంటిది కాదు.
2: Truth will never change.
1: Truth is one, not two.
2: Truth is one. There are no two things.
1: కనుక ఎప్పటికీ త్రికాలములు యందు త్రిలోకములు యందు త్రిగుణములు యందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిది సత్యం.
2: ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఆల్ త్రీ సర్కమ్స్టెన్సెస్ అండ్ త్రీ గుణాస్ ఇట్ ఇస్
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను ఏకతత్వంగా ఉండేటువంటిది సత్యం.
2: ట్రూత్ ఈజ్ వన్ అండ్ కామన్ వెదర్ ఇన్ ది టైమ్ రిలేటెడ్ ఫ్యూచర్ పాస్ట్.
1: ధర్మము అనేటువంటిది మారేటువంటిది కాదు.
2: Therefore, dharma does not undergo a change.
1: Manam duty anetuvanti madhya madhya maripothu untayi.
2: Duty undergoes changes intermittently.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడున్నాడు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్,
1: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మము అంటాడు.
2: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
1: ఎంత వరకు?
2: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
2: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ది ఆఫీస్. దట్
1: ఇస్ మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే.
2: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
2: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
2: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
2: అండ్ డూయింగ్ injustice and taking to wrong causes,
1: ee anyayam lopala dharmam sampadinchatam na yokka dharmamu antadu.
2: By wrong means to earn money is my duty, he says.
1: Ujyogam cheyatama tana dharmamu, vyaparam cheyatama tana dharmamu, abaddham aadatama tana dharmamu, leka dharmam sampadinchatama tana dharmamu.
2: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money?
1: What ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam etta avutundi?
2: When so many changes come about in duty, how can it be called dharma?
1: Kartavyamuluga manam cheppavachchu.
2: These may be described as only duties, not dharma.
1: Dharmamu ante deeniki sariyainatundi arthamu okati untundali.
2: There is a proper meaning for this word dharma.
1: Edite vaani swatantramunaku addu tagalakunda nadicheetundi yokka kriyane dharmamu antaru.
2: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Oka pedda karra pattukoni neevu main road lopala dan ishtam vachinattu tipputu pothunnav.
2: Holding a long stick in the main street, you are moving it about and walking.
1: Idi public road, naa ishtamu naa dharmamu antavu.
2: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
1: Neevu ee karranu tipputu pothunte ade road lopala ediru vacheetundi vyakti ee karra nunchi tappi పెంచుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయం పనుతాడు.
2: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలు నువ్వు ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
2: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
2: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదేవిధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్, ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటి వంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
2: ఈ వీచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితములో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
2: This is in a way a duty which has to be performed for the sake of setting an example and ideal.
1: ఇది మన నిత్య జీవితములు గృహస్థ ధర్మంలో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపెడుతున్నాం. కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటి వంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా

0: మన నిత్య జీవితంలో గృహస్థ ధర్మంలో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపెడుతున్నాం.
1: ఇన్ ది డైలీ లైఫ్, ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ త్రీ వర్డ్స్.
0: కర్తవ్యం ఒకటి,
1: వన్ ఈస్ కర్తవ్యం డ్యూటీ,
0: రెండవది సంబంధం,
1: సెకండ్ ఈస్ సంబంధం,
0: మూడవది నిర్బంధం,
1: ద థర్డ్ వన్ ఈస్ నిర్బంధం కంపల్సరీ.
0: సంబంధం, నిర్బంధం, కర్తవ్యం.
1: సంబంధం అసోసియేషన్, నిర్బంధం కంపల్షన్, కర్తవ్యం డ్యూటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: నీవు రేపటి దినం సండే,
1: టుమారో ఈజ్ సండే,
0: నీకు హాలిడేగా ఉంటుంటుంది,
1: టుమారో ఈజ్ ఎ హాలిడే ఫర్ యూ.
0: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
1: యు వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
0: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది,
1: సడన్లీ యు డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
0: అప్పుడేమనుకుంటావు, నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
1: యు మే థింక్ దట్ ఇఫ్ యూ వాంట్ ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ది నెక్స్ట్ డే యు వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ, యు మే క్యాన్సిల్ దట్.
0: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
0: ఇది నీకు సంబంధం
1: నెక్స్ట్ సండే.
0: దిస్ ఇస్ ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
1: దిస్ ఈస్ యువర్ ఫ్రీడమ్.
0: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీవే దట్ యూ వాంట్.
0: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
0: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
1: In connection with examination, the vice chancellor has commanded all the teachers to assemble in connection with some examination.
0: ఈ ఎగ్జామినేషన్ కమిటీ కనుక ఒక తప్పదు.
1: As this is an examination committee meeting, one has to go.
0: నీకు జ్వరం వచ్చినప్పటికీ ఏ సాడన్ పిల్లో ఏ కొడమీనో పేర్చుకొని నీవు తిరిగి అక్కడికి వెళ్ళక తప్పదు.
1: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
0: ఇది నిర్బంధం.
1: This is compulsion.
0: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
1: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
0: ఇది నీ చేతిలో లేదు.
1: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ఈ రెండు సమానంగా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ.
0: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ డ్యూటీ?
0: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
1: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
0: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్న జగడం వేసుకున్నారు.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
0: భార్యను రూమ్ లో చాలా తిట్టినాడు.
1: Inside the room, the husband admonished the wife very
0: severely. Chala kopanga untunnadu.
1: She was very angry.
0: Tiriki drawing room ichinappudiki oka friend vachesesinadu.
1: As soon as he entered the drawing room, a friend had come by.
0: Aa friend chuste hello ani navutu vachadu.
1: As soon as he saw the friend, he began greeting him hello.
0: Aa friend ni kurchomani cheppadu.
1: He asked the friend to be seated.
0: Ee friend daggara chala navutu unnadu.
1: With the friend, he was smiling.
0: Mari lokalu poyyadu bari coffee kavala chey annadu.
1: Then he entered the house and with a serious tone he commanded,
0: rendu cup coffee tayar chey annadu kopanga.
1: Angrily he commanded her to prepare two cups of coffee.
0: Anaga mitrulu daggara aanandanga undinattuga baryaku teliyakoddu, barya daggara kotlaadinattuga mitruniki teliyakoddu.
1: The someone substance of it is, he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
0: Idi kartavyam.
1: This is duty.
0: Not duty.
1: Kartavyam. This is kartavyam.
0: Ee naadu ee kartavyamu kuntupadipoyindi.
1: These days, this, there is a defect in implementing
0: kartavyanni manam poshinchukovatame niji dharmam.
1: We have to develop this kartavyam. This is our
0: ee kartavyanni manam poshinchukunte మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
1: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్, వి విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
0: ఈనాడు అది క్షీణించిపోయింది.
1: దీస్ డేస్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
0: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకు మిత్రుడు చూసినప్పటికి గెట్ అవుట్ ఓ అని వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
1: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
0: కనుక మన సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరైనటువంటి కర్తవ్యం.
1: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.

0: ఈ గృహస్థునికి సరి అయినటువంటి ధర్మం.
1: దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: అనగా గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవాలి.
1: దట్ మీన్స్ హీ హాస్ టు కేర్,
0: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
1: హీ హాస్ టు లివ్ ఆనెస్ట్లీ.
0: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
0: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వి వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
0: దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమా అన్నారు.
1: This has been also described as dama.
0: ఈ dama అనగా ఇంద్రియ నిగ్రహము అని.
1: Dama refers to sense control.
0: ఈ dama అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా dama.
1: If one does not have sense control, as was explained the other day, it becomes mada.
0: Dama అనేటువంటి trip చెప్తే మదం అయిపోతుంది.
1: When dama is turned the other way, it becomes mada.
0: Mada అనగా ఏంటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
1: Mada refers to arrogance. It is a bad quality.
0: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
1: A person who has acquired this particular quality of
0: dama, sakshara antaru.
1: He gets the title of sakshara.
0: సాక్షరా అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది.
1: ద సేమ్ వర్డ్ సాక్షర, ఇఫ్ ఇట్ ఇస్ టర్న్ ది అదర్ వే, ఇట్ బికమ్స్ రాక్షస ఆర్ డెమన్.
0: కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ, వి హావ్ టు హావ్ సెన్స్ కంట్రోల్ అండ్
0: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెన్స్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
0: అర్జున, ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలిచమని చెప్పాడు.
1: అర్జున, స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
1: యు షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
0: నీ ఆజ్ఞలో ఇంద్రియం ఉంటుండాలి.
1: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: ఇంద్రియములకు దాసుడు కారాదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియ.
0: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
1: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
0: నీవు గుడాకేశుడవు.
1: You are gudakesa.
0: Anaga indriya nigraham cheyagalinattu vaadavu.
1: You are the one who has
0: appude neeku ee rushikeshudu chikku labhistadu.
1: Only because you are having sense control.
0: Neeku gudakeshudu kaaka rushikeshudu neeku labhyam kaadu annadu.
1: Without you are having sense control, you cannot get the master of senses.
0: కనుకని ఈ సాంఖ్య యోగం లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడాను బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
1: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్, బట్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
0: ధర్మము, న్యాయము, దమము, తపము, త్యాగము, అహింస, ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం.
1: This truth may be compared to the one which has got seven colors like the rain.
0: కనుకనే మొట్టమొదట మనము భగవద్గీత శ్లోకములు కంఠస్థం చేయటం కంటే మొట్టమొదట ఈ గుణములను మనము అభ్యాసంలో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకములు ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: బిఫోర్ వి మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత, we will have to develop good qualities, practice them and try to understand the meaning of this shloka.
0: Karuka krama kramena ee shlokamlo meeru enta siddhato nerchukovadaniki prayatnistunnaro ade vidhamgane ade siddhato ee shlokamlo endunnatundi gunamulu kudanu aacharinchadaniki anta siddhato meeru mundanje veyalani nenu aashisthunnanu.
1: Swami is wishing that those of us who have been practicing learning of these slokams with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these slokams.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness. You are tuned to Disco Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

సకల తీర్థములకేగా అన్యుల బోధించవచ్చు తాపోవచ్చు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yajnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. Jnanamulannintikantenu Atma Jnanamu Uttamamainatundi.
0: Of all the types of knowledge, knowledge of Atma is most sacred.
1: Ee prapanchamulo bhautika jnanamu, vaijnanamu, sangeeta jnanamu, sahitya jnanamu, nutya jnanamu, chitra jnanamu, silpi jnanamu, inka enniyo bhautika jnanamulu anekamuga kanipinchutunnavi.
0: In this world, there are various types of knowledge associated with the science, the music, the architecture, the sculpture, and the like.
1: Prakrutamainatuvanti jnanamulu enni sampadinchukunnappatikini aadhyatmika jnanam anetuvantidi, atma jnanam anetuvantidi okkati lekundina ivanni kudanu shanti sugamulanu chekurchalevu.
0: One might acquire all these sciences and the knowledge of the world, but if one doesn't acquire and master the knowledge of Atma, one would not be able to enjoy happiness and peace of mind in his life.
1: Prapanchikanga kirti pratishthalanu andukoni undavachchu.
0: In a worldly sense, one might have accomplished honor and name and fame.
1: ఉన్నత పదవులు నిలవచ్చు.
0: హీ మైట్ హావ్ ఆల్సో ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ ఇన్ లైఫ్.
1: కానీ ఆత్మానందము లభించవలనన్న ఒక్క ఆత్మజ్ఞానమే అవసరం.
0: బట్ ఇఫ్ వన్ వాంట్స్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ఆత్మా, వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా.
1: అది లేకుండినా నహి నహి రక్షతి దుఃఖం కరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: If one doesn't have the knowledge of Atma, one would never be saved.
1: Ye jnanamu anekattamuloni ekattamunu mrutyuloni amrutattamunu chupinchunu atti jnaname atma jnanam.
0: Atma jnana is one which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: ఇట్టి ఏకత్వమును గుర్తించినటువంటి యొక్క వ్యక్తికి మాత్రమే సర్వజ్ఞుడని చెప్పవచ్చును.
0: దట్ పర్సన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఆమ్నిషియంట్ వన్ హూ రికగ్నైజెస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇలాంటి సర్వజ్ఞత్వమును సాధించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా అలోన్ is the right royal path.
1: Lokamulo aneka vidyalanu abhyasinchavachunu.
0: One might learn different types of knowledge in the world.
1: Panitugani peru prakhyatulanu pondavachunu.
0: One may get a name of being a great
1: kalakarudu kavachunu.
0: He may be an accomplished artist.
1: Kani atma jnaname lekundina ivi anni kudanu nirupayogamulu avutayi.
0: But if one doesn't have the knowledge of atma, all these things would be useless.
1: Tarati shokamatmavit annadi upanishattu anaga శోకమును నివారణ గావించేటువంటిది నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మ జ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక్క శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu Kevalamu Chitta Suddhi Kalainatunti Vyaktulaku Matrame Labhyamavutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta Suddhi Labhinchetunti Markam Emiti.
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaramu.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yukta shaktulu, deeniki sariyainatuvanti margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సీక్రెట్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధియే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్
1: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: Gnana adiyavatu kaivalyam idi mochamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘ సేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కాని పవిత్రమైనటువంటి పఠనాలకు కాని విద్య అవసరం కదా.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Yatti vidyalu manamu laukikamainatuvanti vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ఏకత్వమునకు భిన్నముగా ఆవించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుడిని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith
1: in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: Swartha sapriyojana nimittam yerpadetunte vishwasamule adhikanga kanipistunnavu kaani paraatmamainatunti paramaatma sambandhamainatunti aatma sambandhamainatunti vishwasamulu chaala takkuvuga unnavu.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and self-interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: ఈనాడు విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇవి కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నవి.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: ఇట్ ఈస్ డిక్లర్డ్ దట్ ద పర్సన్ హూ ఈజ్ మై డివోటీ అలోన్ ఈజ్ డియర్ టు మీ.
1: నీవే తప్ప నితత్తరం వెరుగ, అనన్య భక్తి అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానము.
0: వేర్ దెర్ ఈస్ ఎర్నెస్నెస్ దేర్ యూ గెట్ విజ్డమ్.
1: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానము అక్కడ సాధన.
0: వేర్ దెర్ ఈస్ ట్రూ విజ్డమ్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన.
1: ఎక్కడ సాధనో అక్కడ సాధ్యం.
0: వేర్ దెర్ ఈస్ స్పిరిచువల్ సాధన యు ఆర్ లైక్లీ టు రీచ్ ద గోల్.
1: ఈ సాధ్యం అన్నను, పరమభక్తి అన్నను, అనన్య భక్తి అన్నను ఒక్కటే.
0: సాధ్యం, పరమభక్తి, అనన్య భక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: Whether it is Atma Jnana, Paramatma Jnana, Adhyatma Jnana, their goal is the same.
1: ఇవన్నీ కూడాను పరతత్వమునకు పర్యాయ పదములు.
0: These are all synonyms for the transcendental principle.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: If you want to become such a devotee, it has nothing to do with the worldly type of education or the caste, the community, the nation, the religion, the sex, and nothing whatsoever.

0: ధర కుచేలుండెంత ధనము కలిగియుండే, గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విధురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేల హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? అండ్ హౌ వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ధ్రువ? హౌ మచ్ ఆఫ్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్? హౌ మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిడ్ విధుర హ్యావ్? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
0: pandishya prabhavam kaadu deeniki aadharam.
1: It is scholarship is not required either.
0: దీనికి కావాల్సినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఈజ్ ప్యూర్ అండ్ చేస్ట్ లవ్.
0: కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము,
1: బట్ టుడే సెల్ఫిష్నెస్ అన్సేక్రెడ్నెస్
0: ఈ కుంటి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today man is trying to contemplate God with a dirty mind.
0: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: God will not reveal himself to such a polluted mind.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with all the three put together, then only one would be able to see God.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: Today man thinks in one way and man's deeds are different.
0: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యము కాడు.
1: A person who is egoistic and who is showy, God will not reveal himself.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, దే విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్, వితౌట్ సెల్ఫిష్ థాట్ అండ్ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్.
0: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకునేటకు సర్వులకు అధికారం ఉంటుంది.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్త్యానుసారము వారి వారి సాధనను పురస్కరించుకొని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: బట్ ఫర్ ఎవ్రీ వన్ దేర్ ఆర్ సర్టన్ డ్యూటీస్ ఎంజాయిన్డ్ ఆన్ హిమ్ బై ది స్క్రిప్చర్స్.
0: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి.
1: One type of action which has to be performed is nainitika.
0: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
0: Nishiddha karma ani modavadi.
1: The third one is nishiddha karma.
0: Prayachitta karma ani nalugavadi.
1: The fourth one is prayachitta karma.
0: Ee nalugu kudunu prati manavudiki tappani sariga అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే, నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి యొక్క కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొఫెషియేటింగ్ the different types of stars and planets also may be described as
0: surya grahanamu chandra grahanamu kodanu yerpadutuntai alanti samayamlo manamu aa grahamulu shanti nimittamai chesetunti karmalu kodanu naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
0: Ee samanyamainatunti yokka manavulu samsara jeevitamunu gadapetunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time. To have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundu sukhamunu anubhavinchali.
1: He should enjoy this world
0: while iha paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetuvanti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
0: Loka sarastha sukhino bhavantu. Ee yuga yugamuna nundi tarataramana nundi kudanu hindu jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
0: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితము.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యూ
0: అనుకునే దీనికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్. సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ హ్యాస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివన్నీ కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం ఇదం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
0: Karukane drishtini battiye srishti unnadi.
1: The entire creation depends upon your own vision, your own gain.
0: Mana netramunu battiye shastram untundi.
1: The entire scriptures depend upon your own way of looking.
0: Mana manalo undinatundi yokka manobhavamulu yokka lokanni manu nirmalanga unchukuntaku prayatninchali.
1: Therefore we have to make an effort to have a pure world in our own minds.
0: Kalukara pavitramainatundi yokka manastho prarthanalu salipinappudu paramartha tattvam anetundi అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: Therefore, if you only you can pray the ultimate almighty Lord with a sacred mind, you would be able to just get the correct fruit.
0: అప్పుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి ఒక మార్గం.
1: The most important thing is with a feeling you have to pray.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: If you want to pray like that, this yajnas yaga are incidentally going to help.
0: Ee swarthamu parathamu ishamu paramu rendinti yokka cherikiga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
0: Ishamuna sukhimpa hematarka vidya paramuna sukhimpa dhamma vidya.
1: The hematarka vidya, the education associated with world will give you joy in this world. And Brahma Vidya will give
0: you... Laudike Vidya lalli ikudunu, ihamunuka maatrame anandamunu chekochagalavu.
1: All the education, the worldly education will give you only joy in this world.
0: Brahma Vidya, tanayokka paralokamunu kudunu, anandani andinchadaniki veeluga untundi.
1: Knowledge of Brahma will give you the real joy and real happiness.
0: Kanukane, kamya karmalanaga, tanaku, తన లోకములకు తన వారలకు సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గముని.
1: కామ్య కర్మస్, ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
0: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములు అన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
0: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
0: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
1: Your mind depends upon the food that you take.
0: Kalukare sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aharamulu poorti nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirants should give up food which is associated with either rajoguna or tamoguna.
0: Madhyapanamu, mamsaharamu ityadi mattu padarthamulu anni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
0: Yetti aharamu atti talampulu.
1: Your thoughts depend upon the food.
0: Kanukane manamu nishiddha karmalanuga manamu tyajinchavalsinatundi karmalu pratyekanga konni untunnavi.
1: Nishiddha karma therefore refers to the types of actions which you have to give up.
0: Idi ahara vihara nimittamai manu acharinchavalsinatundi pradhana kartavyamu.
1: These are all things which are associated with the type of food and the type of habit that you have.
0: Nenu etti pravartanalo nenu untunnanu ani kalakataanu parichinchukovali.
1: One has to examine for oneself what type of behavior he has.
0: Nenu cheppina maataku talachina talapuku naa pravartana sariga unnada leda ani chintinchali.
1: Is there synchronization between my thought, word and deed? One has to think for oneself.
0: Kaani naa talampu evariki teliyadu kada ani neevu maatalyandu పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు వెరుగరు కానీ లోకేష్ తెలుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్, అదర్స్ మే నాట్ బి నోయింగ్, బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిత్తా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: You may hide your thoughts from the world and worldly people, but the one who is established in your heart, he knows everything.
0: లోకాన్ని వంచవచ్చు.
2: యు మే డిసీవ్ ది వరల్డ్,
0: లోకాన్ని మరుగుపరచవచ్చు.
2: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్,
0: లోకానికి కన్నులు కంతలు కట్టవచ్చు.
2: యు మే క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్,
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
2: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా ఈ ఫలము మనకు తప్పినది కాదు.
2: Someday or the other, you are bound to get the fruits of your own thoughts and
0: karma phala siddhantamunu matramu tappaka visheshinchaka veelu kaadu.
2: You must believe in the theory of karma.
0: Kanuka karma phala siddhantamunu angikarinchinatundi ee pavitramaina bharat desham,
2: bharatiya culture is one which believes in the action and the fruits thereof.
0: Kanukare bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu కర్మమునే వృద్ధి పొంది కర్మమునే చను. కర్మము నరునకు దైవము, కర్మము సుఖ దుఃఖములకు కారణమిలను.
2: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఇస్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, ఫర్ జాయ్, ఫర్ సారో, ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కారణం కర్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
2: ది లింబ్స్ ద యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్, ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
0: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్, there is a need for taking sattvic food.
0: Idi mitamu ganu hitamu ganu kuda undali.
2: The sattvic food also must be in proper
0: dosage. Aharamani kudanu adhikanga manu bhujincharadu.
2: Even if it is sattvic food, you should not eat in excess.
0: Kevalam jeevitam antayi kudanu loka sambandhamainatundi okka karmalu ende manamu deenini ankitam gavincharadu.
2: We should not dedicate all our actions only for the sake of worldly earnings.
0: జీవితము దీర్ఘ ప్రయాణము.
2: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను, సాత్విక ఆహారం అని కూడాను అధికంగా మనం భుజించరాదు.
2: Even if it is sattvic food, you should not eat in excess.
0: Kevalam jeevitam antayi kudanu loka sambandham.

0: పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
1: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పూర్వం ఉండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మారినటువంటి యొక్క పైర్లంతా పెరికి వేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇట్ ఈస్ నెససరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
1: ఆఫ్టర్ యు రిమూవ్ ద వీడ్స్ యు హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ దెన్ ఓన్లీ యు కెన్ సో ద సీడ్స్.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
1: దెన్ ఓన్లీ యు విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ దెన్ ఓన్లీ యు విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దీస్ నిషిద్ధ కర్మస్ యాక్షన్స్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: నాలుగవది,
1: ఫోర్త్ వన్,
0: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
1: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫార్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
0: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
1: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
0: కొన్ని వీటి పాప పరిహారార్థమే మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
1: In order to pay for and expiate these types of sins,
0: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
1: There are certain ways which have been experienced and which are by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what path
0: అనేక సాధనలో కూడాను వాళ్ళు సాధించి శోధించి
1: they have entered into certain spiritual exercises, they have inquired into
0: మానవులకు అవసరమైనటువంటి యొక్క మార్గములు కూడాను బోధించినారు.
1: They have also taught the certain things which are useful for man.
0: అవియే పవిత్ర క్షేత్ర దర్శనములని, పవిత్ర నదీ స్నానములని ఈ పాప పరిహారార్థమై కొన్ని నియమములు నియమించుతూ పోయారు.
1: ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్ యు హ్యావ్ టు విజిట్ సర్టన్ సేక్రెడ్ ప్లేసెస్ పిల్గ్రిమ్ సెంటర్స్ అండ్ యు హావ్ టు టేక్ బాత్ ఇన్ సర్టన్ సేక్రెడ్ రివర్.
0: దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
1: to get a vision of the Lord, you will be able to overcome the sins. And if you were to touch the Lord, you would be able to overcome the
0: sins. Manavuni yokka manasika shanti nimittamai manasika pavitrata nimittamai konni vidhamainatundi yatralu kuda manam cheyali.
1: For the sake of the peace of mind and the sacredness of mental activity, you have to undertake pilgrimage.
0: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్తశుద్ధితో నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
1: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
0: కొంతమంది మొక్కులు కూడాను కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
1: Some people would have taken vows in a very strange way.
0: Oh, Venkatramana Swami, naa karyamu, naa biddalu pelli, naa kodukulu chakkaga uttirulai, chakkaga pass ayitegina, nenu vachi, naa kodukulu cheta, neeku athariki talalo undetundi okka ventrukulu neeku arpistharani mokkuntaru.
1: One vow may be that he may say, if I get all prosperity, if my son passes in the examination, and if everything goes well, well, I will bring my son to you, O Venkatramana.
0: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి యొక్క చిత్రమైనటువంటి యొక్క మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
1: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే, అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పెర్హాప్స్
0: పేపర్ లో ఉంటుందాది, 10 లక్షల లాటరీ ఉంటుందాది.

0: స్వామి ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు. అనదర్ టైప్ ఆఫ్ వాయిస్ స్వామి, వెన్ దెర్ ఈస్ ఎ లాటరీ విచ్ ఈస్ లైక్లీ టు గెట్ 10 లాక్స్ ఫర్ దిస్ ఫస్ట్ ప్రైజ్, ఇఫ్ ఐ గెట్ దట్ పర్టికులర్ థింగ్ ఐ ఆఫర్ యూ 100 రూపీస్. ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి. వెన్ వన్ అండర్ టేక్ సచ్ వర్క్, వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ డూ దే హ్యావ్ టువర్డ్స్ గాడ్, దిస్ హ్యాస్ టు బి ఎగ్జామిన్ బై అస్. నీ 100 రూపాయల కోసం భగవంతుడు అక్కడ కాచుకొని ఉంటున్నాడా? Do you think that God is waiting for your 100 rupees?
1: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantudiki nee vicheyatundi 100 rupayalu entadi?
0: For God who is omnipresent, omnipotent and omniscient, what is
1: tana gaurikamlopane aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachedattu cheyi anige chesedevaru bhagavantude. Taane 10 lakhala tanaku andistunte taanu 100 rupayalu inka bhagavantudiki emi andinchatam?
0: Look at
1: ee enta telivu takkuva.
0: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God who has got that capacity, where is the need for this 100 rupees?
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకొని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
1: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
0: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
0: This is not a proper prayer, this is not proper devotion either.
1: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
0: There is one most valuable thing which you have with you.
1: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
0: That is the valuable heart. You offer it to God.
1: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈస నాకు మరి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవిచ్చినటువంటిది నీకు అర్పిస్తున్నాను, ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
0: మీరా హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, whatever heart you have given, that alone I can offer to you. I don't have anything else. This is proper type of devotion.
1: Ichchini devar,
0: who has given you?
1: Neeve.
0: It is you who has given.
1: Neeku neeke arpitam chestunnanu.
0: I can offer that which you have given to you.
1: Kaani intati vivekam andariki kaligatam ledu.
0: But unfortunately all people do not have this kind of wisdom.
1: Gangalo nilchukuntaru, Godavari lo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavayana maha, Narayana maha, మాధవాయన మహా, గంగ నీళ్లు గంగకే అర్పితం చేస్తున్నారు. తాను ఏదో వీడి తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
0: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
1: నీవు చేసేది ఏమీ లేదు,
0: యు ఆర్ డూయింగ్ నథింగ్.
1: నీవి కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
0: If you have a pure heart, it is he who does. Whatever is to be done will be done by him.
1: Pasi biddanu talli tottallo pandabedutundi.
0: Mother keeps the innocent small child in the cradle.
1: Kaani anni talli paina aadharapadinatundi ee biddaku talliye chalachanamulakunu aa avasaranni patti taane bidda seva chestu vastuntadi.
0: The mother knows how to take care of the child according to the needs of the child every time. When she places entire trust in mother,
1: anaga saranagati ainatunti yokka sadakunaku sarvamu kudanu bhagavantude chusukuntadu.
0: For an aspirant who has surrendered himself totally, God will look after him.
1: Aithe andarikini itti pavitramainatunti unnata sthayi manaku labhinchatam ledu.
0: But all people are not able to attain this state of surrendership.
1: ఇది చేత కాదని కూడా నువ్వు మనం నిరుత్సాహంగా నిస్పృహకు మన గురి కాకూడదు.
0: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఫీలింగ్ డెస్పరేట్ విత్ ది ఫ్యాక్ట్ దట్ యు
1: మన ప్రయత్నం మనం చేయాలి.
0: వాట్ ఎవర్ వీ క్యాన్ విల్ హావ్ టు డూ.
1: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా నువ్వు చేరుతుంటాది.
0: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
1: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
0: We have to make an effort to do whatever we have to do in the proper way with a pure heart.
1: Shastramulu, Vedamulu, Itihasamulu, Puranamulu, Upanishadulu, ivanni kudanu మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి సోపానములే.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
1: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
1: శాస్త్రముల యొక్క సారము,
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
1: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
0: The goal of everything is only God.
1: Margamulu veru veru,
0: the ways are different.
1: Kani margamulu praskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
0: It is foolish to think that God is different because the paths are different.
1: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nundinchukoni danyulu kavadaniki tagina krishi manam cheyali.
0: Therefore we have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
1: Manam enno rakamulaina pushpamulato pooja chestunnamu.
0: We are worshiping the Lord with a different type.
1: Kontamandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
0: Some people think that they'll have to worship the Lord with rose.
1: Mari kontamandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
0: Some people think that they'll have to offer lotus flower.
1: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్, ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్, ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్, అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
1: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
1: యూనివర్స్ ఈజ్ సర్వభూతాంతరాత్మ.
0: ఎంటైర్ వరల్డ్ ఈజ్ saturated and permeated
1: అందరి దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
0: If you recognize that it is only the same God, the one God who is the resident of all hearts, how is it difficult to practice anything at all?
1: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
0: But we are only uttering the unity or the unifying principle, but we are practicing the diversity.
1: Kontamandi daivaniki droham cheyataniki prayatnam chestuntaru.
0: Some people are trying to deceive even God.
1: Kani idi varu daivaniki droham chestunnaru anukuntaru. Chala porapatu daivaniki evaru kudanu droham cheyaleru, tanaku taanu droham chestunnadu.
0: They think that they are deceiving God, but certainly it is impossible to deceive God. He is deceiving himself.
1: Yetti kuchitamainatundi bhavamulu kaani, yetti vanchitamainatundi bhavamulu kaani, yetti kuyuktulato koodina bhavamulu kaani, idiki tanantaru vanchana chesukotame kaani daivatvanni vanchana cheyatam ye matram kodaru kudaradu.
0: With whatever crooked thoughts, with whatever deceitful thoughts one may be indulging in, this will be deceiving himself. You can never deceive God.
1: Kanuka manchi chesina chedda chesina tanaku taanu chesukotame.
0: Be it good or bad, whatever one does, he is doing it for himself.
1: Kanuka ikti satyanni gurtinchi manavudu samasta jeevulu yokka aanandamunu samasta jeevulu yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
0: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
1: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
0: The yagnas and the agas are performed for the peace of the world.
1: Anaga emi daivamunu prasannulu gavinchinappudu prasannuni gavinchinappudu jagattanta prasannataga untadi.
0: The whole idea behind that is if you can please God, the entire world is pleased.
1: Kanuka daivamunu prasannulu gavinchukuneetundi okka margame ee yagni agadi kratulu.
0: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
1: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
0: There is one more inner significance in this.
1: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
0: It is God who has given everything to this world.
1: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
0: The duty of a sadhaka is only to return what God has given him.
1: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
0: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
1: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
0: In the worldly view, we think that we are offering something to God.
1: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
0: We get the feeling as of joy and happiness only when we offer. దీనిని
1: పరిష్కరించుకునే వేదమునందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
1: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
0: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
1: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
0: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
1: సమాజంలో మనం ప్రవేశించాలి.
0: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
1: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీస్ ని సేవించాలి.
0: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
0: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది నాలెడ్జ్, హౌ కెన్ హీ జస్ట్ బ్రింగ్ అబౌట్ పీస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్?
1: విశ్వశాంతి సమాజ శాంతిపై ఆధారపడి ఉన్నది.
0: పీస్ ఆఫ్ ది వరల్డ్ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది సొసైటీ.
1: సమాజ శాంతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నది.
0: పీస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: వ్యక్తి శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
0: ఓన్లీ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ ఎంజాయింగ్ పీస్ హీ కెన్ మేక్ ది
1: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
0: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
1: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
0: The individual, the society and the world are three forms of the same entity.
1: Anyonya ashrayalu,
0: they are mutually dependent.
1: Avinabhava sambandhalu,
0: there is integral relationship between them.
1: Kanuka vyakti yokka aanandanni motta motta manam abhivruddhi parchukovali.
0: Therefore we have to develop the individual happiness.
1: Ee aanandanni manam samajamulato nimpali.
0: We have to fill the society with the joy which individual gets.
1: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
0: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్ యూ హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
1: ఈ సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
0: ఈవెన్ వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్ యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
1: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
0: యూ షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ solitariness and selfishness like a drop of oil in water.
1: Yavarni deshinchakodadu.
0: You should not hate anyone.
1: Idi e Bhagavad Gita yokka saramsham.
0: This is the essence of
1: advesha sarvabhutanam.
0: Don't hate any living being.
1: Yavarni deshinchina ninnu nivu deshinchukunna vaade.
0: Whomsoever you hate, you are hating yourself.
1: Na talli, na tandri, na akka, na chellalu, na putrulu, na bharya ani inta maatrame kevalamu oka sankuchitamainatuvanti yokka chinna kutumbanga nuvu bhavincharadu.
0: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
1: Meer vishya kutumbanga nuvu bhavinchali.
0: You must have the concept of
1: hrudayanni vishalamaga chesukovali.
0: You should broaden your heart.
1: అప్పుడే ఆ విశాల హృదయం నందే దైవం నివసించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
1: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగభావమును, వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
0: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
1: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
0: Whatever words were uttered by the maharshis of those days, they have taken the shape of
1: mantramulu veru matalu veru kadu.
0: Words and mantras are not different from each other.
1: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdam kudanu mantra swarupanga roopondindi.
0: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
1: Taavu pettinatundi prati padam kudanu oka punya kshetranga roopondindi.
0: Wherever such a person
2: puts his foot, it becomes a pilgrim center.
1: చూచిన చూపులన్నీ కూడా నువ్వు పవిత్రమైనటువంటి యొక్క సౌందర్య చూపులుగా మారిపోయినాయి.
2: వాట్ ఎవర్ లుక్స్ ఆర్ గివెన్, ఆల్ దోస్ లుక్స్ విల్ బి సేక్రెడ్ లుక్స్.
1: కానీ సర్వత్రా వారు శివం మంగళకరంగా చూస్తూ వచ్చారు.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ ఆస్పిషియస్,
1: సర్వమును సుందరంగా భావిస్తూ వచ్చారు.
2: ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్,
1: సర్వము కూడా నిత్యంగా భావిస్తూ చూచారు.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్,
1: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
1: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం,
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
1: హృదయం శివం,
2: ఆత్మ ఈజ్ సత్యం,
1: మన భావం సుందరం.
2: హార్ట్ ఈజ్ శివం,
1: మన హృదయం నందే ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
1: దీనిని యంత్రం మంత్రం తంత్రం అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం మంత్రం అండ్ తంత్రం.
1: మన దేహమే ఒక యంత్రము.
2: అవర్ బాడీ ఇస్ ఏ,
1: మన శ్వాసమే ఒక మంత్రము.
2: అవర్
1: మన హృదయమే తంత్రము.
2: అవర్ హార్ట్ ఈజ్,
1: ఈ శ్వాసాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
2: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్, ఐఎమ్ దట్.
1: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని నువ్వు లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరకు పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
2: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
1: amma merigina maruni mishambulo manase variki gurudandi. The mantra kante pedda guru lelu.
2: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
1: కనుక సమస్త శాస్త్రములు యందు కూడాను చక్కని ఒక చిట్కాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయమునందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
2: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లేర్డ్ దట్ యూ షుడ్ ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: ఈ కర్మకాండ యందుండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
2: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: కనుక
2: వితౌట్ వేస్టింగ్ టైమ్,
1: కాయమును నిరుపయోగపరచక,
2: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
1: నిర్వర్తించి
2: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
1: సార్థకం చేసుకోండి,
2: శాంక్టిఫై యువర్ లైఫ్.

0: A person without purity of heart and mean, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchavalani aasagaliginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aasagaliginatunti manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: Chitta shuddhiye lenatunti manavudu atma tattvanni prabodhinche arhudu kaadu.
0: The one without purity of heart is not eligible to propagate the atmic principle.
1: Atma tattvamnu kodanu taanu telusukoledu.
0: And he cannot comprehend the nature of the soul.
1: Velugulene gadiyande vishakrimulainatvanti paamulu teellu praveshisthayi.
0: It's only in the dark room where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatvanti gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: హృదయమునందు పరిపూర్ణ ప్రేమ ఉంచినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి ప్రేమ హృదయుడైనటువంటి వానికి కామక్రోధ లోభమోహము మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయముగా, పవిత్రమైన హృదయముగా, ప్రేమమయమైన హృదయముగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ డెవలప్ ఆల్ ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ లవ్ అండ్ కంపాషన్.
1: ప్రతి మానవుని హృదయము దయాహృదయం కావాలి.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ షుడ్ బి వన్
1: ప్రేమ హృదయం కావాలి.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi atma tattvamu adaniki sulabhanga artham avutundi.
0: It's only then he will be able to understand the nature of the soul.
1: Atti artham chesukunnatundi yokka atma tattvanni anyulaku prabodhinche arhudu kuda avutadu.
0: Then only he deserves, having enjoyed the spirit of Atman, he can propagate and share with the society.
1: Kevalamu vidyala valla kaani mariye pandityam valla kaani mariye medha shakti valla kaani labhyamayyetundi kaadu ee atma tattvam.
0: The nature of the spirit cannot be comprehended by any form of education, scholarship or intelligence.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్ వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్.
1: ఎంతటి మేధాశక్తి వారి అందు ఉండెను.
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితుడు కారు.
0: He is not a scholar.
1: పామరులో అతి చింత అడుగునటువంటి పామరుడు రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఇస్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: That illiterate, innocent Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chitta suddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have that purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalatam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhirti kavalananna deeniki aahara paaniyamulu atyavasaram.
0: To develop that spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu stoola roopamulo malamuga visarjinstunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatundi okka ee aaharamu manavuni okka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: Kanuka sattvikamaina pavitramaina hitamaina mitamaina aaharamunu bhujinchatamu atyavasaram.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is sacred.
1: Prachina kalam nandi maharshulu gramamulu visarjinchi pallalu visarjinchi kaaranamullo jeevistu kandamooladulu bhujinchukuntu తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: మూవింగ్ అబౌట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ రామ అండ్ సీత దే వర్ బ్లిస్ఫుల్ పార్టేకింగ్
1: ఆనందము ఆహారం యందు ఉంటున్నది.
0: దేర్ఫోర్ ది బ్లిస్ ఇస్ దేర్ ఇన్ ఫుడ్ దట్ వి
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థముల యందు కాని భౌతికమైనటువంటి విషయముల యందు కాని పంచపక్ష పరమాన్నముల యందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: దిస్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ నాట్ దేర్ in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: Daivam yokka sahaja srushtito koodinatundi yokka ee aaharamune phalapushpalune vaaru bhujistu aanandanni anubhavistu vacharu.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: Inka paaniyam,
0: then the
1: draagu neeru,
0: water.
1: త్రాగు నీరు కూడా నువ్వు పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: ద డ్రింకింగ్ వాటర్ మస్ట్ బి ప్యూర్.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ యాజ్ యూరిన్.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ద లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: వారు మాత్రమే తాండవమాడటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడిచ్చారు.
0: They also made the devotees dance.
1: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు.
0: The whole cosmos danced as well.
1: మౌళిగుల్కెడు

0: ఈ భగవత్స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయు కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసనను అందించేటువంటి పుష్పానికి రూపము ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma.
0: ఈ ఆనందమునకు రూపము లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపము ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: Parama-sukhadam,
1: supreme happiness,
0: kevalam jnanamurtim,
1: is one of wisdom.
0: Nityanandam Parama-sukhadam kevalam jnanamurtim.
1: That eternal bliss,
0: ee moodinti endu undinatundi oka aanandamu maraka prakrutamainatundi oka padartham endu kaani prakrutamainatundi vishayam endu kaani ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందు కాని మనకి ఏ నాటికి కంటికి కనిపించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ సుప్రీం హ్యాపీనెస్ విచ్ ఇస్ నాన్ డ్యూల్ ఇన్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్ ద వరల్డ్లీ యాక్షన్.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది. ప్రవృత్తిలో మనకి ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: దిస్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the
0: ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali?
1: In what direction
0: mind be vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్ ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattu undaledu leka ye jeevattumu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu.
1: Bhagavan said earlier.
0: Mahabharata yuddham jarugutundadi chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deeni okaturi palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to say this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథము నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు? ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: సేజ్ వ్యాస ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ లైక్ దట్ సో ఫాస్ట్? వాట్ ఇస్ ద డేంజర్ దట్ లైస్ అహెడ్?
0: ఓ మహాప్రభో,
1: ఓ లార్డ్,
0: మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: Now the bitter war of Mahabharata.
0: కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుండాలి.
1: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ద చారిట్ ఆఫ్ అర్జున్ ఇస్ ఫోర్త్కమింగ్.
0: అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు.
1: ద స్పీడ్ విత్ విచ్ ది చారిట్ ఆఫ్ అర్జున రన్స్ ఫాస్ట్ నో వన్ కెన్ ఎస్టిమేట్.
0: కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని.
1: బిఫోర్ ది చారిట్ ఆఫ్ అర్జున అప్రోచెస్ ఐ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దిస్.
0: ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులకు కూడా ఉంటుండాలి, మానవునికే కాదు.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama alubiddalu chudalaneetundi okka aasa kimikeeti kaadulu kuda untundadi manushulaku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: Tama kshemanga untundalaneetundi aasa kimikeeti kaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that life king for happiness, praniki
0: kudanu sukhaanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో, ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause, this world is the effect, that is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్నే.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా ద హెడ్ మాస్టర్.
0: ఆ హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్ నో
0: అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కాని రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్తే వినడు, తాను తెలుసుకోడు. ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనను తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: MAలు BAలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: ஆயுராரோக்யம்பு அனவரதம்புண்டி பரிபூர்ண பலுலகு வாருளைன.
1: One may be physically strong, endowed with a long life.
0: சததம்பு ஜபமுலு தபமுலு ஜேயுச்சு வேதம்புலனு நேர்ப்பு விப்ருளைன.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and His
0: Veda. ఆధ్యాత్మిక తత్వమునకు
1: there are no match to this spirituality.
0: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
1: Without devotion to God, you can never attain liberation.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What more is to be conveyed?
0: సాధు సద్గుణ గణ్యులౌ విద్యార్థులారా విద్యార్థునారా.
1: This assembly of noble students.
0: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం.
1: ఏమో నేర్చామనుకుంటున్నాము. We think we have learned.
0: గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము.
1: We think we are highly intelligent.
0: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
1: Truly intelligent man will never
0: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world, we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: In fact, every form here is really the spirit being.
0: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body, you have forgotten Atma.
0: ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this soul.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపై ఉంటుంది జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: they also lead a worldly life.
0: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
1: they also know spiritual
0: things. ఇదో అటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
1: There are some who lead the life with both the things in view.
0: Two horse race. ప్రకృతి యందు ఒక కాలు, ఆధ్యాత్మికమునందు ఒక కాలు.
1: One foot on the nature, another on the divine.
0: మరికొంతమంది ఉంటుంటారు.
1: Next category.
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: The next category.
0: దాని వాసన కూడాను వాళ్ళకి ఏ మాత్రం అనుభవించలేరు.
1: They don't relish even
0: the smell. ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము.
1: Because they are suffering from severe cold of ignorance.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
1: Therefore they don't relish any of this fragrance.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: Therefore they are theist and atheist and mixture of both.
0: యోగి జోగి విరాగి బైరాగి తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: It's not given to every creature.
0: ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: It's out of good fortune you are born
0: as a human being. జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: It's only the human life which is rarest. The one of beauty and the one of fragrance.
0: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really intend an ascetic and the one of pleasure, they lead such sorts of life.
0: కాని అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.

0: the one of Frederick.
1: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
0: If you really know the value of a gem,
1: would you keep it on the table?
0: Therefore, he just considers rather cheap and makes use of his plate.
1: కానీ నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
0: If he knows the value of the gem or the diamond, he will keep it.
1: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
0: Therefore, we should know the value of ఆత్మ or the soul.
1: నామ నిరూపణ మూల రతనతే. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
1: నామ రతన ధన పయో పయోరేమైనే. నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
0: సెయింట్ తులసిదాస్ కన్సిడర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్ మోస్ట్ వాల్యుబుల్.
1: ఇది ఎవరిచ్చారు?
0: హూ గేవ్ ఇట్?
1: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
0: It's God's gift out of his
1: daivame ee ratnamu.
0: In fact, this precious gem is God himself.
1: Adi daivam daggara maatrame labhyam avutundi.
0: You can get it from God.
1: Mari ee market ku poyina ee shop lo poyina ee labhyam ayyetundi kaadu.
0: It's not available anywhere in any shop or the market.
1: Deeniki master God e.
0: God is the master of this diamond.
1: Kanukane paramaatmane aashrayinchinappude ee yokka ratnam manaku labhyam avutundi.
0: Then once you surrender to God, you can have
1: ee ratnam ettamukuntadi telusna?
0: You know how it looks?
1: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
0: It shines with all the brilliance of thousand suns.
1: కానీ అది కూడా ఇంకా తక్కువే.
0: Yet it is much less.
1: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
0: You know how the divine love is?
1: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
0: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
1: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
0: So తులసిదాస్
1: వచనం మధురం.
0: Is the talk is sweet.
1: నయనం మధురం.
0: The eyes.
1: హస్తం మధురం.
0: Hand.
1: హృదయం మధురం.
0: Heart.
1: శ్రవణం మధురం.
0: Ear.
1: మధురాధిపతే మధురం మధురం.
0: He is the sweetest of all the sweets.
1: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
0: In fact, listening to you is
1: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
0: Your very talk is sweet.
1: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
0: Your heart is also
1: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
0: Your hand is
1: అంతా మధురమే.
0: Everything is sweet.
1: నాకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
0: Entire blood that circulates from top to toe is sweet.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
0: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
1: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
0: Those that do not know the taste of the divine love, they want this.
1: కారణమేమిటి?
0: Why?
1: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
0: టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్.

0: వెతుకుతూ వస్తుంది.
1: వెతకనక్కర్లేదు,
0: కాలు కడుపు దాటనక్కర్లేదు, కాలు కడుపు దక్కర్లేదు, కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది.
1: You don't need to step forward, the very heaven will fall at your feet.
0: ఏమిటి హెవెన్?
1: What is heaven?
0: అబ్బా, ఎండ బెడ్ వేసుకుని, ఎయిర్ కండిషన్ పెట్టుకుని, మంచి పిల్లోలు వేసుకుని మెత్తగా నిద్రపోతూ, ఇది హాయి, ఇదే స్వర్గము. ఏమిటి ఈ స్వర్గము? పాప స్వర్గం.
1: We think the heaven meant the Dunlop bed and air conditioned room.
0: పాంచ భౌతికమైనటువంటి శరీరం అనుభవిస్తుంది, కానీ నీవు కాదు కదా.
1: This heaven is experienced by this body, but not yourself. పాంచ
0: భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: This physical body is so weak, when it drops down you know not.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ, శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమును.
1: Though they have stipulated life span over 100 years, you cannot have బాల్యం faith in it. Either in childhood,
0: లేక ప్రాయమందో,
1: at an young age,
0: ముదిమియందో,
1: old age,
0: లేక ముసలియందో,
1: or advanced age,
0: ఊరనో అడవినో,
1: the town or
0: ఉదక మధ్యంబును,
1: or in the midst of water,
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: When you are going to die, you cannot say,
0: మరణమే నిశ్చయము,
1: death is certain.
0: దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: While alive,
0: ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: This is the thing we should know.
0: మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము.
1: God has given
0: ఈ మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించాలి.
1: We should know the significance of human life.
0: జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు?
1: If we spend all the time just merely reading, when do we experience?
0: ఏమి ప్రయోజనం లేదు.
1: No use at all.
0: కనుకనే,
1: so
0: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
1: After all, the time would not be with
0: ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో,
1: when, where and what moment,
0: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: Know that death is certain and discharge your duty in full awareness of it.
0: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాల?
1: Why should we beg others?
0: అందరికీ అందించేటువంటి బిచ్చకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బిచ్చకులే.
1: In fact, everyone is a beggar.
0: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
1: There's only one giver, God himself.
0: అతనొక్కడే మాస్టర్.
1: He is the only master.
0: అందువల్లనే
1: so
0: తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సేడ్,
0: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
1: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor Lord.
0: అనాథుడు కాదు, నాకు నాథుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు.
1: He said, I am not anath, I am not the poor Lord, I have got a
0: master. నాథుడు లేడు, అతనికి గుండబై ఇవ్వండి.
1: Rama has no master above him, you give him.
0: అనాథ నాథ నాథనికి నాథ అనాథ నాథ. ఎవరికి నాథుడు? నాథునకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్.
0: రామ భజన కరవో, ఏం చేయాల? రామ భజన కర,
1: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
1: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
0: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: లెట్ us treasure God's name in our heart.
0: ప్రాపంచక సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
1: లెట్ us discharge our worldly duties.
0: నీవు వదలనక్కర్లేదు.
1: Don't give up anything.
0: అయితే
1: however,
0: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
1: But have the feeling that you are not merely a human.
0: నీవు మనిషి కాదు.
1: You are not a human.
0: నీవు తొడుక్కున్న బుష్కోటి ఇది దేహము.
1: After all, the body is a vesture, bushko.
0: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
1: You might have changed a number of them earlier.
0: ఇది కాదు, death is the dress of the life అని.
1: Death is the dress of life.
0: ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు.
1: You just rely by the on the body.
0: నీవు దేహం కాదు.
1: You are not the body.
0: I am God. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
1: You should never forget even in a dream this statement that you are God. అందరూ
0: బ్రహ్మ స్వరూపులే.
1: All are divine.
0: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
1: నాట్ టూ ఓన్లీ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
1: నాట్ టూ ఓన్లీ వన్.
0: అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసి నవ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
1: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
0: Ye neeti unnanu keenuni gunambu manaledu.
1: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
0: Chaduva tarkavadame kani purna gnanam eppudu pondaledu.
1: After all this education will lead you to argumentation but not the total knowledge.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ సెక్యులర్ నాలెడ్జ్? యూ షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
0: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
1: Dharmaja has put a question, who is the blind man on earth?
0: Evaniki yachuniki question vesadu.
1: He has put a question to Yaksha.
0: Andudagu vaadu evvadi avani endu.
1: On earth, who is the blind man?
0: Ayachu cheppadu.
1: Yaksha said.
0: Chaduvu galigi uchedu gunamu viduvani vaadu.
1: The one, though he is...
0: Chaduvukoni kudanu chedda gunani viduchinatvanti vaadu andhudu annadu.
1: An educated man who will not give up his bad quality is the blind man.
0: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
1: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
0: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
0: అది ఏ త్యాగం అన్నారు?
1: దట్ ఈస్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సాక్రిఫైస్?
0: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
1: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
0: మనసునందున్న దుర్భావములు వీడి
1: గెటింగ్ రిడ్ ఆఫ్ దాట్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
0: అశాంతి ప్రేమలం మరిచిపోయి
1: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ ఇన్ నేచర్.
0: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
1: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
0: నిజముగా యోగమగును.
1: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ యోగమే సుకర్మ కౌశలం.
1: That is real yoga which has to be done with all the skill and the talent.
0: అది మనం తెలుసుకోవాలి.
1: That we have to know.
0: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: We have to give up all the
0: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
1: Bad habits.
0: దురాలోచనలు దూరం చెప్పాలి.
1: Bad thinking.
0: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
1: And God will run after you such a man who gives up the bad quality.
0: అతి భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
1: The one who loves God will be loved by God much more.
0: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
0: ఎవరితో?
1: టు హూమ్ హెస్ ఇట్?
0: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
1: ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ అడ్రెస్ టు పార్వతి.
0: చెప్పాడు
1: పార్వతి
0: పురుషుడు, నేను భక్తునికి రుణస్థుడయ్యాను అని.
1: గాడ్ సేస్ దట్ ఈస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
0: ఏమిటి రుణము?
1: వాట్ ఈస్ దిస్?
0: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
1: వాట్ దట్ హెస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్?
0: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
1: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ అండ్ నౌ ఐ షుడ్ పే హిమ్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ బై గ్రాంటింగ్.
0: ఇలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18%, 14% ఈ బ్యాంకులో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు, ఇది 100% అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
0: భగవంతుడు.
1: గాడ్ ఈస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
0: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
1: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
0: ఆ రహస్యం మీకు తెలియదు.
1: వీ డోంట్ నో ద సీక్రెట్.
0: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
0: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
0: అది అనిబిసెంట్ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ అనిబిసెంట్ సెడ్.
0: ఆమె బ్రిటిష్ లేడి.
1: ఇట్స్ ఎ బ్రిటిషర్.
0: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది
0: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
1: Is it that the devotee who is in search of God or God is in search of a devotee?
0: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, where do you search for him specially?
0: కాబట్టి ఎక్కడ చూచినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు. కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
1: So there is no true devotee in the strict sense of the term and the word. Therefore God is in search of a true devotee.
0: ఈ భక్తి ప్రపత్తుని ఎంత నాటకం ఆడతారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఎంత మెరుస్తారు నా ముందు. పాపంబు పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నేనంచు కడు నాపైన లేదరోయి.
1: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
0: పాపంబు పనిచేసి
1: యు కమిట్ ఎ సిన్,
0: ఫలమాపద కలిగిన రోసి
1: అండ్ యూ జస్ట్
0: కాపాడు దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు.
1: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
0: ఏమైనా అర్థం ఉందా?
1: Is there any meaning in that?
0: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
1: Can such a person call himself a devotee?
0: భక్తి
1: భక్తి
0: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
1: Bhakti, there's no comma there, full stop.
0: భగవంతునికి అర్పితమే భక్తి.
1: Total surrender to God is devotion.
0: అంతా భగవంతుండే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
1: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
0: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
1: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
0: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
1: Chanting God's name meant the total faith that you are God, you are God.
0: I am so and so, so and so. Faith. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు. చాలా దగా పని.
1: You introduce yourself, I am so and so, the name you are christened.
0: నీవు చెప్పుకునేది నేను పలాన్ రామయ్య.
1: You say I am రామయ్య.
0: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
1: రామయ్య ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
0: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: బట్ యూ క్యారీ అవుట్
0: ది దేహం. అనిత్యమైనటువంటిది.
1: ది బాడీ ఇస్
0: టెంపరీ. ఈ బుడగ వంటిది.
1: ఇట్స్ ఆల్సో జస్ట్.
0: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
1: ఇట్స్ లైక్ వాటర్ బబుల్ వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
0: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
1: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. యు మే గో ఎనీవేర్.
0: దానిని నీవు విశ్వసించాలి.
1: You should have full faith in
0: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేస్తుంది.
1: And then you will find the manifestation of the divinity all over.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును. కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
1: As Bhagavan is speaking,
0: satyani cheptam na kartavyam.
1: About the detachment you may feel
0: sorry. Satyani kudunu aacharinchatam mee kartavyam.
1: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
0: Ikkada nalugu rakamainatundi sadhana untundali.
1: Here there are four spiritual paths.
0: Dasudainatundi vaadu,
1: the one who is a servant of God.
0: Bhusubrata okati.
1: Subrata.
0: Bhusubrata.
1: The clean Bhusubrata.
0: Rendavadi.
1: Second.
0: Bhavasubrata.
1: And the clean thoughts.
0: మూడవది దేహ శుభ్రత.
1: The cleanliness of the body.
0: నాలుగవది ఆత్మ శుభ్రత.
1: The purity of the spirit.
0: ఏమిటి ఈ శుభ్రత?
1: What is this?
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
1: With the feeling that God is everywhere, we should keep everything clean. అందులో
0: శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
1: All that you see around, you should be clean, neat and
0: స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి. నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత?
1: Swami is here. So everything should be neat, everything should be pure, everything should be egoless.
0: Inka bhava subrata.
1: And the purity of thought.
0: Ee bhavam ettidiga undali.
1: What sort of feeling should you have?
0: Bhagavantudu sarvavyapakudu.
1: God is everywhere.
0: Karuna swarupudu.
1: And he knows
0: prema prema prakashakudu.
1: And his manifestation of love.
0: Idanu kevalamu agamya gocharudu.
1: And he
0: apramanudu.
1: Beyond all measure.
0: And ee vidhamainatundi bhavamto atani nirantaramu stinchintu raavali.
1: You should always think of God beyond all measure, beyond all comparison.
0: Aa roopam neeku sakshatkarippa chestundi.
1: You may call him in any name, he will manifest in that name.
0: Inka deha subrata.
1: And the cleanliness of the body.
0: Anaga emti?
1: What does it mean?
0: Bhagavantuni dehamu sarvatra undetundi.
1: As the divine form is everywhere.
0: Atani sevalu, atanki edi avasaramo.
1: దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి. వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్. ఎక్కడ తింటాడు,
0: ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
1: Therefore, what he needs, where he sleeps, where he sits, everything should be clean.
0: ఆత్మ శుభ్రత అంటే ఏమిటి?
1: What do you mean the purity of the soul?
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి.
1: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his. స్థానమే
0: లేదు.
1: There's no place without him.
0: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
1: whomsoever you serve, it amounts to service to spirit.
0: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
1: All the bliss is God.
0: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
1: True happiness lies in the union with God.
0: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
1: All the body relationships, the father and the mother, that's of momentary.
0: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
1: The eternal bliss you get from God.
0: అది ఆనందానికి సేవ చేయాలి.
1: We should serve the embodiment of
0: this. అది ఆత్మ సేవ.
1: That is service to the spirit.
0: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
1: In fact, we follow these sacred acts.
0: మీరందరూ దైవస్వరూపులే.
1: You are all divine.
0: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తించాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
1: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
0: Bhajana bina sukha shanti na

0: There is peace only at one place.
1: అదియే చిత్తమను మందిరము.
0: That peace is present in the temple of heart.
1: ఆ మందిరంలో ఉంటుంది అది శాంతి.
0: There is peace in the temple of our heart.
1: అక్కడ ఏముంటుంది శాంతి? Peace, peace, peace, peace. అంతా పీసెస్ పీసెస్. Peace is here.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within.
1: ఈ నిజమైనటువంటి యొక్క శాంతి కోసం ప్రాకులాడేటువంటి వానికి సర్వము లభ్యమైపోతాయి.
0: In fact, if you just work for the true
1: ధనం కూడా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
0: Money also will be after
1: you. సంపద అంతా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
0: The wealth and prosperity.
1: భోగ భాగ్యములన్నీ వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
0: All the pleasure.
1: అధికార కీర్తులన్నీ

0: ಮಮೈ ವಂಶೋ ಜೀವಲೋಕಿ ಜೀವಭೂತ ಸನಾತನ. ಮೀರಂದರೂ ಪರಲು ಕಾದು ಪರಮಾತ್ಮಲೇ.
1: ಯು ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್. ಇಟ್ ಈಸ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಕಾನ್ಶಿಯಸ್ ಅಂಡ್ ಸೂಪರ್ ವಿಚ್ ಆರ್ ಎಟರ್ನಲ್. ಯು ಆರ್ ನಾಟ್ ಸಿಂಪ್ಲಿ ಹ್ಯೂಮನ್, ಯು ಆರ್ ಎಸೆನ್ಷಿಯಲಿ ಡಿವೈನ್.
0: ಖಂಡ ಖಂಡಾಂತರ ಖ್ಯಾತಿನಾರ್ಜಿಂಚಿನ ಮಹನೀಯುಳನು ಗನ್ನ ಮಾತೃಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಮದರ್ ಲ್ಯಾಂಡ್ ದಟ್ ಹ್ಯಾಸ್ ಗಿವನ್ ಬರ್ತ್ ಟು ನೋಬಲ್ ಪೀಪಲ್ ಹೂ ಆರ್ ಐಡಿಯಲ್ಸ್ ಟು ಇನ್ ದಿ ಹೋಲ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಅನಾದಿಕಾರಮನುಡಿ ಅನೇಕ ಮಂದಿ ಮಹರ್ಷಿಯು ಭಾರತದೇಶವನ್ನು ರಾಮತತ್ವಂನು ಪ್ರಚಾರ ಪ್ರಬೋಧನ ಚೇಸಿ ಕಾಲಮನು ಗರ್ಪಿ ಕೀರ್ತಿ ನಿಂಚುತ್ತಾರೆ.
1: ಸಿನ್ಸ್ ಏನ್ಷಿಯಂಟ್ ಟೈಮ್ಸ್ ದ ಸೇಜಸ್ ಅಂಡ್ ದ ಸಿಯರ್ಸ್ ಹ್ಯಾವ್ ಕಂಪೋಸ್ಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶೇರಿಂಗ್ ದಿ ಸ್ಟೋರಿ ಅಂಡ್ ದಿ ಹಿಸ್ಟರಿ ಆಫ್ ರಾಮಾಯಣ ಅಂಡ್ ರಿಡೀಮ್ ದೇರ್ ಲೈವ್ಸ್.
0: ರಾಮಾಯಣ ಜರುಗಿ ತ್ರೇತಾಯುಗಮದು.
1: ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ಸ್ ದಟ್ ಏಜ್ ತ್ರೇತಾಯು.
0: ಅನೇಕ ವೇದ ಸಂವತ್ಸರಗಳು ಕಂಡಿದೆ.
1: ಇಟ್ ಹ್ಯಾಪನ್ಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಅಂಡ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ.
0: ಕಾನಿ ಅಪ್ಪಟಿ ರಾಮಾಯಣಮು ಇಪ್ಪಟಿ ಕೂಡ ಏ ಪಿಲ್ಲಲು ಚೂಚಿನಾ ಏ ಪೆದ್ದಲು ಚೂಚಿನಾ ಚಿಂತಿಸುತ್ತೂ ಉಂಟಾರು ರಾಮ ರಾಮ ರಾಮ ಅನಿ. ಪ್ರತಿ ಗ್ರಾಮವನ್ನೂ ಪ್ರತಿ ಪಲ್ಲೆಯಂದು ಕೂಡ ರಾಮವಂದನ ಕಟ್ಟುಕೊನಿಗಿ ಅವರ ಆನಂದಂತೋ ಈ ರಾಮನಾಮ ಸ್ಮರಣೆ ಚೇಸ್ತುಂಟಾರು.
1: ದೋ ರಾಮಾಯಣ ಬಿಲಾಂಗ್ ಟು ದಟ್ ಏಜ್ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಅಗೋ, ಯಟ್ ರಾಮಾಸ್ ನೇಮ್ ಇಸ್ ಸಂಗ್ ಇಸ್ ಹರ್ಡ್ ಇನ್ ಎವ್ರಿ ಹ್ಯಾಮ್ಲೆಟ್ ಇನ್ ಎವ್ರಿ ವಿಲೇಜ್ ರೈಟ್ ಫ್ರಮ್ ಟೈನಿ ಟಾಟ್ ಟು ಎಲ್ಡರ್ಲಿ ಮ್ಯಾನ್ ವಿಲ್ ಬಿ ರಿಪೀಟಿಂಗ್ ಇಸ್ ಮ್ಯಾಚ್ಲೆಸ್ ಹೋಲಿ ನೇಮ್.
0: ಏ ರಾಮನ ಮರೆಸಿನಪ್ಪಟಿಗೆ ರಾಮನಾಮನ್ನು ಒಬ್ಬರು ಕೂಡ ಪಿಲ್ಲವಾಡು ಮೊದಲುಕೊಂಡು ಪೆದ್ದವಾಡಿ ವರೆಗೆ ಕೂಡ ಮರುವಲೇದು ಮರುವರು.
1: One might even forget any other name, but not the name of Rama, maybe young or old.
0: Bichhagadu madakuni kotisharunadu kunu kashtamachinappudu Rama ani aa vidhamainatundi edo oka nepamto Rama naamalanu tarustu untaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties, they repeat Rama's name and thus think of him quite often.
0: ರಾಮನಾಮಂ ತರಿಸಿನಟುವಂಟಿ ಒಕ್ಕ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ರಾಮನಾಮಂ ಸ್ಮರಿಸಿನಟುವಂಟಿ ಭಾರತೀಯುಡು ಗಾನಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಕನಿಪಿಸಡು.
1: ಯು ಡು ನಾಟ್ ಕಮ್ ಅಕ್ರಾಸ್ ಎನಿ ಭಾರತೀಯ ದ ಇನ್ಹ್ಯಾಬಿಟೆಂಟ್ ಆಫ್ ದಿಸ್ ಭಾರತ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ಚಾಂಟ್ ಹಿಸ್ ನೇಮ್ ಹೂ ಡಸ್ ನಾಟ್ ರಿಪೀಟ್ ಹಿಸ್ ನೇಮ್.
0: ಅನೇಕ ಮಹರ್ಷಿಡು ದೀನಿ ತಪಸ್ಸು ಚೇಸಿ కొన్ని రకములైనటువంటి ఒక దీక్షను పూని తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: ఇంకా రాముడు తన నామాన్ని స్మరించమని ఎప్పుడు కూడా చెప్పలేదు.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatan. Meerandaru kodanu naa swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: అందరి ఎందు ఉన్నది ధర్మం ఒక్కటే.
1: ద సేమ్ ధర్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఈ ధర్మము సత్యమనేటువంటి మూలాధారం నుండి పుట్టినటువంటిది.
1: దిస్ ధర్మ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ సచ్ ఆర్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమే లేకపోతే ధర్మమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ ఆర్ సత్య there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatuvanti bodhanlo motta motta manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కానీ ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరి అయిందా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి యొక్క ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma అంటే ఏమిటి? దానం చేయటము, ధర్మం చేయటము, నిత్యం పెట్టడం, అన్నం పెట్టడం ఇలాంటివి కాదు ధర్మం.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: ధర్మం అనగా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Dharma should originate of one's own heart.
0: ఈ ధర్మం అనేటువంటిది హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఈస్ మేక్స్ యూ ఎ ట్రూ హ్యూమన్.
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat vachas anyat karma anyat duratmanam atane ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka ee satya dharmamulaku satyan asatyamulaku madhya madhya ee vidhamaina yuddhamulu jarugutuntayi.
1: Therefore, the satya and dharma naturally face certain obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents satya.
0: Asatyam palikinatuntu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikatte minchinatundi dharma marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైనా సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత అయ్యకూడదు, సత్యం నుండి ఏ పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలిందా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్హుడ్ మ్యాన్ ఇస్ పుట్ టు హ్యూమిలియేషన్.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఇన్జస్టిస్ ఈస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలస్యం ఆడితే మనము క్రమేణ మనము అప్రమాదమైపోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: Satya.
1: Satya.
0: Sat. అలాగే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: Sat, which is everlasting, permanent.
0: చూసావా? Sat అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: Sat is existence, permanent.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: It is changeless whatsoever.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: Because we go on changing this changeless truth, that is the cause for changes within us.
0: Vidyarthulara.
1: Students.
0: మీరు చాలా చిన్నవారు.
1: You are so young.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేటప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: You observe truth right from this day, so that you will be ideals to the whole of the country.
0: ఏది సత్యం?
1: What is truth?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: The path of God is truth.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కాని నారుకు పైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకని టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: Senses are responsible for all actions, merits and sins.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: Where are the senses?
0: సర్వత్రా ఉన్నది.
1: In fact, they are spread all over.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: It is full right from this earth to the space.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: కనుకనే ఉన్నది ఐదే.
1: Only 5 are present.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyam anetuvantidi.
1: The truth.
0: Dwarin chuptundi. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దాన్ని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ ని చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాలుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ he will not be violent or himsa.
0: అప్పుడు దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: హింసా అంటే ఎవరినో కొట్టడము తిట్టడము బాధించటము అది కాదు హింస.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: నీ వాకును నీవు పరిహసించటమే, నీ వాకును నీవు అనుసరించకపోవటమే దీని హింస అంటారు.
1: When you do not observe your own words, when you abuse, misuse your own word,
0: అది హింసా.
1: That is himsa or violence.
0: దానిని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహం నందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ తోనే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యములను బుట్టి సత్యములను పెరిగి సత్యములను అణిగి సత్యమడదు.
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బిన్ మెయింటైన్డ్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతున్నావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్, వెల్ యూ ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: Whatever that is said is bound to happen.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: All that you speak out will happen.
0: అయితే కొంతమంది యోచించవచ్చు.
1: But some may feel so.
0: స్వామి, మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటి చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతున్నది.
1: Some complain to Swami, Swami, we are following the path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
0: అసత్యం చెట్టే చేరుతుండది.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసినంత అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: Adhe moon.
1: And your mind is
0: the
1: moon.
0: Mind ku ee kama krodha lobha moha vachu ee megharantu cheyatam valla.
1: The mind is clouded. And the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్
0: క్లియర్. అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: దర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద క్లౌడ్స్ పాస్ ఆఫ్ యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: ఆ నామస్మరణమే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ సింగింగ్ ఇస్ గ్లోరీ విల్ నేచురలీ విల్ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, we should understand the main teaching of Rama, which centers around these two, satya and dharma.
0: Meeru manavuluga bhavinchakoddu.
1: Never consider yourself as simple human.
0: Nee ramude.
1: I am Rama myself.
0: Appudu meeru cheptu untaru na atma ramulike telusunu ani.
1: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మా ద సెల్ఫ్ ఇస్ రామా.
0: ఆత్మ ఒక రూపం లేదు.
1: ఆత్మా హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: దిస్ ఆత్మా విచ్ హ్యాస్ నో ఫార్మ్ యాక్చువల్లీ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద వెస్టర్ ఆఫ్ ద బాడీ అండ్ టర్న్స్ ఫంక్షనల్ లేటర్.
0: కనుక నీ ధర్మమే అయినటువంటి లక్ష్మణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: దేర్ఫోర్ ధర్మ has taken the form of Lakshmana and followed Rama.
0: Anaga Ramunu anusarinchutu vachadu.
1: Meaning Lakshmana always followed Rama.
0: Antakante marive okati athaniki gathe ledu.
1: In fact, he did not follow any other path other than
0: madiya dhanadharani sarvabhara samarpitam atmanam sheshabhutam hi rakshamam sharanagati annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self under the lotus feet of Rama.
0: Vagara oka samayamlo,
1: at one time
0: Ramulu ontariga undinatvanti samayamlo,
1: when Rama was all alone,
0: Lakshmanudu edo prabhasvaruku kosukoni raavadam kosamani konchu aranyaniki vellaadu.
1: Lakshmana was just moving around the forest to collect the needed material.
0: Oka aranyamlo chesetappudiki manaki ekkade durmarga buddhulu puttinayi.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: Vachadu.
1: He returned.
0: Rama, enduku neeku ee avastham tanna?
1: He said, Rama, why should we suffer like this?
0: Amayakurayainatvanti ee Sitakani inta baadha pettadam enduku?
1: You have put Sita to an umpteen number of miserable conditions, sorrowful state.
0: Tachanamu Ayodhyaku veldamaramu.
1: He said, let us go back to Ayodhya immediately.
0: Annadu.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: రాములు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: రామా వాజ్ ఈక్వల్లీ అస్టానిష్డ్.
0: కానీ రాములకు సర్వము తెలిసిన కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: యాజ్ రామా నోస్ ఎవ్రీథింగ్ హీ కుడ్ అండర్స్టాండ్ ద ట్రూత్ హీ కాల్డ్ లక్ష్మణ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: తన కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: అన్నా, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్?
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావం ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూప్రక సంచరించినటువంటి అరణ్యము.
1: This is a place where Surpanakha moved about the thick forest.
0: Aave bhavamulanni neeku vachinayi.
1: All her thoughts have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are. Ani,
1: tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu praveshisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kaga neevu chedda company ni cheravaddu.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: యు ఆల్వేస్ మూవ్ అమంగ్ ద గుడ్ పీపుల్.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ టర్న్.
0: కనుక యద్భావం తద్భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: వై ఇట్ ఈస్ సెడ్ దట్ యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో ఈజ్ ద ఎక్స్పీరియన్స్, సో దేర్ ఫోర్ ద ఫీలింగ్స్ థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: పీస్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: పీస్ ఈజ్ నాట్ ప్రజెంట్ అపార్ట్,
0: అంతా మనందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు?
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అది నీకు తీపిగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోస పండు తీప వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడీ ఈజ్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
1: ద వన్ హూ ఈజ్ ఇన్ డీప్ థింకింగ్ త్రూ అవుట్ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యూ థింక్ యు ఆర్ ఇంటెలిజెంట్, యు గోన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హావ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాన్నది.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటి తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుకొ మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has
0: been going. Don't think this is good or bad.
1: Don't think that's good or bad.
0: అన్ని గుడ్
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమర్ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
1: ఇట్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా,
1: don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నిగ్రహించండి.
1: Consider such thoughts as your enemies, brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీవే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yedchatam?
1: Sister, why do you cry?
0: Enduku ee yedpu kaaranam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadana?
1: Is it for the reason that he is going to the forest?
0: Nivasamu aranyamu. Man nivasamu Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నారనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: Our life should be based on equality.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అవి దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు నివాసము అరణ్యము, మన నివాసం అయోధ్య.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నాం.

0: సచ్ దానికి మనం ఏమాత్రమో పొంగకూడదు.
1: యు షుడ్ నాట్ బి ఇలేటెడ్ బై ప్లెజర్.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యూ డు నాట్ ఫైండ్ దిస్ దీస్ టూ?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: Sarvasaktimayudu.
1: He is all powerful.
0: Atanu ye aranyam kodanu, ye mrugamulu kodanu, ye rakshasulu kodanu, atanu ye matram badinchalevu.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: Ayyo Sita kuda velutunnadi, aamiki enta badanu, adi himsara badapadindi.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: వై లీవింగ్ సీతా సైడ్.
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముంగు కంపన కూడాను మృగములు కూడా నువ్వు తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామ ఆల్సో టోల్డ్ సీత, సీతా యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, దే మే అటాక్ యూ, ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
0: రామ ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: రామా యు కుడ్ హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్, కాంట్ యు టేక్ కేర్ ఆఫ్ మీ, కాంట్ యు ప్రొటెక్ట్ మీ?
0: ఇది నమ్మను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: నీవు సర్వజ్ఞుడు,
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీవు సర్వవ్యాపకుడు,
1: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: సర్వజీవ సర్వాంతర్యామి,
1: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: కనుక నన్ను ఏది చేయలేదు.
1: Nothing can happen to me, none can harm me.
0: నీ ప్రకరణ ఉన్నంత వరకు కూడా నాకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ యు ఆర్ బై మై సైడ్ ఐ డోంట్ నీడ్ టు ఫియర్.
0: అట్లా సీత కూడా బోధన చేసింది.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ సీత.
0: రాముడు చాలా సంతోషించాడు.
1: రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కానీ మరి ఒక సమయం లోపల,
1: బట్ లేటర్ ఎట్ వన్ టైమ్,
0: సీతను అపహరించాడు రాక్షసుడు.
1: Sita was abducted.
0: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
1: While she was kidnapped, he felt so sorry what would happen to her.
0: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
1: Even at that moment, Rama was still smiling.
0: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
1: లక్ష్మణ was furious, full of anger.
0: రామ ఆజ్ఞిచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
1: లక్ష్మణ said, command me, Rama. I'll just burn them to ashes.
0: Lakshmana, neevu nenu cheyanakkaledu.
1: He said, Lakshmana, you and I don't need to do this.
0: Variki vare chesukuntaru.
1: They will, because of their own making, they'll be put to ruin.
0: Kaduka vari yokka gunamulu varine nasimpa chestunnayi.
1: Their own qualities will smash them.
0: Sitana vadile pettaru.
1: And they dropped the Sita.
0: Sita Ramalakshmanu cherindi.
1: And Sita joined the company of Ramalakshmana.
0: Appudu Ramulu cheppadu.
1: Then Rama said,
0: లక్ష్మణ,
1: ఇవన్నీ
0: కూడాను ఎవరెవరి ప్రార్థానుసారము, ఎవరెవరి గుణములు సారము, కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమూ కాదు.
1: థింగ్స్ హ్యాపన్ డిపెండింగ్ అపాన్ ది అట్రిబ్యూట్స్ అండ్ ద క్వాలిటీస్ అండ్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్. థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దోస్ థింగ్స్, బట్ నథింగ్ టు డూ విత్ ఎనీబడీ.
0: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
1: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
0: Naavi kaadu, naavi kaadu.
1: They are not mine any longer.
0: Yanta kudanu daiva swarupamude.
1: They are belong to God, they are divine.
0: Anta bhagavantuni priti arthanga chesechuvanti nadale.
1: All these things should be offering unto God only.
0: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారాన్ని మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడాను భస్మం అవుతాం.
1: When once there is this ego of ownership, that will put you to ruin.
0: Nadi, nadi, nadi. Edi nidi?
1: Why say it's mine, mine? What is yours actually?
0: Body na nidi?
1: Is that body?
0: Mind?
1: Or mind?
0: Or buddhi?
1: Or intellect?
0: Kani, ivi evi nivi kadu.
1: They don't belong to you.
0: Idi na buddhi, na chittamu, ahankaramu, na manasu ani anukuntunnavu kani, idi evi nivi kadu.
1: In fact, you say this, my body, my mind, my intellect, my senses. None belong to you.
0: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు వదిలిపెట్టుకుంటుంది.
1: యువర్ బాడీ, మై బాడీ, వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్.
0: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
1: వి సే మై మైండ్, ఇట్ గోస్ ఆన్ జంపింగ్ అరౌండ్ లైక్ మ్యాడ్ మన్కీ.
0: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
1: కెన్ యూ క్యాచ్ దెమ్? ఇస్ దట్ పాసిబుల్?
0: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసి,
1: దేర్ ఫోర్ డ్రాప్ దెమ్.
0: నేను నేనే.
1: ఐఎమ్

0: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్, ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్. నో,
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ,
0: ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ. ఇది కరెక్ట్ ఆన్సర్.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ.
0: రాములు బోధించినటువంటిది ఇదియే.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
0: రామ ఎవరిని ఏ విధంగా కూడా బాధించలేదు.
1: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
0: ఎవరిని ఎప్పుడు కూడా దూషించలేదు.
1: హి నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
0: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
0: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
1: దేర్ఫోర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ.
0: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
1: ఆల్ ద గుడ్ డన్ బై రామ హ్యాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
0: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
1: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
0: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మనకు కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
0: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
1: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
0: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: అది రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
1: This is the essence in the teaching of Rama.
0: రామామృతమైనటువంటిది ఇది.
1: And this is the teaching of Rama and his name.
0: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ కథగా మనం అభివృద్ధి పరుచుకుంటూ మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
1: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నాట్ ఎ డిస్క్రిప్షన్.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్.
0: మన భావముల యొక్క మార్పే.
1: There are all the changes of in the thought process.
0: మన భావన మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
1: The changes of our thoughts are attributed to God.
0: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
1: In fact, God has no hatred.
0: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: God goes on smiling at him.
0: భగవంతుడికి చిరునవ్వే దానికి ప్రధానమైనటువంటిది.
1: In fact, that everlasting, continuous smile is a sign of God.
0: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: Only the smile. There's no change, no scope for hatred.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
0: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: డోంట్ హ్యావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నాచురలీ యూఆర్ ఎగ్జాస్టెడ్.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
1: ఎస్,
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
1: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చు.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: It's not good. It's better if the examinations are advanced.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: The moment examinations are advanced, you can get through the examinations.
0: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
1: Then you can be promoted to higher class.
0: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
1: So you should always be in a hurry to go to a higher class.
0: ఈ హరి నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపులంతా చెడిపోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama, because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుంటుంది కానీ ఇది చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి ఒక మహాత్వమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దాని కోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: It is sweeter than the sugar.
0: చక్కెర కంటే తీపి.
1: It is tastier than that of the essence of the curd.
0: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: You find so many kinds, variety.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: Have you noticed any avatar which is permanent?
0: లేదు.
1: No.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తాం.
1: But right from those days till this moment, Ramanama, Rama's name, is permanent, eternal, echoing in the whole of the world.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
1: Right from children to the old aged people, they go on repeating Rama's name. It has no age bar or age limitation. It is a transcendental. We should never drop or give up such a sweet nectarine name of God.
0: Rama. ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్స్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఏ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామం అనే దేవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: The modern students don't seem to pay respect, don't seem to pay heed to these words of Rama.
0: Kani vaari duradrushtam ane cheppavachu.
1: It is their destiny, bad luck.
0: Kanuka idi nijamuga madhuramainatundi.
1: In fact, it is very sweet.
0: Anantamainatundi.
1: It is infinite.
0: Andamainatundi.
1: So beautiful.
0: Anandam nichetundi.
1: So delightful.
0: కనుక ఇలాంటి మధురమైనటువంటి ఆనందాన్ని మనం క్షణమైనా కూడా వదులుకోకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ డ్రాప్ ఇట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ దట్ బ్లిస్ఫుల్ నెక్టరైన్ నేమ్ ఆఫ్ గాడ్ రామ.
0: మీరా ఎంతో బాధపడింది.
1: మీరా ఫెల్ట్ సో సాడ్.
0: మహారాజు కట్టించినటువంటి మంటలను వదిలిపెట్టి పోమన్నాడు.
1: మహారాణా కమాండెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ హీ బిల్ట్.
0: నేను లేకుండా నా కృష్ణుడు మాత్రం ఎట్టు వదిలిపెట్టేది అని చెప్పింది.
1: షీ సెడ్ హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ అండ్ గో.
0: కృష్ణుడే నా వెంట వస్తాడు.
1: అండ్ షీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ కృష్ణ విల్ ఫాలో హర్.
0: నేను వెళ్తానంది.
1: షీ వాజ్ ప్రిపేర్డ్ టు గో.
0: కడలి కొడుతుడి ముత్తడి తేనె కైనడి విడివాయు అని చెప్పింది. అయ్యా, నేను సముద్రంలో మునిగి నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను. ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: షీ సెడ్, అవుట్ ఆఫ్ ది ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ ఓషన్ ఐ హావ్ కలెక్టెడ్ మోస్ట్ ప్రెషస్ జెమ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ ఐ డ్రాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్?
0: దాన్ని కాపాడుకో.
1: ఐ మస్ట్ హోల్డ్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్
0: అని కడలిల్ కుడుతడు తెలితేనే అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: Repeating Krishna's name, she reached Dwaraka.
0: Dwaraka poi cherindi.
1: She reached Dwaraka.
0: Poindi akkada pora talupulu kuda moosukunnayi.
1: There also she found closed doors.
0: Endukati ikkada Maharana ee Krishna yokka talupulu moosadu.
1: As per the command of Maharana, the doors were closed.
0: Anduvalla akkada Dwaraka kuda no doors anta moosukunnayi.
1: There in Dwaraka also she noticed the closed doors.
0: కృష్ణ, ఇక్కడ కూడా నిన్ను చూడకూడదా అని ఒకతో తనతో కొట్టింది.
1: కృష్ణ, షుడ్ ఐ నాట్ సీ యూ? షీ హెడ్ హిట్ హర్ హెడ్ అగెన్స్ ద డోర్.
0: తలుపులంతా పగిలిపోయినాయి.
1: అండ్ ద డోర్స్ బ్రోక్ దేర్.
0: కృష్ణుడు వచ్చి ఆమెను తీసుకున్నాడు.
1: And Krishna came and just blessed her.
0: ఆ సమయానికి తిరిగి మహారాణా కనిపించి వెళ్ళాడు.
1: At that time Maharana reached the spot.
0: ప్రయోజనం ఏమిటి?
1: What for?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: She left already.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: And he returned back to his kingdom.
0: నేను చేసిన పని అంతా కూడా చాలా చెడ్డదిగా ఉన్నది.
1: What all I have done is so bad, very bad.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: Why was I so foolish?
0: అని తన పూర్తి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ అని చచ్చిపోయాడు.
1: He went on repenting for all his foolish actions and ultimately died.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
0: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
0: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: ఇట్ ఈస్ నాట్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ విచ్ రిక్వైర్స్ ఆపరేషన్ సర్జరీ.
0: హార్ట్ అంటే హృదయం హార్ట్.
1: అండ్ హార్ట్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్.
0: దాన్ని మనం పెద్దదిగా విశాలంగా చేసుకోవాలి.
1: వీ షుడ్ వైడన్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
0: నేను ఒకడుండేది రెండు అడుగులు ఉన్నాను.
1: And you are here 2 feet.
0: ఇంకొకరు వచ్చేస్తే మరి దాంట్లో కూర్చోవచ్చును అని దాన్ని మర్చుకో.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరు మర్చుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: Like that, if you go on providing space, any number can be seated.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore, we should be in search of that path which will be accommodating number of people.
0: Vidyarthulara,
1: students,
0: meer repati nunchi mee mee sthanalaku meer vellutunnaru.
1: From tomorrow onwards you will be returning, going to your native place.
0: Kaani ikkada chadivinatundi sadhu, ikkada vinnatundi vishayalu, ikkada tinnatundi okka dindi meer maranam chesukuntu ini aayiga undandi.
1: You be happy there thinking of the education that you acquired and the holy sacred things that you have listened to and the thoughts that you have had here during a period of stay.
0: Tallidallu kodunu aananda pettandi.
1: Make your parents also happy.
0: Ivu na kumaru vachadu chaala vicharanga unnare ani vaadike emaatramu yojanaku avakasam ivvakandi.
1: Never make your parents feel sorry watching you.
0: వారిని కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంట సహోదర.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ గాడ్ బియాండ్ మదర్ అండ్ ఫాదర్.
0: కనుక మదర్ ఫాదర్ చాలా ప్రధానమైనటువంటి.
1: దేర్ఫోర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: వారిని మనం ఆనంద పెట్టడమే మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ మెయిన్ డ్యూటీ టు మేక్ దెమ్ హ్యాపీ.
0: మనం ఎందుకు వారిలో పుట్టామంటే వారిని ఆనంద పెట్టడం కోసమే పుట్టాము.
1: వై హావ్ వి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద బాడీ టు మేక్ దెమ్ హ్యాపీ.
0: కాబట్టి నీకు నీవు తినేసేసి నీకు నీవు సుఖాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తే చాలదు.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్.
0: కానీ ఇది కాదు ముఖ్యము.
1: దట్స్ నాట్ ఇంపార్టెంట్.
0: ఖానా పీనా సోనా మరణ ఇవంతా సహజమైనటువంటివి.
1: So all the eating, drinking and moving about, they are quite natural, they happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడాను వారి తల్లిదండ్రులు వారు ఆనంద పెట్టారు.
1: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: So we should have good ideas, good ideals.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు.
1: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకమవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హియర్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యూ షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: సర్వదా మయోగి సమవతీతం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ if he understands that universal consciousness is present in his individual also.
0: Atadu gruhasthudu kani vanaprasthudu kani sanyasi kani brahmachari kani evarenu sariye manavattamlo unnatundi yokka divyattamu okkate ani satyanni gurtinchinatundi vaade karmalu chesina cheyakapoyina నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హీ డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ హీ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మస్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచములో ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ హ్యావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitah. Prati manavuni yendu unnatvanti okka aatma tanantane smarinchukuntu untuntadi.
1: The self present in everyone thinks of itself, of its own self.
0: Ade vidhamgane ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటాయి.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీవన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ in acts of charity, nor the tongue that would not
0: prati bharatiyudu kudanu danam chesina astame.
1: Everyone stretches its hands in acts of charity.
0: Prati bharatiyuni yokka hrudayamu bhagavat namamu chintinchinatvanti hrudayame.
1: The heart of every citizen of Bharat is full of God's name.
0: Kanuka ee bharat desam yokka mahattaramaina charitranu గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్లాడు.
1: ఎట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: There is no place in Bharat where there is no divinity.
0: Ekkada chuchina bhagavantuni yokka padamulu yokka shabdame vinipistu untadi.
1: Everywhere we listen to the footsteps of God.
0: Ekkadiki vellina bhagavantuni yokka nadame vinipistu untadi.
1: We listen to the melody of the divine song.
0: Ee hrudayamulo chuchina kani dani modame anubhavistu untadu.
1: Every heart experiences the echoes of the holy sound.
0: Alanti bharatadesamunu నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు భారత్ వన్స్ అగైన్ విత్ దిస్ అండర్స్టాండింగ్.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్యభావాన్ని చూపాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫెల్ దట్ హీ నెగ్లెక్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ భారత్ ఎర్లియర్.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: దిస్ టైమ్ హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు భారత్. Experience divinity in every speck of the dust of Bharat.
0: Ganga jalamlo unnatundi prati bimbam nandu kudanu premane kadultu untundali.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharat desham.
1: Whether you get drowned yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharat desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharat deshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non-violence.
0: కనుకనే అట్టి భారతదేశం నందు లేనిది ఒక్కటి కూడాను లేదు.
1: సో దట్ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ హియర్ ఇస్ నోవేర్ ఎల్స్.
0: ఎన్న భారతే తన్న భారత అనింది వేదం.
1: ద వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్
0: భారతంలో లేనటువంటిది ఏ ప్రదేశంలో కూడాను లేదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కనుక సర్వము భారతదేశం నుండే ఉంటున్నది.
1: అండ్ హెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ భారత్.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్య రూపము,
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మంబు,
1: ఇట్స్ సెల్ఫ్.
0: సత్యమయము,
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూసిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ఈ విధంగా గుర్తించి చేర్చింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము,
1: ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము,
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంబు, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. Forbearance is a scripture. Forbearance is non-violence. It is the bliss and compassion.
0: Kanukune Bharatiyudu intakalam jeevisthu vacharu.
1: That's how Bharatiyas lived.
0: Chamane vari yokka pranamu.
1: This forgiveness is the very breath of life.
0: Chamane vari yokka swasamu.
1: And that is the very breath.
0: Uchvas nishvasamulanni kudanu chamatone nindi untunnavi.
1: The inhalation and exhalation is full of this forbearance.
0: Ilanti Bharatadesamu inni ikkatlaku inni kashtamulaku ఇన్ని నష్టములకు ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ in spite of obstacles and problems and losses because of this forgiveness or forbearance.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: The one with steadiness cannot be shaken by any difficulty.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: The one without this naturally becomes unsteady.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: The one who relies on forbearance cannot be shaken. He will never waver.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము,
1: ది సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్ శాంతి.
0: శాంతి అన్నా, క్షమ అన్నా, ప్రేమ అన్నా, మానవుడన్నా, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్ ద ఫర్బేరెన్స్ లవ్ దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్
0: మానవ
1: అండ్ హ్యూమన్ మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకనే మానవ అంటే ఉపనిషత్తు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
0: Chamane nee okkadori prashninchu.
1: Just question yourself.
0: Ee chama nee chama yokka shakti enta varaku unnadi.
1: We can question the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yato vacho nivartante apyapya manasasaha.
1: There came the reply. It's beyond the comprehension.
0: Vakunukkani.
1: Either by word.
0: Manasunukkani.
1: Nor by the mind.
0: Ek akara chodinchugani.
1: Or by form.
0: Andinchadaniki veelu kaadu ani.
1: Cannot be estimated.
0: Antati pavitramaitunte samskruti bharatiya samskruti.
1: That is the sacred culture of Bharat.
0: Ee samskrutiye sarva deshamulaku kudanu chaatutu vachindi.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
1: That has been the quintessence of the culture of Bharat to pray for the welfare of the entire humanity.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: Those that have this prayer, thinking of the welfare of everybody, will be peaceful, safe and secure.
0: కనుకనే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము,
1: the effect of the culture of Bharat,
0: సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే,
1: is to feel and experience God everywhere.
0: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకోలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై
1: the students are not able to recognize the value of the culture.
0: Aneka rakamulga paatapadutunnaru.
1: They struggle hard for physical pleasures and prosperity.
0: Kaadu kaadu.
1: You shouldn't be
0: Bharatiya samskruti konni padamulaku chinnaviga muttimpu chesindayi.
1: And in fact the culture of Bharat has indicated certain signs.
0: Oh Bharatiyuda.
1: Oh Bharatiya.
0: Gaali kante ati veganga poyetundi edi?
1: What is that runs faster than the wind?
0: కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడా లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్
0: ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ హార్ట్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: What is the heaviest in this world?
0: Navutu navutu chepindi.
1: The culture of Bharat gave a smiling reply.
0: Kanna talliye annintikante balamainatundi.
1: In fact, physical mother is strongest and most powerful.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కన్న రాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ లాండ్.
0: అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ భారత్ ఇస్ భారత మాత మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, నా తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుండాలి.
1: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: వెన్ యూ గో అబ్రాడ్, who is the one who will talk to you with all the affection and respect?
0: Adiye mana matrubhasha annaru.
1: That is our mother tongue.
0: Idinadu matrudeshamu.
1: This is my motherland.
0: Idinapiya matrubhasha.
1: This is my mother tongue.
0: Idina matavanchu.
1: This is my religion.
0: Edagotti nuduvaneerani.
1: If he is not proud of
0: Vatikina peenungokandi vastunna kalada.
1: That amounts equal to a dead body.
0: Nannu ekkada poyinappudiki nannu palakarinchi naato muchattadeetundi naa yokka bhashane.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody who might
0: ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లి.
1: Wherever I go, I would like to meet my mother.
0: నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: that which is faster.
0: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: All the planes are simply playing.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏమ మనుష్యానం కారణం బంధం వచ్చే హో, మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్.
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్బేరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్.
0: అదే ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యములకు ప్రేమకు ఉండేటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to know the difference between truth and love.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
1: లవ్ ఇస్ బియాండ్ మిజరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: It won't hurt anybody nor get hurt in turn.
0: Noppinchaga thanovaka tappinchuku tirugunatti dhanyudi prema.
1: And its love which will never hurt nor get hurt and thus escapes the two.
0: Okari noppinchadi ee prema.
1: This love will not harm anybody.
0: Thanu noppi padadu.
1: Nor get harmed.
0: Tappinchuku tirugutundi.
1: And it transcends the two.
0: Ee vidhamainatti yokka samastakaramainatti shakti swaroopam ee prema.
1: This love is all powerful.
0: Kanukane ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: Sometimes we may feel love also carry the tag of
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making an attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటారనుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించటం లేదు.
1: Nowhere it is noticed.
0: కట్టకడబటికి
1: finally
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడో ఏమో ఈ ప్రేమ.
1: Maybe that it may be there in dark.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: There also he moves about with his torch.
0: అక్కడ కూడా కనిపించలేదు.
1: Is not noticed.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: In fact there is no place where there is no love.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: దేర్ ఇస్ నో హెట్రెడ్.
0: దాంట్లో అసూయ లేదు.
1: దేర్ ఇస్ నో జెలసీ.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: లవ్ ఇస్ లవ్, దట్స్ ఆల్. అన్ ఈక్వల్, అన్ పారలల్.
0: ప్రేమ హృదయమే.
1: And heart is the center.
0: ప్రసన్నమైనటువంటి హృదయము.
1: That which is so soft and tender.
0: ప్రేమ హృదయమే.
1: And the love is the
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమ.
1: It's a total love.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: అనంతమైన ప్రేమ.
1: It is infinite.
0: అద్వితీయమైన ప్రేమ.
1: Non dual.
0: అమరత్వమైన ప్రేమ.
1: Immortal.
0: అమృతమైనటువంటి ప్రేమ.
1: Nectarine.
0: అట్టి ప్రేమను.
1: That love.
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: Is a mistake if you think where it is that I am not able to notice it.
0: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తోటి తిరుగుతూ ఉన్నావు.
1: You are not able to know the love within you, but you are in search of it outside.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడికి కనిపిస్తుంది.
1: And so how do you expect to find it outside?
0: ఈ టవర్ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది.
1: యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్ నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బి ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడ నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వి థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్
0: భగవంతునికి ఇష్టానికి విరుద్ధమైనటువంటిది ఏదీ లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ నో డిస్లైక్స్ ఇన్ ది డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్.
0: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ థింక్ దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
0: భారతీయ సంస్కృతి అంతా ఇంకొన్నో ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadisam chetane idi samskruti ayipoyindi.
1: That which is refined, polished is samskruti culture.
0: Idi oka samskruti valla yerpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Prattini daram nundi teesi.
1: And you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి
1: ఫ్రమ్ ద సీడ్
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: అండ్ యూ సెపరేట్
0: ఆ ప్రత్తిని దారంగా తీసి
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్
0: దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి
1: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెమ్ టుగెదర్
0: ఒక వస్త్రంగా నేయటం చేత
1: అండ్ మేక్ ఇట్ ఇంటు ఎ క్లాత్.
0: ఇది ఒక వస్త్రం అయిపోయింది.
1: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారం చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యూ ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట.
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదటి ఒక వెండి.
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలికి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్.
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్.
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్.
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు.
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఎ లిక్విడ్ ఫామ్.
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి
1: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఎ మోల్డ్
0: తట్టుగా అట్టాడు.
1: అండ్ దెన్ మేడ్ ఇంటు ఎ ప్లేట్.
0: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధంలో సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలు సంస్కరింప చేయాలి?
1: హి హాస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా.
1: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా.
1: యు షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడి కుక్క ప్రేమ కాదు.
1: అండ్ యు బిహేవ్ as if you have faith, in fact you do not have.
0: Namminattiga natistunnadu,
1: you pretend so,
0: kaani nammakam ledu,
1: and you have no faith in.
0: Alanti vaaniki etta kanipistundi prema?
1: Then how do you expect him to experience love?
0: Prema roopamu,
1: it's love form.
0: Brahmamu premamayamu,
1: and God is love.
0: Prema prematu sandimpa neemamagunu,
1: it's only love to love, that is the principle.
0: Prema prematu sandimpa neemamagunu,
1: it is only connection, love to love.
0: ప్రేమతోనే సంధించాలి.
1: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
0: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారం.
1: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్
0: ప్రపంచంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: దైవాన్ని గురించి
1: అబౌట్ గాడ్
0: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
0: పరిశోధనలే కాదు,
1: నాట్ మెయిల్ ఎక్స్పెరిమెంటేషన్,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
0: ఆ మెసేజ్ ద్వారా మెసేజ్ గా మారిపోతుండాలి.
1: త్రూ దట్ మెసేజ్ వీ మిస్ ఇన్ దిస్ ఏజ్.
0: ఏంటి ఈ మెసేజ్?
1: వాట్ ఈస్ ద మెసేజ్?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎందు చూచిన అందందే కలడు.
1: యుల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు వాంట్ టు.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ ఎన్ ఎంగేజ్.
0: ఎందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యు సర్చ్ ఫర్ హిమ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని
1: with all the doubts in his mind
0: tadwara naaki satyanni ganipinchalante etta ganapadtundi.
1: How do you expect him to find and experience truth?
0: Kanukane satyaroopamu brahmamu.
1: Therefore God is truth.
0: Deeni paina sandehaniki avakasame undadu.
1: Never doubt this.
0: Tappaku nee aa satyamto chudu.
1: With the truth you see
0: eduru tatchaname kanipistadu.
1: You will find the manifestation right in front of you.
0: Kanuka
1: so
0: bharatiya samskruti
1: the culture of heart
0: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: ఇట్ ఇస్ సో నోవెల్ యూనిక్ అండ్ ఎవర్ గ్రీన్ అండ్ ఫ్రెష్.
0: విచారణ చేస్తే
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఇంక్వైర్
0: తప్పక విషయం స్వరూపకంగానే కనిపిస్తుంది.
1: యూ విల్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కానీ విచారణ చేస్తున్నారు.
1: బట్ వీ డోంట్ గో దట్ ఫార్.
0: విరుద్ధమైనటువంటి విచారణ చేస్తున్నారు.
1: వీ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్.
0: దీన్ని ఒక్కొక్క సమయం లోపల
1: దిస్ అట్ వన్ టైం
0: అనేక మంది సైంటిస్ట్ అంతా కూడాను
1: మెనీ సైంటిస్ట్
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి
1: హావింగ్ ఎంక్వైర్డ్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: చర్చిల్ వచ్చి
1: చర్చిల్ కేమ్
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ క్యాన్,
0: దైవం ఎక్కడా దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
1: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదటి నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: యు కెనాట్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా కానీ యు హావ్ కాంక్వర్డ్ ఇన్ గాడ్ ఇన్ సెల్ఫ్.
1: ఫస్ట్ యు కాంక్వర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ గాడ్ విత్ ఇన్.
0: నీ ఎందే ఉంటున్నాడు.
1: హీ ఇస్
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి
1: హావింగ్ ఎంక్వైర్డ్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం

0: God himself.
1: First, you conquer yourself, then you will be able to visualize God within.
0: నీయందే ఉంటున్నాడు.
1: He is in you.
0: ఇది తెలుసుకోలేక
1: వితౌట్ నోయింగ్ దిస్
0: ఎక్కడో దైవాన్ని అంతా వెతకడానికని అమెరికాకు పోతున్నాడు, జపాన్కి పోతున్నాడు, జర్మనీకి పోతున్నాడు, ఎక్కడికెక్కడ పోతున్నాడు.
1: యు ఆర్ ఇన్ వెయిన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లేసెస్ లైక్ జపాన్, అమెరికా అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్.
0: పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, హృదయాంతరానికి చేరు.
1: గో విదిన్ హాఫ్ ఎన్ ఇంచ్,
0: అక్కడ నీకు కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్లా కనిపిస్తుంది?
1: Being totally exterior.
0: నీవు మొట్టమొదటి లోపల దృష్టిని నీ పెంచుకో.
1: గో విత్ఇన్,
0: స్వరూపం నీ కంటి కనిపిస్తుంది.
1: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నీ దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
1: లవ్ ఇస్ యువర్ ప్రాపర్టీ.
0: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
1: అండ్ యూ కెన్ అక్వైర్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుకనే
1: సో
0: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే
1: హౌ ఆర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్?

0: ప్రేమసుధ వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ బిరిత్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love with all the emotion of love. Well, let's have the rain of love and the rivers of love flow.
0: ఒక్క ద్వాపర యుగమునందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: దే కుడ్ సీ కృష్ణ ఎవరి.
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: బికాస్ దే రిలీజ్ దట్ ఫార్మ్ వెరీ మచ్.
0: ఎవరి రూపం వారు ధరించి, ఎవరి రూపం వారు భ్రమించి, ఎవరి రూపం వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: Edu Yashoda kumarudu vidu.
1: They just take him as the son of Yashoda.
0: Edu pichi pichi pannalanni chestunnadu.
1: And he does all mischief.
0: Veellinti nunchi teesipothunnadu, vaallintiki pedutunnadu venna. Vaallinti nunchi chestunnadu, veellintiki pedutunnadu venna.
1: He goes on stealing butter and distributing.
0: Ee cheating enduku cheyali Krishnudu?
1: Why this cheating?
0: Ee cheating anukunnaru.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
0: ఏమిటిది వెన్న?
1: ఇట్ ఇస్ బట్టర్.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలోంచి బాగా మద్దన చేసి
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింప చేశారు.
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మర్దన జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు.
1: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: యూ జస్ట్ kept it over the stove and heat it.
0: కాంచుతూ ఉన్నప్పుడు
1: and when it's so
0: సన్న పాలు పొంగినాయి.
1: As you boil it you find the milk rising up.
0: ప్రక్కనున్న నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
1: And naturally the milk level comes down.
0: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది.
1: And the boiling milk gets splashed comes down.
0: అప్పుడు
1: then
0: ఏంటి ఇది?
1: What is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: How is that you find boiling milk? Milk rising.
0: Pala, ee enduku challari naave ani adigite.
1: How is it so calm now?
0: Adi cheptu undadi.
1: Then it tells now.
0: Inta kaalamu nenu neetito sneham chesukunnanu.
1: So long we are in the company of water.
0: Ee agni samskaram cheta naa sneham veedipoyindi.
1: Because of boiling process we were separated.
0: Ee yokka paala nunchi nenu veedipoyanu.
1: I am separated from milk.
0: కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధమైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న.
1: ఇన్ ది యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం

0: చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్ట. ద వర్డ్ స్టీల్ ఇస్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరు తప్పుకొని వస్తాడా?
1: And if, in fact, if he steals, do you expect Krishna to smear butter all over the face? No.
0: Yashoda ke sandeham kaligindi.
1: Yashoda doubted.
0: Krishna.
1: Krishna.
0: Noranta venna vasana.
1: How is it I smell butter?
0: Noorantayu agadambu.
1: The whole neighborhood knows
0: it.
1: And we find complaints.
0: Bala.
1: You're so young and small. Why so much of mischief? What is all this?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యూ హావ్ బటర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యు ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యు?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యు గో టు ది నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్,
0: అమ్మా,
1: మదర్,
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వి డోంట్ హావ్.
0: కానీ
1: బట్
0: వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బటర్ మీన్స్ ద హార్ట్.
0: అది ఇతరుల హృదయాన్ లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బటర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఈస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి ఒక వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికంత నీవు వెళ్ళొద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్ సైడ్.
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ ఎట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: అండ్ వెన్ మదర్ సర్ కృష్ణ సర్,
0: ఇంటింటి వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ రిలిష్ ద బటర్ ఆఫ్ అదర్స్.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: నాట్ దట్ ఐ స్టీల్.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కలెక్ట్ బటర్ యాజ్ దే వాచ్ మీ.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడా భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార. ఓ చిత్తచోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడట.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే ఎవరా నేను దొంగన అని పోట్లాడుకు వస్తాడు.
1: If you say anybody, you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అతి కాదు, గట్టిగా పిలిచాలోర బృందావన సంచార.
1: యు సే ఫుల్ థ్రోటెడ్, యువర్ బిగ్ థీఫ్ ఓ కృష్ణ,
0: చోరుడు,
1: యువర్ బిగ్ థీఫ్
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: ఇఫ్ యు సింగ్ లౌడ్ అండ్ అకార్డింగ్ టు ట్యూన్ ఇన్ ద బీట్, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
1: మీన్ God rocks, steals your heart.
0: అందరి హృదయం లోపల కూడా నువ్వు ప్రకాశించేవాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్స్ హార్ట్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి వెన్ననే చిత్తంగా ఉంటుంటాది.
1: అండ్ దట్ వెరీ వెరీ బటర్ ఇస్ ది హార్ట్.
0: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ కృష్ణ హూ స్టీల్స్ దట్ హార్ట్ ఆఫ్ లవ్.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకూడను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఇన్ దీస్ వర్డ్స్.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ,
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ,
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ,
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్,
0: కృష్ణీతి కృష్ణ, దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగుని వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్ల్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యూ హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యూ కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక నే ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యూ కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ పెట్టారు మన
1: సైన్స్. వీ హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే గానీ, కల్చర్ అంటే గానీ భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి. సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటిది సంస్కృతి.
1: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యు,
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్,
0: కంసాలకి ఇచ్చేటప్పటికి
1: వెన్ యూ గివ్ గోల్డ్
0: స్మిత్ గాజు తేమని చెప్పి ఇచ్చావు,
1: యు వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్,
0: దాన్ని వాడు అగ్నిలో వేసి
1: అండ్ హిల్ పుట్ ఇట్ ఇన్
0: సాగ వెరికి
1: బర్న్ ఇట్,
0: చిత్తుతో కొట్టి
1: హ్యామర్
0: సాగ వెరికి
1: అండ్ హిల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
0: అనేక కట్టింగ్లు చేసి
1: అండ్ హిల్ కట్స్ ఇట్ రిపీట్
0: ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి,
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హాస్ బీన్ త్రూ,
0: మన భూమిలో పండినటువంటి పంట
1: ద హార్వెస్ట్ వి హావ్,
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది,
1: వి హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్,
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము,
1: వి బ్రింగ్ ఇట్ హోమ్,
0: రూమ్ లో సంచుల్లో వేశాము,
1: అండ్ యు ఆల్ ద బ్యాగ్స్ ఆర్ కెప్ట్,
0: కానీ అట్లనే మనం తింటామా,
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే,
0: లేదే,
1: నో,
0: దాన్ని దంచి
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి
0: పొట్టును వేరు చేసి
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్,
0: ఆ పేలినటువంటి బియ్యాన్ని
1: ద రైస్
0: నీళ్లలో పెట్టి
1: అండ్ హ్యాస్ టు బి
0: ఉడకబెట్టి
1: ఇట్ హ్యాస్ టు బాయిల్
0: అన్నంగా చేసి తదుపరి దాన్ని భుజిస్తున్నాము,
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్,
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు,
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే,
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు,
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కొన్ని విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేరు,
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లర్న్
0: క్రమక్రమేణ క్రమక్రమేణ ఏబిసిడి అని దిద్దుకొని
1: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్
0: దాని నోట్ తో పలుకొని
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ఏబిసిడి రాసి
1: యూ రైట్ ద లెటర్
0: దాని ఒక స్పెల్లింగ్ గా కట్టి
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి
1: యూ పిక్అప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు,
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్,
0: కరిగించాలి
1: అండ్ ఇట్ హాస్ మెల్టెడ్
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి
1: అండ్ ఇట్ హాస్ బి ప్రాసెస్,
0: సుత్తితో కొట్టాలి,
1: ఇట్ మస్ట్ బి హ్యామర్
0: సాగ వెరకాలి,
1: స్ట్రెచ్
0: షైనింగ్ వెయ్యాలి
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్,
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది,
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి,
1: సో హాస్ టు బి బ్యూటిఫుల్, ఇట్ హాస్ యూ హావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట,
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ,
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు,
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్,
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: వెంట ఈశ్వర
0: ఈశ్వర
1: ఈశ్వర
0: నీకెంత భేదము, ఎంత భేదము భేదము
1: డిఫరెన్స్ వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి,
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్, వై వై దిస్ డిఫరెన్స్.
0: అందము చందము ఆ లావణ్యము
1: దట్స్ ఎ బ్యూటీ
0: ఆడవారికే ఇచ్చి
1: ఆల్ దట్ బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి,
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్, వై.
0: అప్పుడు నువ్వు వేడటాయి,
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడ, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట,
1: దెన్ ఈశ్వర గివ్ అనదర్,
0: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది,
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది,
1: the beauty of male peacock is not noticed there among
0: them. Abotuliya moopuchandamu aavulakunu edi,
1: and you also find an ox that's male that's more beautiful than the cow.
0: Adigetappudiki noru musukunnadata,
1: and then he kept his mouth shut.
0: Enta andamainatundi idi nemali,
1: male peacock
0: dani yokka andamu aadunavulaku ochinda,
1: and that beauty is not noticed among the female.
0: Abotuliya goparam yokka andamu ఆవులకు వచ్చిందా,
1: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీ.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు,
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్,
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: నాయక అందమయ్య సీత కుందా.
1: Do you think, Rama, that Sita is that beautiful as I am?
0: కేవలం డొక్కబోయినటువంటిది ఈ సీత.
1: Sita is so weak, that's all.
0: నేను ఎంత అందంగా ఉన్నాను చూడు.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణుడు.
1: And Rama Lakshma smiled.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్నవాడి వికారంగా కనిపిస్తుంది.
1: యూ మే ఫీల్ హ్యాండ్సమ్ బట్ ఇట్స్ నాట్ సో టు అదర్స్
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: దే ఫౌండ్ దట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ ఆర్గ్యూయింగ్ ఫర్దర్. దే సెడ్ సిన్స్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ వి ఆర్ నాట్ దట్ బ్యూటిఫుల్ యాస్
0: ఈ విధంగా జగత్తులో
1: కూడా
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: Vimarsinchadam sulabham kani,
1: it's quite easy to comment.
0: Chala kashtamu.
1: Easy to comment but difficult to inquire.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Bharatiya sanskruti anetuvantidi.
1: The culture of Bharat.
0: Okkokka padamulandu kudanu
1: each
0: okkokka andamu oka aanandamu chellregutu untadi.
1: Each word has got andamu beauty, aanandamu bliss.
0: Aanandam leni andamu, andam leni aanandamu ekkada jikkutundi.
1: How can you expect bliss without beauty? How can you
0: andame aanandam aanandame ishware magarandam.
1: Beauty is bliss, bliss is beauty.
0: Andame aanandam aanandame ishware magarandam.
1: Swami, this beauty is bliss and this bliss is the nectar to Ishwara.
0: Kanukani aa ishwari yokka tattvam aneetundi ee vidhanga untali.
1: This is the nature of Ishwara
0: ani కొన్ని రకమైనటువంటి గ్రంథములు ముందు మీకు చెప్తూ ఉంటాది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్డ్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: మతములకు భేదం లేదు దీనికి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్
0: మనం నిన్న చెప్పాను. ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: And people praise after the demise.
0: Yeni kosam chestunnarante
1: why
0: Mohammedans nadigithe vaadu chepparu.
1: If you ask Mohammedans, they said,
0: ayya
1: sir,
0: ee deham lopala puramanta undinatundi aatma tattvamu chaala andamainatundi viluvainatundi.
1: Earlier the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: Ippudu aa andamainatundi aatma jeevinchinatundi kanukane ee dehaniki memu namaskaristunnam annaru.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: In fact, we did not cognize, notice the self in the body.
0: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవటం చేత దానికి మేము గౌరవం ఇచ్చుతున్నాం.
1: Since the self has lost this body, we respect it now.
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ
1: so they revere
0: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: They also start respecting it in different ways.
0: ప్రతి మతమునందు కూడాను
1: in every religion
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: There is also this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: We have to respect the body.
0: దేహమున ఏమిటి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God and God is the indweller in this body.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి ఒక మందిరము.
1: Therefore body is a sacred temple.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: In this temple we should see the manifestation that the divine.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతినంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసులన్నీ ప్రారంభించాము.
1: Summer classes are held to teach you this ancient culture.
0: ఇంతే కాకుండా
1: not only this
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి
1: we have to give up our bad
0: సదభ్యాసమును అభివృద్ధి పరిచి
1: cultivate good habits
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ
1: and then transform it
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నాను.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంత మాత్రం వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదివే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకని చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి యొక్క దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం indulging in vain gossip, watching others' different films and so on, in order to see the time is spent in a useful way. Certain teachings on culture is given to you.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ద నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్లీ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: అండ్ వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్
0: యొక్క ఆనందము.
1: అండ్ దేర్ లైస్ ది ట్రూ బ్లిస్.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్ భజన్స్ ఎట్ ఎవ్రీ హోమ్ ఎట్ ఎవ్రీ రెసిడెన్స్ సింగ్ టుగెదర్.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మండేన్ వరల్డ్ ద టెంపరరీ అండ్ ఎఫీమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ సరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ యూ విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: What is this wisdom?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
1: It is the one of truth.
0: అది ఏ అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
1: ద ఫాదర్ ఇస్ ద విజ్డమ్ హియర్ అండ్ ద విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
1: వి హ్యావ్ బ్రదర్స్.
0: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధములైనటువంటి యొక్క భిన్న భావములో ఉంటుంటాయి.
1: అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్.
0: కానీ మారినటువంటి చెలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచోస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: Sages described Rama as the very embodiment of
0: dharma. కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
1: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
0: దయా సఖ. దయ. దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు.
1: దేర్ ఇస్ నో ధర్మ beyond this daya or compassion. We redeem our lives through this compassion.
0: Asurudaina bhusurudaina,
1: he may be the demon or
0: akanda telivi kalavadaina,
1: mighty intelligent,
0: dayachetane dhanyulu kavali.
1: He is liberated by compassion alone.
0: Aa daya daivam nundi aavirbhavinchetundi,
1: and it comes out of this compassion.
0: Kanukane atane sakha.
1: So this compassion is our friend.
0: భార్యా పత్ని అనగా శాంతియే పత్ని.
1: పీస్ ఇస్ ద వైఫ్.
0: కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా ఇక్కడ అశాంతితో కుమిలిపోతున్నది.
1: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
0: Shantiye daivamu.
1: Peace is God.
0: Inka chama. Chamane putrudu.
1: Forbearance is the son.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: The mankind feels that the son would help for the liberation.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: It's not this physical mundane son that would help you.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: The one who helps for emancipation is God himself.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు

0: Basing on this, it is said in Gita, God is mother, God is your father, God is your relation, God is your friend, He is your knowledge, He is your wealth, everything.
1: ఈ జగత్తంతయ కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: The whole cosmos is the divine form.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: The same Brahman, the principle present right from an atom and every cell.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్, దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: Suryundu oka brahma.
0: Sun is God.
1: Chandrudannanu brahma.
0: So also the moon.
1: Jalamu brahma.
0: Water is God.
1: Swargamannanu brahma.
0: The heaven is divine.
1: Vaikunthamadi brahma.
0: The paradise.
1: Talliyu brahmaye tandri brahma.
0: Mother is God. Father is God.
1: భాగ్యంబది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యమది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation.
1: Gruhini Brahma.
0: The wife.
1: Kalamantayu Brahma.
0: The Kayambu
1: Brahma.
0: The body.
1: Prakrutiyantayu Brahma. Mana Prema Brahma.
0: The nature is God. The love is God.
1: Sarvamunu Brahma.
0: Everything is divine.
1: Ee Sabhayu Brahma.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Intakantanu veredi erugaparatu.
0: What more is to be expressed?
1: Sai.

0: the members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: Bhagavantudu, Shaktimayudu.
0: God is powerful.
1: Aa Shaktiye Prakriti yokka Pratibimbam.
0: This power is the reflection of nature.
1: Prakriti yendunnatvanti samasta Shaktulu, Prakritilo jeevinche prati manavuni yendu kudanu untunnavi.
0: This power is latent in every human being.
1: Kanuka Bhagavantudu, Prakriti, Jeevudu. Ee moodu padarthamulu kudanu Brahmatattvamule.
0: Hence, God, nature and individual are divine.
1: Jeevudu veru, Devudu veru kaadu.
0: The individual and God are not different.
1: Jagattu veru, Jagadishwarudu veru kaadu.
0: This nature and the creator are not separate.
1: Sarvam Vishnumayam Jagat.
0: The whole cosmos is the embodiment
1: Vishnumu
0: of divine.
1: Karanamu.
0: One is the cause, God is the cause.
1: Prakurti karyamu.
0: Nature is the effect.
1: Karya karana sarupude Bhagavantudu.
0: God is a combination of cause and effect.
1: Kanuka Bhagavantuni anveshinchutaku manam yetti sadhanalu cheyanu akkarledu.
0: We don't need to follow any spiritual path to search for God.
1: Manushi endu kudanu samasta shaktulu kudanu ividi unnavi.
0: In man there are present so many potentialities.
1: Ajnatamainatvanti sthitilo ividi untunnavi.
0: They are all present in a hidden way.
1: Ajnatamanaga emiti?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడీ.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్, ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చెలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: సైంటిస్ట్ ఆఫ్ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ కాల్డ్ ఇట్ ఎసెన్షియల్లీ ద నాలెడ్జ్ అండ్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: కానీ వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
0: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ ద హోల్ థింగ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: The names are different, but essentially convey the same.
1: Shaktiye Brahma, Brahmane Shakti.
0: Energy is Brahma, Brahma is energy.
1: Kanukane jagattunandu oka vidhamainatundi shakti sarvatra vyapinchi untunnadi.
0: Therefore this energy is present all over this world.
1: Manamu cheyinatundi chuchunatundi sarvam kudunu shaktimayame.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: టుడే యు సీ ద మ్యాటర్.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: వి సీ ది ఇండివిజువల్.
1: కడపటికి జీవుడు, పదార్థము, సర్వం కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ నో ద మ్యాటర్ అండ్ ఇండివిజువల్ ఆర్ అటామిక్ ఎసెన్షియల్.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: సైంటిస్ట్ కాల్ ఇట్ యాజ్ మెటీరియల్ మ్యాటర్.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: యూ ఫైండ్ ఇట్ యాజ్ మ్యాటర్.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో జీవుడుగా ఉండవచ్చును.
0: యూ మే సీ, యూ మే ఫైండ్ అన్ ఇండివిజువల్.
1: తిరిగి ఆ జీవుడు కూడా శక్తిగా మారిపోతుంది.
0: ఈవెన్ దిస్ ఇండివిజువల్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు
1: ఎనర్జీ. కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడా శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend.
1: హృదయాన్ని వినిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇదియే దైవత్వము.
0: దిస్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫౌండేషన్ ద బేస్
1: మానవుని యందు విద్యుత్ శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఇన్ మ్యాన్
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మానవుని యందు కాంతి శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ లైట్ ఇన్ మ్యాన్
1: అది ఈ జగత్తునందు ఉంటున్నది
0: సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఔటర్ వరల్డ్
1: మనిషి యందు రేడియో శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ రేడియో పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటుంది
0: దేర్ ఇస్ ఎక్స్రే పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటుంది
0: దేర్ ఇస్ పవర్ ఆఫ్ లైట్
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటుంది
0: వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి
0: However, these forms of energy must have
1: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి
0: దే మస్ట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్
1: ఈ టంబ్లర్ ఉంటుందంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి
0: ద టంబ్లర్ యూ ఫైండ్ హియర్ హ్యాస్ గాట్ ది టేబుల్
1: టేబుల్ నిలిచాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి
0: ద టేబుల్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద ఫ్లోర్
1: ఇక్కడ ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంటుండాలి
0: సో వన్ ఈస్ ద బేసిస్ ఫర్ ది అదర్
1: కనుక ఈ సమస్త శక్తులకు ఆధారభూతుడైనటువంటి వాడే దైవము
0: ది ఎసెన్షియల్ బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ is God himself
1: దీనిని అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు
0: philosophers call it as transcendental power
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని
0: scientists call it as atomic power సూపర్ పవర్
1: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒకటిగానే ఉంటుండాలి
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్
1: ది బేసిక్ మానవుని ఎందుకు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నియో ఉంటుంటుండాలి
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఈస్ నాట్ అవేర్ ఆఫ్
1: సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు
0: They call it psychotonic energy.
1: Bioplasmic శక్తి అన్నారు
0: Biocosmic energy.
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు
0: Philosophers call it as transcendental power.
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి
0: How to know that?
1: దీనిని మానసిక శక్తి చేతను
0: Through mental power.
1: ధారణా శక్తి Not mental power. Will power.
0: With the will power.
1: మానసిక శక్తి చేతను
0: With the will power.
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్
1: జ్ఞాన శక్తి చేతను
0: మెడిటేషన్
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ ది సోషల్ పవర్
1: నాదు
0: సోషల్
2: సమాజం
1: సమాధి శక్తి
2: సమాధి
1: సమాధి
0: పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని సౌండ్ స్టిప్ ఆఫ్ మైండ్
0: సౌండ్ స్టేట్ ఆఫ్ మైండ్
1: దీనిని సమాధి అన్నారు
0: దిస్ ఈస్ కాల్డ్ సమాధి
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది
0: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ
1: ప్రతి వ్యక్తి కూడాను ప్రతి శక్తి కూడాను ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది
0: ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ And the material ultimately gets unified with God.
1: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
0: Here we have to inquire clearly.
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
0: We feel that we should merge in God.
1: మేము దైవమును నిల్చాలి.
0: That we should be near God.
1: మనం మోక్షమును పొందాలి.
0: That we attain liberation.
1: మాకు లిబరేషన్ ఏంటి కావాలి.
0: We want liberation.
1: ఎట్ట కలుగుతుంది?
0: How is it possible?
1: దీన్ని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in 8 ways.
1: శబ్ద బ్రహ్మమయి.
0: The one of sound.
1: చరాచరమయి.
0: One of movement.
1: జ్యోతిర్మయి.
0: The light.
1: వాంగ్మయి.
0: The speech.
1: నిత్యానందమయి.
0: Eternal bliss.
1: పరాపరమయి.
0: Super power.
1: మాయామయి.
0: One of illusion.
1: శ్రీమయి.
0: And the one of wealth.
1: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది
0: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్
1: నీరు నీరుతో చేరగలదు
0: ద వాటర్ కెన్ కంబైన్ విత్ వాటర్
1: గాలి గాలితో చేరగలదు
0: ద విండ్ వుడ్ మిక్స్ విత్ ది విండ్
1: నిప్పు నిప్పుతో చేరగలదు
0: ద ఫైర్ జాయింట్స్ ద ఫైర్
1: మట్టి మట్టితో చేరగలదు
0: ద మట్ యునైట్స్ విత్ మట్
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు
0: గాడ్ ఈస్ ఫార్మ్లెస్
1: అతన్ని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వి షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫామ్ అండ్ అట్టు కాకుండా
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: విత్ ఆల్ బాడీ అటాచ్మెంట్ వెన్ యూ ప్రే టు గాడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అటైన్ దట్ స్టేట్.
1: భగవంతుడు రూపరహితుడు.
0: గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
1: అలాంటి రూపరహితుణ్ణి ఈ రూపం ఏ రీతిగా పొందగలదు?
0: With this form, how do you comprehend, know the form?
1: కనుక నీవు కూడా నువ్వు రూపరహితుడు కావాలి.
0: So you should also be formless.
1: రూపరహితుడు కావాలంటే దేహాభిమానం పోవాలి.
0: It only means you should give up this body attachment.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: నీ యొక్క తత్వము జీవన జ్యోతిగా వెలగాలి.
0: Your life should be the life of light.
1: నేను ఒక జీవుని.
0: I'm an individual.
1: నా యొక్క జీవన జ్యోతి.
0: This light of love.
1: అది పరం జ్యోతి.
0: And that is.
1: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
0: This lamp here has come out of that light.
1: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో జీవనమే కావాలి.
0: This lamp should be united with that light, cosmic light.
1: ఎప్పుడు దేహాభిమానం మరచిపో అప్పుడు ఈ జీవ జ్యోతి వెలుగులుతుంది.
0: The day you give up this body attachment, naturally you can attain that light.
1: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ సీన్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్.
1: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
0: విత్ వన్ క్యాండిల్ యూ కెన్ లైట్ అప్ ఆల్ అదర్ క్యాండిల్స్.
1: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
0: దిస్ వన్ క్యాండిల్ ఈజ్ ద సూపర్ లైట్.
1: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
0: ఇట్ విల్ లైట్ ది అదర్ రిమైనింగ్ లైట్స్.
1: కనుకనే దైవము పరం జ్యోతి.
0: God is the super
1: పరం జ్యోతి నుండి ఈ జీవన జ్యోతులు అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ దిస్ కాస్మిక్ లైట్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ అదర్స్.
1: కనుక మనము జీవన జ్యోతిగా మనం భావించి జ్యోతిని మనము ఏకాగ్రతలో ఉంచుకొని తద్వారా ధ్యానం సలిపి దైవత్వంతో లీనం కావాలి.
0: వి షుడ్ కన్సిడర్ అవర్ సెల్స్ యాజ్ ద లైట్ ఆఫ్ లైఫ్, కాన్సన్ట్రేట్ ఆన్ ది లైట్ అండ్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఇన్ ది కరెక్ట్ వే అండ్ దెన్ ట్రై టు నో గాడ్.
1: భజన చేస్తున్నాం.
0: యు డు భజన్స్.
1: జపం చేస్తున్నారు.
0: యు డు జప.
1: ధ్యానం చేస్తున్నారు.
0: యు మెడిటేట్.
1: తపం చేస్తున్నారు.
0: యు డు తపస్.
1: యజ్ఞం చేస్తున్నారు. యాగములు చేస్తున్నారు. వ్రతములు చేస్తున్నారు.
0: యు పర్ఫార్మ్ రిచువల్స్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
1: ఇవి సత్కర్మలు.
0: దేర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
1: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
0: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికం అనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
1: to heart. కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
0: ఫర్ ద వరల్డ్ దే ఆల్ అమౌంట్ టు గుడ్ యాక్షన్స్.
1: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: ఫలితం మాత్రం ఉండకపోదు.
0: యు ఆర్ బౌండ్ టు గెట్ రిజల్ట్.
1: ఫలితం ఉంటుంది.
0: యు హావ్
1: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
0: యు హావ్ పాజిటివ్ రిజల్ట్స్ డిపెండింగ్ అపాన్ ది గుడ్ యాక్షన్స్ యు డూ.
1: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
0: దే హావ్ నథింగ్ టు డూ విత్ ది ఆత్మ.
1: కనుకనే ఈ కర్మలన్నీ కూడాను సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
0: దెర్ఫోర్ బై అండర్ టేకింగ్ గుడ్ యాక్టివిటీ వీ షుడ్ ఆల్సో టేక్అప్ టు దట్ యాక్టివిటీ యాస్ టు నో.
1: ఎంతకాలమైనప్పటికి ఈ సత్కర్మలలోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
0: సో లాంగ్ వీఆర్ రిచువలిస్టిక్ వెన్ కెన్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: ఇది సత్కర్మ అన్ని కూడా ద్వైతంతో కూడినటువంటిది.
0: ఆల్ ది రిచువల్స్ ఆర్ డ్యూయల్.
1: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ డ్యూయలిజం వీ షుడ్ రీచ్ నాన్ డ్యూయలిజం.
1: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
0: యు బికమ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: జ్ఞానం,
0: ద ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
0: ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ,
1: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ యొక్క శక్తులు.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ద మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
1: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
0: దట్స్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
0: All the five elements are present within your body, contained within the metal.
1: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసిక పర్యంతము ఉంటుండాలి.
0: This metallic power is present all over the body, top to toe.
1: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
0: because of the tamarind,
1: lime juice వల్ల,
0: the lime juice,
1: apple juice వల్ల,
0: apple juice,
1: నిమ్మపండు వల్ల,
0: and also the lime,
1: బత్తాయి పండు వల్ల,
0: and also oranges,
1: ఈ విధమైనటువంటి ఆపిల్ పండు వల్ల,
0: apple,
1: ఏర్పడేటువంటిదంతా కూడాను ఆమ్లము.
0: This is all acid.
1: ఈ యాసిడ్ అనేటువంటి దాని ఆమ్లం అనే యాసిడ్ కొంతవరకు ఇందులో ప్రవేశించి ఈ యొక్క ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ కరెంట్ జనరేటెడ్.
1: కనుకనే నీ జీవితం అనేటువంటిది, నీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
0: లైక్ దిస్ యువర్ బాడీ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
1: జనరేటరే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ సైడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై
1: మౌత్. కాబట్టి మానవుడంతా కూడాను ఒక విధమైనటువంటి రేడియో వంటి వాడే.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రేడియో.
1: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
0: సో ఆల్ ద రేడియో సోర్స్ ఈజ్ ఇన్ యూ.
1: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
0: All that you have seen earlier, you are able to imagine and picturize. This is the
1: TV in you. రేడియో, జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్స్, అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ది టీవీ, ది రేడియో, జనరేటివ్,
1: అంతా కూడా జగత్ అంతా కూడాను ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి యొక్క దివ్యమైన ఆకర్షణ శక్తి.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ డివైన్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
1: అయస్కాంతము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
1: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
1: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
0: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్ ఫైల్.
1: చాలా పొరపాటు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
0: It's a big mistake. All over the world there is a magnet.
1: Pacha gaddini chuchi pashu parigettipothundi. Kabatti ee rendittiki madhyalo unnatundi magnet.
0: Watching the green grass there, cow goes over there. It is the principle of magnetism there.
1: Biddanu chuste talli chaala sannihitanga kuda aapyayanga velutundi. Avi rendu iddariki madhyalo unnadi magnet.
0: Watching the child, the mother is drawn towards the child.
1: Talli biddalaku madhyalo unnadi magnet.
0: It is the magnet.
1: Bharya bhartalaku madhyalo unnatundi magnet. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే.
0: దేర్ఫోర్ ఇస్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద కౌ అండ్ ద గ్రాస్.
1: ఏది ఆకర్షిస్తున్నారో అదంతా మ్యాగ్నెట్టే.
0: దట్ విచ్ అట్రాక్ట్స్ ఇస్ ఎ మ్యాగ్నెట్.
1: కనుకనే రమేతి ఇతి రామః అన్నారు. సర్వులను రమింపజేసేటువంటి వాడు రాములు అన్నారు.
0: రామా హూ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ హి అట్రాక్ట్స్ ఎవరీవన్.
1: ఆ రాముడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ దిస్ రామా?
1: దశరథ రాముడా?
0: ది సన్ ఆఫ్ దశరథ.
1: ఆత్మారాముడా?
0: అది వన్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిట్.
1: ఆత్మారాముడు.
0: రామా ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
0: So many have assembled here. What is the main cause? You are all attracted by this divine magnet, Bhagavan.
1: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతూ ఉంటాయి.
0: When you keep a flower here, so many honey bees are
1: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతని.
0: బికాస్ ఆఫ్ దిస్ నెక్టార్ కంటెయిన్డ్ విదిన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్.
1: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
1: కనుకని ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
0: సో ది స్వీట్నెస్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటారు.
0: ఇట్ ఇస్ దిస్ లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఇది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
0: ఇట్ మే బి లవ్ ఆఫ్ ఎ మదర్ ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ వైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ రిలేషన్.
1: ఇచ్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: దిస్ లవ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: కనుకని ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలకని ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
0: సిన్స్ వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
0: A child will have both the qualities, the forms of the parents.
1: అదే విధంగానే జగత్తు నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్తు యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
0: So the individual who is born in this nature will have natural qualities.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
0: Creation is the manifestation of the creator.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: This magnet is present all over the world.
1: కనుకని ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలకని ఆ మ్యాగ్నెట్.

0: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది క్రియేటర్.
1: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
0: సో ఎవ్రీవన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ నేచర్ షుడ్ హ్యావ్ ద డివైన్ క్వాలిటీ.
1: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
0: ఎవ్రీవన్ ఇస్ బోర్న్ టు అటైన్ ద డివినిటీ.
1: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద మేనిఫెస్ట్ అండ్ షేర్ ద డివినిటీ.
1: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ ఎవ్రీ మ్యాటర్ ఎవ్రీ ఇండివిజువల్
1: అది ఎసెన్షియల్ డివైన్. అది ఏ శక్తి?
0: దట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
0: ఎనర్జీ కెనాట్ బి జనరేటెడ్ బై
1: పర్సన్. ఒకరిని నాశం చేసేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: కానీ ఇది అవినాశి.
0: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
1: దైవ శక్తి అనేటువంటి అవినాశి.
0: ద డివైన్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్.
1: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
0: హవెవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ కుడ్ బి చేంజ్ టు అనదర్.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
0: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇన్ టు
1: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
1: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
0: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
1: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
0: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ వన్ ఫార్మ్ టు అనదర్.
1: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
0: దట్ చేంజ్లెస్ వన్ ఇస్
1: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికీ చేత కాదు.
0: విత్ దిస్ డివినిటీ కెన్ చేంజ్ వన్ ఇన్ టు అనదర్ బట్ యు కెనాట్ రిమూవ్ ఇట్ టోటల్లీ.
1: కనుక
0: సో
1: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
0: Without divinity there is no world, there is no place.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
0: సో ఏన్షియన్స్
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: the one who stands there as an eternal witness
1: aatmaye anuvu anuvune brahma magunu
0: it is this atma and that atma is divine brahma
1: kanuka aatmane anuvu anuvune brahma
0: so this atma is anuvare
1: brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki
0: therefore atma the atom and brahma are synonymous
1: kanukane deenni telusukovadaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
0: సైంటిస్ట్ హ్యావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
0: టుడే దే హ్యావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హ్యావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకెన్.
1: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరముల పూర్వము
0: దిస్ ట్రూత్ 1000 ఇయర్స్ అగో
1: ఇప్పుడు కలియుగము
0: దిస్ ఇస్ కలి
1: పోయినది ద్వాపర యుగము
0: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర
1: ముందు దానికి ముందు త్రేతాయుగము
0: ప్రయర్ టు దట్
1: త్రేతాయుగంటే ముందుగా కృతయుగము కృతయుగము లోపలనే చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
0: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
1: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there. Prahlada said then,
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ
1: ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఈస్ దిస్
1: అణుతత్వమే దైవత్వము.
0: దిస్ అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడాను దైవత్వమే.
0: ఇట్స్ ఇన్ మైక్రోకాజం అండ్ మాక్రోకాజం డివినిటీ ఇస్
1: ప్రెజెంట్. ఈ ప్రహ్లాదుడు అన్నిటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేతనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది. అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: He had no body attachment at all, because when he was thrown out of the mountain top, he didn't cry. He was not

0: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడాను అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతాను అనే భయం లేదు, నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
1: And mighty elephants were there and they were allowed to trample on his body. He was not
0: విషసర్పములు తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
1: Poisonous snakes were brought there.
0: కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
1: He accepted the poisonous serpent as a garland repeating God's name.
0: ఈ విధంగా కూడాను సర్వత్ర కూడాను దేహాభిమానమును వదలి దైవాభిమానంతోనే జీవిస్తూ వచ్చినాడు.
1: ప్రహ్లాద lived without any body attachment.
0: అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని.
1: Therefore every atom is God.
0: ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: He publicized to God, to the world.
0: ఆ గురువులంతా కూడాను,
1: all those teachers,
0: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరకు వచ్చి హిరణ్యకశిపుని దగ్గరికి,
1: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
0: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము?
1: దిస్ ఇస్ వాట్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
0: కించిత్తైనా దేహాభిమానం లేదు.
1: హస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: తన్ను నిశాచరు పొడువా,
1: వెన్ ఇస్ అటాక్డ్ బై ద డెమన్,
0: దైత్య కుమారుడు.
1: యువర్ సన్
0: మాటి మాటికిం ఓ పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
1: When he was attacked by the demons, your son went on praising God.
0: తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
1: He had never shed a tear. He
0: was never fear stricken. భయం అనేది లేదు, కంటి నీరు అనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవచింతన చేస్తున్నాడు అన్నారు.
1: దిస్ బాయ్ నెవర్ క్రైడ్, హీ నెవర్ షెడ్ ఎ టియర్, హీ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ.
0: అనగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ వుడ్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
1: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ.
0: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
1: ఇఫ్ హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్, ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హి హాడ్, హి గోస్ ఆన్ వరీయింగ్.
0: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
1: ది మూమెంట్ ఇస్ బోర్న్, ఇట్స్ బౌండ్ టు డై.
0: పుట్టుకతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
1: ది బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
0: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
1: వై షుడ్ వి వరీ?
0: ఏ నాటికైనా తప్పింది కాదు.
1: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
1: ది వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
1: Gopikas prayed to Krishna in different ways.
0: Ninnu ye vidhanga varninchali Krishna?
1: Krishna, how are we to describe you?
0: Ninnu ye vidhanga telusukovali?
1: How are we to know you?
0: Etti roopanni ni dhyaninchali?
1: What form should we worship?
0: Etti naamamunu smarinchali?
1: What name should we chant?
0: Maaku teliyatam ledhu.
1: We don't know.
0: Endukosam?
1: Why?
0: Anu kante ati sukshma roopudavu.
1: You're smaller, subtler than an atom.
0: Ganamu kante ati gananiyudamu.
1: You are bigger, mightier than the biggest.
0: Enubadi nalugu lakshya jeevamula anayammuna nadavayakunduvata anuvurenu trunakashtama modaluga akhandaru pudamai velayuduvata ninu ganu gonnagallama Krishna ninu ganu gonnagallama.
1: You are present in all the 84 lakhs of species. Of the creatures, you are present from an atom to the biggest. Can we know
0: yet
1: you?
0: Yet you know it.
1: How to know you?
0: Ah, Gopikalu, ye shastramulu chadaledu.
1: Gopikalu,
0: ye vedamulu vallinchaledu. Ye vidhamainatuvanti vedantamulu chudaledu. Ye vidhamainatuvanti guruvulu leru. Ye vidhamainatuvanti scientistulu telpaledu.
1: Gopikas did not go through any sacred texts. Did not listen to any Veda.
0: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెమ్ దట్ హస్ బికమ్ పేటెంట్.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
1: ఇన్ ఎవ్రీ పర్సన్ దర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
1: వెన్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
0: కనుక మనం ఎందున్నటువంటి యొక్క శక్తిని సద్వినియోగపరచాలి.
1: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
0: బావి ఎందున్నటువంటి నీరును తోడుతూ తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్, ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
0: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఇంక్రీజెస్.
0: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
1: ఇఫ్ యు గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ, యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
0: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కొత్త జలం వస్తూ ఉంటుంది.
1: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్,
0: జలమేగిన ముందుకు పోకపోతే అది నిలిచిన నీళ్లలో పురుగులు పడిపోతాయి.
1: ఇది వాటర్ డజన్ ఫ్లో, ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ ఇస్ ఇట్ విల్
0: కనుకనే మన ఎందున్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి
0: షేర్డ్ విత్ ఎవరీబడీ. లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
0: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
1: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్
0: దైవ శక్తియే జగత్తులో ఉంటుంది. అది
1: ఇది కాస్మిక్ ఎనర్జీ
0: మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎనర్జీ
0: కానీ
1: నేచర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్
0: స్థితిలో ఉంటుండాలి.
1: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిడెన్.
0: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
1: దిస్ హిడ్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
0: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
1: నెవర్ డౌట్ ఇట్.
0: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము.
1: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వైసెస్.
0: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
1: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సల్పేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
1: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఎదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్ ఆర్ చాంటింగ్. యు డు ఇట్ విత్ ద మైండ్. నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సును అమనస్కంగా భావించుకోవాలి.
1: ద మైండ్ షుడ్ బి విత్డ్రాన్.
0: మనస్సు ఉండినంత వరకు కూడాను మనకి ఈ విచారం తప్పింది కాదు.
1: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
0: మనస్సు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
1: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
0: కనుకనే అమనస్కుడు కావాలి.
1: సో యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ మైండ్.
0: అంతాను తానాయ అంతయులోనాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మాయకులోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రాము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో,
1: యాజ్ యూ డ్రీమ్ ఇన్ స్లీప్,
0: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరి కనిపిస్తుంటాయి.
1: సో ఆల్సో యువర్ పొజిషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: దిస్ ఇస్ ది వేకింగ్ స్టేట్ ఇస్ ది డే డ్రీమ్.
0: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
1: దేర్ ఇస్ నో నైట్ డ్రీమ్ ఇన్ ద డే టైమ్.
0: నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: అండ్ దేర్ ఇన్ ద నైట్ దేర్ ఇస్ నో డే
0: డ్రీమ్. నీవు డే డ్రీమ్ లోనే ఉన్నావు, నైట్ డ్రీమ్ లోనే ఉన్నావు.
1: యు ఎగ్జిస్ట్ ఇన్ బోత్ ది స్టేట్స్.
0: యు ఆర్ ఆమ్ని ప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్ని ప్రెజెంట్.
0: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ నో దిస్.
0: మరి రాత్రి నేను కలలో ఏమేమో చూచాను.
1: ఐ సా మెనీ ఇన్ మై డ్రీమ్.
0: కానీ జాగ్రత్తలు లేవి.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ డోంట్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ బిల్డింగ్స్ దట్ హావ్ బీన్ సీన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ నోటీస్ ఇన్ ద వేకింగ్.
0: ఈ డేలో అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ నాట్ ఇన్ ద డ్రీమ్.
0: కుల్వంత్ మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు.
1: వి ఆర్ ఆల్ సీటెడ్ హియర్ ఇన్ కుల్వంత్.
0: కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు.
1: వన్స్ యూ డ్రీమ్ యూ విల్ బి దేర్ ఇన్ బాంబే.
0: కానీ దీని గతి ఏమిటి, దాని గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్ టు దిస్, వాట్ విల్ హ్యాపెన్ టు దట్?
0: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా లేక ఈ కుల్వంత్ హాల్ లో ఉండేటువంటిది నిజమా?
1: ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ హియర్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ ఇన్ బాంబే?
0: ఇది నిజం కాదు, అది నిజం కాదు. ఇందులోనా నీవు ఉన్నావు, అందులోనా నీవు ఉన్నావు.
1: నేదర్ దిస్ నార్ దట్ ఆర్ ట్రూ, బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: నీవు రెండు కాదు, ఒక్కటే.
1: యు ఆర్ నాట్ టూ బట్ వన్.
0: స్థితులు మాత్రం రెండు.
1: ద పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ టూ.
0: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చిక్కుబక్కలైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది టూ స్టేట్స్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
0: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
1: టు నో గాడ్ ఫస్ట్,
0: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
1: వి హావ్ టు మెడిటేట్.
0: ఈ ధ్యానం చేత ఏమైపోతుంది?
1: వాట్ హ్యాపెన్స్?
0: ఏకాగ్రత కుదురుతుంది.
1: యూ హ్యావ్ కాన్సన్ట్రేషన్.
0: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
1: వెన్ వన్స్ యువర్ కాన్సన్ట్రేషన్,
0: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
1: యూ కెన్ విత్డ్రా యువర్ మైండ్.
0: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
1: వెన్ మైండ్ ఇస్
0: దేహాభిమానం పోతుంది.
1: యూ కెన్ గివ్ అప్ ద బాడీ.
0: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ ది బాడీ అటాచ్మెంట్ ఇస్ గాన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సమాధి స్టేట్.
0: ఈ సమాధి స్థితి ఏంటంటే కేవలం రెండు అర్థములు ఉంటున్నాయి. సమాధి కష్ట నష్టములకు పాపపుణ్యములకు రెండింటికి సమత్వంగా చూసుకోవటం.
1: సమాధి మీన్స్ ఈక్వానిమిటీ, ది సేమ్ స్పిరిట్ ఇన్ బోత్ ద టైమ్ సమాధి అండ్ లాస్.
0: బుద్ధి సమానంగా ఉండాలి.
1: సమాధి ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: దుఃఖమునకు కృంగకూడదు, సుఖమునకు పొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దీని వల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
1: త్రూ దట్ యుల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
1: ద పవర్ విచ్ ఇస్ నాట్ మరొక చోట దేర్ నో ప్లేస్ అట్ ఆల్.
0: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
1: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
0: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
0: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: వి హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
0: ఈ ప్రాక్టికల్ జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాధనను మనం సల్పాలి.
1: హౌఎవర్ సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు డూ సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
0: అయితే ఒకటి మీరు వేరుగా భావించొద్దండి.
1: డు నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
1: Because of the teachers outside, we are not able to experience the reality.
0: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుండాలి.
1: Their teachings has put down the divinity in humanity further.
0: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
1: Let's know the meaning of this word guru.
0: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
1: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
0: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
1: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
0: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
1: గూ మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్.
0: రుకారము రూపవిష్టము.
1: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
0: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో అన్నారు.
1: The one beyond attributes and form is God himself.
0: నిజమైన గురువు దైవం ఒక్కడే.
1: The true guru is God only.
0: వీళ్ళందరూ కూడాను
1: all the rest
0: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
1: All the rest are teachers.
0: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎంత పూజించేకవుతుంది వీళ్ళు, ఎంత గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
1: When a student joins there in the college, he has got mathematics teacher, physics teacher, chemistry teacher. How can you worship them all?
0: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్
0: గురువులు కాదు.
1: దే ఆర్ నాట్ గురుస్.
0: వీళ్ళు టీచర్స్.
1: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
0: బోధించేటువంటి వాళ్ళు.
1: దే టీచ్.
0: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ గురు హియర్?
0: తన యొక్క గురువుని చూపించాలి.
1: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
0: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
1: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
0: అదే గురి.
1: దట్ ఈస్ ది గోల్.
0: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
1: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
0: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
1: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైస్ అండ్ ప్యూర్.
0: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
1: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
0: ఇది ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రాచీన కాలములో కృతయుగమునందు కూడాను
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ్ ఏజ్
0: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని
1: శ్రీమన్నారాయణ హాస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన.
0: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై
1: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి
0: దానం అడగడానికి వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
0: బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
1: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్?
0: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువు అయినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్. శుక్రాచార్య.
0: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను
1: సచ్ బిగ్ గురు.
0: బలిచక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు.
1: బలి హ్యావింగ్ రియలైజ్ the one who has come there is God.
0: He
1: ready to offer. He made a promise.
0: Kani Shukracharya vaddi oddu oddu nivu chaala mosapothavu nee rajyam anta brashta ayipothundi nivu athaniki e maatram kudanu moodu adugulu daanam ivvaddu annadu.
1: But Shukracharya said don't offer anything. You will be betrayed. You will be deceived.
0: Daivam kante guru emiti?
1: Then he said who is more than
0: God? Ani dikkarinchi
1: he disobeyed guru.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
1: ఇఫ్ యు గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్ కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్?
0: పలికి బొంకుట కంటే పాపమున్నే
1: If you utter a lie, can there be a worse to the sins?
0: ఏమైనా సరే గురువు ఏమైనా చెప్పించినా పర్వాలేదు నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను అన్నాడు.
1: Let the guru curse in any way, but I am going to surrender offer.
0: ఆనాటి గురువులు గురువులా?
1: Are the gurus by the name?
0: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
1: Can you call him a guru if he asks you not to offer?
0: పాండవులు
1: పాండవాస్
0: ద్వాపర యుగము లోపల
1: ఇన్ ద్వాపర ఏజ్
0: వారికి అన్ని రకములైనటువంటి విద్యలను బోధించి
1: హావింగ్ టాట్ ఆల్ ఫార్మ్స్
0: ఆఫ్ నాలెడ్జ్ ద్రోణాచార్యుడు
1: ద్రోణాచార్య కేమ్ దేర్ ఇస్ వన్ టీచ్ గురు
0: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునికి ప్రామిస్ చేశాడు
1: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున
0: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు
1: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీ వన్ ఎల్స్
0: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు కానీ మరొకరికి నేను చేయను అన్నాడు
1: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ
0: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు
1: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్టిక్
0: అన్ని విద్యలు నేర్పినాడు
1: Drona taught all forms of knowledge.
0: Drona kuda cheppinattu gaani evvariki guruga poledu.
1: And in fact Drona was not the guru to anyone else.
0: Oka anaka samayalo ekalavyudu vachi
1: at one time ekalavya came.
0: Swami naaku viluvichi nerpavani prarthinchadu.
1: Ekalavya prayed to teach him archery.
0: Nenu Arjunudiki promise chesanu.
1: I promised Arjuna.
0: Arjunudu tappa marokariki nenu guru kaanu annadu.
1: I am guru only to Arjuna and
0: anel. Manchide antavarku chaala santoshame.
1: It is good to that extent.
0: Kaani పాండవులు కౌరవులు అరణ్యవాసనకు వెళ్లారు
1: పాండవ కౌరవస్ వర్ ద ఫార్
0: కేవలం విహారార్థమై వెళ్లారు
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్
0: ఫన్ కొన్ని కుక్కలను తీసుకెళ్లారు
1: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం
0: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది
1: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
0: అరుపును చూచి
1: అండ్ ద డాగ్ బార్క్ ఎక్కడి
0: నుంచినో నాలుగు ఐదు అంబులు వచ్చాయి
1: అండ్ వాచింగ్ దిస్ ఫోర్ ఆరోస్ వర్ నోటీస్డ్
0: పడిన చోటే ఐదు కూడా ఒక్క తూరి పడ్డాయి
1: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ అట్ వన్ పాయింట్
0: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు
1: అర్జున వాజ్ మిస్టిఫైడ్
0: శబ్ద పేరు కనుక్కున్నటువంటి వాడు ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు
1: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మీర్లీ లిసనింగ్ టు ద సౌండ్
0: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు
1: హీ మస్ట్ బీ ఇన్
0: హైలీ ఈ శక్తి నాకు కూడా లేదే
1: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ
0: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది
1: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్
0: అప్పుడు వెతికించేటప్పటికి
1: when he went on in search of him
0: ఊరి గుడిసె లోపల
1: in a hut
0: ఒక విధమైనటువంటి యొక్క బోయవాడు
1: there they saw a hunter there
0: అతను ఒక అంబును పెట్టుకొని నిలుచుకున్నాడు
1: he was there with a bow and an arrow
0: అతన్ని చూచాడు
1: he saw him
0: నీవేనా దీన్ని వదిలింది
1: అన్నాడు are the one who shot the arrow
0: అవును అన్నాడు
1: he said yes
0: వాళ్ళు ట్రైబల్స్
1: they were tribals
0: నీకు ఎవరు గురువు అన్నారు
1: then he asked who is your guru
0: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు
1: దో హీ ప్రేడ్ టు ద్రోణ అర్లియర్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ టు హిమ్ దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
0: తెలియకుండా ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు
1: అన్నోయింగ్లీ సెడ్ ద్రోణ ఇస్ మై గురు
0: అర్జునుడు మండిపోయాడు
1: అర్జున వాజ్ ఫ్యూరియస్
0: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యలు నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు
1: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
0: Drona acharyanu patti adigadu.
1: And then he questioned Drona.
0: Drona acharyanu satyame cheppadu. Nenu evvariki guru kaadu.
1: Drona spoke truth. I am not guru to anyone.
0: Nenu aa ekalaviki guru kaadu.
1: I am not a guru to
0: anyone. Na daggariki vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
1: He prayed to me but I didn't respond.
0: Idi satyame.
1: Yes, it's truth.
0: Kaani అర్జునుడు చాలా మండిపోతున్నాడు
1: అర్జున వాజ్ స్టిల్ యాంగ్రీ
0: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు లోకంలో
1: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ
0: పెద్ద అసూయ
1: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ
0: కనుక అతని శక్తిని ఎట్టైనా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు
1: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్
0: కనుక నాకంటే అధికమైన వాడు ఉండకూడదు ఈ లోకంలో కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యుడు
1: అండ్ హీ వాంటెడ్ ద్రోణ టు సీ దట్ దేర్ వుడ్ బి నో పర్సన్ గ్రేటర్ దాన్ హిమ్
0: ద్రోణాచార్యుడు విధి లేక
1: ద్రోణ నెసెసర్లీ
0: కారణమేమిటి
1: వాట్స్ ద రీజన్
0: ఈ గొప్పతనమును చూచి లొంగిపోయాడు ద్రోణాచార్యుడు
1: ద్రోణ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు దిస్ గ్రేట్నెస్
0: ఈ రాజులకు నేను విరుద్ధంగా పోతే నా గతి ఏమవుతుందో అని భయపడ్డాడు
1: హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ హి యాక్ట్స్ అగైన్స్ట్ హిమ్
0: సమనేటువంటి బుద్ధితో తాను అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్ని
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ ఇస్ మెనోవర్
0: అడవి యందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి
1: హి వెంట్ టు ఏకలవ్య హూస్
0: దేర్ ఏకలవ్య నీకెవరు గురువు
1: అన్నాడు ఏకలవ్య హూ ఇస్ యువర్ గురు
0: నేనే నా గురువు అన్నారు
1: హి సెడ్ యు ఆర్ మై గురు
0: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు
1: దో హీ వాజ్ నాట్ గురు ఫిజికలే బట్ హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ మెంటలే.
0: అయితే గురుదక్షిణ ఏమిస్తావు అన్నాడు.
1: దెన్ హీ సెడ్ వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్.
0: ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: అన్నిటికి సిద్ధమే వాడు.
1: ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హీ సెడ్.
0: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
1: బికాజ్ ఫెయిత్ ఇన్ గురు ఇస్ దట్.
0: విశ్వాసంగా ఉండినటువంటి వారికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
1: అండ్ దట్ హియర్ యు ఫైండ్ ది డిసైపుల్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ బట్ ది గురు బిట్రేడ్ హిమ్.
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: he wanted the thumb to be offered
0: bana santana laguvaku bangamayye
1: and he could not shoot any arrow later
0: yeru vidya kalimiki heenudayye
1: and he became unfit for this archery
0: arjunaku manorathiyunu pasenanta
1: this made the desire of arjuna fulfilled
0: ఈ అర్జునుడి యొక్క మనస్సు సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
1: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థమ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
0: ఇది గురువులు చేసేటువంటి పనియా?
1: ఇస్ ఇట్ ది యాక్ట్ ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
1: The worldly gurus, because of utter selfishness, they take you far off from the wisdom of the spirit.
0: వ్యావహారిక గురువులే కానీ ఆత్మ సంబంధమైన గురువులు కాదు.
1: They are only worldly teachers. They are not preceptors.
0: ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పు లేదు.
1: You can learn from anyone, no mistake.
0: కానీ
1: బట్
0: అర్పితము మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి.
1: బట్ యు హావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
0: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
1: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్.
0: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
1: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
1: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని నాలుగు వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
1: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇస్ క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ ప్రొపగేటెడ్ టు ద వరల్డ్.
0: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
0: ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించాను కదా అని సంతృప్తి పడ్డాడు.
1: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
0: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
1: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
1: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
0: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది మూన్ అండ్ మైండ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
1: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది మైండ్.
0: ప్రతిబింబంలే.
1: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
1: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే అవర్ మైండ్ ఆల్సో.
0: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసం లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
1: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
0: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
1: With these sacred feelings, Vyasa classified Vedic literature. So this day is called Vyasa Purnima.
0: This is Guru Purnima kaadu.
1: This is not Guru Purnima.
0: Hrudayanni yenadu manam parishuddha bhavinchukuntamo ade Guru Purnima.
1: That day when we purify our heart is the day of Guru Purnima.
0: Marna merigina marunimshammulo manasey variki gurudandi annaru.
1: The day when you understand the mystery of this world, your mind will be your guru.
0: Marmam yenadu nivu telusukuntavo appudu tana manasey tana guru avutundi.
1: Then once you know the secrets, your mind becomes guru.
0: Mayaku lonaya maa 25 mantramulaya.
1: One has submitted the illusion and this illusion has got 25 mantras.
0: Dinine Ramadas kuda cheppadu.
1: Same thing is stated by Ramadas.
0: Kota yedu chuttura kota lopula totara totaloniki podamante dari teliyadu ettara. Swami, మానవత్వానికి ఏడు రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
1: the human life has got four, seven forts.
0: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
1: One is
0: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
1: Anger is one.
0: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ, క్రోధ, లోభ, మోహము, మాత్సర్యము, ఈ ఆరు కోటలు ఉంటున్నాయి.
1: And human life has got these seven forts.
0: ఈ అన్నిటికంటే పెద్ద కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
1: There's biggest fort, one of body attachment.
0: ఈ ఏడు కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present at the center of, surrounded by seven forts.
0: కోట ఏడు చుట్టూరా, కోట లోపల తోటరా.
1: There are seven forts. Within
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: To get into the garden, what is the path? What is the way?
0: పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా.
1: Here is present a strong tree and there is the branch that will be the part.
0: దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకోండి కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికి ఏం గతి?
1: Here lies this tree standing on the ground and if the tree falls and if the branch leaves you, what will happen to you?
0: కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
1: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
0: భగవంతుడే చెట్టు వంటి వాడు.
1: గాడ్ ఈస్ ద ట్రీ.
0: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమి మాత్రము భద్రం ఉండవు.
1: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ, దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
1: యు విల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
0: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
1: సో సరెండర్ టు గాడ్.
0: దానికోసమని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
0: దైవమే
1: విష్ణు అండ్
0: నిజమైన గురువు.
1: అండ్ గాడ్ ఈజ్ ది ట్రూ గురు.
0: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణే అన్నారు ఋషులు.
1: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూషన్. ఏ
0: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుంది.
1: వాట్ ఎవర్ ఐ మే డూ, ఇట్ విల్ బి ఆఫరింగ్ టు యూ.
0: మీకే నమస్కారము అన్నారు.
1: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
0: తస్మై నమః కర్మణే, కర్మలు చేసే ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
1: బిఫోర్ ఐ ప్రొసీడ్ I offer, I salute you.
0: ఎందుకోసం నమస్కారం చేయాలి?
1: Why should you pay your respect?
0: మా చేత మంచి కర్మలు చేయించు.
1: Make me do good actions.
0: పవిత్రమైన కర్మలు ఆచరింప చేయి.
1: Help me to do sacred activities.
0: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే చేయించు.
1: Let me do all that that pleases you.
0: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
1: With this spirit as a motive force, one should pray.
0: ఈ విధంగా వేదములు ఎందు, ఉపనిషత్తులు ఎందు, ఇతిహాసం ఎందు, పురాణములు ఎందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
1: That energy present in the world is in you also.
0: దైవం మీకంటే వేరు లేదు.
1: God is not separate from you.
0: మీకంటే దైవం వేరు లేదు.
1: God is not different from you.
0: దైవం కంటే మీరు వేరు కాదు.
1: And you are not different from God.
0: కనుకనే I and you are one అని.
1: Therefore I and you are one.
0: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నా యందే ఉంటున్నాడు.
1: Experience is not yourself. God is in me, I am God. విశ్వాసాన్ని
0: బలపరుచుకుంటూ రావాలి.
1: Strengthen this faith more and more.
0: నేను పదాన్ని సోమనుసో రామయ్యను, కృష్ణయ్యను, గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: Don't introduce yourself as so and so.
0: నీవు రామయ్య ఎవరైనావు?
1: How could you be
0: రామయ్య? అని ఎవరు పెట్టారు నీకు పేరు?
1: Who gave this name రామయ్య?
0: మీ తల్లిదండ్రులు పెట్టారు.
1: Your parents christened you.
0: పెట్టిన పేరు కాదు, పుట్టిన పేరు కాదు కదా.
1: It's a name given to you. You are not born with the name.
0: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించిండే.
1: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
0: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
1: మీరా దోస్ డేస్
0: మందిరం నుంచి బయట పొమ్మన్నాడు.
1: హి వాస్ ఆస్క్డ్ టు గో టు మందిర్ బై రాణా.
0: ఎందుకంటే తనకు అనేక విధమైనటువంటి అవమానం జరిగిందని.
1: బికాజ్ హి వాస్
0: తన మాటను నడుచుకోలేదని.
1: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
0: కానీ కృష్ణుణ్ణి వదిలిపోవటం కష్టమైపోయింది.
1: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
0: కొంతసేపు యోచించుకుంది.
1: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ దేహానికి, ఈ మందిరమునకు మహారాణా గొప్పవాడని చెప్పుకోవచ్చు.
1: మహారాణా మే కన్సిడర్ హింసెల్ఫ్ గ్రేట్.
0: ఈ మందిరము మహారాణా కట్టినటువంటిది.
1: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
1: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
1: సో మై హార్ట్ ఇస్ ది టెంపుల్
0: ఆఫ్ మందిర్ కృష్ణ అన్నది.
1: మై హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కృష్ణ షీ సేడ్.
0: చెల్లూరి

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడికి పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంక్ వద్దు. గంగా జమునా తీర్, ఈడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిదే అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: అక్కడ గంగా జమునా భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దేర్ ది సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడెడ్
0: మందిర్ పైన, ఆ మందిర్ పైన నువ్వు దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్.

0: ఓ మైండ్ యూ గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమునా.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీవు వెళ్ళమన్నాడు.
0: దేర్ యు ఫైండ్ ఇన్ దట్ భూమధ్య సెంటర్ ఆఫ్ ఆల్.
1: ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగన? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
0: వేర్ ఇస్ ప్రయాగ? యూ డోంట్ నీడ్ టు గో టు అలహాబాద్. యువర్ బాడీ ఇస్ ఇట్సెల్ఫ్ ది పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహం నందే ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవటం ఎందుకు?
0: దో యు ఆర్ ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్సెవేర్.
1: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణములు ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: వెన్ యూ హ్యావ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఎట్ హోమ్, వై డూ యూ వాంట్ రాటన్ స్టఫ్ అవుట్సైడ్?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house?
1: ఎందుకు పోవాలి?
0: Why should you go?
1: నీ దగ్గరే ఉంటుంది అది ల్యాంప్.
0: You have the lamp with you.
1: నీ ల్యాంప్ ఇంకొకరి ఇంటికి పోయి నీ వడిని ఎందుకు అడుక్కోవటం?
0: Why should you beg for the
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: So this light of love is
1: నీ అంతే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ అంతే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ అంతే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: Therefore this light of love, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love. Is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుండాలి.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రము విడువనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడువనక్కర్లేదు.
0: Never give up
1: God.
0: You should not.
1: హెచ్చుగా సంపదలొచ్చిన గాని.
0: You may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని.
0: You may just ride over the horse and elephant.
1: పేరు వచ్చిన గాని.
0: People may call you mad. పీడిత
1: ప్రజలు పిలిచిన గాని. పీడిత ప్రజలు పిలిచిన గాని.
0: పీపుల్ కాల్ యూ విత్ ఆల్ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
1: దైవము మరువకురా.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: నరుడా.
0: ఓ మ్యాన్.
1: దీనుడి విలువకురా.
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మరవద్దు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికి నీ దైవాన్ని మరవద్దు.
0: లెట్ ఎనీథింగ్ కమ్, నెవర్ ఫర్గెట్ గాడ్. నెవర్ గివ్ అప్ నీ లార్డ్స్ నేమ్.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంట్లో ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎల్సెవర్.
1: హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: వెన్ వన్స్ యు సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: వేర్ డస్ గాడ్ లివ్?
1: ఎక్కడో కాదు,
0: నాట్ ఎల్సెవర్.
1: హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హిస్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హిస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
0: When once you feel that God is in
1: ye
0: you, you
1: will not commit
0: any mistake or
1: ఎవరికి నీవు భయపడవు.
0: You will not be afraid of anybody.
1: Conscience చాలా గైడెన్స్ ఇస్తుంది.
0: The conscience will guide you.
1: కనుక ఎవరి కోసము నీవు వెరవనక్కర్లేదు.
0: You don't need to fear anyone.
1: అందరినీ గౌరవించు.
0: Respect all.
1: అందరినీ నీకు సరైనటువంటి రీతిలో నీవు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యూ షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: God is there.
1: బయట లేడు.
0: నాట్ అవుట్ సైడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: మంచిగా మాట్లాడు.
0: స్పీక్ వెల్.
1: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
0: You have photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: ఆ తత్వాన్ని తీసుకోవాలి.
0: Know this quality, principle.
1: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
0: The picture is in you.
1: దానిని భద్రం చేసుకో.
0: And you safeguard it.
1: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
0: Along this path, we should know all the sanctity behind this.
1: విజ్ఞానం ఏమని పోల్చినప్పటికీని,
0: whatever the science may tell,
1: వేదాంతం ఏమని చెప్పినప్పటికీని,
0: philosophy may tell,
1: కట్టకట్టుకు మనకు నిలిచినటువంటిది అణువే అణువే అణువే.
0: What that remains at the end is only అణు or atom.
1: అంతా అణుమయమే.
0: Everything is full of atoms.
1: ఒక్కొక్క పదార్థం కూడా అణువు యొక్క చేరికనే.
0: Matter is the combination of atoms.
1: ఈ టంబ్లర్ అణువే.
0: The tumbler is
1: ఈ పుష్పం అణువే. ఈ మైక అణువే. ఈ టవల్ అణువే. ఈ దేహం అణువే. ఈ టేబుల్ అణువే. అంతా అణువే.
0: Everything is full of atoms and atoms.
1: అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
0: యూ మే క్వశ్చన్ వెదర్ ఆటమ్ హ్యాస్ అ ఫామ్.
1: ప్రతి అణువు కూడా రూపం ఉంది.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ అ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించటం లేదు కానీ
0: యూ మే నాట్ సీ.
1: అది పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్,
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్
0: మైక్రోస్కోప్
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే సూక్ష్మమైన అణువు గోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్.
1: అదే విధంగానే మీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి అతి లూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడా బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడే నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడా నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a mad cat?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తున్నాడో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: లేటర్
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: అండ్ హీల్ బి హెకిల్డ్ మేడ్ ఫన్ ఆఫ్ బై హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: తీరిన తర్వాత వీరందరూ చెప్తే నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
0: అండ్ వెన్ వన్స్ ఈస్ అవుట్ ఆఫ్ స్పిరిట్స్ హీ ఫీల్స్ అషేమ్డ్.
1: ఈనాడు జగ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
0: ద వన్ ఆఫ్ వరల్డ్లీ సెన్సుల్ ప్లెజర్ ఈజ్ ఎ డ్రంకర్డ్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వారికి ఏమీ తెలియదు.
0: బికాజ్ హీస్ డ్రౌన్డ్ ఇన్ సెన్సుల్ ప్లెజర్ హీ డస్ నాట్ నో
1: వాసన నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సుల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికీ గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: బట్ ది గురు ఆఫ్ గురుస్
1: అన్ని దేశముల వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ ను మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యు
1: హావ్ యువర్ ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబి, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. మరే అన్నిటి ఎందు ఉన్నటువంటిది ఏమిట్రా? షుగరు అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Gheer, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab
1: divinity.
0: Jam. And the sugar is divinity.
1: Divinity is దైవత్వం అనేటువంటిదే అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటాడు.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిష్ గృహసంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రము రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ద ఫ్లోర్ విత్ ద షుగర్ ఇట్ బికమ్స్ ఎ స్వీట్.
1: బేడల పిండి అది ఏమాత్రము రుచి లేదు.
0: అండ్ యూ ఫైండ్ ద దాల్
1: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ఇట్ విత్ ద షుగర్ యూ గెట్ ద లడ్డు ద స్వీట్.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి షుగరే.
0: సో ఇన్ ఆల్ ది స్వీట్స్ ద షుగర్ ఇస్ సేమ్.
1: పిష్టంలో ఏమాత్రము రుచి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: పిండిలో రుచి లేదు.
0: దేర్ ఇస్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: గుణ సంపర్కాతం, గుణ సంపర్కతం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: boys and girls neglect all the rituals connected with the worship of our Lord, and they get satisfied by merely chanting the name of God.
1: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
0: Boys and girls do not know what is to be taken up first and what is to be taken up next. Like that they forget their responsibility and duty.
1: భారతీయుల సాంప్రదాయం నందు భుజించుటకు పూర్వం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని ఐదు పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదముగా స్వీకరించేటువంటి వారు.
0: యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ బిఫోర్ వన్ పార్టేక్స్ ఫుడ్ దే వుడ్ ఆఫర్ టు గాడ్ రిపీటింగ్ హిస్ నేమ్ 5 times.
1: దీనికి మూల కారణము సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సచ్చింతనలు సత్క్రియలు.
0: The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions.
1: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకును తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
0: What they used to do in those days was they bring a broad, pure, clean leaf and serve all delicious items and offer to God.
1: పూర్వము పాత్ర శుద్ధి పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి లేకపోయి ఉండవచ్చు.
0: Before the food is offered to God, there might not be a vessel which is clean, or there may not be things prepared in a pure way, nor the material either.
1: కనుకని ఈ యొక్క పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధిని మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము.
0: It's rather very difficult to know whether the vessels used are clean or not. The process of cooking is good or not.

0: గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థంతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు.
2: There will be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
2: As per the times, you know what sort of prasadam is offered.
1: వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
2: లీఫ్, ద బాడీ ఈస్ ద ప్లాంటన్ లీఫ్ ఓవర్ విచ్ ఆల్ ద ఫుడ్ కుక్డ్ ఆర్ ఈజ్ సర్వ్డ్ and the food is good behavior, good conduct, good thought and good feeling.
1: కాని ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము?
2: To whom do we offer this food?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితం.

0: చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
1: టు హూమ్ డు వీ ఆఫర్? వీ ఆఫర్ దిస్ ఫుడ్ టు బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, wicked thinking, maneuvering, manipulation with all the demonic kindness,
0: hunger, ego, jealousy ilanti rakshasulaku arpitam chesi
1: we offer to demons.
0: Rakshasulu chakkaga bhojinchina tarvata
1: after demons partake it well
0: ee prasadam migilina prasadanni bhagavad arpitam gaavistunnaru.
1: The remaining balance prasad is then offered to God.
0: Idi ee naati ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
1: దిస్ ఇస్ ద రీజన్ వై వి ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్, డిఫికల్టీస్ అండ్ యాంగ్జైటీస్, ద లాసెస్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: దుర్గుణాలకు అర్పితం చేయకూడదు, దుర్గుణాలకు అర్పితం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ ఆఫర్ ఫుడ్ టు బ్యాడ్ క్వాలిటీ.
0: దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి.
1: వీ హావ్ టు డ్రైవ్ అవుట్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఆఫర్ ఫుడ్ టు గుడ్ బిహేవియర్.
0: దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటిది ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపంచ పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఆన్ ద హ్యాండ్ వీ షుడ్ ప్రే లైక్ దిస్, ఓ గాడ్, యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ కైండ్నెస్, మెర్సీ అండ్ కంపాషన్, హియర్ ఆఫర్ ద ఫుడ్ ఆఫ్ వర్చ్యూ.
0: వయస్సు చాలా మధురమైన ఫలములు వంటివి.
1: దిస్ టెండర్ ఏజ్ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్.
0: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చేయాలి.
1: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఎప్పుడు అన్ని విధాల శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు.
1: ఇఫ్ నాట్, ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్, then lose all your control over the senses.
0: Early.
1: It is impossible.
0: Drive slowly, reach safely.
1: Bhagwan says, start early, drive slowly, reach safely.
0: ఈ లేత వయస్సునందు మీరు భగవత్ ప్రార్థనను సరైన రీతిగా దాన్ని ప్రారంభించాలి.
1: You should start praying to God right from this tender age.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మంచి పటుత్వంగా ఉండినప్పుడే మీరు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
1: ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్ వెన్ యువర్ బాడీ స్ట్రాంగ్, వెన్ యువర్ మెంటలీ అలర్ట్ అండ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, వెన్ యూ విష్ టు కమెన్స్ ఇట్,
0: ఈ ఇంద్రియములంతా కూడా తప్పుడు తిరిగిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు?
1: వెన్ సెన్సెస్ బికమ్ వీక్, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్, వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ లేటర్?
0: పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of death take back your life, పద
0: పదమంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When they drive out the life out of your body,
0: బంధువులు దబ దబ బయట పెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ.
1: When all relations hurry so as to the body to be taken outside because they have given up hope,
0: labalama yechuvena.
1: When wife and children cry bitterly,
0: tarama hari namamu notanu balka.
1: Is it possible to chant the name of God then?
0: Appudu sadhyam avutunda?
1: Is it possible?
0: Kaadu kaadu.
1: Impossible.
0: ఈ వయస్సు నుండి, ఈ పటుత్వం నుండి, ఈ నిద్రీ శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివి తీరా స్మరించి తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
1: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
0: అట్లు లేకుండా
1: అదర్వైజ్
0: తై తై తై తై తై బొమ్మ దిని తమాష జూరల తోల్ బొమ్మ.
1: వాచ్ దిస్ పపెట్ ద డాన్సర్స్.
0: ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా?
1: వై డోంట్ యు వర్షిప్ వెన్ యూ హ్యావ్ వెన్ యువర్ సెన్సెస్ ఆర్ స్ట్రాంగ్?
0: కదలలేవు కన మసకలు మోమున పడే మడతను పడే నరసే కదా. ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: Is it the proper time to pray to God in your old age when you cannot move, when eyes cannot see, when there are wrinkles on your face, the old fellow, when people call you an old monkey?
0: Andamu prayamu indriya shakti ki undani nikkaku roranna.
1: Don't pride yourself because of your strength and powerful senses.
0: Mundunnadira tondaloni musalitanammanu musulla pandaga.
1: There lies ahead waiting in the doorstep. The old age.
0: అప్పుడు ఏమి చేయగలవు?
1: What do you do then?
0: మసలలేవు.
1: You can't move.
0: కను మసకలు.
1: Cataract.
0: మోమున పడే తల నరసి కదా.
1: Wrinkles on the face and the hair is white now.
0: ముసలికోతి అని.
1: Old monkey.
0: పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడ తోయ్ బొమ్మ.
1: Youngsters, lads also make fun of you. Oh, puppet, you dance, you watch you.
0: అప్పుడు నీవు చేయగలవా?
1: Can you worship them?
0: ఈ వయసు నందు దృఢమైనటువంటి శరీరము ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనస్సు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
1: On the other hand, right at this time, when your physical is strong,
0: ati madhuramainatundi yokka nee yokka hrudaya pushpanni bhagavantuniki arpitam cheyali.
1: When your mind is full of faith, offer the flower of
0: your mind. Idi cheyavalsinatundi naivedyam.
1: This is the offering to be made to God.
0: Kaani ee naati ati naivedyam cheyatam ledu.
1: But we don't make such an offering today.
0: Indriyalakanta adi nandinchi
1: we pass on to senses.
0: Indriyamlanta anubhinchina tarvata
1: after all senses enjoy
0: ishtam lekunda migilichipoyinatundi prasadanni bhagavantuniki arpitam cheyatam.
1: The balance left over because you don't relish is offered to God.
0: Gariki poyina pele pindi krishna arpanam annarata.
1: All that flour which is blown off by the wind, we say that's offering to God.
0: Indriyamlanta anubhavinchina tarvata indriya shaktanta koolipoyina tarvata ఇంద్రియ శక్తి అంతా కూడిన బలహీనమైన తర్వాత నువ్వు ఏమిస్తావు భగవంతునికి?
1: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
0: కనుకని ఇలాంటి ఇంద్రియ శక్తి మనోశక్తి బుద్ధిశక్తి జ్ఞానశక్తి అన్ని ఉండినప్పుడే భగవంతునికి సరైనటువంటి సేవలు చేయాలి.
1: You have to serve God when your physical is strong, mentally alert, when senses are so powerful and when you have full wisdom.
0: ilanti susamyam nunde manamu ee yokka shaktini manam kolipoyina inki ye naadu manam bhagavat arpitam ayyetundi.
1: At this right time, if you don't do that, when do you surrender to God?
0: Vidyarthulara,
1: students,
0: motta modata ee vayasuni meeru చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
1: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్ ఎవర్ న్యూ యునీక్ ఫ్రెష్.
0: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా దీనిలో ప్రవేశించదు.
1: యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ వెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్ ఇన్ యు కెనాట్ అటెంప్ట్ ఇట్.
0: కనుకనే మానవుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ మానవ? హ్యూమన్.
0: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
1: The human at the beginning, he walks on 4 feet.
0: Rendu tarvata rendu kaalato nadustadu.
1: Later he walks on 2 feet.
0: Tarvata moodu kaalato nadustadu.
1: Finally he walks with 3 feet.
0: Munduche moodu kaallu mundunnatundi naalugu kaalato kaakunda rendu kaalato nadiche tappudani manamu daivanni aaradhinchali.
1: 4-legged stage in the beginning, 3-legged stage later, in between 2-legged condition, go 4.
0: ఈ నాలుగు లెగ్స్ అంటే ఏంటి? దొగ్గాయటం, చేతులు కాళ్ళతో దొగ్గాడుతూ పోతున్నాం.
1: ద 4-legged కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
0: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమిపై ఉంటుండి సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
1: బోత్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్ యు వాక్.
0: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ యువర్ స్ట్రెంగ్త్ రెస్ట్ ఆన్ ది ఫీట్.
0: ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
1: వన్ లెగ్ ఇస్ ధర్మ, ది అదర్ లెగ్ ఇస్ సత్య.
0: సత్య ధర్మములు అనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో సత్య స్వరూపుణ్ణి మీరు చింతించాలి.
1: దెన్ వన్స్ యూ వాక్ ఆన్ ది టూ ఫీట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ కెన్ హావ్ ద విజన్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ట్రూత్.
0: పాదముల పైన నిలిచినప్పుడే మీరు ధర్మ స్వరూపుణ్ణి మీరు స్మరించాలి.
1: దెన్ వన్స్ యూ వాక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ధర్మ యూ కెన్ హావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ధర్మ.
0: కాకుండా
1: అదర్వైజ్
0: మూడవ కర్ర వస్తుంది.
1: Then comes the
0: నడచలేడు. ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
1: త్రీ లెగ్ ది కండిషన్, సత్య ధర్మ హావ్ బికమ్ వీక్ నౌ.
0: కర్ర చేతికి వచ్చింది.
1: నౌ యూ టేక్ ది హ్యాండ్
0: స్టిక్. కర్రను కూడా పట్టుకునేటువంటి ధైర్యం లేదు.
1: యు ఆర్ నాట్ షూర్ టు హోల్డ్ ఇట్.
0: ఏమి చేయగలవు?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యు డు దెన్?
0: కనుక మనం ఈ వయస్సును చాలా దివ్యమైనటువంటి వయస్సుగా మనం భావించాలి.
1: వి హడ్ కన్సిడర్ దిస్ ఏజ్.
0: ఒక్క క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ఎ
0: మోమెంట్. టైమ్ ఈజ్ గాడ్.
1: Time is God.
0: Waste is life waste. Don't waste time.
1: Time is God. Time waste is life waste. Don't waste time.
0: ఈ నాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
1: Boys and girls today waste their time a lot.
0: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: They waste time indulging in vain gossip.
0: ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు.
1: They don't make use of time at least by speaking good words.
0: యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
1: They don't listen to good things whatsoever.
0: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ?
1: What are their games? What are their singing and all?
0: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
1: Outer world, you cannot imagine what is happening.
0: ఒక్క ప్రశాంతి నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ప్రశాంతి నిలయం వేర్ యూ ఫైండ్ భజన్స్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్.
0: బయట పోతే ఈ పాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: Outside they do not know what these songs are.
0: అంతరహితమైనటువంటి పాటలు పాడుతుంటారు.
1: They sing meaningless songs.
0: ఏమిటి ఆ పాటలు?
1: What are they?
0: ఏ మాత్రం అర్థం కాదు.
1: They don't know what they sing.
0: చల్ చల్ రే నౌజవాన్, ఛోడ్ దే రే మేరే ఖాన్. ఏమైనా అర్థం ఉందా?
1: Does this song convey any meaning?
0: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి డడ్డా?
1: ఇట్స్ క్వైట్ రిథమిక్ టు హియర్ వెన్ దే సింగ్ లైక్ దట్. నో మీనింగ్.
0: మనకు నోరిచ్చింది దానికోసమా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
0: నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
0: దైవనామమును నాట్యం ఆడించే కోసమని.
1: సో హాస్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: బట్ వీ మిస్యూజ్ అవర్ టైమ్.
0: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్
0: రసగ్ని రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్ యు నో ద టేస్ట్
0: మధుర ప్రియత్వం సత్యం హితం. సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టారు?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్ వై డు యు గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెట్టున్నాం.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్.
0: మనకు ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టంగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో యాజ్ టు మేక్ అదర్స్ బ్లిస్ఫుల్ సో దట్ దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్.
0: ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు.
1: When once you start singing God's hymns, whether he is a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: Krishna vakkatu Krishna. ఈ కృష్ణ అనేటప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: దాసిపై కృష్ణ దయలే దయీ దాసిపై. ఆ రాధ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్ల స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు, చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
1: When Radha was singing like this, Krishna, where are you? Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious music of Radha. All Gopikas dropped their pots they were carrying.

0: Krishna, at least in dreams, let me see your physical form with these eyes. I cannot live any longer.
1: Inta aveshamato, inni vidhamainatvanti tapamato, Bhagavantuni prarthistu vacharu prachina kalamunandu.
0: In ancient times, devotees prayed to God, pining for Him, yearning for Him.
1: Aa hrudayame aa Krishnuni kadiristundi, karigistundi, medilistundi.
0: It is only their heart full of devotion that would melt the heart of God and make Him what?
1: Devotion, ekkada chusina deep ocean.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu, kaadu. Deep wine.
0: You think it's divine, divine. No, it is deep wine.
1: కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ చింతిస్తూ భజిస్తూ కాలాన్ని సార్థకం గావించుకోవాలి.
0: We should sanctify the time, redeem our lives, singing His sweet name.
1: కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది?
0: Why do you sing the glory of God, bhajana?
1: ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు.
0: This collective singing is started by Guru Nanak.
1: Anaga andari kantamulu ekam chesi okka kantamga daivanni aakarshinchatam.
0: All sing together, join in chorus, sing in perfect unison and harmony.
1: Alanti ekattam anekattamlo unnatundi ekatvanni aahvaninche nimittamai bhajana prarambhamaindi.
0: This invites unity from diversity.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: వి షుడ్ కీప్ ది కల్చర్ ఆఫ్ భారత్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ అవర్ మైండ్.
1: ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలు పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి.
0: వి హావ్ టు ఆఫర్ సీక్రెట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ హార్ట్ టు గాడ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమకు ప్రేమనే కావాలి.
0: దిస్ లవ్ నీడ్స్ లవ్ ఓన్లీ.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి
0: టు సీ ది షైనింగ్ మూన్
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంప్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుక నీ ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love.
1: ఇచ్చినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు.
0: There is no other light more powerful than love.
1: ఆ లైట్ ను వెలిగించేటువంటి తన నాలుకపైని.
0: That light is lit by the tongue.
1: అదే నాలుక చెప్పింది.
0: That's what

0: ములు ముని జనవన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: The manifestations of the Lord are mysterious and sacred to all the people.
0: ఇంతకు కూడాను past, present and future మూడు కాలములో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
1: Sins committed in all the three periods of time, past, present and future, are atoned.
0: ముని జన వన పౌత్రంబులు. ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
1: దిస్ గాడ్స్ నేమ్ ఇస్ ది గ్రాండ్ సన్ టు మునీస్.
0: పౌత్రుడు అంటారు,
1: గ్రాండ్
0: అంటారు. కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ట్రూ సన్ అండ్ ఎ ట్రూ గ్రాండ్ సన్.
0: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
1: హూ ఆర్ అవర్ పేరెంట్స్, హూ ఆర్ అవర్ సన్స్?
0: మన ప్రేమనే మన తల్లి.
1: లవ్ ఇస్ అవర్ మదర్.
0: మన సత్యమే మన తండ్రి.
1: ట్రూత్ ఇస్ ద ఫాదర్.
0: మన యొక్క దయనే మన సిస్టర్.
1: కంపాషన్ ఇస్ ద సిస్టర్.
0: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
1: బ్లెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
1: వెన్ యూ హ్యావ్ దట్ బ్రదర్హుడ్,
0: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
1: వై ఆర్ వీ ఆఫ్టర్ దిస్ అన్నెసెసరీ బ్రదర్హుడ్ ఆర్ ఫ్రెటర్నిటీ?
0: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండదో మీరు యోచించుకోండి.
1: హౌ లాఫ్టీ, హౌ గ్రేట్ ఇట్ ఈస్ ఇన్ లివింగ్ ఇన్ యూనిటీ.
0: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
1: ఫైవ్ బ్రదర్స్, ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవ,
0: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
1: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
0: అదే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు.
1: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్ యూనిటీ.
0: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ విన్స్ అల్టిమేట్లీ.
0: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ముడు అన్నారు.
1: వాలి, సుగ్రీవు ఆర్ బ్రదర్.
0: వీరిద్దరి లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
1: దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్.
0: సర్వనాశనం అయిపోయింది.
1: దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కట్టగడిపడికి వాలి తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు.
1: వాలి బీయింగ్ సో పవర్ఫుల్ డైడ్ అల్టిమేట్లీ.
0: ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే.
1: రావణ, కుంభకర్ణాదు బ్రదర్స్, నో డౌట్.
0: ఐకమత్యం లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: అయిపోయినాడు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: ఈ వేక వేరే కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు.
1: బికాస్ దే ఆర్ సెపరేటెడ్ దే లాస్ట్ ది కింగ్డమ్.
0: కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఐదు వేళ్లు ఉన్నాయి.
1: Five fingers are there.
0: ఈ ఐదు వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
1: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ యూ కెన్ వర్క్.
0: ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేదు.
1: విత్ ఆల్ ది ఫింగర్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: మీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
1: ఫస్ట్ యు ఆల్ సీ దట్ యు మెయింటైన్ యూనిటీ.
0: అందరూ ఒక సాయి సంస్థలో ఉన్నాము.
1: All belong to Sai's institution.
0: అందరూ సాయి ప్రేమలో పెరుగుతున్నారు.
1: We grow in Sai's divine love.
0: అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు.
1: We learn Sai
0: ఎక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి.
1: Not only here, wherever you may go, express this love.
0: ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి.
1: You practice and then publicize, propagate.
0: ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
1: ద బిహేవియర్ యూ హావ్ కల్టివేటెడ్, ద డిసిప్లిన్ యూ హావ్ డెవలప్డ్ అండ్ ద మేనర్స్ యూ హావ్ లెర్న్డ్,
0: నేను అదే
1: ఫాలో యూ లైక్ ఎ షాడో.
0: ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్.
1: ద వన్ విత్ బిహేవియర్ ఈజ్ ద బాయ్.
0: ఈ బిహేవియర్ లేనిటువంటి వాడు ఆ బాయే కాదు.
1: When he has no behavior, he is no boy at all.
0: మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్.
1: ద వన్ విత్ గుడ్ మేనర్స్ ఈజ్ మ్యాన్.
0: గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్.
1: ద వన్ హూ డస్ దిస్ డ్యూటీ స్టాండ్స్ ఫర్ డివోషన్.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ
0: వాడే నిజమైన డివోటీ.
1: ఈజ్ ఎ ట్రూ డివోటీ.
0: అంతేకాని డ్యూటీని ప్రక్కన పెట్టి పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా?
1: బట్ ఇఫ్ హి బ్రషెస్ డ్యూటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వర్షిప్స్ ద పిక్చర్, హి ఇస్ నో డివోటీ.
0: వర్షిప్
1: డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్.
0: కనుకనే మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి లేజీ.
0: క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి.
1: We should study our lessons regularly.
0: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
1: Rest of the time we should play
0: games. పాడాలి.
1: We should sing songs.
0: చింతన చేయాలి.
1: Think.
0: స్మరణ చేయాలి.
1: Chant.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: And then enjoy.
0: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
1: All the food is the one that goes to the body.
0: భుజించేటువంటి భజన మనసుకు ఆహారం.
1: Bhajan is the food to your mind.
0: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
1: యు పెయింట్ ద కార్ట్.
0: ఏమి ఈ కార్ట్ కంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, అంత డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
1: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
0: కానీ దీన్ని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండదు, అదే మైండ్.
1: బట్ దేర్ ఈస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్.
0: హార్స్ పుచ్చడం లేదు.
1: బట్ వీ డోంట్ ఫీడ్ ది హార్స్ ద మైండ్.
0: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది డెకరేషన్?
0: ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
1: The car so nicely decorated should be placed there in the museum.
0: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
1: ఫస్ట్ సీ దట్ ది హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: శక్తి
1: సో మైండ్ షుడ్ బి
0: స్ట్రాంగ్. మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
1: We have to feed our mind with good thoughts, with good feelings, with good emotions, good sentiments.
0: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి ఒక అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
1: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్ మైండ్.
0: నా అంటే ఏమి కాదు,
1: మైండ్ నా మీన్స్ నో.
0: అయ్యో కృష్ణ, వీరు నా వారు.
1: కృష్ణ దే ఆర్ మై పీపుల్.
0: వీరు నా పిన్న తండ్రులు.
1: దే ఆర్ మై.
0: వీరు నా పుత్రులు.
1: దే ఆర్ మై సన్స్.
0: అంతా నా నా నా నా నా.
1: He went on telling mine, mine, claiming,
0: claiming.
1: Therefore, he was totally frustrated.
0: కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా?
1: కృష్ణ ఆల్సో సెడ్, ఆర్ యు నాట్ అషేమ్డ్
0: ఆఫ్ యువర్సెల్ఫ్? పూర్వమంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు.
1: Prior to that, you came like a powerful warrior.
0: ఈ యుద్ధంలో వచ్చినప్పటికి దీనుడైపోతున్నావు.
1: The battle field, you turned a coward.
0: యుద్ధానికి ముందు పోయేటానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
1: కృష్ణ మేడ్ దిస్ చారియట్ స్టాండ్ in the middle of the two fields.
0: Chetra jodinchadu Krishna indari guru putrula mitrula jampi barinchutettulo na kannulu tiruguchunnavika kalamu gadupaga kadalu mintiki.
1: Joining both the hands, Arjuna prayed to Krishna, Krishna, how can I bear this?
0: Indari bandhu mitru guru putrula jampi barinchutettulo.
1: How can I bear this suffering and the sadness by killing all the relations, friends and teachers?
0: Namika kalamu gadapaka kadalu mintikim.
1: My head is reeling. I am not able to see properly. Let us return. Turn back the chariot.
0: Tiriki panda.
1: You are a coward.
0: Nee enduku mundu nannu raayabaram pampichavu?
1: Why did you send me before as your emissary?
0: Raayabaramlo edo vaallu oppukoledu cheppirani nannu enni vidhamaitundi himsalu pettavu?
1: You sent me as an ambassador, giving me all the trouble earlier.
0: Krishnudu daggarne petti cheppadu.
1: He said there,
0: kuracha buddhula kauravula aramala torigi mana pottu kottura.
1: You said earlier, will ever those mean fellows would ever come to compromise?
0: Chalika muttara dachina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kala hiranamikayela.
1: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
0: Ide anu cheppadam appudu.
1: Is that what you say then?
0: Agnilo malle poola vedidallu leela.
1: Just as jasmine flowers are thrown
0: Mushkaru
1: into fire.
0: Mushkaru nivrola titoptu meela గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
1: అర్జున సెడ్, నో మోర్ ఆఫ్ కాంప్రమైజ్. వై డు వాంట్ టు టీచ్ దెమ్? వై డు వేస్ట్ యువర్ గుడ్ స్వీట్ వర్డ్స్? లెట్స్ గో.
0: చూచేటప్పటికి అభిమాన మమకారం హృదయంలో నాటుకుని పోయింది.
1: He is carried away by the feelings of attachment.
0: ఈ అభిమాన మమకారములే మానవుని అతపతనం చేస్తున్నాయి.
1: It's only the attachment and possessive instinct that
0: ఉండాలి. అభిమానము,
1: of course, it
0: మమకారం కూడా ఉండాలి.
1: So,
0: కానీ పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: కనుకనే మీకును పరిమితం ఉండాలి.
1: So everything should be under limits.
0: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు, సదాచారములు, తత్ప్రవర్తన, తచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: హావింగ్ బీన్ హియర్, హావింగ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, లివింగ్ హియర్ ఇన్ ది సీక్రెట్ క్లైమేట్, డెవలప్ గుడ్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్,

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో బ్లెస్డ్, రేరెస్ట్ హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu potanimpukona chikkulanunduchu. Janadu potanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖమును పొందలేక,
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థము గావించుకుంటూ,
0: అండ్ రియలీ వి ఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ ఇట్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం పునొందితురు ప్రీతిగా యోచన చేయు మానవ.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జ్ఞానంలో పొట్ట నింపుకోవటానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small belly.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశ్వరుడు చెప్పాడు, నసుఖా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santoshamu labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina guruvudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamu nichute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnadi.
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrutchambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: We should make every effort, take every opportunity to sacrifice from now on.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
0: you may extend all the hospitality, kindness to a mean-minded
1: చేయు ఎట్టివానినైనా,
0: he will certainly harm you. The very benefactor is put to harm.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Kidu cheyunetti ganuni naina.
0: He will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani kidu cheyunetti valinaina.
0: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamulandu manavattam aneetundi chaala uttamamaineetundi aneetundi keerthini manam nilabettali.
0: We should uphold the pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషములను గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ ఎల్డర్స్ కరెక్టెడ్ దేర్ ఆల్ దేర్ డిఫెక్ట్స్ అండ్ మిస్టేక్స్ అండ్ లెడ్ ఎ ప్యూర్ లైఫ్ బీయింగ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: అండ్ రిపెంటెన్స్ ఇస్ ది రూట్ కాజ్ ఫర్ ది గ్లోరియస్ లైఫ్ దట్ ఫాలోడ్.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై
0: టు మేక్ యూ రికగ్నైజ్ దిస్
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది.
0: Na refers to wisdom.
1: విజ్ఞాన విజ్ఞ ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి is the head of all secular, the spiritual knowledge.
1: వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు.
0: వినాయక has no master above him.
1: తనకు తానే నాయకుడు.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటెయిన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: So he has got the rat as
1: మూషికము అనగా చీకటి.
0: Rat మూషిక stands for darkness.
1: రాత్రియందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకలు కూడాను రాత్రియందు సంచరిస్తుంటాయి.
0: Night being very dark, the rats move about.
1: చీకటిని దూరం చేసి ప్రకాశంను ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
0: It is the rat that would help you to dispel this darkness and move in a pleasant way in the following day, the daytime.
1: మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham. గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ఎ ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ ఎస్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
0: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasrambo.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanu modaltundi kaani yajamanuliki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించినట్టే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకనే జీవిత అరణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక has got this head of that of an elephant that stands for
1: వినాయకుడిగ తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము
0: on this day of వినాయక చవితి
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కానీ వేడైనది కానీ ఆయిల్ తో కూడింది కానీ తాను ఏమాత్రమూ ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్.
1: బియ్యము పిండి చేసి
0: the rice is made into flour.
1: అందులో నువ్వుల పిండి పెట్టి
0: and till is added to
1: that. దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకుడికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుమురు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడా ఆయిల్ కాని వేడి కాని సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గంని అనుసరింపజేశాడు.
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్య పిండి చేత
0: this hot preparation made out of rice flour
1: ee nuvula cheta
0: and the till
1: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi.
0: You will be free from all eye defects.
1: ఇందులో ఉండినటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్.
1: దీనిలో బెల్లం కలిపి
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా భుజిస్తాము చేత
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బాయిల్ ఆర్ ది వింగ్ ఆర్ ఫ్లేమ్.
1: పిండి చేత
0: దిస్ హాట్ ప్రిపరేషన్ మేడ్ అవుట్ ఆఫ్ రైస్
1: ఈ నువ్వుల చేత
0: అండ్ ద టిల్
1: కన్నులలో ఉన్నటువంటి ఒక దోషములంతా నివారణ కలుగుతుంది.
0: యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్

0: శేషాదులను ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
1: యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బైల్ ఆర్ ద విండ్ ఆర్ ఫ్లేమ్.
0: కనుక బెల్లం చేత వాత పిత్తాశను నివారణ గావిస్తుంది.
1: జాగరి మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
0: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
1: The thil seeds that we mix is the cure for all our
0: complaints. ఈ ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: The rice flour which is with steam
0: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: Easy digestion.
0: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
1: Because of easy digestion you will never suffer.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
1: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
0: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
1: The teachings of Vinayaka will make every one of us ideal.
0: తెలివితేటలను పోషిస్తుంది.
1: It sustains our intelligence.
0: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
1: స్టూడెంట్స్ as they worship Vinayaka they will be very intelligent.
0: మెమరీ పవర్ ను కూడాను చేకూరుస్తుంది.
1: You will increase your memory power.
0: మన జ్ఞాపశక్తిని కూడాను కలిగిస్తుంది.
1: You will certainly memorize things.
0: కనుకనే వినాయకుణ్ణి ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
1: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
0: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta mota prarambhinche samayalo Vinayakuni yokka peru cheptaru.
1: Besides this, all musicians begin their concert by singing in praise of
0: Vinayaka prarthana chetane aa yokka sangeetamunu prarambhistaru.
1: The music concerts begin in praise of Vinayaka.
0: Vinayaka pooja lekunda vaaru sangeetamunu em maatram kuda prarambhincharu.
1: No music program ever begins
0: kali kaliyuga prabhavam cheta vinayakatvanni ee naadu prakrati nettaru.
1: Because of the effects of kali we have forgotten this fact.
0: Kalukuni vinashatvanu pondutunnaru.
1: That is leading to the total ruin.
0: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
1: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
0: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కానీ శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
1: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
0: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
1: In fact, we should strive for శాశ్వత
0: సుఖ శాంతిని మనం పొందాలి.
1: In fact, we should be peaceful.
0: ఈ శాశ్వత సుఖ శాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కానీ మరొక దానితో మనకు ప్రాప్తించదు.
1: You can only be peaceful, enjoy that peace, only by praying to God.
0: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
1: As days pass by, you notice that the very human value, humanness is lost.
0: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
1: Human values are gone.
0: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
1: Man is not following his prescribed code of conduct.
0: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you follow the human value, you will attain divinity.
0: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
1: When once one thing is said to you, you should bear your mind.
0: చిన్నది కాని పెద్దది కాని దానికి తగినటువంటి ఉపకారం తగినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: Small or big, you have to express gratitude.
0: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
1: Bereft of gratitude, you turn wicked.
0: Surya namaskaramulandu manam aneka rakamuga perlu pedutunnam.
1: We offer our prayers to Lord Sun.
0: Arunaya namaha. Ananjyotaya namaha.
1: Lord of effulgence, brilliance.
0: Kattagalapadiki krutagnyadaya namaha. కృతజ్ఞాయ నమ.
1: అండ్ వీ ఆల్సో సే దట్ హీ విల్ నాట్ బేర్
0: కృతజ్ఞుడు కానటువంటి వాడు అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నులు తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్ ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
0: మన కన్నులు ఎందున్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
1: ద లైట్ in our eyes is because the grace
0: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతని మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
1: It is because of the light of the sun God we are able to visualize.
0: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
1: Though there is light outside with your eyes closed, you cannot see anything in
0: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రములు యందు ఉంటుండాలి.
1: Therefore the vision is the reflection of sun God.
0: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికు
1: the man who is not grateful
0: netram nunchi kudunu aadichudu vellipothadu.
1: Sun withdraws
0: anaga taanu andhudai pothadu,
1: meaning he turns blind.
0: Andhakaram cheta manavudu

0: మాత్రం పనులు చేయలేడు.
1: మ్యాన్ కెనాట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
0: గొప్ప పండితుడైనప్పటికీ
1: he may be a great scholar,
0: kannulu musukunte ee chinna padarthanni kuda chudaledu.
1: When once he closes his eyes, he cannot see any tiny object.
0: Kani netrame mana yokka jeevithaniki shastramu.
1: Therefore netra, the eye is the shastra, the sacred text.
0: Kalgane mana shastramanta netrame,
1: the sacred book shastra.
0: Anaga aadityuni yokka prakashame,
1: it is just the aadityuni
0: yokka pratibimbame,
1: it is the reflection of the sun god.
0: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
1: Therefore we have to pay utmost attention to our eye.
0: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారం అయిపోతాం.
1: Eye defects certainly speak of the lack of gratitude.
0: కనుక
1: సో
0: వినాయకుని యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నేను నిరూపిస్తూ వచ్చాడు.
1: వినాయక హస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
1: Worship of Ganesh has been followed and adopted.
0: కాని అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
1: We consider it of recent origin.
0: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
0: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
0: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
1: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
0: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
1: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
0: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రోభవే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
1: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to vinayaka to earn his grace.
0: Kanuka vinayakunni prochinattuga nannu kuda brahma ani chepparu.
1: Just as vinayaka is blessed, I might
0: be
1: blessed.
0: Prostundi
1: how is it possible?
0: Ye vidhanga kanipettundi?
1: How do you expect protection?
0: Aa vinayakuni tagginatvanti gunamulu tanlo unnaya?
1: Do you have the qualities of vinayaka in you?
0: Vinayakudu parishuddhamainatvanti hrudayam kalavadu.
1: Vinayaka is all pure heart.
0: Siddhi buddhi atani yokka netramulu.
1: In fact his two eyes are the
0: siddhi buddhi netramulne tana yokka patnuluga bhavincharu.
1: He considered siddhi fulfillment buddhi intellect as
0: kalaga siddhi buddhi nayakudu vinayakudu annaru.
1: And he is the master vinayaka.
0: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
1: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
0: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
0: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
1: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
0: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకు ఏ రీతిగా కలుగుతుంది?
1: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఇస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: సర్వసిద్ధి సప్రయామః అన్ని కూడా ప్రసిద్ధి కావించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
0: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
1: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
0: విద్యా ప్రధానమును కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణమును కానీ మొట్టమొదట వినాయకుని పూజించాలి.
1: As you take up any endeavor, any task,
0: evarikaina edo oka nayakudu kaadu kaani vinayakuliki nayakudu ledu.
1: You should pray to vinayaka because he has no master above him.
0: Itane nayakudu,
1: he is the last
0: sarvamunaku nayakudu vinayakudu.
1: He is the master of all.
0: Taraku nayakudu marakudu ledu.
1: He has no other leader.
0: Atti nayakudu lenetundi vinayakudini manam prarthinchatakunda manam edo oka manam ahankaramto manam pravartistunte manaku chaala dosham kalugutundi.
1: Without praying to the master of masters vinayaka, if you act in an egoistic way,
0: anni parvatanmula kante mottamota vinayaka pundaga mottamota prarambham avutundi.
1: Vinayaka chaviti is the first festival of this year.
0: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
0: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
1: Bharatiyas on all sacred days begin their prayer by first praying to vinayaka.
0: Sarira manasika adhyatmika balamulaku moodintiki ni vinayakude pradhanamaitunte vaadu.
1: Vinayaka is the head of all the three levels, the physical,
0: moodintini manam kaapaadtu povali,
1: and we have to sustain, protect all the three areas.
0: Maa college lopala
1: in our college
0: MBA start chesamu.
1: We started MBA.
0: MBA ante em ante pillalnu మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
1: వి సే ఎంబీఏ మీన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కాదు కాదు, ఎంబీఏ.
1: నౌ ఇట్స్ ఎంబీఏ.
0: ఎం మనసు,
1: ఎం సెన్స్
0: బి బుద్ధి అనగా దేహము
1: బి ద బాడీ
0: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ
1: ఏ ఈజ్ ఆత్మ
0: కనుక మనసు బాడీ ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ మైండ్
0: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు
1: And God has gifted us the mind to act this way.
0: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
1: The body is there to execute.
0: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
1: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్
0: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది
1: ఆత్మ ఇస్ పర్మనెంట్
0: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది
1: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
0: దాని సక్రమమైన మార్గంలో పెట్టి
1: మైండ్ హ్యాస్ టు బి స్టడీ
0: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్
0: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి
1: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్
0: Be the body. ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిందాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి
1: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్
0: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి
1: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హెస్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
0: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్ నిజమా కాదా తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది
1: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్
0: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది
1: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఈస్ గుడ్ ఈస్ అకనాలజీ
0: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు
1: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
0: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి
1: వీ హావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్
0: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రము అంగీకరించదు
1: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్
0: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం ఆ ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ హ్యాస్ got the deciding faculty
0: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము
1: వి గో అలాంగ్ ది సెన్సెస్
0: మనసును అనుసరిస్తున్నాము
1: వి ఫాలో ద మైండ్
0: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్
0: ఏమి ప్రయోజనము
1: వాట్ ఈస్ ది యూజ్
0: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు
1: మైండ్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ద సెన్సెస్
0: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు
1: అండ్ ఐ సే దట్ ఐ హావ్ సెన్సిటివ్ మైండ్
0: ఏమిటి సెన్సిటివ్ మైండ్ అనిమల్ సెన్సిటివిటీ
1: Yes, that's not a sensitive mind. It's the mind of an animal.
0: Kalkani, master the mind, be a master mind.
1: Therefore, master the mind, be a master mind.
0: Kalkani, ee sensation manam control chesinatundi mind e nijamaina master.
1: Therefore, the mind that controls the senses is the master mind.
0: Ee manastattvam lopala vinayakuniki pradhanamaina sthanam.
1: And to exercise control over the mind, vinayaka is important.
0: Taanu kevalamu sakshibhutudiga untadu.
1: Vinayaka remains as the witness.
0: Ee paliku kudunu jawabu cheppadu.
1: He never replies.
0: Aacharana chesi చూపిస్తుంటాడు
1: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్
0: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది
1: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్
0: ఆత్మతత్వమా ఇది సాక్షిభూతం
1: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్
0: అన్నిటినీ చూస్తుంది
1: ఇట్ విట్నెసెస్ వాచెస్
0: అన్నిటినీ విచారణ చేస్తుంది
1: ఇట్ ఎంక్వైర్స్
0: కానీ అందులో ప్రవేశించదు
1: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్
0: కారణం ఏమిటి
1: Why?
0: ఈ రెండు పనులు వాళ్లవే
1: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
0: మనోదేహంకు సంబంధించినటువంటివే
1: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
0: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది
1: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
0: ఇన్వాల్వ్ ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు
1: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్
0: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు
1: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్
0: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా
1: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
0: principles దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా
1: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్
0: ఈ రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది
1: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్
0: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్ కమిటెడ్ బై
0: ఈగో ఈ మనో యొక్క బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు
1: When once the mind and intellect tread along the right path,
0: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
1: when once you repent wholeheartedly,
0: నాది తప్పు అని గుర్తించినప్పుడు,
1: when once you recognize your mistake,
0: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
1: The soul, the spirit remains in
0: the ఒక సమయం లోపల,
1: at one time,
0: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
1: Came and approached Narada.
0: స్వామి,
1: said Swami,
0: ఈ ప్రపంచము లోపల,
1: in this world,
0: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
1: Is there anyone who holds on to truth?
0: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who enjoys bliss?
0: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who smiles continuously?
0: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who is prepared to forgive?
0: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who doesn't commit any mistake?
0: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who expresses gratitude for
0: సత్య ధర్మము చేత కాలమును గడిపేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who is ready to help others?
0: అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
1: Yes, put 11 questions in there.
0: అప్పుడు నారదుడు చెప్పాడు,
1: then Narada said,
0: వాల్మీకి ఎందుకు నీవు ఇంత శ్రమ పడతావు?
1: Why do you strain yourself?
0: 11 కాదు 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the
0: kaani ee manavudu seelavantudu ante emti artham?
1: If you say the modern man is one of character, what does it mean?
0: Seelamulaku gunamuku em matramu sambandham ledu.
1: And the quality,
0: seelamulaku roopam chupinchetvanti vaadu evadu ledu.
1: There is no one who attaches value to the character.
0: Satsankalpamulu, sadalochana, satpravartana, ee moode deeniki mukhya kaaranam.
1: The three important things which are required are the good conduct, the good thought, and good feelings.
0: Kalukane manchi gunamulu kaligi,
1: with all virtues,
0: manchi pravartana unte,
1: with good behavior,
0: vaade satchilavantudu annadu.
1: Naturally will be one of character.
0: Manchi gunamulu unte manchi pravartane chestadu.
1: If you have good qualities, your conduct will be accordingly.
0: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
1: If you don't have noble qualities, your actions will never be
0: noble. Ivi rende undetundi prapanchamulo.
1: These two are present in this world.
0: Manchi gunamu,
1: good quality,
0: manchi pravartana,
1: and good conduct.
0: Elantidi manchi gunamu bhagavat swarupamu.
1: The good qualities are the very personification of the
0: manchi
1: divine.
0: Manchi pravartana bhagavat swarupame.
1: The good conduct is divine.
0: Atti gunamunu kaligi pravartinchetundi oka vyakti,
1: the person has got the virtues.
0: Manavakaramlo kaliyugamlo puttadu,
1: is born here in this Kali age, in the form of
0: ni ramulu narasarinchina aina annadu.
1: So he approaches Sri Ramachandra.
0: Ramulu enno pannulu chesadu.
1: Rama did many.
0: ఎన్నియో కర్మలు ఆచరించాడు.
1: And he did many deeds.
0: ఎన్నియో అవస్థలకు గురి అయినాడు.
1: And he suffered a lot.
0: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
1: With all that, he never left his path.
0: సత్యమును వీడనటువంటి వాడు.
1: He has never given
0: up. తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
1: Whatever he does, it was supported by truth.
0: చెప్పింది సత్యం కాదు.
1: Not merely that what he said.
0: తాను చెప్పిందంతా సత్యమే.
1: Whatever he said is bound to be true.
0: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
1: This is the path taught by Narada.
0: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రమాణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
1: It was Narada who taught this sacred path.
0: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
1: We think the Narada is responsible for all the conflict and
0: కలహప్రియుడు కాదు అతని.
1: He is not after conflict.
0: కఠిన హృదయుడు కాదు అతని.
1: He is not stone hearted.
0: కాంతి జ్యోతి ప్రకాశుడు.
1: And in fact, he is the beacon of light.
0: Jnana prakashudu.
1: And he is the light.
0: Jnana mayudu.
1: And he is the light.
0: Lokamunakanta jnanamunu bodhinchinatundi vaadu Naradude.
1: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
0: Vishwamitrudu sampadinchinatundi okka gayatri mantramunu lokamunakanta bodhinchadu.
1: And in fact, he has taught, handed over the gayatri mantra.
0: Bhur bhuvasvaha.
1: The three, bhur bhuvasvaha,
0: tat,
1: tat,
0: savitur varenyam, bhargo devasya dhimahi, dhiyo yona prachodayat, bhur bhuvasvaha, mana prapanchamulopala,
1: in this world,
0: shariramu,
1: the body,
0: manasu,
1: mind,
0: బుద్ధి,
1: అండ్ ది ఇంటర్,
0: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
0: భూర్ అనగా శరీరంకు సంబంధించినటువంటిది.
1: భూర్ మీన్స్ రిలేటెడ్.
0: ఇది ఏ మెటీరియలైజేషన్?
1: దిస్ ఇస్ మెటీరియలైజేషన్.
0: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
1: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
1: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్.
0: చున్నము, లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్.
0: సోపు,
1: సోప్,
0: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరినటువంటి.
1: ద లెడ్ ఆఫ్ ది పెన్సిల్స్,
0: ఇదంతా మెటీరియల్.
1: It is just materialization.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
1: Body is physical, worldly.
0: ఇది
1: భూవహ
0: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
1: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
1: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్.
0: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
1: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
1: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్.
0: వైబ్రేషన్ మైండ్.
1: Mind symbolizes vibration.
0: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
1: The intellect witnesses
0: radiation.
1: That is a radiation.
0: భూర్ భువస్సువః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
1: భూర్ భువస్సువః మెటలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్
0: వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
1: What is happening now?
0: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
1: As is the feeling, so is the vibration.
0: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
1: if you think well,
0: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
1: You listen to bhajans.
0: కానీ ఈ భజన ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
1: You think that bhajans are going on here in bhajan hall.
0: సర్వత్రా ఉంటుంటది.
1: No bhajans are there all over.
0: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
1: You find the vibrations even here.
0: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
1: If you just listen to it carefully,
0: ee pillasanta vibration e divine vibration e
1: that's all divine vibration.
0: Ee vaasanta divine vibration e
1: everything all over.
0: Ee mic anta divine vibration e
1: the mic has got within.
0: Ee degamanta divine vibration
1: e the body is full of
0: divine vibration e
1: everything is the result of divine vibration.
0: Kanukana aa ikka prarthana aa pradeshamunaku maatrame adhvani manu bhavincharadu.
1: Let us not restrict prayer to that particular.
0: Chesina prarthana sarvatra kuda nu cheripothundali.
1: And this divine vibration spreads so vast.
0: నీవు నిశ్చలమైనటువంటి భావంతో
1: విత్ స్టడీ మైండ్
0: నిర్మలమైన సంకల్పంతో
1: విత్ ప్యూర్ థాట్
0: నిస్వార్థమైన హృదయంతో
1: ఇన్ సెల్ఫ్లెస్
0: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది.
1: యూ కెన్ సర్టన్లీ లిసన్
0: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
1: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
0: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
1: that is the teaching
0: vedamunu
1: the veda
0: meerandaru kudunu shabdam chetane vinipaddari.
1: You listen to the sounds of veda.
0: Aa shabdam vibration e
1: and the sounds of veda are the vibrations.
0: Ekkada evaru cheppadu deeniki vibration?
1: Who said it?
0: Evaru bodhinchari ee vedanni?
1: Who taught this?
0: Evaru katinchari ee vedanni? Evaru patinchari ee vedanni?
1: Who have gone through?
0: Evaru patinchaledu?
1: Nobody.
0: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The vibration of veda has
0: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
1: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్ యు విల్ సర్టన్లీ
0: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో
0: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
1: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్
0: సిట్టింగ్. ఓ అనే శబ్దం వస్తుంది.
1: ఫ్రమ్ విదిన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
0: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
1: ఓంకార నాద ద సౌండ్
0: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
0: అది నిజమైనటువంటి వేదము.
1: That is the Veda.
0: సర్వం కూడాను ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
1: ఆల్ ఆర్ ద డెరివేటివ్
0: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని
1: హార్మోనియం ఇన్ ద రీడ్స్
0: దాన్ని గాలి ఒక్కటే.
1: ద ఎయిర్ ఇస్
0: గాలి ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
1: యాజ్ యు ప్రెస్ ఈచ్
0: సారీ గామా పాదాని
1: సారీ గామా పాదాని
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది? కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
1: అవుట్ ఆఫ్ ద సేమ్ ఎయిర్
0: కాబట్టి ఒకే ఎయిర్ అనిపించింది ఓంకారము.
1: దట్ సేమ్ ఎయిర్ ఇస్ ఓంకార.
0: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
1: ద సౌండ్స్ ఆర్
0: ఈ వికారములన్నీ ఇక్కడ నువ్వు ఓంకారం నుంచి వచ్చినట్టు.
1: డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ సౌండ్.
0: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా నువ్వు వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
1: అండ్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ వైబ్రేషన్.
0: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటి వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
1: ద వైబ్రేషన్ ఇస్ గిఫ్టెడ్ టు యూ బై వినాయక.
0: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
1: You may listen to any sound. The most sacred is Omkara.
0: మన దేహమంతా కూడాను భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
1: In fact, the whole body is.
0: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
1: It is if your body is full of wickedness, everything turns.
0: కనుకని ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
1: Never allow man to be near you.
0: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
1: Because the wicked vibrations will get into you.
0: కనుకని తేజ దుద్దన సంసర్గం.
1: Therefore run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: గురు పుణ్య మహారాత్రం.
1: Do good deeds day and night.
0: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
1: We should know the inner significance of these.
0: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
1: If you are good, naturally good vibration will
0: divine vibration గా రూపొందుతుంది.
1: They transform into divine vibration.
0: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
1: If our thoughts are bad, everything looks bad.
0: ప్రతి ఒక్కటి కూడా నీవు చూచేటంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
1: All that you see around is a reflection of the inner being.
0: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడని నువ్వు అనుకుంటావు.
1: యు కాల్ వన్ పర్సన్ బ్యాడ్,
0: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ నాట్ బ్యాడ్.
0: నీ చెడ్డతనమే అతని ఎందు ప్రతిబింబిస్తుంటాడు.
1: ద బ్యాడ్ క్వాలిటీ ఇన్ యు ఇస్ ద రిఫ్లెక్షన్.
0: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
1: అండ్ ఇట్స్ నథింగ్ టు డు విత్ అదర్ మ్యాన్.
0: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు. అది
1: ఇస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద అదర్ మ్యాన్.
0: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కానీ చెడ్డ కానీ నీకే ప్రతిబింబిస్తుంటాయి.
1: సో గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
0: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము, ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
1: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విత్ ఇన్ యూ.
0: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
0: kevalam grantha parichayam maatrame untundadi kani
1: they know only the textbooks.
0: Hriday parichayam e maatramu ledu.
1: They don't have anything to do with the heart.
0: Pustakallo chustaru,
1: they go through books,
0: dani kantastham chestaru,
1: they get them by heart.
0: Examination hall lo potaru,
1: they go to the
0: kantastham chesindanta kuda aa examination paper lo gummaristaru.
1: They just scribble something on the script,
0: empty head tho bayitiki vachestaru
1: and return empty headed.
0: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
1: In fact the student does not know what he has written there.
0: ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: That what's happening.
0: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
1: It's not true education in fact.
0: ఇది ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: It's artificial knowledge.
0: ఇలాంటి చదువు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: What is the use by
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
1: With all the knowledge acquired, a mean man would never give up.
0: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All the knowledge you acquired will never give you total wisdom.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడు కూడా అమ్మో మానలేడు.
1: A mean man will never give up his mean mentality.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువు.
1: After all, with all education, why should you die? You should be
0: చదువుతున్నాము. జ్ఞానం పొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
1: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
1: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్.
0: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
1: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అది కంటి కనిపించేటువంటిది కాదు.
1: దట్ యు డోంట్ సీ.
0: మనసుకు అనిపించేటువంటిది కాదు.
1: అండ్ మైండ్ విల్ నాట్ కనుకనే
0: కనిపించేటువంటిది కాదు.
1: అండ్ యు విల్ నెవర్ సీ.
0: దీర్ఘాయుస్సును అందించేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ కన్ఫర్ లాంగ్
0: లైఫ్. దీర్ఘాయుస్సును పోషించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
0: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనం హృదయానికి సంబంధించినట్లు చేయాలి.
1: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
0: ఇది సారస్వతుడు. సారస్వతుడు
1: దిస్ సారస్వత
0: జగత్తుకంతా బోధించాడు.
1: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధంగా బోధించాడు?
1: ఇన్ వాట్ వే హీ టాట్?
0: అతను అమరా నిర్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది ఓకశ ఆదితేయాది విశుతో ఆదిత్య స్వస్వత్వ అని అన్నాడు. అమరా నిర్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది ఓకశ ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
1: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
0: ఆయన కూడాను భగవ స్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
1: హీ టు నేరేటెడ్
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
0: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
0: అందుకోసం ఎక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన, ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
1: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
0: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
1: అండ్ దెన్ హి టాక్డ్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి వతమేశుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
1: అండ్ దెన్ హి ప్రేడ్.
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ essentially divine.
0: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
1: And in fact, they are the footsteps of Vinayaka.
0: Vikramainatti kaadu vivekavantamainatvantivi.
1: And they are highly discriminative.
0: Itti divyamainatvanti bhavyamainatvanti navyamainatvanti bhavalanu manam hrudayaniki nimpukokunda.
1: If we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu chatta vibrationlu chatta jeevithalu కడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
1: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్స్.
0: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్ ఆఫ్
0: ఆనాటి యోగులు,
1: ఆనాటి
0: యోగులు
1: అండ్ ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
1: ద వన్ who does not pray for the pardon is a
0: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
1: Those people who want to enjoy the bhoga is bound to suffer roga.
0: దేనినైనా మన తప్పును మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
1: Therefore we should seek pardon wholeheartedly.
0: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇది
1: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
1: అండ్ దేర్ యు
0: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
1: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
1: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి, విపరీతమైనటువంటివి.
1: It is rather extremely rare.
0: మానవునికి సహజమైనటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్.
0: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే నామనకు మానవత్వంలో భరించి.
1: Everywhere you find atrocities, violence.
0: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
1: Having been born a human, what happened to your human life?
0: మానవత్వంలో ఉన్నటువంటి దయాదాక్షిణ్యం ఎక్కడ పోయింది?
1: What happened to the compassion, the kindness?
0: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
1: What happened to the sacrifice and love?
0: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
1: What happened to the compassion?
0: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించడం.
1: Well, we don't find any trace of them.
0: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
1: We find only exhibition.
0: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
1: The pomp and show are useless.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
1: And we have to repent wholeheartedly.
0: పరితపించాలి.
1: And we have to atone.
0: ప్రార్థించాలి.
1: And we have to pray.
0: అది నిజమైనటువంటి యొక్క పరితాపము.
1: That is the true repentance.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: And we have to repent in sincerity.
0: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is the personification of love.
0: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటి తెలియదు.
1: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
0: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
1: బట్ హీ అపియర్స్
0: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
1: హీ అపియర్స్ టు బి అన్కైండ్.
0: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
0: ఆ దయను దయతోనే మనం చూడాలి.
1: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
0: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
0: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
1: అండ్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ అప్పుడే అది పూర్తి అర్థమవుతుంది. అవుట్సైడ్
0: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
1: You are born as a human.
0: మానవునిగా మనం బ్రతకాలి.
1: You have to live as a human.
0: మానవత్వాన్ని పంచాలి.
1: And you share the human.
0: మానవత్వాన్ని ఆచరించాలి.
1: And you have to practice.
0: మానవత్వాన్ని అనుభవించాలి.
1: And then you have to enjoy
0: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: And you have to share all the bliss with a fellow man.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
1: when you have that sacred thoughts in you
0: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
1: Naturally the divine person.
0: మానవుడు మానవుడని పేరు పెట్టుకుంటున్నాం మనము.
1: You call yourself a human.
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించటండి.
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్.
0: మాటలు ఎందా అసలే లేదు.
1: Yes, there is not even a
0: trace. ప్రవర్తన ఎందు పూర్తి పెడిమార్గమే.
1: In the behavior it is always perverse.
0: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పములే.
1: There you are full of bad thoughts.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
1: Then how do you expect to be good?
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
1: Where are the good thoughts?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
1: Where is compassion?
0: మనం దయా ప్రేమను పంచాలి.
1: And we have to sustain these qualities.
0: దయలేనటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
1: And therefore the one without daya compassion is danava the demon.
0: కనుక దానవులకు దయ ఉండదు.
1: And the demon danava has no daya.
0: మానవుడికి దయనే ఉంటుండేది.
1: Manava the human must have daya.
0: దయతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this compassion you can achieve.
0: ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చు.
1: With love you can accomplish anything.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: in this barren land without love
0: ప్రేమాంకురమును పొంద
1: for the seeds of love to sprout
0: ప్రేమావేశముతో
1: with all the emotions
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగా
1: with the downpour of rain of
0: premanadulu pravahimpagamurali ganamu seyagade
1: for the incessant flow of the river of love
0: seyagade gopikalanta ee vidhanga paadaru
1: oh krishna sing for us that has been the prayer of gopika
0: premarahita marubhumulalo madanta marubhumuluga unnai
1: it's a barren land without love
0: premarahitanga untunnai
1: it has no love
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్
0: ఆ వర్షం కూడా కూర్చాలా
1: దట్ రెయిన్ ఇస్ నెససరీ
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
1: అండ్ ద రివర్ ఆఫ్ లవ్
0: గానము సేయగదే
1: ఓ కృష్ణ సింగ్
0: గానము సేయగదే
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు వేరుడు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు
1: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు
1: ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ వుడ్
0: ఏది మురళి
1: వాట్ ఇస్
0: లూ తొమ్మిది చిల్లుల తొలుతు తీయగాని ఈ తొమ్మిది చిల్లుల దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి
1: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్
0: ఆ నైన్ హోల్స్ లోపల కూడా పవిత్రమైన స్వరాలు రావాలి
1: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్
0: మంచి స్వరాలు రావాలి అపస్వరాలు రాకూడదు అపస్వతులు రాకూడదు అటువంటి హృదయమనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీ ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి
1: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది
1: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్
0: ఎవరి రాధ
1: మెలడీ
0: ఒక స్త్రీ కాదు
1: నాట్ ఎ వుమన్
0: ధర రాధ ధరనే రాధగా మారిపోయింది
1: ధర అర్త్ ఈజ్ రాధ
0: ప్రపంచమే ఒక మురళి
1: దిస్ ధర ద వరల్డ్
0: ఆమె రాధ
1: షీజ్ రాధ
0: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు
1: సో వీ కాల్ ఇట్ రాధాకృష్ణ
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు
1: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
0: ప్రకృతి తర్వాత పరమాత్మ
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
0: రాధ తర్వాత కృష్ణ
1: ఫస్ట్ రాధ ద వరల్డ్
0: లక్ష్మి తర్వాత నారాయణ
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు
1: పార్వతి ఫస్ట్ పరమేశ్వర
0: సీత తర్వాత రాముడు
1: సీత
0: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి
1: ప్రకృతి ఇస్ ఫెమినిన్ కమ్స్
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి
1: అండ్ వీ షుడ్ డు సేక్రెడ్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటి లేదు
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును
1: హీ కెన్ డు ఎనీ టాస్క్
0: అలాంటి దీనిని మనం ఆదరించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము ప్రతిష్ఠించాం
1: Without knowing the world,
0: చింతిస్తున్నాము
1: its capacity we spend in this world
0: సరైనటువంటిది కాదు
1: is not proper
0: ప్రేమ స్వరూపులారా
1: embodiments of love
0: ఈనాడు వినాయక చవితి
1: today is వినాయక చవితి
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది
1: the nature of vinayaka is found everywhere
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు
1: he has no leader boss above him
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను
1: అండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి
0: మన బుద్ధికి నాయకుడు అతనే
1: అండ్ ఈజ్ ద మాస్టర్
0: మన సిద్ధికి నాయకుడు అతనే
1: అండ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్
0: కనుక అతను నాయకుడు అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు
1: అండ్ ఈజ్ ద మాస్టర్ ఈజ్ ద లీడర్ పతి
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి
1: హావ్ టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
0: లీడర్ మంచివాడైనప్పుడు
1: And the leader is good.
0: గమ్యం మంచిదిగానే చేరుతుంది.
1: And you will certainly reach the goal.
0: కానీ ఈనాడు లీడర్స్ సరైనట్టుగా లేదు.
1: Today we don't have good leaders.
0: ఎవరు లీడరు? మన కాన్షియన్సే మనకు లీడర్.
1: Who is the leader? Your conscience.
0: ఈ కాన్షియన్స్ చాలా మయమయమిచ్చిన చేసుకున్నారు.
1: And you should follow
0: it. మాలిన్యమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: You have polluted it.
0: దుర్గంధమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: It is fully foul.
0: దురభ్యాసములతో కూడిన కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: It's full of bad habits and
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియన్స్ చేసుకున్నారు.
1: It's full of wickedness maneuvering.
0: దుర్వాసన తో కూర్చిన కాన్షియస్ చేస్తుంది
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ట్రే
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు
1: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ బ్యాడ్
0: కనుక అట్టి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు
1: వినాయక ఎనిహిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక
1: అండ్ ద చైల్డ్
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటారు
1: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్
0: కనుక ఆ స్మెల్ ను చూచేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు
1: అండ్ వినాయక హస్ దిస్
0: అనగా దాన్ని చక్కి కింద పెట్టుకున్నారు.
1: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది
0: స్మెల్. ఏ వాసన కూడా లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: పవిత్రమైనటువంటి భావము లేదు.
1: అండ్ హస్ ఆల్ సీక్రెట్ థాట్.
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు మూషిక వాహనుడైపోయినా.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
0: అట్టి మూషికను మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
1: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు.
1: The worship of Vinayaka is quite ancient. It is not modern.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొట్ట మనం గుర్తించుకోవాలి.
1: We have to recognize, understand the significance.
0: మన హృదయంలోనే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: And Vinayaka is there in your heart.
0: అట్టి వినాయకుణ్ణి నిరంతరము స్మరించాలి.
1: And we have to think of him every moment.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతున్నాడు.
1: And he is the presiding deity.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు గాని సేవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ హాస్పిషియస్
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ ద
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట మీరు ఎంతో ధన్యులు అవుతారు.
1: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యు విల్ రిడీమ్ యువర్
0: లైఫ్. యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వారు.
1: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు.
1: ఇట్స్ నాట్
0: ఈవెన్ దానికంటే హీనమైనటువంటి మైండ్.
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేరు.
1: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has now bone.
0: ఎట్టంటే తిరుగుతుంది.
1: It can move in any way.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth, as tongue can twist in either way, you can talk as you like.
0: సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: But many said,
0: స్వామి
1: స్వామి
0: నాకు పండ్లు పోతున్నాయి.
1: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చెప్పారు.
1: భగవాన్
0: నాయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పోయేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి.
1: దట్ సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ నేచురల్లీ
0: సాఫ్ట్ గా ఉన్నటువంటిది పోనే పోదు. అది
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
0: మంచి పనిగా చేయి. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ టాక్.
0: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి.
1: పదివంతా
0: ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా ఎందుకోసమని నాలుగు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై?
0: అన్ని తినేది ఎందుక? కాదు కాదు. పాదములు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద ఫీట్ ఆర్
0: గందులు గొందులు తిరుగుటగా?
1: కాదు కాదు కాదు.
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్.
0: దీంతో సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వీ షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
1: యూ షుడ్ నెవర్ అధర్మాన్ని
0: బోధించకూడదు.
1: యూ షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే.
0: సాత్వికమైనటువంటి పేరును పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నె గాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. It is the highest of ritual.
0: Madhura bhavam bedi mana desa mandanna matru bhavamu ganna manyamedi.
1: What is the sweetest feeling, the nectarine sentiment? It is the feeling of the mother that is sweetest.
0: Pranambu kantenu manambe ghanamanu mana desa neetini మంటగల్పి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్, ద వర్చ్యూ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అబ్లేజ్, పుట్ టు ఫ్లేమ్.
0: నేటికిచ్చిరి పరదేశ నీతులరసి.
1: అండ్ టుడే వి హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్, ద కోల్డ్
0: విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.
1: అండ్ వి హావ్ గాట్ ద మోడర్న్ డ్రెస్ అండ్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్, దట్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఫారెన్ రూల్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ మైటీ స్ట్రెంగ్త్,
0: అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: భారతీయస్, ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ హావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ that does not know its own strength.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat desamu mahabhagya desamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: Itti Bharata Deshamanu ee naadu mana bharatiyulu gurtinchukovadaniki prayatninchatandi.
1: Today the bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: Yenugettru thana balam erugaledu.
1: Just as the elephant does not know its own strength,
0: tan thokato korte manushi oka 9 adugulu poi padipothadu.
1: Just it can brush us a throwaway man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenugunu oka mauta manishi tana kindiki laagutunnadu.
1: But the man would be able to control the elephant with the mauta.
0: Tana balamalu teliyakunda undatam cheta mauta aa yenugunu tana cheppinattu vintundani.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: Adhe vidhamugane bharatiya shakti kevalamu dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulu manushuluga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Deham kuraka tappadu eppudu.
1: It is bound to fall somewhere or other.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Dehiki chaavu puttuka moha nibandha bandhanala muddalu levu.
1: The indweller has neither beginning nor an end. The marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: Iti satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatvanti oka శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: ద స్ట్రెంగ్త్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
0: అగమ్య గోచరుడైనటువంటి దైవాన్ని కూడా నువ్వు పట్టి లాగి పెట్టగలరు.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lokalo unnatundi shakti maha satya shakti,
1: a latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kuda nu pattaledu.
1: This truthful latent power nobody can understand.
0: Satya is satyam
1: and truth is truth.
0: Truth nu evvaru kuda nu kaanchaledu.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: God is truth. God is infinite. God is wisdom.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: It is from the point of truth. Creator created the whole creation.
0: Satyamunanda anage satyavritti.
1: And the whole thing would merge back into the principle of truth.
0: Satyamunanda anage sarvadrishti.
1: And the whole creation merges back into the truth.
0: Yendu chuchina satyambe.
1: Wherever you go, you find truth.
0: Mithyam anetundi lene ledu.
1: There's nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyamainatundi yokka dehamnu అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other code of conduct higher than that of truth.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: No truth, nothing exists.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You make every effort to know this truth.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు పొదరి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది,
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: Karuka prema swarupulara,
1: embodiments of love.
0: Ee satya

0: eternal truth.
1: అది నిరంతరమైనటువంటిది.
0: And it exists.
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: It is existence. It is all pure, blemishless, immortal, nectarine.
1: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని
0: with that truth following us within us.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాం.
0: We follow the senses of cognition, the senses of perception, action, and we go by all the senses, forgetting this eternal truth.
1: మనసు ఎటువంటిది తెలుసా?
0: You know the power of the mind.
1: అది ఎట్టంటే అట్ట పరిగెత్తుంది.
0: Mind can run.
1: కొన్ని సమయములందు సుగంధముతో కూడినటువంటి ఒక పుష్పం పైన వాళ్తుంది.
0: At times the mind falls in the flower of fragrance.
1: మరొక వైపున బయట ఏమైనా కూడా పెట్టి బండి పోతుంటే దానిపైన పోయి వాళ్తుంది.
0: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
1: ఈ రెండింటి ఎందుకు కూడా నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టనేవి నమ్ముతావు?
0: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
0: We are just carrying on our life journey basing on the body and the mind.
1: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి
0: that day man gives up his physical attachment, body attachment.
1: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి
0: and he controls the senses.
1: ఆత్మతత్వం చింతించినప్పుడు
0: and when he stands at the point of the self,
1: నీవే ఆత్మస్వరూపుడు అయిపోతావు.
0: And he becomes verily the very embodiment, personification of the self.
1: అప్పుడు నీవు మానవుడు కాదు.
0: As it is, you are
1: మాధవుడే. నీవు మాధవుడే.
0: You are మాధవ, divine.
1: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
0: Though you are God, you have forgotten, you are behaving as a human being.
1: కానీ ఈ జగత్తునకు మానవ రూపాన్ని ధరించావు.
0: You have taken upon the vesture of a human being for the world's sake.
1: ఈ మానవ రూపము ఒక వేషము.
0: And this very human form is a dress, is a vesture.
1: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
0: So long you move about in this world, this vesture, this form that you have put on,
1: now stage వెలుగుకు పోతానే నీ డ్రెస్సు వదులుతావు.
0: The moment you leave the body, you have to give up this dress, the vesture.
1: కనుక ఈ డ్రెస్సును బట్టి నీవు నాటకమాడుతున్నావు.
0: You are acting basing on the dress.
1: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
0: You have to recognize your true nature.
1: మానవత్వము,
0: the human life,
1: పవిత్రమైనటువంటిది,
0: is sacred,
1: దివ్యత్వమైనటువంటిది,
0: and is divine.
1: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
0: The divine sacred life is just misused.
1: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
0: We have to work for the liberation, make it purposeful.
1: నీవు చదివిన చదువు కాని,
0: all the education,
1: నీవు నేర్చిన విద్యలు కాని,
0: all the learning,
1: నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని,
0: all your skills and capacities,
1: క్షణభంగురాలు.
0: They are all momentary.
1: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
0: They would last for a moment only.
1: మరి కొద్ది టైం లోపలనే నశించేటువంటివి.
0: And are bound to vanish very soon.
1: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The first instance, you have to make every attempt to know that eternal truth.
1: నేను దేహం కాదు.
0: I am not the body.
1: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
0: Anyone may ask this question.
1: మీరు ఎవరండి అంటారు.
0: Then I ask you, who are you?
1: నేను పలాని వాడిని అని చెప్పని చెప్తావు.
0: And you reply, I am so and so.
1: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పెంచుతున్నావు.
0: You respond to the question basing on the body and the family you belong to and the region where you stay.
1: నీ పేరు రామదాస్.
0: Your name is రామదాస్.
1: కానీ ఎవరు పెట్టింది పేరు? ఈ పేరు
0: Who gave that name to you?
1: తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు.
0: Parents gave that name to you.
1: కానీ రామదాస్ అని పిలిచేంత వరకు నువ్వు అవును అవును ఉంటావు.
0: Until you are called రామదాస్, you will be saying yes, respond.
1: నీ ఏ రామదాస్?
0: What type of రామదాస్?
1: దశరథుని కుమారుడు అయినటువంటి రామదాస్.
0: And you are Dasu, the servant of the son of King Dasharatha.
1: ఆ దశరథుడు అంటే ఎవరు?
0: Who is Dasharatha?
1: దశరథుడు.
0: దశరథ
1: దశేంద్రియుడు యొక్క

0: ఈ దేహము.
1: బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ టెన్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క రథం యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఇస్ ద వెరీ సన్ ఆఫ్ దశరథ.
0: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్య వాసుడైనటువంటి దశరథుడు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ లిమిట్ హిమ్సెల్ఫ్ టు అయోధ్య ఓన్లీ.
0: దశరథునకు ముగ్గురు భార్యలు.
1: దశరథ హస్ త్రీ కాన్సర్ట్స్ వైఫ్.
0: కౌసల్య,
1: సుమిత్ర,
0: కైకేయి. ఈ ముగ్గురు కూడాను ఎవరు? ఈ దశరథుడైనటువంటి దేహానికి మూడు గుణములు.
1: హూ ఆర్ దే? దిస్ దశరథ ద బాడీ విత్ టెన్ సెన్సెస్ హస్ త్రీ బేసిక్ ట్రైట్స్ క్వాలిటీస్.
0: సాత్వ రజో తమో గుణాలు.
1: దేర్ ఆర్ త్రీ క్వాలిటీస్. సాత్వ రజస్ తమో గుణాలు. పాయస్నెస్.
0: సాత్విక గుణము కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సాత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజస్టిక్ మైండ్ ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: కనుకనే రాములకు వశిష్ఠుడు వారు చక్కగా పుట్టినటువంటి తేదీ నక్షత్రం చూచి అతనికి రామచంద్ర అని పేరు పెట్టాడు.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: మొట్టమొదటి రాములకు ప్రభాతం చెప్పే సమయంలో రాము దశరథ సుదయ.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dashrath.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra అని పెట్టాడు.
1: They address him this way.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మహనీయుడు ఆనాడు తెలిసి గుర్తించాడు.
1: This basic fact is realized.
0: గుర్తించి వర్తించాడు.
1: By the past. And they conducted themselves like that.
0: ఈనాటి వరే వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: having realized the truth then,
0: సత్యాన్ని బోధించి,
1: share truth with everybody,
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ forbearance, ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: You consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడి రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: బిఫోర్ టేకింగ్ లీవ్ హి టచ్డ్ ది ఫీట్ ఆఫ్ కౌసల్య.
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ గోయింగ్ దేర్ ఫర్ యాగా. జనక మహారాజు
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్
0: నాయన ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: దట్ సుప్రీం బీయింగ్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ప్రహ్లాద విత్ ఆల్ ద ట్రైట్స్ అండ్ కెపాసిటీ.
0: ఏ గుణము గణించి యేచించినాడు శివకుమారుడు శాక వైకుంఠవాస.
1: దట్ గాడ్ అవర్ హెవెన్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఏ గుణము గణించి యేచించినోనాడు ధ్రువకుమారుని శాక వైకుంఠవాస.
1: వైకుంఠవాసి హూ కేమ్ డౌన్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఆ గుణము గణించి అమరవంధుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బీ ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఈజ్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదంలో పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఈజ్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: వన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యు.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
0: కానీ వివాహం అయినంత మాత్రమే నా ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు నా తల్లిదండ్రుల ఆజ్ఞ, మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. కనుక మాకు నలుగురికి ఒకటే కావాలి, ఏది కావాల్సింది.
1: అండ్ ఆల్ ది ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ది టైం.
0: కనుక తక్షణం మేము మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాస్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముడు కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: అండ్ హీ వెయిటెడ్ ఫర్ ది అరైవల్ ఆఫ్ పేరెంట్స్.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత
1: ఆఫ్టర్ గెటింగ్ ది కన్సెంట్ ఆఫ్ విశ్వామిత్ర
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: అండ్ హీ యాక్సెప్టెడ్
0: కానీ యాక్సెప్ట్ చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: Rama, Lakshmana, Bharata, Shatrughnulu, naluguru varsaga nichukunnaru.
1: All the four brothers, Rama, Lakshmana, Bharata, Shatrughna.
0: Veerandarikini motta motta Ramudu peddavadu.
1: Rama is eldest of the four.
0: Ramunaku motta motta Sita garland veyyale.
1: And Sita was to garland Rama in the first instance.
0: Tarvathane Lakshmaniki, Bharataniki, Shatrughnuliki veyyali.
1: Thereafter, Lakshmana, Bharata, Shatrughna to garland.
0: ఆమె గార్లాండ్ పట్టుకొని నిల్చుకొని ఉంది.
1: అండ్ షీ వాస్ హోల్డింగ్ ద గార్లాండ్.
0: కానీ రాముడు ఆమె వైపు చూడలేదు.
1: రామ యెట్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: షీ ఇస్ నాట్ మై వైఫ్ యాజ్ ఆఫ్ నౌ.
0: ఆమె పరస్త్రీ.
1: షీ ఇస్ అనదర్ లేడీ.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ ఎట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
0: పరస్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ ఎట్ అనదర్ లేడీ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
0: అప్పుడు ఎంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిట్.
0: కానీ రాముడు వంగలేదు.
1: బట్ రామ డిడ్ నాట్ బెన్.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామ డిడ్ నాట్ బెన్ వంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిల్చుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వారు వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపు చూచాడు రాముడు.
1: అండ్ రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: What is to be done now?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: Then Lakshmana had a device.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: You first salute, touch the feet of your mother.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: Then Rama approached his mother, bent and touched the feet of his mother.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: ఇమీడియట్లీ సీత గార్లెండ్ హెడ్.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు ఆనాడు.
1: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు ఆనాడు.
1: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్.
0: ఈనాటి బాల బాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లాండ్ ఆర్ నాట్
0: తానే కూడా పోయి వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ అండ్ గార్లాండ్.
0: అట్లది కాదు.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకని రాముడు వేసిన తర్వాత
1: ఓన్లీ ఆఫ్టర్ రామ ఇస్ గార్లాండెడ్
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లాండ్ లేటర్.
0: కనుకని ప్రతి ఒక్కటి ఇందు కూడా నువ్వు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు
1: all the teachings of elders
0: శుద్ధముగా విని
1: you have to hear listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక
1: without any negligence
0: ప్రేమతో పూజించినప్పుడే
1: And when we worship them with love,
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: That is the history. That is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: as per the command of Dasharatha,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: in accordance with the promise given to Kaika,
0: Rama నీవు అరణ్యములకు వెళ్ళు.
1: Rama had to go to the forest.
0: ఇన్ని దినములు? 14 వర్షములు.
1: How long? 14 years.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching. That is what was the plan. ఎంత పెద్ద
0: రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: Kaika had to pay heed to the words of the servant maid.
0: కనుకనే సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore, no one should
0: ఓనర్ మాట వినాలే.
1: One should hear the owner only.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: And she felt miserable.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: My husband is my God.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati, the husband is there, sati, the wife has to stay.
0: పతిసత్తు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న, నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరెట్ట వచ్చారు.
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు, నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, ద అదర్ విల్ సర్వ్ భర్త.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీ వే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద రూలర్.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
0: Leka lakshmanudu ite lakshmanudiki seva chestadu.
1: And otherwise he has to serve Lakshmana.
0: Lakshmanudu seva chestu vachadu Shatrughnudu.
1: Therefore Shatrughna went on serving.
0: Ramuniki seva chestu vachadu Lakshmanudu.
1: And Lakshmana served Ramachandra.
0: Lakshmanu yokka gunamu chala chidamainatundi.
1: And the character of Lakshmana is very noble.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: Both of them were proceeding towards the forest.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: They faced all difficulties and problems.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: All these things are known to everybody.
0: కానీ కొంతసేపు రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: when Rama and Sita were conversing, Lakshmana left that spot.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: అండ్ ఇట్ వాస్ ద టైం వెన్ లక్ష్మణ్ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
0: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
1: ది బ్రదర్, వై షుడ్ హావ్ ఆల్ దీస్ డిఫికల్టీస్?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: వై షుడ్ వి గో టు ద ఫారెస్ట్?
0: సుఖంగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థల మహత్యము ఆయన.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి,
1: and he took Lakshmana along with him.
0: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
1: It's not your quality.
0: ఈ స్థల మహత్యము.
1: It is the effect of the place where
0: ఈ స్థలంలో రాక్షసులంతరు సంచరించిస్తున్నారు.
1: This place where demons moved around.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణములు నీలో వచ్చినాయి.
1: Because the demons were there in the vicinity, you developed this demonic quality.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: Therefore, we have to understand the place where we live.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Based on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు లక్ష్మణుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I will fulfill the promise. I will abide by the promise given. I will stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థలమహత్యమును గుణమహత్యమును గుర్తించుకొని వర్తించుకుంటూ వచ్చారు.
1: In full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి దేని అయింది కూడా లేదు.
1: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
0: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు కానీ
1: we consider Ramayana
0: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము.
1: Ramayana represents the very heart of Bhagavad.
0: అట్టి భారతీయుల యొక్క పాటను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here that we have not understood.
0: ఎక్కడ ఉండేది బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు ఎందున్నా,
1: you may be in the forest,
0: ఆకాశమున ఉన్నా,
1: you may be in space,
0: పట్టణమున ఉన్నా,
1: you may be in the city,
0: పల్లెనున్నా,
1: or a village,
0: గుట్ట మీద ఉన్నా,
1: or a mountain top,
0: నట్టేటబడి ఉన్నా,
1: or in a deep sea,
0: దిక్కు లేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue, nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పారు, మమమేమంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his spark, and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలె మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: We are the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity basically,
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుణ్ణి అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: Amta so and so.
1: So and so, that's all.
0: Kanaka neevu bhagavantuni amsamnu ani gurtinchali.
1: Understand fully well that you are the spark of the divine.
0: Appude nee atma tattvam neeku artham avutundi.
1: Then only you can understand in depth your own true nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru manchi pillali.
1: You are all good children.
0: Anta bangaru pillali.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: ది ఎన్వైరన్మెంట్ స్పాయిల్స్ యువర్ టైమ్స్.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: అండ్ యాడింగ్ టు దిస్ ది ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: వెన్ యూ జాయిన్ ది కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఇఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ గుడ్, దెన్ టాక్ ఆల్ గుడ్ థింగ్స్.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని నూసెన్స్ గా చేసుకోదు.
1: Don't run after nuisance and make your life a nuisance.
0: Good company చేరి,
1: join the good company,
0: good name తీసుకో,
1: get a good name.
0: Be good.
1: Be good.
0: Do good.
1: Do good.
0: See good.
1: Bhagavan says, be good, do good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు తప్పదే.
1: Bhagavan feels that he is giving you trouble, but boys, all of them say unanimously, no Swami. But Baba says that he knows.
0: ఇది మీకు సహజము.
1: It's quite natural for you to Baba.
0: కానీ ఇది నాకు సహజము.
1: And this feeling of Bhagavan is natural to you.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయం ఎంతైనా మనం తెలుపుతుందాం.
1: ఇన్ ఫ్యూచర్ భగవాన్ విల్ టెల్ యూ మెనీ మోర్ థింగ్స్.
0: రామ జీవితమే మీ యొక్క జీవితము.
1: ద లైఫ్ ఆఫ్ రామ షుడ్ బి యువర్ లైఫ్.
0: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: కరుగని ఆత్మనే నీవు.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond the self or Atma.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: That self is consciousness.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: Make your consciousness pure and safe.
0: ఏదైనా వారినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూసి, చెవులతో విని, మాటలతో మాట్లాడి అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally, the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మదవచ్చేది.
1: And these enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే.
1: And you have friendship with these values.
0: Good boys.
1: You will be good boys.
0: లేకపోతే మీరు బ్యాడ్ బాయ్స్.
1: Otherwise, you are bad boys.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: You should not get a bad name.
0: Good name తెచ్చుకోండి.
1: You should get a good name.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: You should get a sacred name.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: Get a good name to your parents also.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: The parents have very high expectations.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: Make them happy.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Mother is God. Father is God, teacher is God, guest is God.
0: కనుక మీరు తల్లి తండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరస్కరించండి.
1: Never disobey your parents. Follow them, make them happy, please them.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు, పుణ్యులవుతారు.
1: Then only you will earn the merit, your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

భక్తి లేనిచో భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగ

0: ఉన్నమాట తెలుపుచున్న మాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ గివ్స్ యూ మదర్స్ లవ్ అండ్ గివ్స్ యూ ది హ్యాపీనెస్ విచ్ యూ గెట్ ఇన్ మదర్స్ లవ్. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ యాజ్ ది ట్రూత్ దట్ ఎగ్జిస్ట్స్.
0: కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు, అందమైన

0: camphor is white, the desire-giving cow, Kamadhenu, is white, the star is white, the wing of the swan is white, the smile of the beautiful Sai is white. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema Swarupulara. Pushti, Maryada, Pravahamu, Ani, Jeevulu Moodu Vidhamulainatuvanti Varunnaru.
0: The jivas are of three kinds. Sushti, Maryada, Pravaha.
1: Pushti jivulanaga, Tamu yetti purushartham cheyakapoyinappatikini, సత్కర్మలతోను సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహములకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
0: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu Ishwara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishwara's prema or love.
1: Daivamu vatti varini premistu untadu.
0: God loves such people.
1: Ee premaku moola karanamu premane karanamu.
0: For this God's love is responsible.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పదార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యలు యందు, వారి మాటలు యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: మెనీ టైమ్స్ దే యూస్ టు ప్రే టు లార్డ్ కృష్ణ.

0: పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: Kanukani pushti jeevulu yokka tattvamu premamayamainatundi jeevitamu.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that
0: atti varu jagattunaku sarva samanyamainatundi vyaktuluga gochirustuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
1: డివోషన్ అండ్ దేర్ డిజైర్ అటాచ్మెంట్ డస్ నాట్ అపియర్ ఇన్ ఎనీ మానర్.
0: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
1: దిస్ ఇస్ సమ్ సీక్రెట్ క్వాలిటీ విచ్ కమ్స్ బికాస్ ఆఫ్ ది గుడ్ దే హావ్ డన్ ఇన్ దేర్ ఎర్లియర్ లైఫ్.
0: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka mariyada jeevulu ani rendu varu.
1: The second category have been called mariyada.
0: Varu bhagavantuni aaradhana salputu vedadhyayanamulu cheyutu shastra patanalu salputu aneka vidhamulaitundi purushartamulu varu chestu untaru.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: ఆల్దో దేర్ ఇస్ లవ్ ఇన్ us టువర్డ్స్ గాడ్, ఇఫ్ గాడ్ హ్యాస్ నో లవ్ టు us, అవర్ లవ్ విల్ బికమ్ యూస్.
0: మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తుకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: ఆన్ వన్ సైడ్ ఆల్దో వి డయల్ ది టెలిఫోన్, ఇఫ్ ది మ్యాన్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్ డస్ నాట్ లిఫ్ట్ ది టెలిఫోన్, దేర్ ఇస్ నో పర్పస్ ఇన్ యువర్ డయలింగ్.
0: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకుని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఆల్వేస్ యూ లుక్ ఎట్ యువర్ లవ్ అండ్ మేక్ ఎ యార్డ్ స్టిక్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ అండ్ డూ నాట్ రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ బై గాడ్, దట్ విల్ నాట్ గివ్ యూ ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ లవ్.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: గాడ్ విల్ నాట్ లవ్ యూ బికాస్ ఆఫ్ ది పూజ.
0: నీవు చేయు ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
1: గాడ్ విల్ నాట్ బి క్లోజ్ టు యూ ఫర్ యువర్ ధ్యాన.
0: నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గెట్ గాడ్ క్లోజ్ టు యూ బై ది ట్రాన్స్ఫర్మేషన్ విచ్ యూ బ్రింగ్ అబౌట్ ఇన్ యువర్ మైండ్.
0: ఈ శ్రవణ మనన నితి ధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ ది శ్రవణ మనన నితి ధ్యాసన లిసనింగ్ టు గుడ్ థింగ్స్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్లీ ఎలివేషన్.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకని సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
0: Kanuka, enta vedadhyayanam chesinappatikini, enni shastramulu patinchinappatikini, enta vidyavantudu ainappatikini, hudaya parishuddhamu lekundina, anni kudanu kevalamu oka kutrikamainatundi, kutrimamainatundi oka jeevitanga roopandimpa chestundi.
1: However much you may study the Vedas and the Shastras, and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: Kanukani, chittasya shuddhiye karmaha ani shastram bodhinchindi.
1: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: Chittasuddhi annintikini atyavasaramu.
1: cleansing of one's chitta is necessary for all other
0: chitta
1: things.
0: Chitta leni siva puja yetiki. Atma suddhi leni acharamadiyela. Paka suddhi leni bandamela.
1: What is the use of making siva puja if your chitta is not clean? What is the use of practicing anything if there is no purity in your heart?
0: Ee vidhamuga hudaya patranu manam parishuddhamu gavinchukune nimittamai pavitramainatundi karmalanu manam cheyabattali.
1: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
0: Gantalu gantalu japamulu chestuntam manam.
1: We perform japa for hours and hours.
0: Dinamulu dinamulu dhyanam salputuntamu.
1: We perform jhana day after day.
0: Kani evaru dhyanam chestunnado atanike teliyadu.
1: But he does not know whom he is meditating as
0: ye naamamu japistunnado atanike artham kaadu.
1: He does not know what name of the Lord he is in japa.
0: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జపధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
1: ఫర్ వన్ హూ హాస్ రికగ్నైజ్డ్ ది నేచర్ ఆఫ్ గాడ్ యాజ్ ట్రూత్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ జప ఆర్ ధ్యాన.
0: నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది.
1: ట్రూలీ గాడ్ ఈజ్ ఇన్ హిస్ ఓన్ ఫామ్.
0: తన యొక్క నిజతత్వమే దైవత్వము.
1: హిస్ ఓన్ ట్రూ ఆస్పెక్ట్ ఈజ్ డివినిటీ.
0: కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠలన్నీ.
1: ఇన్ అదర్ వర్డ్స్, ది రికగ్నిషన్ ఆఫ్ ది నేచురల్ స్టేట్ ఆఫ్ ది ఇండివిజువల్ హిమ్సెల్ఫ్, దాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ది జప అండ్ ధ్యాన.
0: స్వభావము,
1: స్వభావ విచ్ మీన్స్ ది నేచురల్.
0: ఏమిటి మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అదే స్వభావం అనుకుంటున్నాం.
1: వి జనరలీ థింక్ దట్ వర్డ్ స్వభావ మీన్స్ ది నేచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్స్ డైలీ రొటీన్ అండ్ మ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది వరల్డ్ బికాస్ దట్ ఈస్ కామన్. వీ థింక్ దట్ ఈస్ స్వభావ.
0: కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు.
1: యు మైట్ హావ్ సీన్ ఇట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యాజ్ వెల్.
0: ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
1: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్.
0: సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు.
1: హిస్ బ్రదర్ సెడ్ దట్ ఈస్ హిస్ నేచర్.
0: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
1: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్, ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
0: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును కానీ తన స్వభావం కాదది.
1: To shout every time may be his nature which has promoted in his daily life.
0: Oka pillavadu edustuntadu.
1: A child will be crying.
0: Yechadam vaani swabhavam antuntam manam.
1: We think that crying is the nature of a child.
0: Kaani yechadam manavuni yokka swabhavam kaadu, aswabhavam.
1: But crying cannot be the nature of man. It is really contrary.
0: Oka chinna udaharanam.
1: There's one small example.
0: Manam bazaarlo ekkadaina nadustu vellutunte daarlo evaro gattiga edustuntaru.
1: When we walk in the bazaar, we find some person crying loudly.
0: వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
1: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
0: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
1: What is the reason for this question?
0: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
1: Man crying is not natural to him.
0: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటాడు.
1: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
0: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
1: In the same path, another individual will be happy and will be exuberant.
0: కాని అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు.
1: Looking at such person, nobody will ask the question, why are you not
0: crying?
1: To be happy is nature.
0: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం.
1: In the same manner, pushti to a man by which he earns the grace of God, this is the nature of man.
0: Anaga idi atma trupti nimittamai jarigeetvanti aneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
1: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
0: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarinchetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు.
1: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
1: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
0: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
1: We must make the discrimination, if I do this work, will it give me satisfaction or to the world?
0: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. ఆత్మతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
1: యూ డూ నాట్ హ్యావ్ టు కేర్ ఫర్ ది ఫ్యాక్ట్ వెదర్ ది వరల్డ్ అప్రూవ్స్ ఇట్ ఆర్ డిసప్రూవ్స్ ఇట్, బట్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ వెదర్
0: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా నువ్వు కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
1: All the blame and praise which comes for this world are like passing clouds.
0: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
1: For every work that we do, some people say it is good, others say it is bad.
0: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు.
1: దీస్ వర్డ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్, బట్ దే ఆర్ నాట్ ది ట్రూ స్పిరిట్.
0: కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
1: విదౌట్ కేరింగ్ ఫర్ బోత్ యూ మస్ట్ ఫాలో ది కాన్షియస్నెస్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
1: ఇండివిజువల్స్ హూ ఫాలో సచ్ ఎ పాత్ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
1: ది థర్డ్ కేటగిరీ మే బి కాల్డ్ ది ప్రవాహ జీవ.
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
1: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ టు ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
0: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరము కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు, ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది, ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్, దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
0: ఏనాడు అంత్యము?
1: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
0: ఎక్కడ దీని గమ్యము?
1: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
0: ఈ ప్రవాహం? ఎందుకు?
1: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
0: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు?
1: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
0: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము.
1: ప్రేమ స్వరూప
0: ఇది సత్యాన్ని గుర్తించాలి.
1: ప్రేమ స్వరూప వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీ ఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
0: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి?
1: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్, వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ?
0: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
0: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
0: కనుకనే ఇది సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణ ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
0: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
0: దీనికి ఆధారం ఏమిటి?
1: వాట్స్ ది బేసిస్ ఫర్?
0: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి ఉండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
0: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
1: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్, యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
0: మొదటిది పరాశక్తి.
1: The first one can be called Parasakti.
0: Rendavadi Aparasakti.
1: The second one can be called Aparasakti.
0: Moodavadi Avidyasakti.
1: The third one is Avidyasakti.
0: Parasakti anaga Vishnu Sakti ana artham.
1: Parasakti is Shakti relating to the Vishwa or the world.
0: Vishnu.
1: Vishnu Sakti.
0: Vishnu anaga emi sarvavyapakatvamainatundi Sakti Parasakti.
1: The word Vishnu can be explained by saying it is present everywhere.
0: Kani parasakti ante emito anetundi arthanni gurtinchukoleka ye kalino ye ammano ye lalitano pettukoni parasakti parasakti ani prarthistuntunnam ee aakaramulu kaadu parasakti.
1: Not
0: nirakara sambandhamainatundi yokka sarvavyapakatvamainatundi yokka shaktiye parasakti.
1: Not understanding the full meaning of this Parashakti, the omnipresent Shakti, we have some form of a goddess and we pray, calling it Parashakti.
0: Inka Aparashakti anaga Kshetrajnuni yandu nivasinchetuvanti yokka Chaitanya Shaktini Aparashakti.
1: Aparashakti can be described by saying that is the Shakti which resides, the living force which resides in the Kshetrajna.
0: Anaga Aparashakti anaga పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
1: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ యాజ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
0: పరాశక్తి అనగా సమస్తి శక్తి పరాశక్తి.
1: Parashakti is the totality of power.
0: Aparashakti anaga vyashti shakti aparashakti.
1: Aparashakti is the individualized shakti.
0: Kanuka aparashakti anetundi danini ye vidhanga manam pilustunnam antante idi kevalamu aatma shakti leka jeeva shakti ani pilustunnam.
1: Aparashakti has also been called by us as confined
0: nakasika paryantram matramu sarvatra sancharincheetundi yokka vyashti swaroopamainatundi shaktini aparashakti.
1: Unlike Parashakti, which has to be regarded as spreading all over.

0: పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తూ ఉన్నాము.
1: అపరాశక్తి హెస్ ఆల్సో బీన్ కాల్డ్ బై అస్ యాజ్ కన్ఫైన్డ్ టు ఎ జీవశక్తి ఆర్ ద ఆత్మశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తి,
1: ది థర్డ్ వన్ ఈజ్ అవిద్యాశక్తి.
0: అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు యందు, పరిసరములు యందు, కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
1: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
0: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యూఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
1: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
0: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
1: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
0: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
1: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
0: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
1: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
0: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాం.
1: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
0: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
1: అపరాశక్తి ఇస్ బలశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
1: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
0: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
1: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
0: జ్ఞానం ఉండినప్పుడే బలం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: బలం ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
1: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
0: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
1: ఇన్ ఆల్ దీస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఈస్ జ్ఞానం.
0: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు లేక ప్రాప్తించినప్పుడు నానా దేవత కైవల్యం.
1: వెన్ యూ
0: అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
1: When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
0: కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being together.
0: Triguna swarupudu, trigunatmakamainatvanti tattvamu, trikalatitamainatvanti yokka daivattvamu, ee moodintikini moola sthanamu manavuni yokka dehame.
1: That is why this triplet of aspects of atma and body and mind have all been called the basis is the human being.
0: Devudanaga veru desamandunu ledu, devudanaga tanadu desamandi.
1: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
0: Papamanaga veru paradesamun ledu, తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ యూ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సిన్ ఇస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది వర్క్ దట్ యూ డూ.
0: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
1: The ability to discriminate between permanent and impermanent.
0: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
1: What is permanent? What is impermanent? Who is it?

0: has to decide.
1: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యం.
0: Your internal consciousness is the main witness for this.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
0: Mind is able to travel with a very large speed.
1: ఇది ప్రదేశము చెంతకు పోతున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
0: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
1: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
0: If you look at this carefully and in depth, the mind is not going to that place. The mind is making that place come to it.
1: మనము మనసు ప్రయాణం చేస్తుండాలని భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు.
0: We think that the mind is traveling, but this is wrong.
1: మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు.
0: You start in a car in Bangalore and you make the journey.
1: గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరికి వచ్చింది అనుకుంటున్నాము.
0: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
1: Puttaparthi nee daggariki raaledu, neeve Puttaparthi daggariki vachavu.
0: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
1: Prayanam chesindeetvantidi kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kaani manasu chaala vegamto pothundadu ani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varaku maarpu chesukovali.
0: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
1: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
0: Because of our desire for various material things, at all times we are bringing those
1: పదార్థముల యొక్క వాంఛని మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించం.
0: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
1: దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది వేదాంత హస్ సెడ్ దట్ యువర్ మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాండేజ్.
1: ఈ మనస్సు నిరంతరం కూడా నువ్వు మనస్సు అనగా ఏమిటి?
0: This mind which we talk of, what is it?
1: Mananam chesetunte manasu.
0: That which thinks is the mind.
1: Sankalpa vikalpaatmakam manaha annadi shastram.
0: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
1: Ee sankalpa vikalpalu deni valla kalugutundadi?
0: How, what gives rise to these sankalpas?
1: Ye padartham painanu, ye vishayam painanu, ye vyakti painanu manaku amitamainatunte yokka vaanchalu undatam chetane ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ ఎ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
1: కనుకని మనస్సును ఇట్టి పదార్థములపైనను విషయములపైనను వ్యక్తులపైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
0: In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your mind.
1: Jhana margamunu bodhinchetvanti varu anekanga ee naadu tayaravuto vastunnaru.
0: Those who teach this path of jhana or meditation, there are many today in the world.
1: Kani aa jhanamunu nerpinchetvanti varu kani jhanamunu prabodhinchetvanti varu kani జ్ఞానమును ప్రదర్శించేటువంటి వారు కాని ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
0: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
1: నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి.
0: There is what is called a regulation which has been established.
1: అపార విధి అని రెండు ఉంటుండాలి.
0: The second regulation is అపార విధి.
1: పరిపూర్ణ విధి అని మూడొక్కుంటుండాలి.
0: థర్డ్ స్టేట్ ఇస్ పరిపూర్ణ విధి.
1: ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది అపార విధి?
1: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
0: దోస్ హూ టీచ్ దిస్ మెథడ్ ఆఫ్ అపార విధి మస్ట్ బి వెరీ గుడ్ పీపుల్.
1: ఏది ప్రధానమైనటువంటి విషయమో ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
0: Those, the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
1: జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి.
0: దీస్ ఇండివిజువల్స్ మస్ట్ బి సచ్ దట్ దే హ్యావ్ కంప్లీట్ రికగ్నిషన్ ఆఫ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ అండ్ లివ్డ్ ఇన్ దట్.
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
1: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
0: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీడ్.
1: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
1: ఈ రెండింటినీ కూడా కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
0: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the Niyama Vidhi.
1: Paripurna Vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kuda nu cheyavalasi untuntadi.
0: Paripurna Vidhi may be explained by saying, if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
0: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
0: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
1: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
0: Not only this, we can give several examples to explain.
1: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
0: Today we want to arrange a tea party.
1: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
0: Just by wanting to organize a tea party, you cannot have it. You
1: will need ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపాలు సర్పోలాలి.
0: You have to collect so many ancillaries which are required for the tea party.
1: ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
0: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your
1: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
0: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
1: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
0: If you want to take your meal, immediately food is not going to come to your table.
1: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
0: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
1: ee aaharam chesetvantidi kriya shakti.
0: The work that you do in preparing the food can be called kriya shakti.
1: ee cheyabadinchetvanti yokka deha shakti, idi bala shakti.
0: The ability to do all that work by your body can be called the balashakti.
1: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
0: In what manner can we achieve this destination is called the జ్ఞానశక్తి.
1: కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
0: The combination of జ్ఞానశక్తి క్రియాశక్తి and బలశక్తి will be described as పూర్ణ విధి.
1: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి.
0: In this Purnavidhi, one has to have no defect, one has to be totally
1: Purnamada Purnamidam Purnat Purnamudachyate annadu.
0: This has been described by saying Purnamadam Purnamidam, that is complete and total, this is complete.
1: Purnam nunchi Purnam teeste migilinadi Purname, teesinadi Purname.
0: From an infinite totality, if you remove another infinite totality,
1: what remains?
0: Many times I have given you an example for this.
1: Manam oka kottuku poyi ఒక మనము బెల్లం తీసుకున్నాము.
0: వి గో టు ఎ షాప్ అండ్ వి టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరీ.
1: ఈ మనము బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
0: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
1: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
0: వి టేక్ దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ హోమ్ అండ్ టేక్ ఎ స్మాల్ బిట్ అవుట్ ఆఫ్ ఇట్ పుట్ ఇట్ ఇన్ కాఫీ.
1: అయితే ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు.
0: Because we have taken a small bit from this total rock,
1: mudda yokka pramanam tagindi kani దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు.
0: ది క్వాంటిటీ ఆఫ్ జాగరీ హెస్ కమ్ డౌన్ బట్ ది క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ హెస్ నాట్ బిన్ డిక్రీస్డ్.
1: ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపి ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపి ఉంటుంది.
0: ది సేమ్ స్వీట్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ బిట్ ఆఫ్ జాగరీ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది బిగ్ రౌండ్.
1: ఈ ముద్ద ముక్కలో ఏ తీపి ఉంటుందో కాఫీలో కూడా అదే తీపి ఉంటుంది.
0: ది సేమ్ స్వీట్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది బిగ్ రాక్ అండ్ స్మాల్ బిట్ ఇస్
1: కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి.
0: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
1: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి.
0: This is what is meant by
1: అది పూర్ణమే ఇది పూర్ణమే అది పూర్ణమే.
0: That is total and infinite. This is total and infinite. And what remains?
1: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
0: This totality, where does it exist? It is in quality and not in quantity.
1: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాట్ ఇదం అది ఇది రెండు కూడా పూర్ణమి.
0: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్. దిస్ ఈస్ ఇన్ఫినిట్. బోత్ ఆర్ ఇన్ఫినిట్.
1: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
0: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
1: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
0: When does man become total?
1: మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు.
0: We do not become total after death.
1: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
0: One has to attain this totality only during
1: life. సజీవులయందే పరిపూర్ణం నీ పెట్టాలి.
0: One should exhibit this
1: totality. గుర్తించాలి.
0: One should recognize this in living people.
1: పరిపూర్ణతను మనం వరించాలి.
0: We should accept totality.
1: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
0: We should also think of it.
1: పరిపూర్ణంలో నివసించాలి.
0: We should live in that.
1: పరిపూర్ణులు కావాలి.
0: We must become total.
1: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
0: It is only in the totality of love.
1: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు.
0: Where there is love, there cannot be hatred.
1: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేశో సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు యందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు యందు కూడాను యోగి కావాలి. ఓ
0: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యాన. When a man sits in jhana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the jhana, he becomes very angry, either with his servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of jhana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
1: Divyatma Swarupulara, ee naadi aastikatvam anta kudanu వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నారు.
0: దివ్యాత్మ స్వరూప టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
1: దైవత్వం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
0: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
1: తాను దైవం స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు.
0: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
1: ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు.
0: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
1: ఈ వ్యాపారం ఎటువంటిది?
0: What kind of business is this?
1: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం.
0: These are things which every human being should recognize.
1: తిరుపతికి పోతుంటాం.
0: We go to Tirupati.
1: Rameswaram potuntam.
0: We go to Rameswaram.
1: Badriki potuntam.
0: Go to Badri.
1: Amarnathiki potuntam.
0: We go to
1: Kedarnathiki potuntam. Potuntam dabbunu kharchu pettukoni. ఈ ఖర్చైన డబ్బంతా కూడా నువ్వు తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము.
0: వి గో టు కేదార్నాథ్ బద్రీనాథ్, వి స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ గో ఆన్ ట్రావెలింగ్ అండ్ వి మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రికవర్ ఆల్ ది మనీ వీ హావ్ స్పెంట్ ఆన్ ట్రావెలింగ్.
1: శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు.
0: ఉచ్చమైన
1: బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
0: We pray to the Lord, O Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
1: నిజముగా దైవత్వాన్ని ఏకిన గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా?
0: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
1: నిజముగా ఇట్టి వారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు.
0: Such people truly are deceiving the God.
1: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
0: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
1: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
0: God has always been wanting always to get your unwavering and pure love.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
0: By dragging God, who is the embodiment of love, into such business transaction, he is also forgetting himself and taking the wrong path.
1: అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
0: 99 out of 100 పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
1: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: They pray to God only because they want to get some benefit.
1: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలము క్రియా ఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా?
0: Desiring material benefit and praying to God, will they be devotees of God?
1: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
0: దే విల్ ఓన్లీ బి డివోటీస్ ఆఫ్ ది మెటీరియల్.
1: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
0: దే బికమ్ డివోటీస్ ఆఫ్ మ్యాటర్.
1: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
0: ట్రూ డివోటీస్ విల్ వాంట్ టు గెట్ ఓన్లీ గాడ్.
1: నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించి భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు.
0: That day, the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
1: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి.
0: When did he offer this prayer? So long as had his own physical strength, he went on struggling with the crocodile.
1: క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలములు పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది.
0: When the kriyasakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
1: Anade ee gajaraju divyattamainatunti yokka daivatvanni kudanu darshistu vachadu.
0: That day the elephant king had the vision of divinity.
1: Kanuka manamu chese danni poojalu anni vratamulu anni dhyanamulu daivanni ponde nimittamai untundali kani padarthalu ponde tundi nimittamai untundakodu.
0: So all the pujas and all the dhyana which we have, we should pray to reach God, but not to get material benefit.
1: Kanukane prahladudu kudunu ade cheppadu, chakrahastuni prakatinchu chaduvu chaduvu kumbhinidavu cheppedi gurudu gurudu tandri harijeyirumaneedi tandri tandri annadu.
0: That is why Prahlada has also said, what describes God is the real description, and the father who tells you to reach God is the real father. The guru who teaches you wisdom is the real guru.
1: Kanukane మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలలు త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమయ్యే చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ వీ పార్టిసిపేట్ ఇన్ భజన్స్, వీ పార్టిసిపేట్ ఇన్ జప, వీ పార్టిసిపేట్ ఇన్ యాగ. వీ షుడ్ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ వేస్ అండ్ పాత్ టు రీచ్ గాడ్. అండ్
1: భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములో.
0: ఇన్ డివినిటీ భావ రాగ తాళ, దట్ ఈస్ ది థాట్, ది ట్యూన్ అండ్ ది టైమింగ్. దే షుడ్ ఆల్ కోయిన్సైడ్. దీనిని
1: త్రిమూర్తి స్వరూపం అని కూడా నిరూపించారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ ది త్రిమూర్తి.
1: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తి.
0: We think by the word Trimurti that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
1: Bhavamulu srishtinchetvanti oka kriya shaktiye Brahma.
0: The kriya shakti which creates the thought, that is Brahma.
1: Sampurnamainatvanti dehabalamunu andinchetvanti oka Eeswarathvame bala shakti.
0: That which gives you the total physical strength.
1: Kanukaneni jnana shakti, bala shakti, kriya shaktini moodintini ekam chesi nee prarthana salpali.
0: That is why your prayers and your jhana should consist of harmonizing your three aspects, the jnana shakti, the kriya shakti and the bala.
1: Deenine triputi, trigunam, tridadakaram, trinetrancha, triyayudham, trijanma papa samharam, ekabilvam sivarpanam annaru. Ee tridalam aneetundi oka bilvam untadi, moodu aakuluga untadi, kaani totemu okkate.
0: The harmonizing of these three types of strength, the jnana shakti, the bala shakti and the kriya shakti, this is represented symbolically by the tridala. Tridala having one common stem, all the three should be harmonized into one.
1: Manam bilvapatri vestunname kani bilvapatriga manam tayar kavatam ledu.
0: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
1: Trishulani chustunnam gaani trishulam yokka tattvanni artham chesukovatam ledu.
0: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
1: Anaga jnana shakti, bala shakti, kriya shakti moodinti endukunu okkate aadharamainatundi stambham untundali.
0: The meaning of this is that in the jnana, bala and kriya shakti we should have the same origin and stem.
1: Kanukani ఆధారము ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
1: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
0: What is the content here and what is the container?
1: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
0: Without the base, the basis cannot change.
1: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
1: ఈ వెండిని అనేక రకమైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
0: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
0: దిస్ సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
1: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
0: This has also been represented by saying
1: nimitta karanam annaru daivatvanni.
0: The divinity has been described as the
1: nimitta karaname lekapothe upadhana karanam e matram kudanu manaku labhinchadu.
0: If there is no basis of divinity, it is not possible for us to get this base for
1: kalukane ee anninti yokka ekatvanni manamu anubhavinche nimittamai ee pavitramainatundi marganni avalambinchi chitta shuddhini kaliginchukotaniki prayatninchali.
0: For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
1: Krishna ayya cheppadu, cost of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
0: Krishna ayya has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the omnipresent.
1: ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చు. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్ర హాల్ లో అందరూ ఒక్కటిగా చేరారు.
0: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
1: Idi nijamainatundi adhyatmikaniki sariyainatte moola sutram.
0: This is the real basis for the spirit of adhyatma.
1: Matamulani veru margambu okkate వస్త్రభేదము వేరు వస్తు ఒకటే.
0: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
1: Jeeva jantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
0: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
1: Darshanambulu veru daivambu okkade, kula jatulu veru poojalu okkate.
0: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
1: Teliyalekanu manavu telividappi bratuku kosamu bahu badha badulairi.
0: Man
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: మ్యాన్ వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈస్ హ్యావింగ్ సో మెనీ డిఫికల్టీస్, అక్సెప్టింగ్ సో మెనీ పాత్స్ అండ్ ట్రబుల్స్ ఇన్ హిస్ లైఫ్.
1: బ్రతుకు కోసం, దేనికోసం బ్రతుకు?
0: దిస్ ఇస్ ఫర్ లివింగ్. వాట్ ఫర్ ఇస్ ది లైఫ్?
1: చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా?
0: డూ వీ వాంట్ టు లివ్ లాంగ్?
1: ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: వాట్ వీ హ్యావ్ టు డిజైర్ ఇస్ నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్.
1: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు.
0: వాట్ వీ వాంట్ ఈస్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ బట్ నాట్ మెటీరియల్ హ్యాపీనెస్.
1: వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
0: ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ ది మ్యాటర్ ఆన్ అవర్ షోల్డర్స్, అవర్ థాట్ మస్ట్ బి ఆన్ గాడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: దిస్ డివినిటీ అండ్ దిస్ సేక్రెడ్నెస్ అండ్ ది విజ్డమ్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్.
1: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
0: Premaswarupas, such thoughts and such desires are present almost in everyone, but because there are not people enough who can tell them what is the right path for fructifying these thoughts, they are taking the wrong path.
1: Karuka pushti vyakti aneetunte yokka daivattamu sarvatra untunnadi aneetunte yokka satyanni gurtinchandi.
0: We should recognize the truth that divinity, which is the objective of these pushti class of people, is present, is omnipresent.
1: Kevalamu ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణ చంద్ర హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాయి.
0: జస్ట్ వెన్ వాట్ మే బి డిస్క్రైబ్డ్ ఎస్ ది మర్యాద శక్తి దిస్ బాడీ కమ్స్ ఇన్ టు ది ఆడిటోరియం, దెన్ ది పూర్ణ చంద్ర హాల్ బికమ్స్ వెరీ క్వైట్.
1: ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణ చంద్ర హాల్ అలజడగా ఉంటుంటాయి.
0: But when this body, the maryada shakti, is in the mandir, then the Purnachandra hall is quite noisy.
1: ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞాన సిద్ధి మనకు లభించదు.
0: So long as we confine ourselves to these two stages, we will not become wise.
1: అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
0: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్, ఎనీవేర్ యు మే బి, రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి, ది ఆమ్ని ప్రెసెంట్ డివినిటీ, వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
1: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
0: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్, హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి. టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్, ఈస్ దిస్ నాట్ డిసీట్?
1: కనుక ఇట్టు చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
0: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. ది రీజన్ ఈస్ ఇన్ సైలెన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వాయిస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైలెన్స్.
1: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
0: The moment we give place to listening to outside sounds, then and close them off, then only you can hear God.
1: ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు.
0: ఇఫ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది ఎయిర్ ఈవెన్ ఇఫ్ వన్ కమ్స్ క్లోజ్ టు యూ అండ్ స్పీక్స్.
1: కానీ దైవత్వం ఎలాంటి వాడు, అణోరణీయాన్ మహతో మహీయాన్, అణుతత్వంలో కూడా ఉంటున్నాడు కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
0: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things, we can then only experience the infinite.
1: Kanuka nee bhagavantudu nee chuttu kuda untunnadu.
0: God is present all around you.
1: Athani yokka nadakalu kuda nu neeku vinipinchali.
0: He is moving, his footsteps.
1: Aa nadakalu neeku vinipinchalante bahya shabdanni sambhippu cheskovali.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

సత్య త్యాగ శాంతి క్షాంతులబ్బు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య త్యాగ

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ హూ అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్ There cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthulara.
1: Students.
0: Prema anu padamu. Teliyani manavudu ledu.
1: There is no human who doesn't know this word, love.
0: Vishyamantayu. Ee premalo imidi unnadi.
1: The entire universe is contained in this love.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ హీ వుడ్ నాట్ ఫైండ్ వొకాబులరీ.
0: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
0: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
1: Narada said love is indefinable.
0: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటిస్తుంది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifests in the divine.
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
1: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్
0: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ The eternal truthful love is always directed towards God.
0: Intiye kaadu.
1: Not only this.
0: Algebra number vantidi.
1: It is like an algebra number.
0: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
1: You may put any number on either side but it remains same.
0: Tailamu deepamunu veligistundi.
1: It is the oil that lights the lamp.
0: Prema jeevitanni veligistundi.
1: It is love that lights the life.
0: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
1: It is very difficult for a human being to realize this love.
0: Ee naadu bhautika jagattunandu praaptamainatundi jeevitamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavudu.
1: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
0: Idi prema kaadu.
1: It's not love at all.
0: Idi prema ani anipinchukodu.
1: You cannot call it love.
0: Talli dandrulla prema gaani talli biddala prema gaani leka bharya bhartala prema gaani ivanni kudunu kevalamu anuragamuniki sambandhinchinave gaani aatma sambandhamaina prema tattvamu kaadu.
1: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
0: Idi moham ani kuda nu cheppavachu.
1: You can also call it attachment, moha.
0: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchindi kaadu.
1: The attachment relates to the body and but not to the spirit.
0: Dehamunu premistunnaru.
1: We love the body.
0: Adhikarinni premistunnaru.
1: We love the one in authority.
0: Antastulanu premistunnaru.
1: We love status.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: how long they last.
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long this body exists.
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: We love so long we are in position.
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: So long this human life is sustained.
0: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
1: All the three are temporary.
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: You cannot call it as true love.
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We take this as true love and waste our time and life.
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: This love is selfless. It is egoless. It is blissful.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
1: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
0: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బాండ్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ఈ నాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
1: The heart of human has become barren. Barren land.
0: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: The heart of the human is polluted.
0: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ డర్టీ.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ అనిత్యమైన ప్రాకృతమైనటువంటి భావములను హృదయము నుండి నింపుకున్నారు.
1: హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి, అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ఈ నాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
1: The human love today changes every time.
0: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
1: After birth, the child considers the lap of the mother as the very heaven.
0: కానీ పెరుగుతూ కొంతవరకు ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది.
1: Later the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
1: Later he forgets all the
0: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
1: Later he becomes a householder.
0: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనటువంటిదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
1: He considers his family as permanent and forgets everything rest.
0: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
0: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he'll be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
1: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It is not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: Yat drushyam tannasyam. Chuchunadandai kudanu okanoka samayam nandu idi adrushyamaipothundi.
1: All that you see is bound to vanish at one time or other.
0: Ee adrushyamayetvanti yokka satyamainatundi kaadu.
1: All that disappears is not truth.
0: Kanuka అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
0: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
1: Love only gives and gives. It will never receive.
0: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ వస్తుంటాడు.
1: Love continuously gives and gives.
0: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: In this world, do you find anybody who gives?
0: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజి వేస్తుంటాడు తండ్రి.
1: A father thinks twice before giving his property to his own son.
0: కనుక తండ్రియే కుమారునకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజి వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్ల సిద్ధమవుతారు?
1: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
0: కనుక
1: ఇచ్చుకునేటువంటి
0: స్వభావము ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
1: It's only God who gives and gives, no one else.
0: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: Therefore, this love is divine.
0: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యం కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
1: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
1: This love is experienced by every cell in our body and all over the body.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంది.
1: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
0: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
0: కనుకనే ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should direct our love along the proper path in our heart.
0: ఈ ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: The world also will not accept you If you have no love in your heart,
0: prema rahitamainatundi yokka jee hrudayamu kevalamu pranamu lene jeevitame.
1: A heart without love is a dead body.
0: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
1: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
1: దేర్ఫోర్ దిస్ లవ్ విచ్ ఇస్ డివైన్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: We should see all those things that we see and listen to get into our hearts.
0: ఒక గురువు శిష్యులను చెంతచేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
1: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
0: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
1: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
0: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్స్.
0: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీ స్వీట్స్ and got them digested and he could be strong and remain there with all the courage.
0: Anaga emiti indulo unnatundi antarartham.
1: What is the inner significance here?
0: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu, bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
1: It's not enough if you keep all the divine teachings safe and secure and keeping a watch around these sweets.
0: Kaani okka డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణ

0: భావములను తన హృదయంలో ప్రవేశింపజేసుకోవాలి.
1: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
1: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
0: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ బై మియర్లీ లిస్నింగ్.
0: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
1: ఇట్ ఇస్ యూస్లెస్ బై మియర్లీ ఈటింగ్.
0: జీర్ణించుకోవాలి.
1: యూ హావ్ టు గెట్ దెమ్ డైజెస్టెడ్.
0: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైజెస్టెడ్, దెన్ యూ విల్ ఫైండ్ ద స్ట్రెంగ్త్.
0: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: This was the prayer of Gopikas in those times.
0: Pray.

వర్షముతో ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్ష ధలధార లింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara ninki povu.
0: Whereas in a
1: sand, the water is absorbed. Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: This love is transcendental.
1: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
0: Love is not there in the nature, the nature is present in love.
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విదిన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి, నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది.

0: find this cloth? Well, because my hand is bigger than the cloth I hold here.
1: అదే రీతిగా ఈ విషయంలో ఏమిటి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విషయం పెద్దది ప్రేమ చిన్నది.
0: Likewise, if you say that there is love in this universe, it means universe is bigger than this love.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఏమిటి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మతత్వములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడా నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truths.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: The apparent world, what you see now, is full of all diseases, like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన యొక్క ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడా ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనసుతో కూడినటువంటిది ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by ఆత్మా?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కాని దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఇస్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్ లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూ ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non-apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవచ్చు. We
0: have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: The worldly love, because of union and separation, will put you to suffering, will put you to sadness.
1: భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్, బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ The love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూమ్ లో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్, ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈజ్ లిమిటెడ్, కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం ఒక రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్ సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్, బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: When there is absence of righteousness, you cannot say it has decayed or degenerated.
1: Yadayadahi dharmasya gnanir bhavatu bharata gnanir bhavatu anaga emti kanipinchakunda poyindi.
0: Gnanir bhavatu means the righteousness is non apparent.
1: Kanipinchakunda poyindi maatrame kaani idi lekunda poledu.
0: You don't see it, but doesn't mean that it is not existing.
1: Suryudu astaminchinadani manam bhavistunnamu.
0: You think that sun has set.
1: Kani bhugolam yokka adugu bhagamuna povatam cheta idi astaminchinattuga visheshisthunnam.
0: Because the sun has gone the other side of this planet, you feel the sun has set.
1: Kani suryudu astaminchaledu.
0: Sun doesn't set.
1: Suryudu lekunda poledu.
0: Not that there is no sun either.
1: Adhe vidhangane dharmam kudanu tama drushtiki agocharamai povatam cheta idi nashinchinattuga bhavistunnaru.
0: Like this same way, because you don't see this dharma, you say that it is non-existent.
1: Adhe vidhangane ee suryuni yokka prakasham kudanu కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the Spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
0: This love of the Spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: It neither increases nor diminishes.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: It is the state of a permanent state which neither comes nor goes.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: We have to struggle for such love which is present latent in us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
1: ఎప్పుడూ అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: It is present everywhere, all over.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 hoods. But yet he remains as the embodiment of peace.
1: Anaga ee vela kolidi sirasulu kalinatunti okka deeni paina pavadinchi kudanu shantanga untunnadu.
0: Though he is reclining on a serpent with 1000 hoods, he always remains in
1: peace. Enduvalla shantiga untunnadu.
0: Why? What is
1: that? Tanu krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: Kaani ee naati manavudu ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే.
0: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్, దేర్ ఫోర్ ఈస్ రెస్ట్లెస్.
1: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
1: అది ఏ భగవంతుడు? శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines on the serpent, he maintains his peace. Where is Narayana?
1: Sarvula hrudayamu Narayana yokka sthanam.
0: Narayana resides in the altar of the heart of
1: everybody. Hrudayam anetundi korikalaku em maatram avakasam untam ledu.
0: So the heart should not entertain any desire.
1: Ee korikalaku avakasam icchetundi emiti?
0: What is that gives scope for
1: Manase.
0: The desire? It's on the mind.
1: Ide anni vidhamainatundi yokka ee yokka tuntari panulu chestundetundi.
0: Is the mind behind all this mischief?
1: కనుక ఈ మనస్సును మొట్టమొట మరల్చాలి హృదయం వైపున.
0: దేర్ఫోర్ యూ హావ్ టు డైరెక్ట్ ది మైండ్ టువర్డ్స్.
1: అది ఎట్లా మరల్చాలి? ప్రేమ చేతనే.
0: యు కెన్ డైరెక్ట్ ఇట్ త్రూ లవ్
1: ఓన్లీ. ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డైరెక్ట్.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: యు కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ లవ్.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: Prema kudanu ee yokka deeniki lobadi untunnattu kaadu. Manasu jagatruku lobadi untundi kaani jagatte premaku lobadinattundi.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: Kanukane master nu manam sarainatte aadharanga teesukunnappudu ee chillari devatalanta kuda manlo praveshisthayi.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: Sugreevudu వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
1: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
1: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
0: హి హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్.
1: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kani valani champalante valito vijayanni sadhinchalanante valikante ekku balavantudainatuvanti vaani snehanni nenu pondali.
0: In order to conquer, in order to kill vale, I should have a friend who is mightier, stronger than
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: Then only Wali can be defeated. If I am to have a friend who is of lower strength than Wali, it is useless.
1: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: So Rama also examined Hanuman.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హి ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారి కంటే అధికమైన శక్తి గలవాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: Then he could have a strong faith. As he is more powerful than Wali, he wanted him as his friend.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుపుకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్ హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుం పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
1: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
0: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
1: మూడవ దినము
0: థర్డ్ డే
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు
0: కుంభకర్ణ
1: ఇంకా రావణుని కుమారుడు వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ ఓన్లీ రావణ రిమైన్డ్.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time, every strong man came there.
1: Then cheptunnadu Vibhishanudu, Rama, itanni maatrame nee anagadukkuvante inga jagattanta kuda nee sadhinchina vaadu avtavu, lankananta poorthi nee hastagatham gaavinchukunna vaadu avtavu annaru.
0: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
1: itane ravanu kante mahashakti sampannudu,
0: he is more powerful than Ravana.
1: Athani kante peddavadu,
0: he is elder than Ravana.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రాముడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కదపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమన్నారు చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్ డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్ కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: And you will never win.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
0: This I am telling out of love.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్ విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైం.
1: తర్వాత రామచింతన చేశాడు.
0: Then he thought of Rama.
1: తదుపరి లేచి
0: he got up.
1: స్వామి ఇది నా బలహీనత.
0: Said స్వామి this is my weakness.
1: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
0: Such weakness should not be there in me.
1: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
0: When your love is there full in my heart, why should I be weak?
1: మంచిదే కానీ నీవు ఈ పడిపోవడానికి కారణమేమిటి?
0: So okay, then why did you fall on the ground like that?
1: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: Swami, I fell down because of this body attachment and
1: అనురాగం యొక్క సంబంధమే.
0: Is only body attachment.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
0: Because that powerful man, strong man,
1: విభీషణ యొక్క కొడుకు.
0: He is the son of విభీషణ.
1: విచారా భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణింపజేయమని చెప్పి కోరాడు.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana, enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like
1: that?
0: Is not a mistake.
1: Nee modale naaku cheppakudada naa kumarudani.
0: Why did not tell in the beginning that he is your son? Then he said,
1: Swami, elanti vishayam nandaina kuda nu manaku eduruga tirigi మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి, ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: మీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: జాగ్రత్త. ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్ ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ దర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైన ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి.
1: This love should be a permanent attachment towards God.
0: లోక సంబంధమైనటువంటి బంధములంతా కూడాను ఏదో ఒక రకమైనటువంటి రీతిగా విలువ ఉండవచ్చును కానీ బంధ విమోచన జరుగుతుంది.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: తమోగుణ సంబంధమైనటువంటి బంధన ఇనప సంకెళ్ళు.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి బౌండెడ్ బై
0: సత్యమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entuvadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana, though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ నోర్ మెజర్.
0: భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రిహెండ్.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is Veda.
0: Ide vedam cheppinatundi oka ghanamainatundi oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Iccha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Ee vidhanga aneka rakamuluga cheptu vachadu. Kaani okkati ee premaku samanam lekapoyindi.
1: He used all bombastic words. Not even one word would be equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయో పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యు డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని బయలు పెట్టే ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రమే ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన ఇంతటి విలువైన ఇంతటి పవిత్రమైన ఇంతటి నిత్యమైన ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ లవ్ ఇన్ ఫుల్ విచ్ ఇస్ మైటీ ద సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మీరు కోల్పోకండి.
1: డోంట్ కన్సిడర్ లవ్ చీప్. నెవర్ నెగ్లెక్ట్ ఇట్. Never lose it, never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టీసుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It is only devotion that gives you power.
0: ఇతరుల మాటలు నింపుకు నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: కమ్ అలాంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బాస్క్ ఇన్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కో.

ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం తు దేవతో

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: The entire universe is under the control of God.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: God is in the hands of truth.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: The truth is always after a noble man.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: Such a noble man is the very personification of divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divinity.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: A person passes through different phases and stages in the waking state.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు.
1: The very same person creates himself in the
0: dreaming
1: state.
0: తన భావాలను కూడాను కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: బట్ దట్ ట్రూ ఎటర్నల్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ అన్చేంజబుల్.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ ఆన్ విచ్ ఎ గార్లెండ్ ఈజ్ ఇంప్రింటెడ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఎనీ వర్ల్ విండ్.
0: కాగితమును కదిలించును, కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: The paper with the picture of the garland might flutter, might move, but the garland printed over there is unshakable.
0: Baita vatavaranamu bhaktuni yokka sankalpamulanu kevalamu aneka vidhamuluga marpu chendu unchavachu.
1: The outer atmosphere and the thoughts of the devotee might change in a different way.
0: Kani hrudayamulo natukoni poyinatvanti yokka divyatvanni etti paristhiti kudanu దానిని చెలించలేవు.
1: బట్ ది డివినిటీ దట్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్ ఈజ్ అన్చేంజబుల్, అన్షేకబుల్.
0: కనుకనే సాధకుడు చెలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: అండ్ హెన్స్ ఎన్ ఎస్పరెంట్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ అండ్ ఎ స్టడీ అండ్ స్టడీనెస్.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ బ్యాంబో. Human body is like a bamboo.
0: ఈ ఎదురుకర్రకు అనేక గెనుపులు ఉంటుంటాయి.
1: This bamboo has got bends at different places.
0: ఆ గెనుపులే కామక్రోధ లోభ మోహ మద మాత్సల్యం అనేటువంటి యొక్క భావములు.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind, the anger, the lust, the envy, avarice.
0: మానవుని యొక్క దేహము, మానవుని యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: ద హ్యూమన్ బాడీ అండ్ ద హ్యూమన్ లైఫ్ ఆర్ కంపేర్డ్ అండ్ కాల్డ్ తుంగభద్ర.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర
0: మంగళకరము.
1: Bhadra means that which is auspicious.
0: Tunga anaga amitamaina. Amitamaina.
1: Tunga means infinite.
0: Tunga bhadra anaga amitamaina tvanti anandamunu, amitamaina kalyanamunu, amitamaina mangalamunu chekurchetvantide ee manava shariramu.
1: Tungabhadra means the human body that is gifted with infinite bliss.
0: Atti divyamaina, atti bhavyamaina, atti pavitramaina tvanti ee manava dehamunu manam ye vidhamainatvanti margamulo vinyogistunnamo evariki vaari yochinchukovachchu.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body, the body that is sacred,
0: the
1: body that is auspicious, each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: దీనికి తుంగభద్ర అని ఎంత చక్కగా జ్ఞానము చేసి అనేక విషయములు విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు.
1: It was Narada who gave this title Tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: నారదుడు అనగా కేవలము కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: We think Narada stands for all kinds of rivalry and conflict.
0: కాదు కాదు.
1: No.
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: It is only our illusion, imagination.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానమును అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: Narada is the one who has given solution to this limitless misery.
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: Narada is the one who holds no secret.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హ్యాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగభద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హ్యాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సాంక్టిటీ బిహైండ్ దిస్ నేమ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫుల్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ మీనింగ్.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరి అయినటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: He has limited himself to his own self and the family.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుస్తుంది.
1: యు నో దట్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: మానవత్వం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యు ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము. ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదములలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నర.
0: నా అనగా కాదు.
1: నా మీన్స్ నో.
0: రా అనగా మృత్యువు.
1: రా మీన్స్ డెత్.
0: నాశనము కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్లెస్.
0: నరుడు అనగా నాశనము కానటువంటి వాడు.
1: మీనింగ్ హూ హీస్ డెత్లెస్, ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ త్రీ వర్డ్స్ నర, నారద, నారాయణ, ఆల్ రిఫ్లెక్ట్ ది సేమ్ మీనింగ్.
0: నరునకు నారాయణను చూపినటువంటి వాడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ షోస్ నారాయణ టు నర, ద హ్యూమన్.
0: కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి.
1: వాట్ ఏ లాఫ్టీ మీనింగ్ దట్ దిస్ వర్డ్ నర క్యారీస్.
0: ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: We must know first of all in what way, how we have been misusing such valuable human life.
0: నరుని కంటే దైవం వేరొకడు కాదు.
1: God is not separate from man.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: God is not separate from him.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద went on telling that as God is not different from you, you don't have to worship him.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు. ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: వీ మస్ట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ వాట్ వే హౌ వీ హావ్ బీన్ మిస్యూజింగ్.

0: Narada went on describing the relationship between the individual and God.
1: Atmaramude Narudu.
0: The inner self is Narayana.
1: Narude Narayandu.
0: The individual is God himself.
1: Narayandu Narayana Chuttame Ijamainatuvanti Manchitanamu.
0: Goodness lies in noticing Narayana, the divinity in
1: Narayanayandu Narattamunu Vahinchatame Goppatanamu.
0: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness.
1: Kani manam goppavadu goppavadu kavalani aashistunnam.
0: We want to be great.
1: Goppavadu kante manchivadu chala uttamudu.
0: In fact, good people are really noble when compared
1: to great. Naruni endukudu nu Narayana chustu untadu manchivadu.
0: Therefore, a good one watches the divinity in a human being.
1: Kani Narayana endukudu nu Narun chustu vastuntadu cheddavadu.
0: Where is the bad man watches the human element even in the divine?
1: అతనే రావణుడు.
0: అండ్ హీ ఈజ్ ద రావణ హింసెల్ఫ్.
1: రావణుడు నారాయణయందు నరుని చూస్తూ వచ్చాడు.
0: రావణ వెంట్ ఆన్ వాచింగ్ ద హ్యూమన్ ఇన్ గాడ్.
1: కానీ నారదుడు నరునియందు నారాయణ చూస్తూ వచ్చాడు.
0: బట్ నారద హ్యాస్ సీన్ నారాయణ గాడ్ ఇన్ నరా ద హ్యూమన్.
1: కనుక ప్రతి వ్యక్తిత్వం కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
1: ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
1: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
0: వి గో త్రూ ద హిస్టరీస్.
1: ఒక రామాయణం నందు తీసుకో.
0: లెట్ అస్ టేక్ రామాయణ.
1: ఐకమత్యం చేత ఎన్ని రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
0: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
1: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
0: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడా అత్యంత దూరం అయిపోతున్నాం.
0: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యూఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
1: రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడా ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ they lived in complete unity, therefore they are highly reputed in this world.
1: Ade vali sugrivulu iruvu kodunu annathammule kaani binnattam varulo undatam valla enni vidhamaina kashtamulu guri ayyaru.
0: In the same text you come across two brothers, Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
1: Pandavulu 5 mandi.
0: Pandavas are 5.
1: 5 mandi kodunu dharmatuni aagnanu purusha charitra vahinchi నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
0: ఆల్ ద 5 పాండవస్ ఫాలో ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ ద హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
1: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగం నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
0: దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఇన్ ద ద్వాపర ఏజ్ స్టిల్ రిమైన్స్ ఎస్ ఎ స్టాండర్డ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
1: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
0: రావణ విభీషణ డిఫర్డ్ ఇన్ దేర్ ఐడియాలజీస్, దేర్ ఫోర్ దే పాస్ త్రూ సఫరింగ్.
1: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నో దుఃఖములకు గురి అవుతున్నాం.
0: బికాస్ ఆఫ్ దిస్ డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ వెల్ దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ అండ్ డిస్టెన్స్.
1: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవడం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
0: వెన్ వన్స్ యూనిటీ ఇస్ ఫాస్టర్డ్ యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
1: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశములకు అనేక విధమైనటువంటి ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
0: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అదే రావణుడు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
1: ఓ లోక ప్రజలారా,
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో because I have become a victim to the anger and desire, I lost my progeny including my son.
1: Yesa asuyalu nenu sadinchukoleka bandhu mitrulunu kuda nu nasanam chestunnanu.
0: I could not conquer hatred and envy, and so I lost my relations.
1: Lokam yokka satyanni gurtinchukoleka naa yokka rajyamne bhasam chestunnanu.
0: I could not understand the fundamental truth, and therefore I lost my kingdom.
1: Meeru ee vidhanga chesukokandi ani hecharistu poyadu ravanudu.
0: And he cautioned the entire people, don't

0: దిస్ వే, బీ కేర్ఫుల్.
1: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
0: ఆల్ నోబుల్ పీపుల్ ఆఫ్ దోస్ డేస్ రియలైజ్ ది పవర్ ఆఫ్ ద ట్రూత్ అండ్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్లీ.
1: రావణుడు ఎంత శక్తిపరుడు,
0: రావణ ఇస్ రియల్లీ మైటీ,
1: మహా తపస్సంపన్నుడు,
0: ద వన్ ఆఫ్ పెనన్స్,
1: అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడాను కలిగినటువంటి వ్యక్తి.
0: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
1: కాని ఇండి ఉండి ప్రయోజనం ఏంటి?
0: What for all the faculties?
1: కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
0: He could not win over the attachment and hatred.
1: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
0: Therefore he had to suffer in every possible way.
1: ప్రేమ తత్వం అతని ఎందు ఏ మాత్రం కూడాను కనిపించలేదు.
0: There is no trace of principle of love in him.
1: కాని ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ట గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: అమృతశ్చ పుత్రః అన్నారు మానవుణ్ణి.
0: మ్యాన్వంత్
1: విశ్వే అమృతశ్చ పుత్రః.
0: మ్యాన్ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతపుత్రుడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకోలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు.
0: హీ ఇస్ ఇమ్మోర్టల్ అమృత బట్ హీ హస్ బికమ్ ద వన్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత.
1: కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి.
0: వి షుడ్ నాట్ బి ద సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత
1: కాకూడదు, దైవములే కావాలి.
0: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
1: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
0: వెన్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్ యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్
1: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు,
0: వేర్ ఇస్ గాడ్.
1: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
0: If you consider God separate from you, he is at a distance.
1: పరమాత్మను సన్నిహిత సంబంధుడు.
0: God is
1: అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
0: Then once you consider God is so intimate, there is no other friend other than God. He is as close as yourself unto
1: ఏ దేవాలయమునందు, ఏ క్షేత్రమునందు, ఏ పుణ్యతీర్థములు ఎందు ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ ద గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
1: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
0: Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles.
1: ప్రప్రథమంలో మనము అక్షర అభ్యాసం చేసుకోవాలి.
0: In the beginning, we have to learn the alphabets.
1: A, B, C, D అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే,
0: when once we pick up learning alphabets A, B, C,
1: తర్వాత G, O, D, God అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
0: Then we can learn the word G, O, D, God.
1: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే,
0: when once we know words,
1: sentence manam chadavachunu,
0: we can also read sentences.
1: Chadivetunte shaktini sadinchinappude pustakalanta mana hastam ayipothayi.
0: When once you can read sentences, you can go through the whole book.
1: Kanukane prachina kalam nundi paamarulainatti manavulaku bhagavantuni yokka devalayamani bhagavantuni yokka teerthayatrani ilanti vanni konni konni akshara swikaram chestu vacharu.
0: And hence it is something like learning to begin with alphabets. The ancients have introduced the divinity to innocent people.
1: అవతార పురుషులు కూడాను యోగాయటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు.
0: Therefore ancient people said that God is present in the temple in pilgrim center, something like a child starts walking.
1: పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
0: Like this, the sacred ideas are inculcated, entertained in the mind of a beginner.
1: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
0: ఫర్ ద కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
1: కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
0: Sain has mentioned there is a lot of inner significance in whatever simple things that Bhagavan mentions to us.
1: Viru konni vidhamaina anubhutulu yendu kodanu viru kontha varaku sanubhutulainavaru.
0: You should have to experience in your own life.
1: నేను ఉన్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల
0: ద పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్
1: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
0: దీస్ బాయ్స్ స్టే దేర్.
1: సాయినాథ్
0: సాయినాథ్
1: దిలీప్
0: సత్యజిత్
1: అంత పాట్లే తర్వాత శ్రీనివాసు వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
0: దీస్ బాయ్స్ sleep in front of the door.
1: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
0: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
1: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
0: At times it so happens even the dead ones also come to have Bhagavan darshan.
1: కేవలం జీవితంతో ముగినటువంటి వారు మాత్రమే కాదు.
0: Not only those who are alive in this body.
1: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికి వస్తుంటారు.
0: Those that left their bodies 50-60 years back also come to visit him.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
0: They come in the daytime also, but these boys have noticed in the night time.
1: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియం.
0: After bhajan, Bhagavan just retired at 10 o'clock.
1: Sare nenu bayiki poyanu.
0: Bhagavan went up.
1: Bayiki poyetappudiki akkada kurchundi ee shariramunaku talli aina Eeswaramma.
0: The mother of Bhagavan Eeswaramma was noticed to have been sitting there in that room.
1: Em cheptaru enduku ee vidhanga vastunnavu.
0: Bhagavan asked, why do you come like this?
1: Itaru chusti emana bhavistaru oddu oddu annanu.
0: What would others think of you? Don't come like this, Bhagavan said.
1: స్వామి ఇది మాతృహృదయము మీకేమి తెలుసు.
0: అండ్ మదర్ సేడ్ ఐ యామ్ ద మదర్ వాట్ డు యు నో ద మదర్ ఫీలింగ్.
1: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
0: యూ హావ్ గాట్ దట్ మదర్లీ ఫీలింగ్.
1: మీరు దైవభావంతో ఉన్నారు.
0: యూ హావ్ ద డివైన్ ఫీలింగ్.
1: దైవభావానికి మాతృభావం అర్థం కాదు మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
0: ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ద డివైన్ అండ్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ టు ద మదర్.
1: మిమ్మల్ని చూచి
0: I want to see
1: చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
0: I have come to see you and I want to tell you a small thing.
1: ఏమిటి చెప్పు నేను బిరిని పోవాలన్నాను.
0: Bhagavan said tell me immediately I must go.
1: స్వామి ఎప్పుడు తొందరపడితే ఎట్లా కొంచెం శాంతంగా మాట్లాడండి.
0: Bhagavan if you are always hurry and hurry like this what am I to do? Be peaceful, wait for some time.
1: ఈ నాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
0: The present position of the world is not proper.
1: ప్రపంచమంతైకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా దుర్గుణంతోనా దురాలోచనతోనా ఉంటున్నారు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్ మానిపులేషన్.
1: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద లవ్
1: సహజమే.
0: ఇట్స్ నేచురల్ టు యు టు హావ్ దట్ ఫీలింగ్.
1: అది సహజం కాదు.
0: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
1: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
0: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
1: Kani adi chuchinappudanta naaku chaala bhayam estundi.
0: Whenever I watch that I am frightened.
1: Kanuka neti nunchi evaru meeku poorna vishwasanga untaro evaru meeru poorna sanheethuluga untaro varichina kerchief ni maatrame teeskondi inge evaru ichina kerchief teeskokandi.
0: From this day onwards take kerchief from that person who is intimate to you in whom you have confidence.
1: తర్వాత నేను అడిగాను ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
0: భగవాన్ సెడ్ వై డు యు స్పీక్ లైక్ దట్.
1: మీకు లోకమంతా సమానమే.
0: భగవాన్ ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
1: అందరూ మీకు బిడ్డలే.
0: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
1: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
0: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
1: ఆ కర్చీఫ్ లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
0: They may pass on the kerchief to you with a little stone.
1: మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుక తెరుతుంది.
0: As you wipe your lips, well, it will get hurt.
1: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
0: Don't touch such kerchiefs.
1: సరే నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
0: To satisfy you, I don't take kerchiefs.
1: మరి కొన్ని దినములైన తర్వాత రాత్రి
0: After days it was night time. Bhagavan was resting.
1: Muguru pillalantu attu pandukunnaru.
0: The three boys were lying other side.
1: Muguru pillalu ittu attu pandukunnaru.
0: Two on this side and two on the other side.
1: Sainathu, Satyajitu, Srinivasu, villandarkunna mancham chuttu unnaru.
0: Sainath, Satyajit, Srinivas were all around Bhagavan's cot.
1: Okka ganta ayindi ratri.
0: It was 1 o'clock midnight.
1: Neenu annadini lopala lopala bathroom loku vellanu.
0: Noticing her, Bhagavan has gone into the bathroom.
1: Bathroom leku poyetappudiki maatladutundi adi gattiga.
0: And then Bhagavan heard her talking loudly. Bhagavan told her, don't talk loudly, the boys will get up, they are sleeping now. And she said, I am not afraid of the boys, I am afraid of you only. Let me tell you. I am not afraid of anybody. I have not committed any mistake. Those who have committed some mistake, they will feel afraid of this situation. I have come here because of my attachment towards my son, so I am here. Alright, you have come. What is the reason? Yesterday was festival. You have got a new dhoti.
1: దీన్ని చాలా పెద్దగా కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
0: అండ్ యాజ్ ఇట్ లుక్స్ క్వైట్ బిగ్ యూ వాంటెడ్ ఎ బెల్ట్.
1: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
0: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
1: వాడు ఇచ్చే బెల్ట్ కంత ఏదో ఏమో కప్పుసో ఏమో అంటారు, అది ఒక బంగారం మాదిరి వెండి మాదిరి కనపడుతుంటారు.
0: Their belts have got some cups at the center that look similar gold.
1: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ లైక్ దాట్.
1: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
0: ద వరల్డ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ లైక్ వరల్డ్ ఆఫ్ క్రోస్, దే మైట్ నాట్ ఇస్ బంగారు. భగవాన్ డజంట్ లైక్ ఎనీథింగ్, ఇట్ డజంట్ టచ్ గోల్డ్.
1: కనుక స్వామి వారిని వీరిని అడిగేది ఎందుకు?
0: భగవాన్ వై షుడ్ యూ ఆస్క్ ఫర్ బెల్ట్?
1: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
0: ఐ కాల్డ్ ఫర్ యు.
1: స్వామి స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
0: ఇన్ బృందావన్ వై లీవింగ్ హర్ బాడీ షీ కాల్డ్ ఫర్ భగవాన్ స్వామి స్వామి.
1: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
0: యాజ్ షీ లవ్స్ భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
1: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయంలో అప్పుడు రామ బ్రహ్మం చెప్పాను.
0: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టబర్తి హి టోల్డ్ రామ బ్రహ్మ ఇష్టము, షీ లైక్స్ ద చైన్.
1: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
0: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
1: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
0: The chain was with her.
1: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
0: She brought that chain and passed on to Swami.
1: అందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
0: All these boys saw that chain.
1: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
0: Now we have that chain, I will be satisfied.
1: సరే, నీకు తృప్తిగా ఉంటానికి నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
0: Only to send her back, భగవాన్ కలెక్టర్ that chain.
1: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
0: The boys who were sleeping got up and waiting at the door.
1: నేను తిరిగి లేచి చూచేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
0: By the time Bhagavan turned back, they were doing namaskar.
1: Hey, ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
0: భగవాన్ సార్, ఐ హావ్ నాట్ ఆస్క్ యూ టు కమ్, వై ఆర్ యూ హియర్?
1: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినావు.
0: The Swami, you don't have to call us, we are hearing the conversation.
1: ఈమె ఈ శరీరములకు తల్లి, మీరెవరు చూడలేదు.
0: భగవాన్ సార్, she is the mother of this body, you have not seen her.
1: 20 22 సంవత్సరం పిల్లలు వారు వీరు.
0: They are just boys of the age group 20 to 25.
1: బాడీ వదిలిపెట్టే 30 సంవత్సరం పైన అయిపోయింది.
0: She left her body 30 years back
1: అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను.
0: Then Bhagavan has shown this chain to these boys.
1: ఈ విధంగా ప్రతి చిన్న తత్వమును కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు.
0: They are highly careful and watchful to know every simple thing.
1: కానీ మంచి పిల్లలు.
0: They are very good boys.
1: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
0: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
1: ఒక దినము
0: వన్ డే
1: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
0: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
1: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
0: షీ హాస్ టూ సన్స్.
1: భర్త లేడు.
0: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
1: ఆ హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
0: వాచింగ్ ది టూ బాయ్స్ అరౌండ్ షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్.
1: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
0: And Bhagavan left this body at 2 o'clock.
1: Vastu vastu vastu dehanivadate tappike kinda padipoyanu.
0: And he left the body, he fell down.
1: దేహంలో ఏ విత్రము ప్రాణం లేదు.
0: And there was no life in this body.
1: పడేటప్పటికి కింద మార్బుల్ అన్ని వేశారు.
0: And it was just there.
1: తల పడింది. పిల్లలందరూ వచ్చేసారు, పట్టుకున్నారు, చాలా లేపినారు, ఏమేమో చేశారు, ఏం మాట్లాడిచినా నేను కదలలేదు, మెదలలేదు.
0: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
1: ఏమైన దెబ్బ తగిలిందేమో, తల ఎత్తడానికి పోయి ప్రయత్నం చేశారు, ఎవరికి చేత కాలేదు.
0: They wanted to lift the head, none could lift the head.
1: ఈనాటి పిల్లలు, ఇంత బలమైనటువంటి పిల్లలు, నా చిన్న తలను కూడా ఎత్తలేకపోయారు.
0: Boys of today, so young, could not lift that small head of Bhagavan.
1: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే గాని ఏమి కనిపించలేదు.
0: Boys brought towels. If there is any bleeding, they want to wipe out.
1: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
0: Bhagavan will keep the light switch on.
1: ఎప్పుడు కూడా పెట్టను.
0: It was never dark. It is never dark. Why?
1: Bathroom లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు.
0: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
1: ఎప్పుడు లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
0: Therefore the one should travel from darkness to the light. No one should let it
1: start. సత్పుత్తి కలిగినటువంటి వారికి ఎప్పుడు కూడా ప్రకాశంగానే ఉంటుంటాడు.
0: ద వన్ విత్ గుడ్ మైండ్, గుడ్ ఇంటెలెక్ట్ విల్ ఆల్వేస్ బి ఇన్ ద లైట్.
1: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
0: బాయ్స్ హ్యాడ్ మెనీ మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
0: They don't waste even a
1: bell
0: second.
1: తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
0: The moment bell is given, they run back to mandir.
1: ఇంకా నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
0: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే గాని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
0: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
1: ఒక్కొక్కసారి ఫంక్షన్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
0: అట్ ఫెస్టివల్ టైం స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
1: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
0: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హ్యాడ్ అవర్ ఫుడ్.
1: అబద్ధాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు, నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
0: డోంట్ స్పీక్ లైక్ దే సే స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
1: ఇచ్చేది తినిపించేసేది.
0: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
1: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
0: They are such good boys.
1: ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
1: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
0: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
1: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
0: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
1: శబ్దమైతే చాలు, అప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
0: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
1: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
0: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
1: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
0: వెల్ హీ హాస్ లాక్డ్ ఇట్. ది కీస్ ఆర్ విత్ హిమ్. హౌ కుడ్ హీ హియర్ ద కన్వర్సేషన్.
1: లిఫ్ట్ కు బిగమేశారు.
0: హీ లాక్డ్ ఇట్.
1: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
0: నో బడీ కెన్ ఎంటర్.
1: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది.
0: హౌ కుడ్ షీ క్లైంబ్ అప్? హౌ కుడ్ షీ గెట్ ఇన్?
1: వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి, స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని అడుగుతూ.
0: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్డ్ హూ ఇస్ షీ.
1: నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితోనో ప్రయత్నం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
0: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, ఈ కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
1: ఇచ్చినది ఏమిటి ఆయన అని.
0: హీ ఆస్క్ వాట్ ఇస్ ద షీ హాస్ గివెన్.
1: నేను తీసి వారి చేతికి ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ ద చైన్ టు హిమ్.
1: అప్పుడు దాన్ని చూచారు.
0: అండ్ హీ సా దట్ చైన్.
1: ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు.
0: ద చైన్ ఇస్ స్టిల్ విత్
1: హిమ్. ఈ విధంగా కూడాను కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
1: దైవత్వం మనుషుల కంటే వేరుగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ
1: చెప్పాడు. ఐ అండ్ యూ ఆర్ వన్ అని చెప్పాను.
0: హీ సెడ్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
0: వన్ ఈజ్ నాట్ ఆల్సో నాట్
1: నీవు నేను వేరు లేదు కాదు.
0: యూ
1: ఒక్కటే.
0: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
1: నేను నేనే నీవు.
0: You and I and you.
1: ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్ కైండ్.
1: జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: విష్ణు అంటే శంఖచక్ర గదాధారి అంటున్నారు.
0: యూ థింక్ దట్ విష్ణు మెన్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
1: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్.
1: జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
1: ఇంకా బ్రాహ్మణు భోజన ప్రియ అంటారు.
0: బ్రాహ్మణ ఇస్ ఆఫ్టర్ ఫుడ్.
1: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్రధారి అంటారు.
0: విష్ణు క్యారీస్ విత్ హిమ్
1: శంఖచక్రం. శంఖమనగా శబ్దము.
0: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
1: చక్రమనగా కాలము.
0: ద వీల్ ఆఫ్ టైమ్.
1: ఈ యొక్క కాలము శబ్దము రెండు కురులు భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
0: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖచక్ర గదాదారి కాదు.
0: సో ద బాడీ డజన్ మీన్ మియర్లీ కౌంచ్ అండ్ ద వీల్.
1: బలము కాలము రెండు కురులు భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
0: వన్ ఈస్ ది ఎనర్జీ, అదర్ ఇస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్
1: దైవం. ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
0: We should not give a specific form to God and attach with so many decorations.
1: నేను ఒకానొక సమయంలో 30 సంవత్సరం కిందట
0: 30 years back భగవాన్
1: బూర్గుల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
0: బూర్గుల రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
1: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
1: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
0: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ.
1: అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
0: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్?
1: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
0: అండ్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్, యు కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
1: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
1: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించు, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
0: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్, యూ అటాచ్
1: అయినటువంటి భగవంతునికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
0: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
1: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
0: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
1: అంతేకాని నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన.
0: ఐ టు డోంట్ లైక్ దాట్.
1: మీరు చెప్పండి కొంతవరకును. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
0: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol, God as God.
1: కనుకని చెప్తే ఆయన విన్నాడు, గాని పాపం ఏమి చేయలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
1: ఈ విధంగా భగవంతునికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అది అందము.
0: యూ డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, బట్ ద రియల్ జ్యువెల్
1: అందమే ఆనందం. ఆనందం జీవిత మకరందం అన్నారు.
0: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
1: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారం చేయకూడదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
1: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
0: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
1: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌన్ వేసుకుంటాడు?
0: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
1: అలంకారం కోసం కాదు.
0: It's not any decoration.
1: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
1: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమో అని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
0: హి డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై
1: యు. అనగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
0: Therefore in the body the divinity has got to be respected, highly respected.
1: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
0: ద నేమ్ తుంగభద్ర ఇస్ గివెన్ టు ది బాడీ.
1: ఇంత మంగళకరమైన దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
0: సచ్ అన్ ఆస్పిషియస్ బాడీ షుడ్ నెవర్ బి కన్సిడర్డ్ ఇన్ ఆస్పిషియస్.
1: లేదు,
0: నో.
1: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
0: ద హ్యాండ్స్ ద లెగ్స్.
1: ముఖం కూడా చూడక తప్పదు.
0: ద ఫేస్ విల్ బి సీన్.
1: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంటుకలు మూసుకొని చాలా ఈజీగా ఉంటాను. అది కూడా నాకు ఇష్టం లేదు.
0: At times he covers with the hair but he doesn't like it anyway.
1: నేను ఏం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
0: The effulgence is there right from his birth, is not anything attained later.
1: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
0: There is effulgence that follows the divinity.
1: కనుక నేను చేసే చిన్న చిన్న పనికి కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
1: అప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
0: If you are thirsty, you drink water.
1: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
0: And you cry when you are miserable.
1: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
0: And you smile when you are joyful.
1: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
0: But everything has got a reason behind it.
1: దానికి కూడా ఒక కారణం ఉండాలి.
0: There a cause is behind it.
1: కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
0: To explain this cause behind it, the body has to be taken
1: Purity,
0: care of.
1: Purity, patience, perseverance, ఈ PPP, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
0: Three P's, purity, patience, perseverance are very important.
1: నేను ఎప్పుడు కూడా purity.
0: Purity, Bhagavan stands for purity.
1: నేను పని చేసినా కానీ నా కోసం కాదు.
0: Purity is for you.
1: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
0: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
1: అంత ప్యూరిటీ నా హృదయము.
0: That is Himalayan purity in him.
1: చిట్టు కూడాను అక్కడ ఏ మాత్రం కూడాను మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
0: There cannot be any simple trace of dirt being there.
1: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
0: నో ఇన్విటేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్.
1: అంత పవిత్రమైనటువంటిది
0: బాడీ, సో ప్యూర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
1: నా యొక్క పేషెన్స్, శాంతం ఎట్లా ఉందంటే,
0: పేషెన్స్ ఆఫ్ భగవాన్.
1: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
0: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
1: నా హృదయం అంత శాంతంగా ఉంటాడు.
0: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
1: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
0: బట్ సమ్ టైమ్స్ హీ
1: షౌట్స్. కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటారు.
0: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
1: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
0: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
0: యు బి సీటెడ్ యూ డోంట్ హియర్ దెన్.
1: కూర్చో అంటే కూర్చుంటారు.
0: సిట్ డౌన్ దెన్ దే విల్ ఫాలో.
1: అప్పుడు శబ్దాన్ని మార్చాలి.
0: దెన్ ది టోన్ హస్
1: శబ్ద మార్పు చేతనే భక్త రక్షణ కూడా జరుగుతూ ఉంటాయి.
0: బై చేంజింగ్ ద టోన్ డివోటీ కెన్ బి సేవ్డ్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైం,
1: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు,
0: పాండవస్ వర్ ఇన్
1: ఎగ్జైల్, సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
0: పాండవస్ వెన్ దేవర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఎగ్జైల్ ఇన్ ద 13th ఇయర్ దే వెంట్ రోమ ఋషి.
1: తర్వాత తిరిగి జయించి వచ్చారు.
0: అండ్ దే రిటర్న్.
1: యుద్ధం ప్రారంభమైంది.
0: అండ్ బ్యాటిల్ స్టార్టెడ్.
1: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల,
0: అట్ ద టైమ్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ వార్,
1: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
0: దే హావ్ టేకెన్ ఎ వో.
1: ఎవరు?
0: హూ?
1: గురువైనటువంటి వాడే.
0: ద వెరీ ప్రిసెప్టర్.
1: నేను ప్రమాణం ఇవ్వాలి.
0: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
1: తప్పించడానికి వీలు కాదు అన్నాడు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
1: మీరు ఏమైనా చేయవచ్చును, కాబట్టి మీరు తప్ప మాకు అన్యు లేరని ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
1: తర్వాత
0: లేటర్,
1: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు,
0: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య,
1: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
0: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
1: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
0: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
1: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
0: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
1: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
0: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
1: ఎన్నో నాటకాలు ఆడాల.
0: He has to act in different ways.
1: భగవంతుని యొక్క చిత్రములంత విచిత్రమైనటువంటివి.
0: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
1: మిస్టానికుడు. ఒక యాక్ట్ చేయాలి.
0: He has to act in every
1: way. దానికుడు ఒక సీన్ మార్చాలి.
0: సీన్ హ్యాస్ టు
1: ప్రతి దానికుడు ఒక డ్రామాగా నూపించాలి.
0: అండ్ ఎవ్రీ డ్రామా హ్యాస్ టు బి ఎనాక్టెడ్.
1: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ రాన్.
1: ఎవరి దగ్గరికి?
0: వేర్?
1: ధృతరాష్ట్ర ఒక దుర్వాసుని దగ్గరికి పోయాడు.
0: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
1: దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
0: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
1: స్వామి, ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
0: స్వామి, వాట్ బ్రాట్ యూ హియర్?
1: నాకు ఒక చిన్న పని ఉంటుండది.
0: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
1: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
0: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
1: తమ ఆజ్ఞకు నేను బద్దుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
0: ఐఎమ్ బౌండ్, డ్యూటీ బౌండ్ యువర్ కమాండ్, ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
1: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
0: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
1: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
0: ఇస్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఐ ప్రొటెక్ట్ దెమ్.
1: కానీ నాది వేరే. నీ ద్వారా దర్శించేది ఇంకోటి వేరే.
0: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
1: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
0: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
1: కనుక ఒక పని చేయాలన్నాడు.
0: యూ హావ్ టు డు వన్ థింగ్.
1: ఏం చేయమని చెప్పారు?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: కింద ఒక గుంత తవ్వు.
0: And let there be
1: a big pandavanu kurchobettu.
0: That pandavas be seated there.
1: Dani paina palaka veyi.
0: Let there be a plank over that.
1: Aa palaka paina nee kurchi vesko.
0: You have your chair on the plank.
1: Nee kurchi kurcho.
0: You sit on that.
1: Vastaru evaraina Duryodhan Dushyasanadu evaraina vastaru.
0: The other enemies may come.
1: Leka Dronacharyani kumarude vastadu.
0: Ashwatthama may also come.
1: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
0: దే మే ఆస్క్ స్వామి యూ నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవా.
1: దుర్వాసు చెప్పి, స్వామి నేను అబద్ధం ఆడను అన్నాడు.
0: దుర్వాస సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
1: సన్యాసి నిన్ను అబద్ధం ఆడమని నేను చెప్తున్నానా?
0: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యు టు అటర్ లైస్.
1: అబద్ధం ఆడమని నేను కూడా చెప్పను.
0: ఐ టు డోంట్ సే దాట్.
1: సత్యాన్న పరోదన సత్యమే నా యొక్క ప్రథమం.
0: ఇన్ఫాక్ట్
1: సత్యమే చెప్పు.
0: Tell truth.
1: Kani shabdani marchu unnadu.
0: But change your tone, voice.
1: Ashwatthama vachi, Swami, Pandavulu ekkadunnaru ani chaala vinayanga adigadu.
0: Ashwatthama came in all humility and asked, Swami, where are Pandavas?
1: Na kinda unnaru unnadu gattiga.
0: He said, Pandavas, they are beneath me.
1: Shabdamunu marchadu.
0: He changed the tone.
1: Shabdamunu marchetappudike,
0: and once voice is changed,
1: Ashwatthama parigetti poyadu.
0: Ashwatthama ran away afraid of the situation.
1: Kabatti athanu povatam valla pandavulu oka prema oka pranam rakshinchedi kada.
0: Because that's the way pandavas were
1: saved. Nenu konni shabdalu marchavalsi ostuntadi.
0: God also changes voice.
1: Shabdalu marchinattu cheta konni karyam sakramanga jarigipothuntayi.
0: Certain tasks are accomplished by this.
1: Anni avataramulu endukunu shabdalu marchadam anedi sahajanga jarugutune vachayi.
0: In all incarnations this has been going on.
1: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
0: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
1: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
0: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే. సీతాదేవి
1: సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటుంది.
0: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
1: సీత, నా మాట విను.
0: లిసన్ టు మీ.
1: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
0: ఐ కెనాట్ బి హియర్.
1: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
0: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
1: ఏమిటి అరణ్యం?
0: వాట్ ఫారెస్ట్?
1: నేను కూడా వస్తాను.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
1: నీవు రావడానికి వీలు కాదు.
0: నో, యూ కెనాట్.
1: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర ముఖములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు.
0: చెప్పేటప్పటికి
1: ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
0: ఓ రామ, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
1: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
0: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
1: నేను నేను వస్తానని.
0: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
1: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
0: బట్ రామ వెంట్ ఆన్ వెహిమెంట్లీ టెలింగ్.
1: తరువాత ఇంకా కఠినంగా పలకతూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హాస్ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
0: ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
1: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
0: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
1: తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
0: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
1: నీవు రాకూడదు అన్నాడు.
0: బెటర్ యూ డోంట్ కమ్.
1: సరే, అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
0: అండ్ దెన్ షీ ఆస్క్డ్, వేర్ ఆర్ యూ గోయింగ్?
1: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
0: అండ్ హీ సెడ్ యూ గో అండ్ డూ నమస్కారం.
1: రాముడితో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
0: అండ్ సీత ఫాలోడ్ రామ టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
1: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల్లో నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ వచ్చి
0: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్. నేను
1: క్షణమైన ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
0: అండ్ ఐ కెనాట్ బి హియర్ ఈవెన్ ఎ ఫర్.
1: నేను కూడా అరణ్యానికి వస్తానని.
0: అండ్ ఐ విల్ ఆల్సో ఫాలో యూ టు ది ఫారెస్ట్.
1: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యములు చెప్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ రామా స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ మదర్.
1: తండ్రి వృద్ధుడైనాడు.
0: ఫాదర్ ఈజ్ ఓఏజ్.
1: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
0: అండ్ హీ ఈజ్ నాట్ స్పీకింగ్ యాజ్ హీ షుడ్.
1: సతికి పతియే దైవము.
0: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్.
1: సేవ చేయాలి.
0: యు హావ్ టు సర్వ్ యువర్ హస్బెండ్.
1: ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
0: యూ షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
0: మెయిన్ యాక్షన్, యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
1: అది సీత వినింది.
0: సీత హర్డ్ ఆల్ దిస్.
1: సీత చాలా తెలివైనటువంటి.
0: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత,
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్,
1: నేను కూడా వస్తున్నానని.
0: హి సెడ్ ఐ యామ్ ఆల్సో కమింగ్.
1: రావడానికి వీలు లేదన్నారు.
0: రామా సెడ్ నాట్ పాసిబుల్.
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
0: యు టోల్డ్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్
1: రామచంద్రుడవు
0: అండ్ యువర్ మూవ్
1: నేను శీతలమైన వెన్నెలను
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్
1: వెన్నెల చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది
0: అండ్ మూన్ లైట్ కమ్స్ టు మూన్
1: చంద్రుడు ఒక చోట వెన్నెలు ఒక చోట ఉండడానికి
0: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్ మూన్
1: లైట్ ప్రవర్తన చేస్తున్నారే
0: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్
1: చంద్రుడు ఎక్కడో వెన్నెలు అక్కడే
0: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్
1: రాముడు అరణ్యం లోపల సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు లేదు
0: రామ కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్
1: అయోధ్య గట్టికి చెప్పింది చాలా రాముడు కూడా తగ్గిపోయాడు
0: రామ ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిధి సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది
0: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు
0: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు
0: వి షుడ్ నాట్ అటర్ లైస్
1: కానీ శబ్దం మాత్రం మార్చి
0: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్
1: ఒకరి క్షేమం కోసమని కళ్యాణం కోసమని లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు
0: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
1: లోక హితే రతః ఇది చాలా ప్రధానమైనటువంటిది
0: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్
1: సర్వే సమంతా గుణై మంచి గుణములు కలిగి ఉంటుండాలి
0: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్
1: సర్వే జ్ఞానైక సంపన్న మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి
0: వి షుడ్ హావ్ విజ్డమ్
1: అది ఏ ప్యూరిటీ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్
0: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్ ప్యూరిటీ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు
0: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని కొన్ని ఆనందం కోసమని కొన్ని అనుకూలం కోసమని వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను ఏమి చేసినా ఏమి పలికినా ఏమి చెప్పినా నా కోసం కాదు
0: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఇట్ ఈస్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్
1: నమ్మినా నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే కానీ స్వార్థం నాలో లేదు
0: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దేర్ ఇస్ నో సెల్ఫ్
1: అంతకంటే లేదు
0: There is nothing whatsoever in
1: him. Everything is for you.
0: Everything is for you.
1: Everything
0: for you.
1: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని
0: ఇస్ ఓన్లీ టు కన్ఫర్ బ్లిస్ టు యూ
1: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా విద్యార్థినియులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్
1: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు
0: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు
0: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూ హావ్ అండర్స్టూడ్ అండ్ యూ ఫర్గెట్ లేటర్
1: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ అవన్నీ
0: ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ దట్ యూ హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్
1: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి
0: ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్
1: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి
0: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద
1: ప్రెసెంట్ సన్నిహిత సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్
1: ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి
0: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్
1: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి
0: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ
1: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు
0: దేర్ ఇస్ నాట్ పాసిబుల్
1: క్రమక్రమేణ కూడాను
0: స్లోలీ
1: స్టార్ట్ ఎర్లీ
0: డ్రైవ్ స్లోలీ
1: ఈ వయసులో మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి
0: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్
1: శాంతాన్ని మీరు పోషించుకోండి
0: అండ్ హ్యావ్ ద
1: పవిత్రతను కించిత్తు కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి
0: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది
0: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్
1: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను ప్రేమ స్వరూపులారా అని
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్
1: అంతా ప్రేమనే కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఆల్ లవ్ ఇన్ భగవాన్ వాట్ ఎవర్ హీ సేస్
1: అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి
0: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకి ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి
0: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆఫ్ డెర్త్ ఆఫ్
1: ఆ విధంగా మీరు జీవించు రాండి మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను
0: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
1: Kaluka, mere bhavi bharat uddharakulu.
0: You are going to emancipate from this country. Ee nadu
1: vidyarthi vidyarthiniile mana bharat deshaniki leaders preaders.
0: Students, boys and girls are the future leaders of Bharat.
1: Durbhavamunu katti pettandi.
0: Sacrifice bad feelings.
1: Sadbhavamunu penchukondi.
0: Develop good ideas.
1: Sadutdeshamto jeevinchandi.
0: Have good aims.
1: పవిత్రమైన దృష్టిని తీసుకోండి
0: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్
1: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ అండ్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
1: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: వెన్ యు లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
1: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఈజ్ గాడ్ ఫాదర్ ఈజ్ గాడ్.
1: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
0: జస్ట్ యాస్ దిస్ బాడీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ యు ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
0: యు ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్ మేక్ దెమ్ హ్యాపీ సర్వ్ దెమ్.

0: మంచి పని చేసి కీడును గాంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకనే మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ది ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాపు ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హీ డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హీ ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపములు చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ, but it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ye money order vacheste aa yokka deenini money order kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that Kani, is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatunte vaartala valla sukha dukkhalu pondeetunte neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, there is all your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి

0: ఇవే కాని పోస్ట్ మ్యాన్ కార్డ్.
1: యాజ్ యు టేర్ ద కవర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్ దే రిఫర్ టు యు దే రిలేట్ టు యు నథింగ్ టు డు విత్ ద పోస్ట్
0: మ్యాన్. అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మ ఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: ఇట్స్ ఓన్లీ దట్ యు ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్. దే ఆర్ నాట్ గివెన్ బై గాడ్ ఎనీవే.
0: అయితే
1: హౌఎవర్
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: హియర్ దేర్ ఇస్ స్పెషల్ గ్రేస్.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: హౌఎవర్ ఇఫ్ యు ప్రే విత్ ఎ ప్యూర్ హార్ట్ సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ ఆఫర్ ప్రేయర్ సెల్ఫ్లెస్లీ దేర్ గాడ్ కన్ఫర్స్ ఎ స్పెషల్ గ్రేస్.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: హౌఎవర్ ఫర్ ద ప్లెజర్ ఆర్ పెయిన్ దేర్ మస్ట్ బి సమ్ బేసిస్.
0: నో ఫండమెంటలీ
1: దేర్ ఇస్ సంథింగ్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందుకు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందుంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: ఎయిదర్ దిస్ లైఫ్ ఆర్ ది ప్రీవియస్ లైఫ్ బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ గాడ్ గివ్స్ అస్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ద రిజల్ట్స్.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th class boys కూడా చెప్పారు.
1: ఫ్యూ మినిట్స్ ఎర్లియర్ 12th class boys సెడ్
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన డిటర్మిన్ టు హ్యూమిలియేట్ ద్రౌపది ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది ఆడి.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ,
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడా వెనుకకు తిరిగి చూచాడు.
1: హి స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభూతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ,

0: రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా చేయండి.
1: దట్ ఈవినింగ్ దే ఆర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయి తలంచి కృష్ణుడు కావాలనే ఆ తెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఇస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము, చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ టు ఫస్ట్ స్టాండర్డ్ యూ విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ, లేక విరోధంతో కానీ, ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ ఆర్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్, ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: As they were so dear and near, they could watch the whole scene.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినారు.
1: All servant maids are at a distance.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుంటా చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ran the distance herself.
0: ద్రౌపది చూచింది,
1: ద్రౌపది సా,
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: She tore her own saree towards the end and made it into a bandage.
0: ఏ విరేలుకు, దక్షిణాంగుష్ఠానికి, అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: It is the thumb of the right hand.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: And ద్రౌపది made it into a bandage.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ, రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్, సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాషన్ అండ్ కేర్.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ లవ్.
0: కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: వీ జస్ట్ డిజైర్ ద బాడీ.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: బట్ వీ డోంట్ కన్సిడర్ ద పొజిషన్ రైట్ నౌ.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: దిస్ ఈస్ ద డివోషన్
0: అని వారిలో వారు ద్రౌపది చాలా సిగ్గుపడ్డారు.
1: దే ఫెల్ట్ వెరీ సారీ, అషేమ్డ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: కృష్ణ సా దిస్ ఇన్ ద రికార్డ్.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్కైన పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి భక్తులకి భగవంతుడికి కూడాను మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైన కూడాను భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇది కుచేలుడు కూడాను పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: ఏమిటి ఈ పత్రం?
1: వాట్ ఈస్ దిస్ లీఫ్?
0: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
1: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ది లీఫ్.
0: త్రిగుణములతో కూడినటువంటి, సత్వరజోతమో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
1: బాడీ ఈస్ ది లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
0: డౌన్. హృదయ పుష్పము,
1: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
0: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము,
1: దట్స్ ప్యూర్ హార్ట్,
0: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
1: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
0: ఫలము మానసిక ఫలము,
1: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
0: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
1: But the mind does not know the taste of the juice.
0: Phalamuloni rasamu gandham aneetundi chettu erugudu.
1: The taste of the juice contained within the fruit is not known to the tree.
0: Phooloni makarandamu teegalu anubhavinchavu.
1: The nectar present in the flower is not experienced by the creeper.
0: Pavitramaina gandhamuloni madura rasamu ee prakrutamainatundi manushulu anubhavinchaleru.
1: All the sacred things mentioned in sacred texts is not known to the worldly people.
0: Kanukane Rukmini kudanu aa patrani arpitam chesindi.
1: Rukmini offered this leaf.
0: Inta tulasi dalani arpitam cheyatam chetane brahmana nayakudainatundi bhagavantudu okka turi thoogagaliyadu.
1: Because she could offer that small tulsi leaf,
0: yetti apekshanu lekunda nirapeksha bhavam chetane Rukmini krishnuni thoochutu vachindi.
1: Rukmini could do like that. With all devotion that is selfless.
0: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
1: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
0: మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
1: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
0: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
0: మహావీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బాయ్, ద మెన్ ఆఫ్ వాలర్.
0: ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
1: నో బడి కుడ్ ప్రివెంట్ ది సిచ్యువేషన్.
0: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ కృష్ణ హూ వుడ్ కమ్ టు హర్ రెస్క్యూ. నానెల్
0: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
1: బికాస్ ఆఫ్ ది సాక్రిఫైస్ షీ డిడ్ ఎర్లియర్ అండ్ హియర్ ఇస్ కృష్ణ.
0: వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్,
1: ఇట్స్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్ విచ్ ఇస్ ఎ బ్యాండేజ్ అరౌండ్ హర్ ఫింగర్.
0: అక్షయంగా మారిపోయింది చీర.
1: దట్ ఇట్ టర్న్ ఇంటు ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సారీస్.
0: కనుకని ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ వీ డూ లిటిల్ గాడ్ విల్ గివ్ యూ ఇన్ఫినిట్.
0: కనుకని కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
1: The fruits of action, you cannot escape, run away from them.
0: Aithe daivanugraham cheta elanti karma phalam aina kodanu tappinchukovachu.
1: However, out of God's grace, it's quite possible to be away from the consequences of one's own action.
0: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
1: But as per God's command, it is written clearly, it's inescapable.
0: Anti phalam nivu anubhavinchali.
1: As is the action, you are bound to face the consequence, the result.
0: Karma daatavasama నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
0: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద డేవోటీస్ డైటీస్, బట్ యు మే బి ఇన్ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ ఆర్

0: with all the physical strength and intelligence.
1: Bhuja balambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamu leka dinudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karnudantati vadu. Kadapati kemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vadu. Kadapati kemaye.
0: What happened to
1: Karna? Maruvabokuditti manchi mata. Maruvabokudu itti manchi mata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhi balamundi.
0: Intelligence.
1: Astra shastra balamanta kuda untundi adi karnuniki.
0: Karna has got all the power of
1: the archery. Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dussangam cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: Duryodhana, Dushyasana, Shakunito chudatam chetane, kootam chetane ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్యాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెట్టు సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెట్టు సంఘంతో మనం చేరినప్పుడు చెట్టు భావంలో మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యు విల్ ఎంటర్టైన్ దట్
1: చెట్టు భావంలో ఆవిర్భవించినప్పుడు చెట్టు పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాజ్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యు విల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్స్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: There in the battlefield he fell down.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా ప్రియ మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: He will never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very
1: proud. ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఏ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్ హీ వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ది వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్నాడు.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్ గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు అంతే కాని నా భార్యను నా అత్తను నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్డ్
1: హిస్ ఐస్. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడ ఉంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandlaku bangaru cover vesukunnaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puru kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru reka cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they have gold plate to some of their teeth.
1: Kaluka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: హి సెడ్, బ్రాహ్మణ టేక్ దిస్ టూ తీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎట్టవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండ్లను నేను ముట్టను ఉన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్ అట్లీస్ట్ పికప్ టూ స్టోన్స్.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: With these two stones said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తి ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin, how can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ నీవు క్షత్రియుడవు.
0: You are క్షత్రియ.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth. Straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: గంగస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ దేర్.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to
1: Krishna. Arjuna vaipunu chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sirasunsu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi oka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadanu chudaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulaneetundi naalo emulanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraj kante mundu vaadu ee yokka Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane neevenduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్నైపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హ్యాడ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటాయి.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and
1: ముందు వెనుకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనుకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought, they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కుంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికి చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికి దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely for
1: అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణాన్ని అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కర్తని పంచభూతములు కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదే విధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమును
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: Yes, descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: సో గాడ్ విల్ సీ టు ఇట్ దట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: enquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటుంది.
0: దిస్ నేచర్ ప్రకృతి ఇస్ బేస్డ్ ఆన్ అవర్ దృష్టి.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటుంది.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్ దేర్ ఇస్
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటి మనం వెంటాడుతుంటాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఓన్లీ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ మిజరీ.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: ద మూమెంట్ బాడీ ఫీలింగ్
1: అప్పుడు ప్రకృతి కూడా పోతుంది.
0: ద నేచర్ ఆల్సో విల్
1: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడా ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది ప్రకృతి కనిపిస్తుండాలి సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాం.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ద బాడీ అటాచ్మెంట్ యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్రయందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: When there is no nature, there is no misery either.
1: కనుకు ఒక్క నిద్రావస్థ ఎందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ ద బాడీ ఫీలింగ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్ వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ ద బాడీ.
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: కాననంబున రేగిన కారు చిచ్చు
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
1: ములను వాల్చి మామిళ్ళ విడచిచనునా
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
1: అన్నిటినీ కాల్చివేస్తుంది.
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనము కొంతవరకు తగ్గించుకుంటాము అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
0: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్ దేర్ బి నో మిజరీ ప్లెజర్ ఆర్ పెయిన్ ఎయిదర్.
1: కనుక కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త్యవరాన్యబోధత అన్నాడు.
0: సో ఉపనిషత్ స్టేట్
1: మానవుడా నీ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
0: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ట్రూత్.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్ స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు.
0: There is a prime minister.
1: ఒక ప్రెసిడెంట్ ఉంటాడు.
0: ప్రెసిడెంట్.
1: ఒక కింగ్ ఉంటాడు.
0: A king.
1: కానీ నిద్రావస్థ లోపల నేను కింగ్, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఒక ప్రెసిడెంట్ అనేటువంటి భావాలు ఏమీ ఉండవు.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: కానీ మేలుకున్న తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
1: అదేవిధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి నిద్రలో ఉండినటువంటి వాడికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను జాగ్రత్త
0: వేక్ అప్
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో అప్పుడు నీవు నీవే సత్యిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్.
1: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్. of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: You are bitten by a snake in sleep.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు.
0: You shout there.
1: కానీ నిద్రలోకి వచ్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
0: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
1: నిద్ర నుంచి లేపితిమా, పాము గర్చినటువంటి బాధ తగ్గిపోతుంది.
0: If you wake him up, he will not suffer the
1: pain. ఈ నిద్రలో ఉండినంత వరకు కూడా నువ్వు ఈ పాము భయం అనేటువంటిది నిన్ను బాధిస్తుంటాది.
0: So long he is in sleep, he is bound to suffer the pain.
1: నిద్ర లేపితిమా, ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the
1: అనగా
0: biting of the snake.
1: ఈ నాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: We are in the sleep of body.
1: లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: The sleep of worldly attachment.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's full of misery.
1: నిద్ర వంటిది.
0: It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's grace?
1: దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: All these come follow because we have body
1: attachment. కనుకొని క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: Gradually we have to reduce this body feeling.
1: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
0: Then the bliss will improve.
1: ఎంత అభిమానాన్ని మనము తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
0: The more bliss you will have if you reduce the body attachment.
1: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
1: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
1: మేఘము లోపల నీరు నిండినప్పుడు
0: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: చక్కగా విచారించి చూస్తే
0: if inquire clearly,
1: ఒక చిన్న పక్షి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పక్షి ఏమాత్రమో భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కల పైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends on wings.
1: కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
0: ద బ్రాంచ్ మే బెండ్ ఆర్ ఈవెన్ మే ఫాల్ బట్ ద బర్డ్ రిలైస్ ఆన్ ద వింగ్.
1: కానీ ఈనాడు ఆ పక్షికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిషికి లేదు.
0: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
1: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: వాట్ ద రీజన్ హీ లాస్ట్ సెల్ఫ్?
1: ఆత్మవిశ్వాసం, తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి, కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్. కనుక
1: ఏ కించిత్ కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్,
1: ఏ కించిత్ బాధలకైనా కూడా నువ్వు లొంగిపోతున్నాడు మానవుడు.
0: స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దీనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధిబలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్. the physical strength and money, but not confidence in his own self.
1: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
0: When once he has got self confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్ వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము
0: and the people
1: are ఎంతవరకు ఉంటుంటారు,
0: how long they'll be
1: there. నీ ఏదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి
0: later
1: ఇంక ఈ జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా నువ్వు చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore we should try to lead our lives with the strength of ఆత్మా and the strength of
1: ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith in the spirit we should resort to good activity.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is
1: the తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the flour, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చేయండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యూ విల్ బి ట్రయంఫెంట్.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు మీరిద్దుల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితురో ప్రీతిగా యోచన చే మానవ ప్రీతిగా యోచన చేయు మానవ మానవ
1: ఓ మ్యాన్ ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్ గో బ్యాక్ టు బెడ్ యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్ వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్ విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్ ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఇట్స్ క్వైట్ నేచురల్ టు ఈట్ పార్టేక్ ఫుడ్
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా
1: ఇజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్పెండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్ ది లైఫ్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ శ్రీకాకుళం జిల్లానే కాకుండా ఇలాంటి జిల్లాలు ఇంకా మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అందరు కూడాను వారి వారి దొక్కల కోసమని రెక్కలు ఆడించుకుంటూ ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఏ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు
1: ఇన్ భారత్ నో డౌట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ దేర్ ఓన్ వే ఇన్ పర్సూట్ ఆఫ్ ది డివైన్ కంటెంప్లేటింగ్ ఆన్ హిమ్ అండ్ బీయింగ్ ద రెసిపియంట్స్ ఆఫ్ హిస్ గ్రేస్
0: కానీ ఇన్ని శ్రమలు పడినప్పటికీ వారు ఏమాత్రమైనా సుఖమును గాని శాంతిని గాని అనుభవిస్తున్నారా అంటే లేదు
1: విత్ ఆల్ ది స్ట్రెయిన్ అండ్ ది స్ట్రగుల్ దట్ వీ అండర్ గో ఇన్ అవర్ డైలీ లైఫ్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్ ఆర్ వీ బి రియల్లీ హ్యాపీ ఆర్ వీ హ్యాపీ నో
0: ఆర్ యూ కంఫర్ట్
1: కంఫర్ట్స్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ వీఆర్ నాట్
0: అయితే దైవచింతన చేసేటువంటి మానవులకు ఏ కొద్దిపాటు అయినా కూడాను మనశ్శాంతి శారీరక సుఖము కొంతవరకు కలుగుతూనే ఉన్నది
1: హౌఎవర్ దోస్ పీపుల్ దట్ థింక్ ఆఫ్ గాడ్ స్పెండ్ టైమ్ ఇన్ ది డివైన్ దే డూ హ్యావ్ పీస్ అండ్ కంఫర్ట్ ఇన్ దేర్ లైఫ్
0: ఇట్టి అనుకూలములకు ఎంతమందో ఆశ్రయిస్తూ అనేక బాధలకు గురి అయిపోయి కష్టములు అనుభవిస్తున్నారు
1: People suffer because they are after comforts and conveniences.
0: శారీరక సుఖము మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: Till this day, no one enjoys the physical pleasure and the mental peace.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర కోసం నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కాని నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గెడు కేగే సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనము దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలు కూడాను చాలా గురి అయిపోయి కష్టమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: Whatever action we may undertake, how many number we may discharge, but we should

0: ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ passing through all the stress and strain and the difficulties, facing the losses, even financial problems.
0: Kani itti aanandamunu pondhe nimittamai meer ikkadiki vacharane satyanni swami marchavaledu.
1: Bhagavan knows pretty well that you are here to earn, to obtain, experience this bliss.
0: Ninna ratri varaku kudanu కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకుని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు.
1: There are many people from places where there is shortage of water.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటికి మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ స్టోన్ హార్టెడ్ రఫ్.
0: మృదు మధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: గాడ్ హ్యాస్ గాట్ సాఫ్ట్ టెండర్ డెలికేట్ సెన్స్.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: Don't be worried, don't feel sad.
0: ఈ బాధలన్ని కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: Entertain the feeling that all these difficulties are for your own good.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: If you have this sacred feeling, even the difficulties of the size of a mountain will certainly vanish and disappear just like mist.
0: Kanuka meeru ee kashtamulakai meeru baadha padakandi.
1: Don't feel sad because of your problems.
0: Ee prakrutamainatundi kashtamulu vastune untuntai.
1: Worldly difficulties do appear.
0: Meeku maatrame kaadu kotisannu kuda vastuntai.
1: Not only you, even a millionaire will have problems.
0: Kaani vaaru daani kanipinchukunda chesukovadaniki enniyo yuktulu untai.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక వీరిని బాధలు పడుతున్నారు.
1: సిన్స్ వీ కెనాట్ కవర్ అప్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ వీ జస్ట్ ఎక్స్పోజ్ అండ్ సఫర్.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనుక్కుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ that you will be out of difficulties very soon.
0: Mee grama peddalu mee yokka anukoolavantulainaatundi vaarini dagara dinniki vachi vicharinchi chusinappudiki aa kondala madhya lopala aa gundla madhya lopala kavalsinta neeru kudanu meeku labhinchitattuga chestanu.
1: Consult the elders of your villages, those that are willing to cooperate with you. Bhagavan will see to it there will be plenty of water there in this mountainous area, Srikakulam district.
0: Kana meeru ee kashtamulu chinna chinna kashtamulaku em matram longakandi meeru em matram baadha padakandi.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: Ivanni kudanu deham dharinchina prati vyakti kudanu labhistune untuntai.
1: Having put on the vesture of the human body, one

0: has to pass through these difficulties.
1: కాని దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
0: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
1: మనసే ఆధారము ప్రతి మానవులకు.
0: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
0: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
1: ee manasika shanti oka daiva chintanite tappa maroka margamlo manaku nivarana kaadu.
0: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
1: కనుకనే ఎన్ని కష్టములు అయినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
0: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
1: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
1: దైవము దీనుల దగ్గరనే ఉంటుంటాడు.
0: God always in the company of forlorn.
1: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
0: God is always with suffering.
1: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
0: God is not at a distance.
1: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
0: God is in you, with you, above you, below you, around you.
1: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
0: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
0: నో బడీ విల్ స్టాండ్ బై యూ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
1: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా
0: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
1: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
0: భారతీయ దో దే సఫర్ దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్ యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
1: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
0: Many countries enjoy so many forms of convenience.
1: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
0: But they do not have mental peace.
1: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుని యొక్క భాగ్యమే తప్ప ఇతరులకు ఇట్టి భాగ్యం లభించటం లేదు.
0: Mental peace is the property of Bharatiyas. Which is not present anywhere.
1: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
0: In fact, it is the good fortune of Bharatiyas to have this mental peace.
1: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
0: It is the culture of Bharat which is responsible for all the protection that we have been enjoying over ages.
1: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
1: మానసిక శాంతి నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ ది మెంటల్ పీస్.
1: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
0: కంటిన్యూ నామస్మరణ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
1: నిన్న గ్రామంలో చుట్టుకొని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
0: యు వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్ ఇన్ టు ప్రశాంతనిలయం యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
1: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కాని ఇక దేని వల్లనూ మనకు లభించదు.
0: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
1: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
0: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
1: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
0: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
1: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ

0: తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవచింతన చేతే మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేతే మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వచింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది, కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములు అన్ని చింత.
1: All the rest are worries.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: Aa prema maatrame manaku taraganaatvanti aasti.
1: It is this love that is infinite. There will never be shortage.
0: Ekkadaina kondalo kurchoni dandiga bhagavantuni yokka naamaanni smaristu untunte vineetutti vaari kudanu manasuku shanti kalugutu untadi.
1: If we just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
0: Chanti pillalu kaani leka inke manusulainaatvanti oka prugamulu kaani paatalu paadutuntunte ento haayi anuvistuntayi.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: Kanukane paatalu bhagavantuni oka naamaanni meeru smaristu untunte enti katinamaina hrudayamaina karigi pravahistundi.

0: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
1: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము చూస్తున్నాము.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవలేషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
1: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
0: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
1: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నాము అంటే,
0: if you dig a pit anywhere at some spot,
1: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
0: All that, the dirt, the soil that you just take it out and keep
1: it, it will be heaped. పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
0: Deeper the pit here and the top bigger the hole over
1: there. ఇంత పెద్ద గుంత ఉంటుందది అని భయపడనక్కర్లేదు.
0: Don't be afraid of the pit there.
1: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
0: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
1: కనుక మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె సుఖములు కూడా ఉంటుంటాయి.
0: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
1: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
0: You can cover the pit and bring it to equal level.
1: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: That's what we have to know today.
1: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
0: Because of difficulties I
1: fell. ఏ విధంగా నేను భూర్చటము?
0: How can I cover it up?
1: ఏ విధంగా నేను భరించటము?
0: How can I bear?
1: బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా భూడుతుంది.
0: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
1: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
0: This you can experience through devotion.
1: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
0: you have come here with lot of love for Bhagavan.
1: Adhe prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
0: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
1: Akkade poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootyu poorthi chesukovachunu.
0: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
1: Kashta sukhamulu rendunu kalisi undu.
0: The difficulty, the happiness, the pleasure and the pain go together. It is impossible for anybody to separate them. The fructification, fulfillment of pain lies in pleasure. The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness,
1: prema sarupulara,
0: embodiment of love.
1: Meeru taraganetunte yokka aasti oka prema.
0: You have got this boundless love within
1: aa premane bhagavantuni yokka property.
0: Your love is the property of Bhagavan.
1: Kanukane meeru aa premanu penchukondi.
0: See that you grow in love.
1: Kanukane bhagavantuni yokka prema deeniki చోడునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
0: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
1: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
0: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
1: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
0: Our true wealth is only love.
1: ప్రేమ కరిగేటువంటిది కాదు.
0: And this wealth of love will never diminish.
1: కాని తరిగేటువంటిది కాదు.
0: It will never run short.
1: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
0: It goes on increasing ever and ever.
1: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
0: Those that have realized the significance and the nature of love will know that.
1: నిన్న దినం మీరు బజారు తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుండే.
0: You went round all the streets there in Puttaparthi, spreading joy to everybody. That must have given you bliss.
1: Kanuka, meeru ee namasmaran chesukuntu elanti samayalo dukham yerpadte chakkaga meeru gontetti namasmaran cheyandi.
0: In times of pain, sing loudly, full throated.
1: Ee prema tho manam paadutunte evarina aashram chestaremani danni bhayapadakandi.
0: Never think that others are going to make fun of you.
1: ఎవరేమనుకున్నప్పుడు మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
0: Let anyone think as they wish, but have the conviction that you believe in God, sing his glory.
1: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
0: Then you will have all the divine power.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఇక్కడ చేరటం,
0: all of you assembled here,
1: ఎంతో ఆనందం.
0: All of you assembled here and made Bhagavan very, very happy.
1: మీకందరికీ ఆనందము, సౌఖ్యము, సంతోషము, శాంతి అన్ని కూడా లభించాలని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాను.
0: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
1: ఈనాడు మీరు 5000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
0: You are happy because of number 5000 here.
1: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
0: Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today.
1: ఇదే మీకు అని అక్షయంగా మారిపోయి,
0: this prasadam you are going to have here will be infinite.
1: మీ కష్టములు నష్టములన్నిటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
0: And it is going to make you free from all your problems, worries and anxieties.
1: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
0: Everything is available free here, totally free.
1: ఎక్కడే గాని భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
0: God never expects money. He will never make his name spoiled that way.
1: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
0: Where there is money, there will be disrepute.
1: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
0: Bhagavan's property is love, love.
1: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
0: Make your life full of love.
1: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుందంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
0: When once you have love, all your actions will be fulfilled, successful.
1: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
0: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
1: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
0: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్.
1: ఇక్కడికి వచ్చేటువంటి వాడు
0: విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ.
1: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
0: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
1: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
0: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
1: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
0: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
1: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
0: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
1: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
0: Wherever they are liberated.
1: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
0: Those that make business of the music can never be blissful and happy.
1: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ కు దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
0: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
1: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
0: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
1: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
0: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
1: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
0: Therefore that would remain with us permanently, eternally, is only God's name.
1: ఉండినా లేకపోయినా మీకు స్వరం ఉండినా రాకపోయినా మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
0: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్ విత్
1: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
0: రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య, లాట్స్ ఆఫ్ ఇట్.
1: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
0: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
0: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, it also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
1: Kanuka ee oka daiva sitena meeku anni vidhala toduga untuntadi.
0: God will support you in every way.
1: Yedaina inta pichadanu bujinchukune tappudu danni bujinchi bhagavata namaskaram chesi mringandi.
0: Before you start eating things, think of God and pray to him.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
1: కానీ వాళ్ళకి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe resound, reflection, reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విద్ ఇన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sai Ram, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహం కూరక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. కనుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది ఈ దేహము. అలాగే గోడ్రేజ్ వంటిది.
2: Body is like an iron safe godrej.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రం గావించుకోవటం కోసం.
2: The siren shape is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విద్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానంచు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyamu panchabhautikamu kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavudu chusina, ye kotisvarini adigina, Swami, sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
2: యు మే కమ్ అక్రాస్ ఎనీబడి, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సే, స్వామి, ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: వితౌట్ దిస్ పీస్ యూ కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchala yokka phalamunu vidute shanti.
2: rupees lies in giving up the results, the sequence of all the desire.
1: Kanuka desire kaligina vadu nijamainatuvanti shanti kaadu.
2: So long there is desire, you cannot enjoy true peace.
1: Ataniki anni aashalu kuda untuntayi.
2: He has so many ambitions.
1: Aashalu undinappudikini aashalu palavunu vadaltame nijamaina tyagam.
2: The true sacrifice means giving up over ambitious nature.
1: Satya dharma shanti premanu lekunna chaduvulaniyu chadivi phalamuchunna.
2: You may be highly educated, the result is just as zero if you do not have truth, dharma, peace and love.
1: Satya dharma shanti premanu lekunna vidyanu nechina viluvasunna.
2: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya dharma shanti prema nu lekunna bahula satkarya labhambu sunna.
2: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma shanti premanu lekunna padavulanedina phalam sunna.
2: What for? You occupy exalted position. There is no result reward at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma prema shantulu lekunna phalamulu nedina phalam sunna.
2: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: Satya dharma prema shantulu jivyanni jivitamunaku punadulappa.
2: These are the four values that form the very foundation of human life.
1: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
2: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
1: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
2: If we keep the guardrails without jewels inside, there is no value to the iron itself at all.
1: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగలు పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
2: ది ఐరన్ సేఫ్ హ్యాస్ వాల్యూ వెన్ ఇట్ హ్యాస్ ద జ్యువెల్స్ ఇన్ సైడ్.
1: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
2: సో లాంగ్ దర్ జ్యువెల్స్ ది ఐరన్ సేఫ్ ఇస్ వాల్యూ.
1: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
2: వితౌట్ ది వాల్యుబుల్ విత్ ఇన్ ఇట్ ఇస్ జస్ట్ ఎ వాటర్ బబుల్.
1: ఇది కేవలం ఖాళీ పెట్టే.
2: ఇట్ ఇస్ జస్ట్ ఎన్ ఎంప్టీ బాక్స్.
1: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
2: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ ఆఫ్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ నాట్ రిసీవ్ ఇట్.
1: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరాన్ని మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ప్రెషస్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ది ఐరన్ సేఫ్.
1: సత్యము,
2: ద ట్రూత్.
1: ఈ సత్యము అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ ట్రూత్?
1: సత్యం.
2: సత్యం.
1: అది సత్యం.
2: దట్ ఈస్ సత్యం.
1: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
2: ట్రూత్ డస్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
1: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
2: Everyone knows what truth is.
1: తెలుసుకోవడం తాను దాన్ని వదులుతున్నాడు.
2: Knowing fully well what truth is, he has distanced himself.
1: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
2: In order to escape from the reality, he utters lies.
1: ధర్మము.
2: Then dharma.
1: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మః.
2: This dharma is very foundation. There cannot be better truth than this dharma, adherence to righteousness.
1: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
2: You may have multi-storied mansion, but it requires foundation.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రం నిలవదు.
2: The walls of the building, however fallacious it is, they would not last long when there is no foundation.
1: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
2: Therefore, dharma is the most appropriate truth.
1: రెండు రకములైనటువంటి ధర్మములు ఉంటున్నవి లోకంలో.
2: In this world, there are two forms of righteousness.
1: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
2: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
1: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
2: From the worldly sense, we follow dharma in this world.
1: ఇది నిరంతరము కదిలేటువంటిది.
2: This goes on changing, moving.
1: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
2: But the spiritual truth does not move, does not change.
1: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
2: When the foundation is shaken, naturally the walls collapse.
1: కనుక ఇది ధర్మం అనేటువంటిది నా జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
2: Therefore, dharma is the path set before us to follow.
1: శాంతి.
2: Then peace, శాంతి.
1: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
2: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: లోపల ఆ ప్రకాశమే లేకుండా
2: వెన్ దేర్ నో లైట్ ఇన్ సైడ్
1: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి
2: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
1: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదమైన గురి కావచ్చు.
2: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యు రిమైన్ ఇన్ డార్క్నెస్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
2: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
1: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
2: Mother starts loving soon after the child is born.
1: Kumaru kudanu thalli premistuntadu.
2: And the child starts loving the mother.
1: Thalli bidaku undinatvati sambandhamu evvarukunu varninchaledu.
2: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
1: Okaloka appudu Rangoonlo war jarigindi.
2: At one time there was Rangoon war.
1: Ee Rangoon war lopala తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
2: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగు.
1: కానీ చేరి ఒక పల్లెకు చేరారు.
2: దే రీచ్డ్ ఎ విలేజ్.
1: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
2: ద మదర్ వెంట్ ఫ్రమ్ ద విలేజ్ బెగింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
1: కానీ కుమారుడు భోంచేసేది ఆ ఇక నిద్రపోయేవాడు.
2: ద సన్ యూజ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
1: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
2: ద సన్ కుడ్ నోటీస్ ద మదర్ బికమింగ్ వీక్ అండ్ వీకర్ డే బై డే.
1: చూచాడు అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోంచేయటం లేదా చాలా నీవు బడబడిపోయి అని చెప్పాడు.
2: ద సన్ ఆస్క్డ్ మదర్, మదర్ వై ఆర్ యు నాట్ ఈటింగ్, why is that you are so weak now?
1: Naina naaku ekku bichum chikkatam ledu takku chikkutundi deenni neeku petti nenu pastuntunnanu anni.
2: The mother said, as I go home for begging, I am not going to get enough of arms around, therefore I could not eat and I have to feed you.
1: Appati nunchi kumarudu bayaledu.
2: Right from that day it was the turn of the son.
1: Amma neevu intlo undu.
2: He asked the mother to stay there.
1: Nenu bichum ettutanu.
2: I will go and beg.
1: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
2: He said, I will go and beg and feed you, bring food for you.
1: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
2: And he begged for a couple of days.
1: తల్లిని పోషించాడు.
2: And he could help his mother.
1: కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
2: In the process, the boy was so thin and weak.
1: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
2: The boy went to the doorstep of the householder and begged for food, bhavati bikshandi.
1: Varanda lopala aa inti yajamanudu his chair lo kurchoni paper chadutunnadu.
2: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
1: Bikshandehi annadu.
2: The boy said, bikshandehi, I want food.
1: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
2: The boy said, I am very hungry.
1: నాకు కొంత బిచ్చమే అమిచ్చండి అన్నాడు.
2: He said, please serve me at least little food.
1: చెప్పాడు, మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తి నీవు పిలుస్తున్నావు, నీవు భోంచి చేయాలా అన్నాడు.
2: The master asked, you are so young, why don't you work and feed yourself?
1: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
2: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
1: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
2: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
1: ఆ పిల్లవాడు చూచాడు.
2: The boy saw that.
1: నాకొద్దు.
2: I don't want.
1: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
2: First my mother needs this food.
1: నేను ఏమైనా పోని.
2: Let anything happen to me.
1: నేను ఏమైనా కాని.
2: Let anything happen to me.
1: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
2: This food must reach my mother first.
1: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
2: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
1: మొదలు అమ్మకు.
2: The boy went on repeating, the food first meant for mother, first for mother.
1: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
2: So seeing the boy fell down.
1: పడి ప్రాణమిచ్చాడు.
2: And he breathed his last, he died.
1: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
2: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
1: కనుక తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
2: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
1: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
2: But today, the son doesn't love his mother.
1: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
2: So also mother has no love for her son.
1: ఇప్పుడంతా స్వార్థం.
2: And today, selfishness.
1: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
2: When there is no love, there is no life.
1: కనుక ప్రేమనే ప్రాణము.
2: Bhagavan says, love is life.
1: తల్లిని ప్రేమించాలి.
2: One has to necessarily love one's own mother.
1: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
2: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
1: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
2: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
1: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
2: బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాడు.
2: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్, ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
1: కనుక ప్రేమ చాలా అవసరము.
2: Therefore, love is most essential.
1: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
2: That sort of love is treasured in this iron safe.
1: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: Where there is love, there is peace.
1: ఆ పీస్ అనేటువంటిది ఎట్టది? పీసెస్ కాదు.
2: What do you mean by peace? Peace is not anything, pieces.
1: Peace అనగా తృప్తిగా ఉండాలి.
2: Peace is satisfaction, contentment.
1: ఆ పీస్ ఉండినప్పుడే,
2: when there is peace,
1: అహింస,
2: there arises అహింస, నాన్ వైలెన్స్.
1: ఈ అహింస నిమిత్తమై భార్య బిడ్డలు కూడా వదలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అహింస, బుద్ధ హాస్ గివెన్ అప్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ద కింగ్డమ్ అండ్ ద ప్రాపర్టీ అరౌండ్ అండ్ లెఫ్ట్.
1: అహింస పరమో ధర్మ.
2: And of all these dharmas, ahimsa is most supreme.
1: Kalka ahimsa ni manam penchali.
2: Therefore we have to develop ahimsa non-violence.
1: Kalka satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ee pancha pranamulu kuda nu manavunika panchendriyamullone untundi.
2: Therefore the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
1: Ee aidu manavuni endu undinappude తాను మానవుడు. ఐదుని రచించుకునే నిమిత్తమై మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
2: వి అండర్టేక్ సో మెనీ యాక్టివిటీస్.
1: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
2: వై డూ యాక్ట్?
1: తన కోసం కాదు.
2: ఇట్స్ నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: తన యొక్క గుణముల కోసం.
2: యూ టేక్ టు సో మెనీ యాక్టివిటీస్ టు సస్టైన్.
1: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
2: The five life breaths.
1: ఎందు ఆరో ప్రాణం మనకు కనిపించదు.
2: దేర్ ఇస్ నో సిక్స్త్ లైఫ్ బ్రెత్.
1: ఐదే ఉండేది.
2: దేర్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్.
1: ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సస్టైన్ అండ్ మెయింటైన్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ వి పర్ఫార్మ్ సో మెనీ స్పిరిచువల్ రైట్స్ యజ్ఞ యాగ జప అండ్ తప.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉంటునో వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
2: The person who has got these feelings, his life is redeemed. His life is liberated.
1: ఈ ఐదుంటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
2: One of them missing out of the five will ruin his life. His life is in vain.
1: కనుక మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
2: Therefore, man must lead his life in truth.
1: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
2: And he has to grow along the path of dharma.
1: చూడు, సత్యం ఎలాంటిది?
2: సత్యం వాట్ ఈస్ ఇట్?
1: పునాది వంటిది.
2: ఇట్ ఇస్ ద ఫౌండేషన్.
1: ధర్మము వాల్ వంటిది.
2: ధర్మ ఇస్ ద వాల్.
1: పునాది లేకపోతే వాల్ ఉండదు.
2: వితౌట్ ఫౌండేషన్ వాల్ కెనాట్ బి ఎరెక్టెడ్.
1: తర్వాత ప్రేమ.
2: దెన్ లవ్.
1: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
2: లవ్ ఇస్ ద రూఫ్.
1: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
2: Life is peace, shanti, the dwelling, the life in the truth.
1: Aa roof lekapothe manavudu nivasam cheyaledu.
2: Without roof above, we cannot live.
1: Ee naadu satya dharma shanti premalu poorthi kuda nashichipoyayi.
2: Today, the truth, peace, righteousness, love are totally gone.
1: Enta dhanavantunikaina kudanu kevalamu tyagam anedi puttatam ledu.
2: How rich he is. There is no trace of.
1: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
2: దట్ ఈస్ ఆల్ లైక్ ఎ హౌస్ వితౌట్ ద రూఫ్.
1: రూపు లేని ఇల్లు వంటిది.
2: ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ వితౌట్ ద రూఫ్.
1: వాడు నిరంతరము తరచవలసిందే.
2: అండ్ హీ హస్ టు డ్రెంచ్ హింసెల్ఫ్ కంటిన్యూ.
1: నిరంతరము ఎండవలసిందే.
2: అండ్ హీ హస్ టు బి ఎక్స్పోజ్డ్ టు ద డ్రాయింగ్స్.
1: కనుక మొట్టమొదట మనము రూఫ్ను చూసుకోవాలి.
2: దేర్ఫోర్ వి మస్ట్ లే ద రూఫ్ టు బిగిన్ విత్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమను మనం పెంచుకోవాలి.
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాస్టర్ డెవలప్ దీస్ హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైటనెస్, పీస్ అండ్ లా.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ ఇఫ్ వి డు నాట్ హ్యావ్ దీస్ వాల్యూస్.
1: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
2: టుడే వేర్ ఎవర్ వీ గో, ఇట్ ఈస్ ఓన్లీ దట్ ధన మనీ దట్ మ్యాటర్స్.
1: దూసలు పోసే ముస్లిం కూడాను ధనం ఆశిస్తుంది.
2: Even aged woman, old lady, she too wants money.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
2: There are more and more of desires today.
1: ఇది కలియుగం కాదు.
2: This is not Kali age.
1: ఇది కలహయుగము.
2: This is age of Kalaha, the conflict.
1: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
2: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనం కలహములు కలుగుతున్నాయి.
2: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
2: వి గో బై ద బాడీ కన్సిడరింగ్.
1: దేహం ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
2: వి హావ్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఐరన్ సేఫ్ బాక్స్.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఒక గుణములను మనం పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ ద ట్రెజర్స్, ద వాల్యుబుల్స్ ఇన్సైడ్.
1: అది లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టె ఏమి పనికిరాదు.
2: వితౌట్ దీస్ వాల్యుబుల్స్ ద ఐరన్ సేఫ్ ఇస్ యూస్లెస్.
1: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటిగా తీసుకోవాలి.
2: We have to consider our life highly valuable.
1: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
2: Human life is highly valuable.
1: ఈ వాల్యులెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
2: What for if our life is valueless?
1: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
2: Animals, beasts and birds also have love in them.
1: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
2: But they don't have any ambition or desire.
1: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
2: ఇఫ్ దే ఆర్ హంగ్రీ దే వుడ్ ఫీడ్ అండ్ జస్ట్ టేక్ రెస్ట్.
1: కానీ మానవుడు అటు కాదు.
2: మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్.
1: అన్ని కావాలి వాడికి.
2: హీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి.
2: ఈవెన్ ఇఫ్ హీ ఓన్స్ ఫైవ్ బిల్డింగ్స్, హీ వాంట్స్ ఫైవ్ మోర్.
1: ఇంకా ఎందుకు తనకు?
2: వై వై డస్ హీ నీడ్ దెమ్?
1: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలదా?
2: వన్ రెసిడెన్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ హిమ్ టు లివ్ ఇన్.
1: కానీ ఇంకా ఐదింటి కావాలి.
2: బట్ యూ వాంట్ ఫైవ్ రెసిడెన్స్.
1: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
2: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వీఆర్ చీటెడ్.
1: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
2: We have to reduce our desires.
1: Less luggage, more comfort.
2: Less luggage, more comfort.
1: Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
2: We are doing many things.
1: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
2: But we don't have any expectation. We don't ask anybody.
1: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
2: Swami has not even single residence.
1: నేను ఎక్కడ పోయినా కూడా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
2: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
1: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
2: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
2: యూ హావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ ని తగ్గించుకొని,
2: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్, రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
1: Control of desires. ఈ డిజైర్స్ ని తగ్గించుకున్నప్పుడు మీరెంతైనా శాంతిని పొందుతారు.
2: When once you control your desires, you can live in peace.
1: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
2: But there should never be decrease in your love towards God.
1: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
2: You should develop the divine love for God.
1: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
2: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Ee naadu aneka mandi peddaranta chudu maatladaru.
2: Today you have listened to all elders.
1: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
2: All that you heard must be put into practice.
1: Kaani satya dharma shanti premalu nitutivi shashvatanga enchukovali.
2: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
1: ఈ peace and love రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: You can achieve anything in this world with these two, peace and love.
1: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
2: You ask any boy, what is that you want?
1: చూడండి, ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా PhD చేశారు.
2: All those students seated in the first line, they are all PhD boys.
1: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇంకో పిల్లవాడు ఎంబీఏ, అందరూ గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
2: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎన్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సీ, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
1: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
2: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
1: ఎక్కడ పోయినప్పటికీ వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
2: They may go anywhere. They would receive very high salaries. Thousands and thousands.
1: MBA pillalu pote.
2: MBA boy.
1: 1 lakh, 2 lakhs istunnaru nelaku.
2: He draws the salary 1 lakh, 2 lakhs per month.
1: Kani maakoddu.
2: His boys say we don't
1: want
2: it.
1: Dhanam em chestundi maaku? Dhanam emaina aanandistunda?
2: Well, will the money give us happiness? That's how they feel.
1: Kaadu, naaku work kavali.
2: The boys want to work alone.
1: Work is worship.
2: Work is worship.
1: Duty is God. కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
2: They want duty alone.
1: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కదలాలి.
2: The boys should have that strong faith. Boys everywhere.
1: కానీ ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
2: But today in this modern world, we find desires ever on the rise.
1: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
2: What is that the desire is doing?
1: కట్టబడి డిజైర్స్ ముంచుతూ ఉన్నాయి.
2: Ultimately they ruin your life.
1: నీ జీవితం అనే ముంచిపోయిస్తున్నాయి.
2: And your life is drowned, gone.
1: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
2: So you should control your desires.
1: Less luggage, more comfort.
2: Make the travel a pleasure.
1: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
2: Then only you can be comfortable.
1: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడచగలవు?
2: విత్ హెవీ లగేజ్ ఆన్ ద హెడ్ హౌ లాంగ్ కెన్ యూ వాక్?
1: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
2: యు ఆర్ ఓన్లీ వన్ ఆల్ అలోన్ నౌ.
1: ఎంత హాయిగానే ఉండవచ్చు.
2: హౌ హ్యాపీ యు ఆర్.
1: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
2: యు గెట్ మ్యారీడ్.
1: భార్య వచ్చింది.
2: యు హావ్ ఎ వైఫ్ నౌ.
1: నాలుగు కాళ్ళు అయినాయి.
2: ఓ యు హావ్ 4 feet నౌ.
1: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
2: If you want to go outside, you have so much of worry because of a person at home.
1: Inka oka samasyam aithe kumarudu puttadu.
2: After a year, you will have a son.
1: Vadu aaru kaalu.
2: Now we'll have 6 feet.
1: Feet ఎక్కువయ్యే కొద్ది కూడా మన నడక తగ్గిపోతుంది.
2: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
1: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
2: Your journey is dead slow now.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ప్రేమను ఉంచుకోండి.
2: Treasure this love.
1: సర్వును ప్రేమించండి.
2: Love all.
1: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
2: But don't take up the responsibility heavily on you.
1: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
2: When you have too many responsibilities, there will be great difficulty.
1: Difficulty. ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
2: Our teachers know pretty well what the difficulties are.
1: కనుక మనము భారం తగ్గించుకుని
2: therefore we should lessen our burden.
1: హాయిగా మనం జీవించవచ్చు.
2: And lead a very happy, comfortable life.
1: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
2: There will be no trace of misery or difficulty.
1: ఇతని బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించాడు.
2: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
1: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
2: దక్షిణామూర్తి stands for only
1: one. మౌన వ్యాఖ్యానం.
2: It is an eloquence in silence.
1: సైలెంట్ గా ఉంటున్నాడు.
2: He remains silent.
1: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
2: He did it smilingly.
1: ఈ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
2: He could be smiling all the while because he has no personal responsibility.
1: కనుక ఒక తల్లి కుమారుడు ఉండినప్పుడే ఎంతో బాధ కలిగింది.
2: I have heard that a son and a mother had to face so many problems.
1: కట్టెడపై బిచ్చు పెట్టారు.
2: They had to beg at the end.
1: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
2: They have come all along from Rangoon.
1: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
2: But they reached Madras station.
1: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
2: Then started all the problems.
1: ఇంటింటికి తల్లి బిచ్చు పెట్టడం.
2: Mother had to go around house to house.
1: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
2: And had to bring home some food and feed the son.
1: తాన పస్తు ఉండటము.
2: And she had to fast.
1: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
2: And the son could not bear this scene, mother fasting.
1: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
2: Why should I make my old mother suffer?
1: నేను చిన్నవాడిని.
2: I'm young.
1: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
2: I should work hard and make my mother happy.
1: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టూ వచ్చాడు.
2: Then he started begging and he started serving food to his mother.
1: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
2: And then what happened? Mother and then son died out of love for each other.
1: కనుక మనం చచ్చినా మంచిదే కాని మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
2: We may even die, but we should not give up love, says Bhagavan.
1: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
2: You cannot escape death one day or other.
1: ఈనాడు మనం పోషించుకున్న రేపటిదేం ఈ దేహం వదలక తప్పదు.
2: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
1: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కాని మంచి పేరుని తెచ్చుకోవాలి.
2: Doesn't matter even if we were to die, but we should get a good name.
1: Good name నిజమైనటువంటి యొక్క ప్రాణము.
2: Getting a good name is the real life spent.
1: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
2: Even if we not present any longer, the good name that he earned would remain.
1: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
2: Therefore get a good name.
1: సమాజంలో మంచి పేరుని తెచ్చుకోవాలి.
2: Get a good name in society.
1: సమాజంలో గొప్ప పేరుని తెచ్చుకోవటం గొప్ప కాదు.
2: It's nothing being great in the society.
1: He's a కోటీశ్వరుడు.
2: He's a millionaire.
1: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడుగుడ్డే కాని మెరుగు బంగారం మింగపోడు.
2: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
1: కానీ ఫుడ్ ను మాత్రమే భుజించాలి.
2: He partakes only food.
1: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
2: So long we are alive, we should be happy.
1: దేహాన్ని సుఖపెట్టాలి.
2: And we should make everybody happy.
1: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
2: And we should have association with the society.
1: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
2: We should express love towards everybody.
1: కేవలం సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
2: You should not limit your love to your family members, to your children alone.
1: అది సెల్ఫిష్.
2: You should be selfless, but you are selfish now.
1: Selfish ఎలాంటిది?
2: Selfish, what is it?
1: Fish is better than selfish.
2: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ ఫిష్
1: కనుక చేపనే చాలా మంచిది
2: ఫిష్ ఈజ్ బెటర్
1: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది
2: ఇన్ ఫ్యాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ
1: ఇది సంచరించుంటుంది జలం లోపల ఫిష్
2: The fish moves about in waters.
1: ఆనందంగా సంచరిస్తుంటాడు.
2: As it moves blissfully.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
2: It has no extra burden.
1: ఎక్కువ భారం తీసుకోదు.
2: It doesn't take extra load.
1: కానీ ఈనాటి మానవుడు
2: But man today,
1: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
2: Death is prepared to accept heavy load of responsibility.
1: ఆ లోయల వల్లనే చాలా తన లో అయిపోతున్నాడు.
2: Because of heavy load, he becomes so low in life.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని
2: therefore we have to reduce the burden of
1: దైవ చింతన పెంచుకొని
2: develop love more and more.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
2: What we have to develop?
1: జలం లోపల ఫిష్.
2: The fish moves about in waters.
1: ఆనందంగా సంచరిస్తుంటాడు.
2: As it moves blissfully.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
2: It has no extra burden.

0: తెలుసుకొని దైవ చింతను పెంచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్
0: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
1: వాట్ యూ హ్యావ్ టు డెవలప్ టుడే ఇస్ ది కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
1: when you develop love for God
0: prakriti yokka aanandanni anubhavinchachu.
1: You can experience the beauty and the joy of nature around.
0: Karuna and duty is God.
1: For duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ee rendittini meeru daggara pettukoni
1: keeping you these two principles
0: ekku baadhyatanu pinchukokunda
1: without extra burdens and responsibility
0: undani chusukune vaadu bhagavantude.
1: In fact God shoulders all the responsibilities of everybody.
0: అన్నిటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
1: When God is there to take care of us, why should we worry?
0: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
1: We know that theoretically, but we worry.
0: కానీ అట్ట ఉండకూడదు.
1: It should not be so.
0: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
1: When once we offer to God, we should be free then.
0: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
1: Then only you retain peace.
0: ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ యాగాస్ యాజ్ మెనీ నంబర్ యాజ్ యు కెన్
0: క్రతువులు ఎన్ని ఆచరించినప్పటికీ
1: యూ మే ప్రాక్టీస్ ఎనీ నంబర్ ఆఫ్ రైట్
0: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
1: యూ షుడ్ యాక్సెప్ట్ యూ షుడ్ రిసీవ్ కన్విన్స్ యువర్ సెల్ఫ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఎవరీ స్పిరిచువల్ రైట్.
0: దైవాన్ని మనం మరవకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
1: You may forget anything in this world, never forget God, says Bhagavan.
0: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
1: Keeping your mind continuously the thought of God.
0: ఇది నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
1: To remember God throughout our life is the message of Bhagavan today.

0: Man has to forget himself totally and dedicate himself in the service of the society. He should give up all narrow-mindedness and offer himself totally in the service of the society and the nation. Otherwise, what is the use of being born as a human being on this earth? What greater message of Guru can I give you than this truth?
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Manavatvamu kevalam oka swarthamunakai niyaminchinatvantidiga bhavinchi sana satyanityamainatvanti okka aapatattvanni vismaristu untunnadi ee naadu.
0: Today humanity is mistaking that life has been given in order to live totally for selfishness and thus giving up the noble quality of human being of service to others.
1: Manava jeevitamulo abhivyaktam kavasinatvantidi ishvara bhavame.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srishti anaga ishvarechaka prakatane.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: Ee prakruti nundi aavirbhavinchinatundi prati prani endukudanu ishvara swabhavame undali undi teerali.
0: Every being which has come from this nature and this creation should essentially possess that divine quality and divine nature.
1: Itti prakruta ishvara tattvanni prakatimpacheyi nimittamai murti bhavinchinatundi vade manavudu.
0: Man is the very embodiment of this kind of idea manifesting itself as an expression of the divine nature and divine humanity.
1: Prakruti chaitanyamu vyarthamainatundi kaadu.
0: Nature consciousness as found in nature is not without purpose.
1: Ahankara paramainappudu vikrutiyu atma paramainappudu sukrutiyunu pondutunnadi.
0: When consciousness is associated with ego, it becomes crooked. When it is associated with Atma, it becomes divine.
1: Aite, ee naadu, ee prakruti yokka chaitanyanni, evariki manam arpitam gavinchali.
0: In that case, to whom should we dedicate this consciousness which is given by nature?
1: Swarthamunaku kaadu. Swaprayojanamunaku kaadu. Ishvara arpitame gavinchali.
0: Certainly for not selfishness and for self-seeking. It is for dedicating itself to divinity and Ishvara.
1: Kani inadu ahankara paramainatundi yokka asalanu abhruti gavinchukovatam chetane manavattvam anetundi nasinchi danavattvamu pasuttvamuga mari divyattvanni maripinchi daivattvaniki dooramai danavattvamlo jeevistu untunnam.
0: As man has developed selfish desires in excess and beyond any limit, he has lost his human nature, his divine nature, and becoming an animal, a brute, and a demon.
1: Kanukane manavudu veyu prati aduku kudanu dharmamu tappuchunnadi.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasayendu kudanu kevalamu oka bhavishyattu ayinatundi yokka abhivruddhi margaanni vismarinchipothunnadi.
0: Every desire is devoid of the future welfare and future progress.
1: Prati aasa durasaga marutunnadi.
0: Every desire is becoming greed.
1: Manava abhyuday bhavalu adugandi povutunnavi.
0: Ideas which will bring about human welfare are totally absent.
1: మానవుని కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఎ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్డ్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండ్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ యూ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ అండ్ కన్ఫర్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ ఆన్ మ్యాన్ అండ్ సేవ్ ధర్మ.
1: ఇది సరికాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది.
0: యాక్చువల్లీ దిస్ ఈజ్ కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రోపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరమవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానమైపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది నేర్వవలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజంలో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్డ్ దెన్ దెర్ ఈజ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి, మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే, హౌ టు గెట్ ఇట్?
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెససరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వి లవ్ అండ్ ట్రై టు గెట్.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసములు రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వీ అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్, యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: Today man is developing duality.
1: Dvaitamu ye naatikaina kodanu mana dukkhanni dooram cheyaledu.
0: Duality can never free you from sorrow and misery.
1: Dukkhamunu marinta abhirudhi gaavinchutundi.
0: It can only develop sorrows and misery.
1: Aanandamunu atyanta dooram chestundi.
0: It make you far distant from bliss and joy.
1: Kanuka ee naadu advaitamu aneetundi yokka ekatvanni manam vahinchadaniki tagina krushi cheyali.
0: Therefore, we should make efforts in order to reach that state of Advaita.
1: ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
0: That unity, unifying factor.
1: ఈ ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: మన ప్రేమను ఎంత పెంచుకుంటూ పెంచుకుంటూ మనం పోదుమో మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వి గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ టు మై
1: పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యు గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as in the smallest it remains as the smallest and in the biggest it remains the
1: mainatti anuuna sukshmaguchu meti vastuvu nanduna meti yaguchu antatanu sarva sakshiyai.

0: are smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppin. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
0: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: Deenini marokaru uddharinchatam kani నశింపచేయటం కాని లేక ప్రోత్సహింపచేయటం కాని సాధ్యము కాదు.
0: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
0: This is the very nature.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: Nature in a way is the very aspect of Atma, immortality itself. It does not change in a way.
1: ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రభోజింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ఇమ్మార్టల్ డివినిటీ క్లియరర్ టు పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ నేచురల్ లిమిటేషన్ సర్టన్ క్వాలిటీస్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్.
1: అవి సత్వ రజో తమో గుణములు.
0: అండ్ దోస్ త్రీ క్వాలిటీస్ ఆర్ సత్వ రజస్ అండ్ తమస్.
1: ఈ గుణములను ప్రకృతి ఎందు వ్యాపింప చేయాలన్నా దీనికి కొన్ని ఉపాధులు అత్యవసరము.
0: ఇఫ్ యు వాంట్ దట్ దీస్ త్రీ క్వాలిటీస్ షుడ్ మేనిఫెస్ట్ దెమ్సెల్స్ ఇన్ నేచర్ దేర్ ఇస్ నీడ్ ఫార్ సమ్ ఫిజికల్ బాడీస్
1: ఫామ్
0: సమ్ ఫామ్.
1: ఆ యొక్క ఉపాధులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి పేరుతో ప్రకటన చేస్తూ వచ్చింది.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwaralu kevalam dehadarulu kaadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: Idi kevalamu gunopadhi swaroopulu.
0: They are only the embodiment of attributes.
1: ఇటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము ఈశ్వరత్వము విష్ణుత్వము.
0: దిస్ బ్రహ్మతత్వ విష్ణుత్వ అండ్ ఈశ్వరత్వ ఆర్ ఓన్లీ ది ఫార్మ్స్ విచ్ హావ్ క్వాలిటీస్ ఎస్ దేర్ వెరీ బేసిస్ అండ్ కంటెంట్.
1: కనుక ఈ బ్రహ్మతత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క చతుర్ముఖుడిగా ఉండి జగత్తునంతా సృష్టిస్తున్నాడు అనేటువంటి పురాణములు మనకు పెడమార్గము చూపుతూ వచ్చింది.
0: స్క్రిప్చర్స్ విచ్ డిక్లర్ దట్ బ్రహ్మ హ్యాస్ ఫోర్ ఫేసెస్ అండ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ అండర్టేక్స్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ రియల్ కరెక్ట్ డిస్క్రిప్షన్.
1: కాదు కాదు, ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వాలిటీస్ విచ్ వీ ఎంబాడీ.
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు ఐదు ఉంటున్నవి.
0: There are five powers in the form of elements.
1: Bhumi,
0: one is
1: Jalamu, Agni, Vayuvu, Akashamu.
0: Earth, water, fire, air and sky.
1: Aithe deenini srishti kramalaga bhavinchadaniki punukunnappudu deeniki viruddhamainatundi padamulaga yerpadutundi. Akashamu, gali, agni, vayuvu, bhumi ani viruddhanga tirugutundi.
0: If you want to understand the process of creation, the process is reverse. It starts from sky, goes to fire, then air, then water, and then earth.
1: ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను కేవలం అనుభవం యొక్క క్రమాను గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: Nature can be understood in two different ways. One based upon the process of creation, the second based upon our own experience.
1: అదే విధంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర విష్ణు బ్రహ్మగా మారిపోతుంది.
0: ఇఫ్ యు apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation, but if it is on the basis of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada Ishwaratvam anaga emiti?
0: What do you mean by the principle of Ishvara?
1: Ishvara sarvabhutanam uddesho arjuna tishtati ennindi Gita. Anaga Ishvaranaga hrudayudu ani hrudayeshudu ani peru.
0: That means Gita has declared that Ishvara resides in everyone's heart.
1: Sarvara hrudayamlo kodano prakashimpa chesetunti vadu.
0: He is the one who makes every heart shine.
1: కనుక అందరి హృదయమునందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ హృదయమనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
1: ఈ మైండ్ ఏ విష్ణు తత్వము అని.
0: This mind may be compared to Vishnu Tattva.
1: Vishnu anaga sarvavyapakudu ani dini yokka artham.
0: Vishnu refers to an all-pervasive entity.
1: Kanuka manasu kudanu manomoolam idam jagat. Jagat anta vyapinchinatvanti manasse.
0: Mind is all-pervasive. It can be found everywhere in the world.
1: Kanuka ee manasunike vishnutvamu aneetvanti peru.
0: That is why mind has been given the name of Vishnutva.
1: Ee Vishnu naavinundi uddhavinchinatvanti vaadu Brahma ani prajala yokka vishwasam.
0: People believe that Brahma has taken his birth from the navel of విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions.
1: Kanuka Ishvara Vishnu Brahma anaga emti hrudayame Ishwarudu manase Vishnuvu vakke Brahma.
0: What do you mean by Ishvara Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind, and విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వర్డ్ వాక్.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ కంబైన్ దెమ్, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వ.
1: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you'll have to understand in this perspective.
1: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenini anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
0: This shloka or this stanza, which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva, have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
1: Guru.

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్, వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ శ్లోక గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. The mind
0: గురుదేవో మహేశ్వర అదే హృదయ స్థానము.
1: Mind also which is all pervasive must be taken as guru and as an aspect of Vishnu.
0: Guru sakshat parabrahma tas mai sri gurave namaha. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈజ్ డివినిటీ అండ్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డు యు మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్
0: డార్క్నెస్? ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారము తప్పినది కాదు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ గాట్ దీస్ త్రీ క్వాలిటీస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ డార్క్నెస్.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వము అన్నారు. ఇంకా బోధించడం కాదు.
1: Only when you transcend these three natural qualities, then only you become guru.
0: Leka ee moodinti yokka gunamulu yokka ekatvanni bhavinchinappude ide nijamainatundi yokka guru bodha.
1: If you can combine the three qualities of sattva rajo tamo in correct proportion, then that becomes real guru bodha.
0: Ee moodinti yokka ekatvamu ade mamaatma sarvabhootaatma. అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్, దాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ, దెన్ యూ టెండ్ టు బికమ్ సారఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్
0: ఈ సృష్టికంతా కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: For the entire creation, these three qualities are the very foundation, the very basis, and the very life breaths.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తూ ఉంటుండాలి.
1: Nature blossoms and gets transformed by the change of different combinations.
0: ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.
1: The entire universe is a combination of these three qualities in different proportions.
0: Kanukane vedamu trigunamulu yokka swaroopa swabhavalato
1: Veda has expounded all these three qualities in different ways.
0: Vishesha vikaralato
1: it is also the different types of forms that
0: vilasa hasalato
1: the type of luxury
0: ee jagattunu praktimpa chestu vastundadi.
1: The entire world is described
0: kanuka jagat antai kodunu trigunamulu yokka cherikane.
1: The entire creation world is a combination of these three qualities alone.
0: Deenine moodu ranguluga moodu varnamuluga kodanu vibhajistu vacharu.
1: These three qualities have also been described and associated with
0: satta gunamulu. Satta gunamu vishnuvu ani bhramistunnaru ee naati lokulu.
1: In the world today there is a mistaken notion that sattvaguna represents
0: sattvagunamu vishnu kaadu.
1: Sattvaguna is not truly vishnu,
0: adiye eeshwarattvamu.
1: Sattvaguna is eeshwarattva.
0: ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్, ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీనిని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది యూనివర్స్.
0: రాజ్యమును పాలించేవారెవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానములే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది.
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడాను వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ ద డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన,
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకుడ నువ్వు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థములు ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవరీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్ అరౌండ్.
0: కనుక భగవంతుడనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కాని, ఒక జీవుని ఎందున్నాడని కాని భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: వీ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga panchabhutamulu untunnavi. Akashamu, vayuvu, agni, jalamu, prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి ఎందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ద ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి ఎందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ద సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవ స్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeeva shakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Adi oxygen, hydrogen ani cheppicharu. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka shaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaari lo bhagavantudu kevalamu prana swaroopuduga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevitamlo prati vyakti kuda nu gurtinchetundide evaraina koncham spruha tappi padinappudu koncham dooram pommandani gaali visuttaru ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe.
0: Ganilo bhagavantudu prana shaktiga untunnadu.
1: In air, God is living as the power of life itself.
0: Agnilo hecharika shaktiga untunnadu.
1: In fire, God lives as a principle of awakening.
0: Indulo edi koncham agni undinappudiki manam chaala jagrataga untamu.
1: Whenever you come across fire, even if it is a little in it, you get aware and get alive the moment you come in touch with fire.
0: Jagrata swaroopulo untunnadu.
1: In the form of fire, God is in the form of awareness.
0: Jalamulu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Prajnanam brahma annaru.
1: దట్ ఈస్ ది వెరీ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది జలం ద్వారానే మనకు ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: వీ గెట్ దిస్ ప్రజ్ఞ త్రూ వాటర్.
0: ఏదైనా కొంచెం ఉష్ణత పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ సూన్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
0: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In all these five elements, these powers are the very aspects of God.
0: Kanuka ee panchabhootamule paramatma swaroopam ani vishwasinchi aaradhinchetunti vaalle,
1: it is those people who trust that these five elements are the very embodiment of God. They are described as sadhakas following angavati path.
0: Anyavati moodavadi.
1: The third one is anyavati path.
0: కొన్ని గుర్తులను, కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
0: విత్ గాడ్. కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమిలి పించమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ హీ వేర్స్ ది ఫెదర్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
0: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, విచ్ ఈజ్ జనరలీ ఫాలోడ్ ఈవెన్ టుడే బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
0: అది

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక జ్ఞానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తర్వతోచ్చి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: Under this one considers all feet as his, all hands are his, all eyes as his and all heads as his, everything
0: anaga yetavata manavudi yokka swarupam lanta daivatmika swarupamle.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: Kanuka eko vasi sarvabhutantaratma andaru kudunu daiva swarupule.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine. దైవ
0: స్వరూపులారా, ముఖ్యంగా మానవుని యందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖుడు మానవత్వం నుండినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings,
0: మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In the very first instance, we must make an effort to recognize the humanity in
0: అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: Then only we will be able to understand divinity in us.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is true education.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ వన్ విచ్ కెన్ మేక్ ఎవ్రీ పర్సన్ కంపాషనేట్ అండ్ కైండ్.
0: మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు.
1: ప్రార్థన వి సే అండ్ వి గో ఆన్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆస్పైరింగ్ అండ్ బెగింగ్.
0: ఆత్మానందమునకు చిహ్నము
1: ప్రార్థన ప్రేయర్ ఈజ్
0: ఓన్లీ మేలుకొల్పటము.
1: It is a symbol of experiencing
0: anandamuni prasarinchadam cheyatam.
1: It is experiencing the infinity
0: anandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matal leni hrudayanaina bhagavantu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
1: గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్ అండ్ కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ది తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ది ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యువర్ లవ్డ్ యువర్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింప చేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడా పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడా దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది ఏ అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం
0: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మజ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ ది హ్యుమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయములో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట, వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలనీలంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: మనోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్
0: నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా

0: దేవాలయము ఒక్కచోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు షుడ్ రికగ్నైజ్ that God always is with us because he is inside us and
0: maname daiva swarupalamu.
1: We are the very embodiment of God.
0: Anta varaku manam poyinappude ee yokka yadarthamaina purnatvanni manam pondagalamu.
1: Only when we go thus far we can recognize the full divinity in us and then enjoy that bliss of divinity in our
0: aa purnatvanni kodanu manam gurtinchagalamu.
1: We can also recognize fullness in us.
0: Anta varaku polekunda కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టి బాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖము లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, where, how can we make any progress at all? We remain doubting thomas.
0: దైవము మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్
0: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ we have been doing different types of sadhana for a long time.
0: ఏది చెప్తున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: Enough of all sadhanas, we should practice now. We should prove the unity of thought, word and deed in our own action.
0: The proper study of mankind is man. అది అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు.
1: Then only you can really become a proper man, and it is in this context it is said.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే గనుక కాకపోతే మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: అందుకోసమే heart, head, hand, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైన ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్. వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్వ్స్ యాజ్ అ మోడల్, యాజ్ అన్ ఐడియల్.
0: ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Today all our spirituality is becoming only a big show.
0: అన్ని ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావాల్సిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు కలుపుతున్నాము.
1: We are also doing భజన్.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి మూడింటి యొక్క ఏకత్వం కాక?
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in any way?
0: ఈ సత్తరతో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజ అండ్ తమో గుణ.
0: అప్పుడే మనకు ఆనందము.
1: Then only we are full of
0: అప్పుడే ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
0: ప్లేస్. ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉన్నటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి?
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐక్యమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవిడి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: చూస్తూ చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం, నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్డ్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ అన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చూస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దెర్ ఎనీ వర్క్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వీ కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకుని అల్లాడుతున్నాము, వీడు నావాడు వాడు నా. ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. Kavi, ee sankuchitamainatundi bhavalanu manam nettiveyali.
1: Give up this kind of narrow mindedness and narrow qualities.
0: Andarini premistu premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude mana yokka jeevithamu, mana yokka daivattamu, divyattamu ekatvanga maaripoyi aanandanni abhiruddhi chekustundi.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: Prema swaroopulara edo guru poornam, guru poornam anukoni ఏదో బాహ్యమైనటువంటి గురువులనంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ వి షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: Aa gurutvam anekunte daivattam neelone untundi neevekkado baita prapanchamlo vetakadaniki prayatnistunnavu.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: Kanuka Brahma Vishnu Maheshwara swarupulu nee yokka gunamule.
1: The Brahma Vishnu Maheshwara are the qualities which are embedded in you.
0: Kanuka ninnu atam chesedi kani poshinchedi kani rakshinchedi mana gunamule.
1: It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated.
0: Mana pravartanu sakkamainatundi margamlo pettukunnappudu adhe manaku rakshistundi, adhe vishnutvanga maaripothundi.
1: If your behavior and conduct is okay, it becomes vishnutva and gives you protection.
0: పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action that is performed.
0: వేరు దేశమందును లేడు, తాను చేయు పనుల తగిలియుండు.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: For my good or bad, it is my conduct which is responsible.
0: నా అతపతనమునకు కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము.
1: For my destruction or for my good, it is only my behavior which is responsible.
0: కనుక మన గుణములను సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
0: కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సర్వమతముల సారము,
1: the essence of all
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: the goal of all religion
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: the essence of all the message
0: ప్రేమ ఒక్కటి,
1: love ఒక్కటి. It is love and love alone.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: Today we have to develop that love in us.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములను వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుక్కుంటే ధన్యుడవుతాడు.
1: Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు ఎంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి.
1: రిమూవ్
0: అయిన భావాన్ని ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు.
1: Embodiments of divine atma,
0: daivam okkade,
1: under whatever circumstances, troubles, tribulations, etc., do not give up God, do not forget about God. God is alone.
0: Sampadalochinagani hechuga sampadalochinagani yenugu gurramulekkinagani పిచ్చోడని పేరొచ్చిన గాని, ప్రియముతో పెద్దలు పొగిడిన గాని, దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాస్పరిటీ అండ్ వెల్త్ యూ మే గెట్, యూ మే హ్యావ్ ఆల్ ది కంఫర్ట్స్ అండ్ ఆల్ ది లగ్జరీస్ అవైలబుల్ టు యూ. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించిన గాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించిన గాని,
1: దోషరహితుడై
0: ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever problems, difficulties you may get, whatever diseases you may get, you may be free from all those things under any circumstances, do not forget God. There is only one God.
0: Yoga abhyasamu jesina gani bhagavatadula juchina gani, yoga abhyasamu jesina gani bhagavatadula juchina gani, panditudani birudochina gani పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: యు మే అండర్టేక్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా, యు మే గో అండ్ విజిట్ భాగవతాస్ అండ్ గ్రేట్ వన్స్, And you may be praised by everyone, and you may be condemned by everyone. But under all circumstances, do not give up God. There is only one God.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడెరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God, and never give up your faith in God.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే నీవు ఏనాటికి మరవకూడదు.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే, దైవమే, దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్, ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఓన్లీ డివినిటీ అండ్ నథింగ్.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణ చేయకూడదు.
1: You should not consider that God dwells only in you and be proud of yourself.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions, but they have forgotten their original home.
0: నరమతమ ఎదములు పెంచి, అసలత్వము స్వీకరించి, సమరాలను స్వాగతించి, శాంతి సభలు జరుపుతారు.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: తన కొరకై బ్రతుకు వాడు మనుషుడే ఎట్లవుదా? తన కోసం తాను బ్రతికేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: If a person lives for himself, how can you call him a man at all?
0: కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది
0: జగత్తు. లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్, వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఈజ్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ అ సాలిటరీ లైఫ్. యూ కెనాట్ లివ్ లైక్ దాట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అది ఏ దైవము, దైవము, దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ the correct meaning of divinity, then you understand the inner significance of society as God.
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను,
1: the entire created world,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటర్. ఆ చిత్శక్తే ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్, దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision
0: వ్యక్తిగతమైన వేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమనే.
1: On account of individual differences there is misunderstanding, otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరు రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: ది టైప్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది గ్లాస్ డిసైడ్స్ ద కలర్ ఆఫ్ దిస్ సైట్ దట్ యు గెట్. సిమిలర్లీ వెన్ యూ ఆర్ వెరీ యాంగ్రీ ఎవ్రీథింగ్ బికమ్స్ రెడ్.
0: నిజంగా దృష్టి ఉండనే, ఆ దృష్టే ప్రేమ.
1: వాట్ ఎవర్ సైట్ యు హ్యావ్, ది సైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమ దృష్టిని మనం పెంచుకోవాలి.
1: షుడ్ డెవలప్ ఎ విజన్ ఆఫ్ లవ్.
0: మన జీవితము ప్రేమమయంగా మారుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ టు లైఫ్ ఆఫ్ లవ్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ బికమ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: ప్రేమ ముదిత మనసి కహో.

సర్పంబునను బట్టి చంపుచుండుటలేద జగతియందు ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు ఎంత కార్యమైన నెగ్గవు.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు రాజులు రాజకుమారులు మహారాజులు చాలా మంది వేరొకరిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రౌపద మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా ఈ ద్రౌపదిరాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ వాలర్ కరేజ్ యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యమును అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషమును ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ అట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభం దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి చిరం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది యారో ఎట్ వన్స్ అండ్ కుడ్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది యారో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరూ కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with the door bolted.
0: కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: నాయన, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆదరించి శిరసావహించినటువంటి వారు.
1: They follow strictly.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆదరణ శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: They went inside and did namaskar to her, giving her a promise they would certainly abide by her command.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: Since that time she is called Panchali.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: The meaning is she is the wife of five.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: How do you expect the world to accept this?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆదరణ శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: It is the duty of the children to follow the command of the mother, irrespective of its credibility, acceptance in the sight of others.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కానీ ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమునకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: ధర్మజ వాచింగ్ ద చెస్టిటీ ఆఫ్ ద్రౌపది, హర్ బిహేవియర్ అండ్ కాండక్ట్, హి సెడ్, యు ఆర్ నాట్ ద సోల్ ప్రాపర్టీ ఆఫ్ అస్, ఇన్ ఫ్యాక్ట్ you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: Nilo unnatvanti panchabhutamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkagaani arikettinu daru.
1: You have total control over the five elements and the five senses.
0: Ilanti vare prapancham yokka sthitigatulu gurtinchi vartinchadaniki veelavutundi.
1: Only such people could strictly comprehend the divinity in the universe and conduct themselves.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: Then she started moving about.
0: వాడ వాడ తిరిగి, వీడు వీడు తిరిగి, గ్రామ గ్రామము సంచరించి, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చారా, కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడా ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: On scrutiny she could understand this good and bad as well mixed in society.
0: నైట్ అండ్ డే అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: She could also visualize good and bad in society, just as you find broad daylight and pitch darkness in night.
0: కానీ చెడ్డగా ఉన్నటువంటి వారికి సద్బోధలు చేస్తూ, మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: She has been safeguarding, encouraging, giving all support to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: కర్మను మానకండి.
1: Never give up your duties, karmas.
0: Kama anaga mottamodardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: Kama means likes.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటుంటే వేరు వేరు అర్థంగా తీసుకుంటున్నారు.
1: But in the world today, we go by a different meaning for this word, kama.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: But in Vedantic parlance, it is desire.
0: Desire. ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise sealing on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డను మాత్రమే వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి ధర్మమును ఏమాత్రమును నడుచుకొనుక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
0: పురుషులు చెప్పినట్లుగా దాన్ని నడుచుకోలేదు.
1: షీ హాజ్ నాట్ కండక్టెడ్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ మెన్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: యూ డూ యువర్ డ్యూటీ, ఐ విల్ అటెండ్ టు మై డ్యూటీస్.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: డు నాట్ ఇంటర్ఫియర్ as I discharge my duties, I too will not interfere.
0: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కూడా బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: అదే సత్యబోధాని.
1: That is a teaching lesson of truth.
0: ఈ ట్రూత్ ను తను నడుచుకున్నప్పుడు ఆ ట్రూత్ ధర్మం పుట్టిస్తుంది.
1: When once we follow truthfully, that gives rise to this righteousness or dharma.
0: Satyam nasti paro dharmaha.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: Where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvamavrutisthitini. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this end to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కాని తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: యాంగర్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకలిమి భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
1: You will be just burning a flame your respect.
0: తనవారనకైన చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడుగు.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి,
1: those with anger,
0: ఏ పని భరింపకుండు,
1: will never be successful in any task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: Therefore, in both the ways, you will ruin yourself because of this anger.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడా ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards
0: them. విరోధిపైన క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషము, హేట్రెడ్.
0: క్రోధ ద్వేషము.
1: ద్వేష హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు కాదు కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharma nu nevu dveshinchinatante nevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకని పశువచ్చుకుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
0: మాటతో కానీ,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కానీ,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కానీ,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైన థాట్స్తో కానీ,
1: ఆర్ బై థాట్.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: అపకారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరి అయిన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatundi.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chedane Damayanti anetundi oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamanu sadhinchinatundi dai.
1: And she could achieve control, dama.
0: Ee control cheyatam valle manavudu entaiyagudu abhivruddhi kaagaladu.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించి వస్తుంది.
1: and you find this dhamma control is noticed among ants.
0: Chakkaga vicharinchi chudandi chimalu potu untayi oka line ga.
1: Watch ants moving in a particular line.
0: Oka line lo oppu potundi chimanu inkoka line nunchi vastunnattu chimaru palukurinchi daniki muddu petti inji velli potuntadu.
1: As you find these ants moving in one direction, in one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk. Watch ants clearly. There lies this dhamma, the control. God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: దేర్ఫోర్ దమ మీనింగ్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: మన ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: ది సెన్సెస్ ఆర్ వే వర్డ్.
0: భగవంతుడు ఇచ్చింది ఏది చెవులు, ఎందుకోసం?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: Is it to listen to all gossip?
0: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
1: You should never listen to bad words.
0: కాని మంచి మాటలు మాత్రమే విను.
1: You should certainly pay attention to good words.
0: నాలుక ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: Why the tongue is gifted to you?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: Is it only to swallow morsels of food?
0: కాదు కాదు.
1: No.
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: And that which is good and palatable is allowed to go in.
0: చెడ్డ రుచి అయిపోతే బయట తుమ్మేస్తుంది.
1: And if it doesn't taste good, it is just sent out.
0: అదే విధముగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు, సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం లేదు.
1: వి థింక్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ బ్యాడ్ టైమ్స్, గాడ్ హ్యాస్ గివెన్ అస్ గుడ్ టైమ్స్. ఇస్ నాట్ సో. గాడ్ డజంట్ గివ్ ఎనీథింగ్ ఇన్ రియల్.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక వారి ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: ఈచ్ వన్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద జాబ్ గివెన్ టు హిమ్, బట్ గాడ్ డస్ నాట్ ఇంటర్ఫియర్.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు, సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మలో పల వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of, or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమిరా ఎట్లున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ ఆరగెంట్ వే, యూ విల్ గెట్ ఆరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట, చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైన యాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యు యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, యు ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవరలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్గా వస్తుంటుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైన తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యూ హ్యావ్ విత్ ఇన్ will express out in a similar way.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే వీరంతా కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: అండ్ యూ కెన్ బి డివోటీ బై సచ్ యాక్షన్స్.
0: కనుక మన మాటలు కాని, మన నడతలు కాని, మన యొక్క పనులు కాని, మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డ లేక ఫలితములే కాని మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారిని వంపక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
1: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పామునిని వలె ఇచ్చెనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
1: కెన్ యూ సే దట్ షీఈస్ హిజ్ వైఫ్?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: ద మూమెంట్ హీ గాట్ మ్యారీడ్ టు హర్, కెన్ యూ సే దట్ షీఈస్ హిజ్ వైఫ్?
0: కాదు కాదు.
1: నో,
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు అర్ధ భాగం.
1: ఇన్ టైమ్స్ నో వన్ కెన్ డిసైడ్, వన్ షుడ్ బి ప్రిపేర్డ్.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పామునిని వలె ఇచ్చానన్నా.
1: హావ్ యూ నాట్ నోటీస్ రామా, who was just crying because

0: షీఈస్ హిజ్ వైఫ్.
1: కాదు కాదు.
0: నో,
1: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ హీ విన్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ హిస్ బాడీ, దెన్ హీ కెన్ క్లెయిమ్ దట్ షీ ఈజ్.
1: అందుకోసమని అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. 5 మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పని ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ చేస్తుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ 5 హస్బెండ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సార్,
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగబోగదు.
0: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
1: వారి సేవలు చేయగా తీరదు.
0: షీ విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైమ్ టు సర్వ్ దెమ్.
1: తనకు నున్న దానికి తృప్తి కలుగుతుంది.
0: షీ గెట్స్ సాటిస్ఫైడ్ విత్ హర్ లాట్.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఉమెన్ ఈక్వల్ టు ద్రౌపది.
1: రుక్మిణి కాని, సత్యభామ గాని, సీత గాని, రుక్మిణి గాని ఎవరైనా సరియే, ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
0: దేర్ఫోర్ నన్ ఆఫ్ దెమ్ మే బి దట్ రుక్మిణి ఆర్ సత్యభామ. ఇట్ ఇస్ ద్రౌపది హూ హ్యాస్ దీస్ 3 క్వాలిటీస్.
1: తనకి ఎంత ఉన్నదో దాంతో తృప్తి పడుతూ వచ్చేది.
0: అండ్ షీ గాట్ హర్సెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ షీ హ్యాస్.
1: 100 రూపాయలు జీతం వస్తుంటుంటే 200 రూపాయలు చీర నాకు కావాలని ఆ కోరదు.
0: When the salary is 100 rupees, she would not ask for a sari worth about
1: 300 rupees.
0: Therefore, the expenditure should be based on the income.
1: కనుక పతి యొక్క విషయాన్ని గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి పతివ్రత.
0: Therefore, a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
1: సతి యొక్క గుణమును తాను గుర్తించటము సరి అయినటువంటి పద్ధతిని తాను గుర్తించాలి.
0: అండ్ దేర్ఫోర్ ద క్వాలిటీస్ ఆఫ్ సచ్ ద వైఫ్ హావ్ గాట్ టు బి నోటీస్డ్ వెరీ క్లియర్లీ.
1: అప్పుడు ఇతను కూడా గుణవంతుడు కావాలడు.
0: అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బి వర్చ్యువస్ అండ్ నోబుల్.
1: కనుక మంచి చెడ్డలంతా కూడా మన యొక్క మార్పుల్లో ఉన్నాడు, కానీ మరి దీంట్లో దేంట్లో లేదు.
0: దేర్ఫోర్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ విద్ ఇన్ అండ్ ద చేంజెస్ దేర్ ఆఫ్టర్.
1: మంచి చెడ్డలు రెండు కలిసి ఉండు.
0: The good and bad are mixed.
1: దీని విడిది ఎవ్వరి వశము కాదు.
0: It is impossible for anyone to separate them.
1: చెడ్డ అత్యేకముగా ఎందు చేరబోదు.
0: There is nothing like bad apart or separate.
1: మంచి వచ్చేదేని చెడ్డది తన పాటికి తానే కలిగిపోవు.
0: The moment good dawns, the bad disappears, vanishes.
1: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
0: You don't have to pluck out the bad separately.
1: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్ దేర్ ఒరిజినేట్స్ గుడ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
0: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
1: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
0: కాలింగ్ దిస్ ఏ న్యూ ఇయర్,
1: ఇది చాలా నూతనమైనటువంటి గుణములను అందిస్తుందని.
0: That it is going to give us something special.
1: భావించరాదు.
0: You should never feel so.
1: మన గుణములే మనకు ప్రమిస్తుంటాయి.
0: All our qualities, virtues will come.
1: మన ప్రవర్తనలే మనకు ప్రమిస్తుంటాయి.
0: It's only our conduct that gives results.
1: మన యొక్క యోచనలే మనకు రిసౌండ్గా వస్తుంటాయి.
0: Therefore, our own thoughts will come back to us as resound.
1: ఒక పశువులు కావాలి కాపరి.
0: And we are find
1: పశువులు తోలు
0: cowherd.
1: పశువులు తోలుకొని ఒక 3 కొండల మధ్య లోపల పోయి చేరాడు.
0: హీ వాజ్ రేరింగ్ ద కౌస్ అండ్ హీ హస్ గాటెన్ ఇన్ టు ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
1: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
0: అండ్ దేర్ హీ కుడ్ హియర్ ద సౌండ్.
1: అక్కడ పోయి కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ సింగింగ్.
1: పాట ఏ విధమైన పాట?
0: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
1: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
0: హీ వాజ్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
0: బట్ యూ కుడ్ లిసన్ టు ద సౌండ్ ద సేమ్ సాంగ్.
1: అబ్బాయి కోపం వచ్చింది.
0: ద బాయ్ వాజ్ వెరీ యాంగ్రీ.
1: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా, మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
0: హీ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్ వన్ ఎల్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హాస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాజ్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
1: ఆనాడు భోజనమే చేయలేదు.
0: That day he didn't have his food.
1: తల్లి ప్రశ్నించింది, ఎందుకు నాయనా ఈ విధంగా ఉన్నావు?
0: Mother asked, why boy, why are you like this?
1: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని తాను కోపంగా చెప్పాడు.

0: Boy said, "Mother, today what happened was, I faced an enemy who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing."
1: Nayana, adi inkoka vyakti kadu. He is sounding the reflection of Jesus.
0: The mother said, "There is no other person there. It is only your resound."
1: Ni sounding.
0: It is your own sound.
1: Kama ni sounding niku viruddhanga vachindi gaani. బయట వారి ఎవరు కూడా నీకు విరుద్ధంగా లేరు.
0: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ హస్ కమ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీసౌండ్, నాట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్.
1: ప్రతి వ్యక్తి కూడాను ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి, కానీ పరులు పరులు కాదు.
0: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
1: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
0: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
1: మనం చేసినవి మనం అందుకుంటున్నాము, కానీ నువ్వు చేయనివి అందుకోవడానికి వీలు లేదు.
0: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
1: ఇది భగవంతు యొక్క నియమం.
0: దిస్ ఈస్ ద డివైన్ లా.
1: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
0: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
1: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
0: బట్ దోస్ హూ ఆర్ ఎనిమికల్ ఇన్ దేర్ యాటిట్యూడ్ దే ఫైండ్ ఎన్ ఎనిమీ.
1: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒకటే గాని రెండు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ అండ్ ఎనిమిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్, నాట్ డిఫరెంట్.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ మిక్స్డ్.
1: దీని విడది ఎవరి వశము కాదు.
0: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సపరేట్ దెమ్.
1: చెడ్డ ప్రత్యేకముగా ఎందుకు చూడబోము.
0: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ బీయింగ్ అపార్ట్ సపరేట్.
1: కనుక ప్రత్యేకంగా మనం చెడ్డని చూడటం లేదు.
0: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
1: మీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
1: నీ బిడ్డను చూచి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
0: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యలాగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
0: Similar will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
1: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: These are the qualities innate in man. They are not given by God.
1: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
0: God is eternal witness. He is blemishless, attributeless.
1: అతనిలో ఎట్టి చలనమో లేదు.
0: There is nothing, no mobility or motion.
1: ఎట్టి భావ మార్పులు లేదు.
0: And there is no change in idea.
1: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
0: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ప్రతి ఒక్కటి కూడాను మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: ఎవరో ఒక అమ్మ చూచి నన్ను నవ్వింది అని అన్నారు.
0: యు వాచ్ సంబడీ అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
1: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు.
0: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో.
1: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
0: బట్ యూ థింక్ దట్ షీ హ్యాస్ లాఫ్డ్ ఎట్ యూ.
1: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
0: కింగ్ కాంగ్ వాస్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
1: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ అ వెండర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద స్ట్రీట్ సెల్లింగ్ ద మిల్క్ అండ్ కర్డ్.
1: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
0: అండ్ కింగ్ కాంగ్ థాట్ దట్ దిస్ వెండర్ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్.
1: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా, నా బలం నీకు తెలుసునా.
0: Are you laughing at me? Are you aware of my physical strength?
1: Ayya, nee balamunu nenu gurinchi cheppaledu. Nee oka roopamunu chusi nenu cheppaledu. Naaku edo navvu vachindi nenu chesukunnanu.
0: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
1: Neevu unnadi chaala balamuga unnavu.
0: You are so strong.
1: Speed ga velleyatundi kaaru kodanu oka chetito aapagalugutunnavu.
0: You can also hold, bring to a total halt even a running car at a high speed.
1: Alanti vaadin chuchi nen navatamlo naake sigguga untundadi.
0: In fact, I feel humiliated if I laugh at such a person.
1: Excuse me, nannu chaminchandi ani koripoyindi.
0: And she said, pardon me, and she left there.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ హిమ్.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world, there is no true human form.
1: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
0: There is no true human form.
1: Human formే కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
0: There is no form in reality.
1: ఆ ఫార్ములు చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ ద ట్రూ సెన్స్, వీ ఓన్లీ గివ్ ఎ నేమ్.
1: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజరీ.
1: ఇది కేవలం ఒక ముఠాలు యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
1: మనసుకు మనం సాక్షి.
0: అండ్ యు ఆర్ ద విట్నెస్ టు ద మైండ్.
1: మనసుకు మనము సాక్షి.
0: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు యువర్ మైండ్.
1: దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
1: మనసుకు మనము సాక్షి, దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
1: ముఠాడుకు మూర్ఖం సాక్షి. ముఠాడుకు మూర్ఖం సాక్షి.
0: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
1: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
0: All amounts to foolishness.
1: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కాని మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
0: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
0: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
1: Nee satyanni nee gurtinchinatundi vaadu idar satyanni ee vidhanga gurtinchagalavu?
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: Kanuka mottamota man doshanni manam gurtinchali.
0: First let us know our own mistakes within us.
1: Man doshanni manam gurtinchidani vartinchukovadaniki tagina prayatnam chesinappude vaade mumuchudu.
0: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
1: Kanuka manam mottamota manu devuni prarthinche danikante, devuni poojinche tundi danikante, mottamota mana yokka manasunu harigattukovadaniki prayatnam cheyali.
0: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: Manase ee yokka jagattukante kodanu moola kaaranamu.
0: It is the mind which is responsible for the
1: whole of the world.
0: Mind is responsible for bondage and liberation.
1: Kanuka ee bandhamochamunaku manase kaaranam.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: Manasu nee aligattadaniki prayatnam cheyi.
0: Make every effort to control your mind.
1: Tappaga neevu goppavaadu kaagalavu.
0: You are bound to be great and noble.
1: Neevu ideal man kaagalavu.
0: You can be an ideal man.
1: Kanuka ideal man kaavalanukuntevi. నీవు మొట్టమొదటి నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
1: తెలిసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
0: యూ మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: వెన్ వన్స్ యూ రిపెంట్, యూ విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
1: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First, find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు బి బౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మనిషి మనిషి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
0: God comes down in a human form.
1: నేను ఏ చెడ్డ చేసినా గాని నేను దైవముని కాదు.
0: Therefore, whatever you may do, you are divine.
1: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవముని కాదు.
0: When once you entertain bad, you cease to be divine.
1: కనుకనే నీవు మొట్టమొదట నీవు మంచివారు కా.
0: First, be good.
1: Be good, do good, and see good.
0: So be good, do good, and see good is the message of Bhagavan.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మొట్టమొదట మన దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, first we have to recognize our own self.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: విద్యార్థులు.
0: Students.
1: చాలా గుణవంతులే.
0: They are virtuous.
1: కానీ చాలా కొన్ని గుణహీనులే.
0: There are, at times, they may be losing those virtues.
1: అర్జునుడు అనేక రకములైనటువంటి యుద్ధములు చేశాడు.
0: Arjuna fought on several occasions.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: He could also demonstrate the world what chivalry is.
1: కాండవనాన్ని దహించాడు.
0: And he could also get aflame the whole Kandavana.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: that Arjuna the mighty,
1: చిన్న విషయంలో లోబడిపోయాడు.
0: In a small matter, he has lost himself control.
1: నా దేహాన్ని మర్దించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: You have arrested my body, but not the reality.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: In fact, you will be victor if only arrest my mind and not the body.
1: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna on the other side, started praying to Krishna.
1: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
0: And Krishna stood in between the two.
1: Arjuna.
0: Arjuna.
1: ఈమె సామాన్యురాలు కాదు.
0: You are not ordinary one.
1: ప్రమీళ మహాబలవంతురాలు.
0: Pramila is highly powerful.
1: మహాగుణవంతురాలు.
0: She is highly virtuous.
1: సరి అయినటువంటి యొక్క గుణము ఆమె అందే ఉంటున్నది.
0: She has got the perfect nobility.
1: కనుక ఆమె నీవు పెండాలు.
0: And you marry her.
1: అని ఇరువురు చేతులు పట్టి.
0: And he brought both the hands together.
1: చేర్చాడు కృష్ణుడు.
0: And then he joined the hands of the both.
1: అప్పటి నుంచి.
0: Since then.
1: అర్జునుడు ప్రమీళ.
0: Arjuna and Pramila.
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
0: The husband and wife, right from that time.
1: అదే విధంగా ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరువేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
0: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
1: ఎన్ని ప్రయత్నము చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: Therefore, first,
1: హస్తంగతమైపోతుంది.
0: Then everything will be in your hands.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును ఎంత సిపాయిలను ఇన్ని తుపాకులను ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: And offer your mind to God only.
1: అన్ని తానే చేయగలడు.
0: God can do everything for you.
1: ఏదైనా చేయగలడు.
0: He can do anything for that matter.
1: కనుక
0: therefore
1: నీవు భగవద్భక్తితో
0: all the devotion
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని
0: with the feeling that God is everywhere.
1: ఎందుకని అందుడేనని సందేహం వరదు.
0: Never doubt that God is here and doesn't exist over there.
1: సర్వభగవంతుడు ముందు వెతుకుతున్న అందందే కనడు.
0: God is present everywhere. Wherever you search, you will find him there.
1: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
1: మీరు చదువుకోవద్దు అని నేను చెప్పలేను. నేను
0: భగవాన్ ఎవర్ సెడ్ డోంట్ స్టడీ.
1: చదవలసిందే.
0: యూ షుడ్.
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: Therefore, proper inquiry of the mind, steadiness are absolutely essential. Students,
1: you
0: have completed one academic year, you will be going for vacation.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి గోయింగ్ త్రూ ద పేపర్స్.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్ రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
1: కానీ నంబర్ చూసుకుంటూ పోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
0: ఇఫ్ యూ గో ఆన్ వాంటింగ్ టు ఫైండ్ యువర్ ఓన్ నంబర్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్.
1: నంబర్ నువ్వు చూడనక్కర్లేదు.
0: నాట్ ద నంబర్ దట్ షుడ్ మైండ్ ఫర్.
1: నీ యొక్క హృదయాన్ని విచారించి
0: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: నేను సరిగా రాశానా లేదా.
0: హ్యావ్ యూ రిటర్న్ వెల్ ఆర్ నాట్?
1: నేను సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
0: హ్యావ్ రిటర్న్ వెరీ వెల్ ఐఎమ్ బౌండ్ టు పాస్.
1: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్ లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
0: ఇఫ్ యూ నాట్ రిటర్న్ వెల్ ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ నంబర్ దేర్ ఆన్ ద రిజల్ట్స్ షీట్ you should not be delighted.
1: Karuka meeru number paina meeru aasa pettukokandi.
0: Therefore do not think of the number alone.
1: Manchi number, number one man kavali.
0: It's not the number, you should be number one man in this world.
1: Mana dance pillalu ramayya vanti koduku kavalani sitamma vanti bidda kavalani rendu vidhala paadaru.
0: They sing a song that they have a son like Rama.
1: Sitamma vanti bidda kavalani.
0: That one should have a daughter like Sita.
1: Nijame bidda vastundi.
0: Yes, you may have it.
1: Ramayya vanti koduku kalugutadu.
0: You will also have a son like Rama.
1: Kani ikkada madhyalopala Ravanudu Surpanaka bayaldeerite iddariki chaala dvesham aipothundi.
0: But when once you find Ravana and Surpanaka, such people around, what is it that you get accepting rivals?
1: Sitamma bidda kavalante sitamma vanti gunamunlo undali.
0: If you want to have a daughter of the type of Sita, you should have those qualities.
1: Ramayya vanti koduku kavalante Ramayya vanti vadi dharmam thanno undali.
0: If you want a son of the type of Rama, you should have dharma in you.
1: Kani Ravanudu vanti oka buddhi untundi rakshasi Surpanaka vanti కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సూర్పణక, హౌ డూ ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్నీ కలుగుతాయి.
0: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
1: పీస్ ఎక్కడ వస్తుంది మనకు?
0: వెన్ డూ యూ గెట్ పీస్?
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
1: ఎవరైనా నేను తిట్టినప్పుడు నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టలేదు అన్నారు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
0: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ, జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెడ్ ఇట్, దే డోంట్ రిలేట్ టు యూ.
1: నేను సపరేట్, తిట్టు సపరేట్.
0: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: నీవే నీవి ఆ తిట్టు నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
0: అనదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో ఆన్ రిసీవింగ్ ఆల్ ద చార్జెస్ అక్యుజేషన్స్ నేచురల్లీ యూ లూస్ ద బ్యాలెన్స్.
1: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు.
0: వన్ కమ్స్ అండ్ బీట్స్ యూ.
1: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
0: దట్ బాడీ హ్యాస్ బీటన్ దిస్ బాడీ.
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
0: హ్యాస్ బీటన్ మై బాడీ బట్ నాట్
1: నన్ను కొట్టేకి ఎవరు తలము కాదు.
0: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కలుగుతుంది.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్ అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైన దృఢంగా ఉంటుండాలా.
0: Therefore, we should have firm conviction in every aspect.
1: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: Being a great devotee, she could put in all efforts and achieve.
1: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ. ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
1: కానా నన్ను నీవెందుకు రక్షించవు?
0: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
1: ఎందుకు నన్ను దయచూపు?
0: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
1: కనుక నాపైన దయచూపు అని చెప్పింది.
0: Therefore she prayed that Krishna should be compassionate towards her.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
0: With your compassion, I will not be bothered of anything that is said against me.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బేరెన్స్ అండ్ పేషెన్స్.
1: త్యాగరాజ చెప్పాడు.
0: త్యాగరాజ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నా పైన దయ రాదు.
0: I have been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
1: ఎందుకోసం నీకు దయ రాదు?
0: Why should it happen?
1: నేను ఏమి అర్పితం చేయలేదు.
0: What is that I have not done?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: I have surrendered everything.
1: మదీయ ధనధాన్యాలు సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతమి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
1: కానీ అక్కడ మురికి ప్రొటెక్ట్ చేయమంటే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: Though it is said verbally, he is yet to offer his heart.
1: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
0: Many students have many doubts.
1: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
0: Man has a name and form.
1: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
1: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ఫామ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
1: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
0: Then why should it exist?
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
0: Each person has a different name and form.
1: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
0: But in respect of ఆత్మ, everybody will develop faith.
1: నా ఆత్మనే నాకు సాక్షి.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visheshistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka namamulu untuntai.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikka roopame ledu.
0: But Atma has no form.
1: Naamame ledu.
0: It has no definite name.
1: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వమే.
0: ఇట్ ఈస్ నేమ్లెస్, ఫామ్లెస్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
0: దెర్ఫోర్ వెన్ వీ వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ప్రేమ ముదిత మనసు

మనసును చేదుంచ మాటలందున తీపి మనసున చేదుంచ మంచి కాదిది నీకు మచ్చగాని.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakritamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitamainatundi.
0: Peace is that which neither has attachment.
1: Prashanti anaga ragadvesha rahitamainatundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prakatimpa cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి ద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించడం చాలా దుర్లభం.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes into
1: you. ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into a leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: కర్మను కర్మచేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: Action gives you relief
1: అట్టనే శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్, దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు ఆహ్నాదులు మానవునికి శాంతిని అందించుతున్నా?
0: The worldly money, the wealth and convenient comforts, do they give you peace?
1: Atlaite itani enduku ashantilo munigali?
0: If it is so, why has he drowned himself in restlessness?
1: Karanam tana manasulo oka vidhamainatunti okka dushta sankalpamunu praveshinchitam chetane sarva saukaryamulu sarva sadupayamulu undi kodanu manavudu shantini pondalekapothunnadu.
0: Because of bad thoughts in his mind, in spite of all comforts and conveniences, he is not able to acquire peace.
1: Oka intilo paavu praveshinchite aa intilo manam jeevinchatame chaala kashtanga untundi.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: Inaadu raaga dveshamle nikunti okka vishapurugulu mana hrudayamlo praveshinchinappudu mana hrudayamlo ee reethiga shanti labhyam avutundi.
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: Kanukana manasunandu ee raaga dveshamulu undinanta varaku kudanu manavuniki shashvita shanti labhyam kaadu.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: Kagan dhanavantuluku entha mandu untunnaru?
0: There are many rich people.
1: Balavantulu entha mandu untunnaru?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: దర్ మెనీ మెన్ ఆఫ్ అథారిటీ.
1: అయితే ఇన్ని ఉండి కూడా వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ దే డోంట్ హ్యావ్ పీస్? వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: Externally, he has positions, the wealth, authority, capacities and abilities. But he has no peace within because he is not able to exercise control over himself.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: So man should see that there will be no bad thoughts or bad feelings in his mind.
1: తన హృదయ అంతరాంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: We have to remove all the mud that stands between us and the water in depth.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you remove all this mud, you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ee matti pellalanta manam teesi veyali.
0: We have to remove all this mud.
1: Appude ee shanti anetundi manaku praptistundi.
0: Then only you can acquire this peace.
1: Aithe kontha mandi edo konni karyamulu chesthe shanti labhyam avutundi, leka konni poojalu chesthe shanti labhyam avutundi, leka konni yagamulu chesthe loka kalyanam kudurutundi ani aneka bhavunto vicharistuntaru.
0: However, some feel that by undertaking certain rituals like worship and yagas that they can acquire peace.
1: Loka shanti nimittamai aneka mandi yagna yagadi kratulu acharistuntaru.
0: You know, many perform yagnas and yagas for world peace.
1: Aithe ivi cheyakoodadani kaadu, cheyatam manchide.
0: Not that you shouldn't do it, it's good that you do it.
1: Kaani ee kratulu valla loka shanti manaku ye maatram kudunu cheyakoodadu.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వలె ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కరుణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడా రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisons in
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles.
1: కనుకనే less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: So you should not have more of luggage the desires.
1: Andulo ee prema prakasham untundali.
0: Because you should have the light of love.
1: Appude indulo ee vidhamainatvanti yokka durgunamulu praveshinchadaniki veelu undadu.
0: Then only these wicked qualities cannot enter.
1: Vidyarthulara,
0: students,
1: shanti aneetvantidi kevalamu rendu akshramala padamuga kanipistundadi kaani ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఎ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వి రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: Why should we say three times?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: Why not four
1: times? ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: Why not twice?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: Why should we say thrice?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: There are three levels: ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: Peace is required at three different levels: the body, the mind, and the spirit.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: It's not enough if there is peace at the body level. The mind needs peace.
1: లేక మనసు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: It's not enough if the mind is in the state of peace. The body also needs peace.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందుకు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ బాడీ మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్ పీస్.
1: అదేవిధంగా నేను అనేక పర్యాయం చెప్పాను, ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this: I am not dog, I am man.
1: Like aneka chanchalatvam topala konni rara anetvanti thoughts anta lopala praveshistuntayi.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: Appudu oka place lo kurcho,
0: sit at one place.
1: I am not monkey, I am man, I am not monkey, I am man, I am not monkey, I am man anetvanti ee reetiga talchuko appudu ee animal qualities anta dooram avutundi.
0: Think within yourself repeatedly: I am not monkey, I am man, I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnav kaani bayata nunchi praveshinchatam ledu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sangamunukunu tana taadchukunu konni sambandham baddam untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు,
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్,
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlante emti? Kevalam daiva naamamuli.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thoughts.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణంలో అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నారు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: లేక తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: Like this, when we develop good habits and good practices,
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: It's not mere acquisition, you will experience it.
1: భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా నీ శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషం దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరం చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person, nothing else.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: My bad thoughts are responsible.

0: ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
1: పీస్ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్
0: ఆఫ్ హేట్. చూస్తే మనం ఎట్ట పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
1: జస్ట్ యాజ్ వి రన్ అవే ఫ్రమ్ ఎ స్నేక్, పీస్ ఆల్సో విల్ రన్ అవే ఫ్రమ్ ఎ పర్సన్ విత్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమతత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ సేక్రెడ్ లవ్, నాచురలీ ది పీస్ వుడ్ అప్రోచ్ వెరీ క్లోజ్.
0: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
1: దేర్ఫోర్ పీస్ ఈజ్ అవర్ న్యాచురల్ ఇన్నర్ ప్రాపర్టీ.
0: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడా ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
1: హ్యావింగ్ దట్ ప్రాపర్టీ విత్ ఇన్, వై షుడ్ వి సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్?
0: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెల్లదా?
1: వెన్ యూ హ్యావ్ ల్యాంప్ ఎట్ హోమ్, వై డు యూ గో ఫర్ లైట్ అవుట్ సైడ్?
0: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
1: See that you lamp, see that you'll have light at home.
0: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
1: Because you don't know what you have at home, you go to others.
0: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
1: You don't need to go to anyone.
0: నీ శాంతి నీలోనే ఉంటుండాలి.
1: Peace is within you.
0: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
1: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
0: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరిచేటువంటి పవిత్రత లేదు.
1: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
0: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
1: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
0: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
0: నీవు భజన చేయి,
1: యూ డూ భజన్,
0: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి, ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
1: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
0: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
1: However, the peace you get by this way is temporary.
0: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
1: It's not a permanent peace.
0: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
0: కరుణని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది?
1: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
0: మీరు విద్యార్థులు,
1: you are students.
0: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
1: You are joined here in the first standard.
0: ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
1: Do you like to remain in first standard throughout your life?
0: No. Next year second standard పోవాలి.
1: Next year you should be promoted to the second standard.
0: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
1: Thereafter third standard.
0: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
1: Hereafter year you should be promoted to the higher.
0: సరైన పద్ధతి,
1: దట్ ఇస్ ద ప్రొసీజర్.
0: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
1: దట్ ఇస్ ద ట్రూ ప్రోగ్రెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాము, నేను నీవు నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాము.
1: సో ఆల్సో ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆల్సో వీఆర్ ఇన్ డ్యూయలిజం, ఐ అండ్ యూ ఫీలింగ్.
0: కానీ ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమును ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతి లోపల భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
1: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
0: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి,
1: బాడీస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
1: But the principle of Atma is one and the same in both of us.
0: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
1: Let us not be carried away by the delusion of this body identification.
0: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
1: This is qualified non-dualism.
0: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
1: When once you give up this body feeling, then you'll reach the higher level.
0: తదుపరి అద్వైతం.
1: Later non-dualism.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
1: You find so many bulbs around.
0: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
1: But current is one.

0: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ స్టెప్ ఇన్ దట్ నాన్ డ్యువలిజం.
0: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
0: ఈ వాంఛన అనేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You have to develop at some stage or other.
0: ఈ వాంఛలు దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
1: You may have certain desires to discharge your responsibility.
0: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
1: As a student, you have certain responsibilities. You have to study well, you have to listen, and you have to attend classes regularly, and you should study.
0: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు.
1: When this procedure is properly followed, you will certainly pass.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
1: In spiritual path also there is a procedure.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
1: The spiritual knowledge is the true knowledge.
0: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
1: The worldly knowledge is like a river.
0: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
1: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
0: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటిని చింతించేది ఒకే బ్రెయిన్.
1: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
0: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్? ఏంటి PCM అంటారు.
1: What is your subject? You say PCM.
0: Physics, chemistry, mathematics.
1: PCM, physics, chemistry, mathematics.
0: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బీఏనో బీఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బీఎస్సీ.
0: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
1: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
0: ఏ మార్గంలో నీ వెళ్ళు.
1: యు మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఇవన్నీ కూడా నువ్వు దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
1: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
0: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
0: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
1: వెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
1: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
0: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
1: But the inner peace neither comes nor goes, it's permanent.
0: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
1: That stable, permanent one is peace.
0: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
1: That which passes off, you cannot call it peace.
0: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికే.
1: So peace is permanent.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
1: In order to have God, you should proceed along this permanent line of thought and action. If we don't follow the permanent path, where will you reach? We can't decide. So we should follow that eternal truth. Then only you will reach that state of eternal bliss and truth.
0: Vidyarthulara.
1: Students.
0: Kevalamu. సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందున్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ రిపీట్ లైక్ ఎ పారెట్ దీస్ వర్డ్స్ ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్.
0: దాన్ని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని ధర్మాన్ని శాంతిని.
1: వీ షుడ్ అవేకన్ దీస్ హ్యూమన్ వాల్యూస్. అరైజ్, అవేక్, స్టాప్ నాట్. గోల్ ఇస్
0: వీక్. అవి నిద్రిస్తున్నాయి.
1: They are there, but yet they are sleeping.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
1: Because we are not making use of this latent
0: values. భౌతికమైనటువంటి అన్ని ఉపయోగపడుతున్నాయి.
1: We are carried away by the outer illusion.
0: కాబట్టి దానికి ఏం పని లేదు.
1: So we don't make use of the inner quality.
0: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
1: As we don't make use of the innate quality.
0: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటి అన్ని నిద్రిస్తాయి. అది మేలుకుంటుంది.
1: Give it. Awaken it, and then only the externals would sleep.
0: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
1: Spiritual power is like a tiger.
0: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
1: The tiger walks, it never looks behind.
0: మంచి జెంటల్గా నడుస్తుంటుంది.
1: It walks in a gentle, majestic way.
0: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
1: It has no fear whatsoever.
0: కారణం ఏమిటి?
1: Why?
0: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
1: Because it relies on its truth.
0: అందువల్లనే అది సింహం వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ లయన్.
0: మృగరాజు.
1: ఇట్ ద కింగ్.
0: ఈ దుర్మార్గము, దుష్టము, దుర్గుణము అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
1: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్.
0: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు, అదిరిపోదు.
1: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
0: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
1: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
0: ఈ షీప్స్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే, మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
1: షీప్ ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
0: అంతే కాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
1: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
0: ముందు పోయేటువంటి బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
1: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
0: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
1: We should be like a lion.
0: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
1: Not the life of a sheep.
0: మనం అంత భయ ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for any fear.
0: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
1: We should not have any fear or hesitation.
0: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
1: That is only the lion in our life.
0: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
1: We should make every effort.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: You have the divinity.
0: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
1: There is fear.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
1: Where there is mistake, there is fear. Where there is dharma, there is no fear.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
1: Where there is dharma, there is quality virtue.
0: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
1: Where there are virtues, there is discipline.
0: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
1: Where there is discipline, there is
0: peace. ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
1: Where there is fear, there is no peace.
0: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
1: Where there are no virtues, there is no peace.
0: శాంతికంతా మూల కారణం గుణములే.
1: Therefore, for peace, the virtue is the cause.
0: కనుక ఈ వర్చ్యూ, ఈ గుణం మనం పోషించుకోవాలి.
1: Therefore, we should develop these
0: virtues. గుణవంతుడు కావాలి.
1: We should be one of character.
0: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
1: You know what Hanuman is.
0: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నారు.
1: Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
0: గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడికి ఏది ఆధారము?
1: What is the cause for Hanuman?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: అగస్త్యుని తల్లి.
1: The mother of Agastya.
0: శ్రీరాముని తల్లి.
1: And mother of
0: హనుమంతుని తల్లి.
1: And mother of Hanuman.
0: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
1: All the three ladies met like mahila vibhag.
0: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
1: Mother of sage Agastya started conversation.
0: Amma naa koduke evaro telusna?
1: You know my son.
0: Samudrananta kodunu okka thuri upasam chesadu.
1: He could swallow the whole ocean just in one sip.
0: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
1: దాట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
0: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా, నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
1: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్, ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్. మై సన్ కుడ్
0: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా, మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
1: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్, యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
0: మై సన్, నా కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
1: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్, యువర్ సన్ కుడ్ జంప్.
0: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ that Agastya could swallow the whole ocean because of the divinity. Hanuman could jump over the ocean because of Rama's name.
0: కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
1: God's name is mightiest, most powerful.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైన కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: The one who knows the interrelationship between the community and the cosmos would be able to know the divinity of Rama.
1: Andari padamula krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talala paina unnatvanti oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we breathe.
1: Andaru traagunadi oke neere.
0: The same water that we drink.
1: Itti ekatattvanni gurtinchinatvanti vyaktulu maatrame rama tattvanni telusukunnataku prayatnistaru.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinavi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితములకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రేట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వీ లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే ధీశాలి.
0: ఈస్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేళ. Who knows the difference between the outward and the inward trend?
1: ఏ పనినైనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
0: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
1: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
0: Inward trend nivruti wants us in what position that we should do it.
1: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
0: ది అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
1: కానీ ఎట్టి ఆహారం భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
0: ది ఇన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ టు బి పార్టేకన్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ టు బి టేకన్, అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ కంట్రిబ్యూట్ టు అవర్ హెల్త్.
1: కనుక ప్రవృత్తి నివృత్తుల యొక్క ధర్మములు ఈ బాహ్యము అంతరాత్మకము సంబంధమైనటువంటిది.
0: Therefore, the external and the internal as well relate to the spirit and the self.
1: కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది.
0: All that we see with the naked eye, listen with our ears, and think with our mind,
1: హృదయాన్ని కరిగించినది,
0: that which melts, moves our heart,
1: జీవితాన్ని పండించినది,
0: దట్ ఫ్రక్టిఫైస్ అవర్ లైఫ్.
1: ఇదియే నివృత్తి యొక్క మార్గము.
0: ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఇన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ.
1: మనసును చలింపజేసి,
0: వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్,
1: బుద్ధిని భ్రమింపజేసి,
0: ది ఇంటెలెక్ట్ ఇస్ డెల్యూటెడ్,
1: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
0: దట్ విచ్ కమ్స్ ఎస్ ఎ స్టంబుల్ బ్లాక్ విచ్ వుడ్ నాట్ అలవ్ అస్ టు ఎంటర్ ఇన్ టు ది ఇన్వర్డ్ ట్రెండ్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ట్రెండ్.
1: అత్యంత దూరమునందు చేర్చుకున్నదే ఈ ప్రవృత్తి.
0: ఇట్ ఈస్ దిస్ ప్రవృత్తి ఆర్ ఎక్స్టర్నల్ థాట్ దట్ కీప్స్ అస్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: టు నో ద నేచర్ ఆఫ్ రామచంద్ర, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద స్పిరిట్ అండ్ ద సెల్ఫ్.
1: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాంట్రోవర్సీ.
1: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
0: అయోధ్య ఇస్ ద సెంటర్ వేర్ దర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఎట్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి ఒక ప్రదేశమే అయోధ్య.
0: అయోధ్య ఇస్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ వియోగ.
1: అట్టి అయోధ్యనే మానవుల యొక్క హృదయము.
0: హ్యూమన్ హార్ట్ సింబలైజెస్ దిస్ అయోధ్య.
1: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
1: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
0: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
0: therefore man is restless today,
1: శాంతికి దూరం అవుతున్నాడు,
0: and is far off from peace.
1: కారణం,
0: why?
1: ప్రవృత్తి మార్గమును అనుసరించడం చేతనే.
0: As he follows the external trend,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
0: he is put to union and separation,
1: సర్వకాలములు ఎందుకును అశాంతిని పొందుతున్నాడు,
0: and suffers from restlessness at all periods of time.
1: ఇట్టి అశాంతిని పొంది,
0: having been restless,
1: జీవితమును వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
0: రావణ వేస్టెడ్ హిస్ లైఫ్.
1: అతను నిరంతరం కూడా ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
1: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, he was responsible for the ruin of the entire clan.
1: Tana ragamulu tanu champukoleka rajyanni bhasam chesukunnadu.
0: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
1: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
0: This is the teaching of ravana at the end.
1: Loka prajalara,
0: people of this world,
1: navale ragamunu jayinchukoleka,
0: without controlling this attachment,
1: navalane vanchanalu arikattukoleka,
0: like me without controlling the desire,
1: navalane korikalanu arikattukoleka,
0: like me without any check or ceiling on desire,
1: sarvanasanu guri kaakandi,
0: don't suffer.
1: Intiye kaadu kadapatiki nenu kudanu lekapothunnanu.
0: Ultimately I am also going to be lost.
1: Nilchedi emti ee jagattuno?
0: What is that stands in
1: life? Apakirti maatrame nilchagalutundi.
0: It is only the bad name that remains.
1: Satkirti anipindi ramanuku chendutundi.
0: The good name goes to Rama.
1: Kattu kanukane satkirtini saadhinchandi.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: Never put to disrepute.
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: పాపాలకు పాపాలను కరిగించి,
0: all the sins have got to be atoned.
1: శాపాలను నశించి,
0: and all the curses have to be freed.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనం చేకూర్చుకోవాలి.
0: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
1: రాముడు కేవలం సామాన్య మానవుడి వలె తిరుగుతూ వచ్చాడు.
0: Rama conducted himself like an ordinary human being.
1: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
0: He has shown ideal path.
1: కానీ అందరు కూడాను సామాన్య మానవుడని భావించారు.
0: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
1: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
0: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: సామాన్య మానవుల వలె జీవించి
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్
1: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
1: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
0: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
1: కారణం ఏమనగా
0: వై
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
1: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: ద ఫాదర్ ఆల్సో డజంట్ సెట్ అన్ ఐడియల్ టు హిస్ సన్.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దేర్ స్టూడెంట్స్.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించటం లేదు.
0: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రిస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్స్ ద టీచర్స్.
1: ఈనాటి వ్యాపారస్తులు
0: బిజినెస్ మెన్ టుడే
1: అధికారులు
0: మెన్ ఆఫ్ అథారిటీ
1: పాలకులు
0: అడ్మినిస్ట్రేటర్
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిది ఈ యొక్క లోక సంబంధము.
0: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్ వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబాడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
1: రామతత్వాన్ని మర్చారు.
0: పీపుల్ హావ్ ఫర్గాటెన్ ద నేచర్
1: రామతత్వాన్ని మేల్కొల్పారు.
0: దే హావ్ ఫర్గాటెన్ ద నేచర్
1: జీవతత్వాన్ని నశింపజేశారు.
0: And they have forgotten the innate
1: nature. దైవత్వాన్ని మర్చిపోయారు.
0: They have forgotten the divine quality.
1: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
0: Therefore, human beings are put to suffering a lot.
1: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
0: God assumes human form.
1: కానీ మానుష అవతారం వచ్చిన కూడాను.
0: Though he is in human form.
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరమునకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కానీ
0: but
1: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
0: Even the natural quality desire has become artificial today.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: People offer prayers to Nagendra in stone form.
1: ఓ నాగేంద్ర,
0: ఓ నాగేంద్ర,
1: నాకు ప్రత్యక్షమయ్యి
0: యు మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: నా కష్టములు తీర్చమని ప్రార్థిస్తారు.
0: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
1: కానీ ఆ నాగలే
0: వెరీ స్నేక్
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు
0: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
1: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: దేర్ఫోర్ వి వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, వీ వుడ్ రాదర్ కిల్.
1: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ డివినిటీ.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేదు. కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: It's only God who can decide and estimate. No one can decide.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: That's what Tyagaraja said.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: Tyagaraja said, how can I decide God in what form?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: How am I to estimate? How am I to decide?
1: Shiva mantramunaku rajivamu.
0: In fact, you are the very life.
1: Shiva mantramunaku majivamu.
0: In fact, you are the very essence of
1: Madhava mantramunaku rajivamu.
0: And it is this letter Ra is the sense.
1: Ee vivaramu telisina ganudiku nokkeda annadu.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: Panchacharamulainatundi namasivaya aneetundi oka naamam lopala makaram pranam.
0: Ee namasivaya mahamantra. Ma is the main letter.
1: Vaishnava naamam enti om namo narayanaya anetundi ashtacharamlo rakaram pranam.
0: And in Vaishnava nama it is a rakara ra. That's
1: narayanaya rakaram poyindante nayanaya ane sachinatundi vaadto samanamu.
0: Without this letter ra ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మీన్స్ డెడ్ బాడీ.
1: రా వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉన్నటువంటి యొక్క సహజం.
0: ద మంత్ర హ్యాస్ గాట్ ద లైఫ్ విత్ దిస్ లెటర్ నారాయణ.
1: కనుకనే ఇందులో వైష్ణవరామములో రా ప్రాణము.
0: దేర్ఫోర్ ఇన్ వైష్ణవ స్కూల్ రా ఇస్ ద లైఫ్.
1: నమశివాయ అని పంచాశం లోపల
0: ఇన్ దిస్ నమశివాయ ద ఫైవ్ లెటర్
1: మకారమే ప్రాణము.
0: మకార ఇస్ ద లైఫ్.
1: మకారం లేకపోతే
0: వితౌట్ దిస్ మా
1: నశివాయ శివుడు కానటువంటిది అని.
0: ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ శివ నశివాయ.
1: కనుకనే అక్కడ మకారం ఉండే తీరాలి.
0: దేర్ఫోర్ ద లెటర్
1: ఈ రెండింటి యొక్క చేరికనే రామ అనేటువంటి నామము.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ లెటర్స్ రా అండ్ మా కాన్స్టిట్యూట్ రామ.
1: కనుకనే ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము.
0: రామ ఇస్ ద వెరీ లైఫ్.
1: రా ఆ మా ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని
0: ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ త్రీ లెటర్స్ రా ఆ మా.
1: రా అగ్నిబీజము.
0: రా represents fire.
1: ఆ సూర్య బీజము.
0: ఆ represents sun.
1: మా చంద్ర బీజము.
0: మా represents moon.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ రామ.
1: అగ్నిబీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మం కావిస్తుంది.
0: ఇట్ ద ఫైర్ దట్ వుడ్ బర్న్ ఆల్ అవర్ సిన్స్ టు యాషెస్.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
0: ఇట్ ద సన్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మకారం అనేటువంటి యొక్క చంద్రబీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ పాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
1: పాపమును
0: ద సెన్
1: దుర్మార్గమును
0: ద వికెడ్నెస్
1: తాపమును
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి పాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్ హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
1: తన మాట తన చేతలు మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
0: రామనామ ద నేమ్ ఆఫ్ రామ స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ హ్యూమన్ ఫామ్?
1: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
0: హియర్ వి ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ ద రామాస్ నేమ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్.
1: రామాయణం అంటే కేవలం పారాయణం జరిపేటువంటిది కాదు.
0: ద సీక్రెట్ టెక్స్ట్ రామాయణ ఈజ్ నాట్ మెంట్
1: రామాయణం. రామాయణం
0: రామ అయనం రామాయణం
1: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేపేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్.
1: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేషన్.
1: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
0: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
0: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రియేషన్.
1: ప్రాచీన కాలం నందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ రామ ఇస్ రిఫర్డ్ టు ది ఇన్నర్ సెల్ఫ్.
1: ఆత్మకే రామ అని పేరు.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఇస్ కాల్డ్ రామ.
1: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
0: రామ ఇస్ ద వన్ దట్ అట్రాక్ట్స్.
1: ఇటువంటి రమింపజేసేటువంటి ఒక దివ్యతత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
0: ద వన్ దట్ అట్రాక్ట్స్ ఇన్ డిలైట్స్ హౌ డు యూ ఎస్టిమేట్ గివ్ ఎ ఫార్మ్ టు దాట్.
1: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు
0: సో ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ రామాయణ
1: ఒక విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం చేకూరి ఉంటుంది.
0: దేర్ ఇస్ అ స్పెషల్ సిగ్నిఫికెన్స్ దట్ స్పీక్స్ ఆఫ్ డివినిటీ.
1: ఆ విశిష్టత ఏమిటి?
0: వాట్ ఇస్ దాట్?
1: అనగా
0: మీనింగ్
1: మానవుడు మానవుడిగా జీవించాలి.
0: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
0: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: మానవుని యందు ఉన్నటువంటి ఒక త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
0: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: ప్రతి మానవుని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ మ్యాన్
1: మానవత్వము
0: ది హ్యూమన్ క్వాలిటీ
1: దానవత్వము
0: డెమోనిక్ నేచర్
1: దైవత్వము
0: అండ్ ది డివినిటీ
1: మూడు కూడాను ఏకమై ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు
0: But man today,
1: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మార్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
0: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
1: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
0: Therefore, man should speak of divinity within.
1: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
0: ఇట్స్ నాట్ ద డెమోనిక్ నేచర్ ఆర్ ద వికెట్ క్వాలిటీ దట్ హెస్ గాట్ టు బి షోన్.
1: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై
0: సో రామ was an ideal one.
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
0: following the command of the father
1: అరణ్యమునకు వెళ్లి
0: has gone to the exile
1: అనేక విధములైన కష్టములకు గురి అయ్యాడు
0: and passed through suffering
1: అయితే
0: హౌఎవర్
1: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞాని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
0: Has he gone to the exile out of force or dissatisfaction or in obedience to the command of his father?
1: కాదు కాదు.
0: No.
1: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
0: The kind of jubilation and the bliss he had had at the time of announcement of coronation was there even at the time of announcement of
1: సమత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ
1: సమీకృత్వ లాభం లాభ జయాజీత్.
0: యస్ షోన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ
1: మానవ జీవితం లోపల సుఖదుఖములు ఒక విధమైన సహజంగా ఉంటాయి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ నేచురల్
1: కానీ సుఖాన్ని ఆశించటము దుఃఖాన్ని విసర్జించటము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
0: We cannot be after pleasure continuously and try to avoid the pain.
1: సుఖమును ఏ హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడాను ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
0: Just as you welcome pleasure, you should be prepared to welcome even the pain.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
0: Without pain, the pleasure has no value.
1: దీనిని నసుఖ లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get pleasure out of pleasure.
1: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
0: You don't get joy out of joy.
1: దుఃఖం నుంచే మనకు సుఖం చిక్కుతుంది.
0: You get pleasure out of pain only.
1: చీకటిలో నుంచి చీకటి వెలుతురు రాదు.
0: You don't get light out of mere darkness.
1: వెలుతురు వచ్చినప్పుడే చీకటి దూరం అవుతుంది.
0: When there is light, the darkness is dispelled.
1: చీకటి ఉండినప్పుడే వెలుతురుకు ప్రకాశం ఇస్తుంది.
0: The light value is known when there is
1: darkness. చీకటి లేకపోతే వెలుతురుకు ఏమాత్రము ప్రకాశం లేదు.
0: Without darkness, the light has no value.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు ఏమాత్రము విలువ లేదు.
0: Without pain, pleasure has no value.
1: కనుకనే మన సుఖం అనేటువంటిది దుఃఖం ద్వారా మనకు లభించేటువంటిదే కానీ సుఖము నుంచి సుఖము లభించదు.
0: దేర్ఫోర్ యూ గెట్ ది హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ మిజరీ ఆర్ సాడ్నెస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
0: సచ్ ఎ సీక్రెట్ ఐడియల్ వాజ్ షోన్ టు ద వరల్డ్ బై రామ.
1: ప్రతి ఒక్కటి కూడా తాను ఆదర్శంగా నిరూపించాడు.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హి వాజ్ ఎన్ ఐడియల్.
1: వ్యక్తి ధర్మము,
0: ఇండివిజువల్ ధర్మము,
1: కుటుంబ ధర్మము,
0: ఫ్యామిలీ,
1: సమాజ ధర్మము,
0: ద కమ్యూనిటీ,
1: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
0: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
1: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
0: ఐఎమ్ ఎన్ ఇండివిజువల్.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
1: అవ్యక్తమై
0: దట్ విచ్ ఇస్ హిడెన్,
1: గూఢంగా ఉండేటువంటి యొక్క
0: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్
1: సీక్రెట్, దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింపజేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
0: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్. హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త, ద హిడెన్?
1: ప్రతి ఆకారము ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
0: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫార్మ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
1: అవ్యక్తమై
0: అవ్యక్త
1: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
0: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది.
0: Rama being an individual,
1: తన యందు ఉన్నటువంటి దివ్య శక్తిని నిరూపించి,
0: yes, proved that innate power,
1: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
0: అండ్ yes, proved to the world,
1: ఆదర్శంగా ఆచరించాడు.
0: yes, practiced the principles.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటాది అని బ్రహ్మవాక్కు.
0: ఇట్ వాజ్ బ్రహ్మ హూ సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ so long you have you find the mountains and the rivers.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిది. అది
0: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
1: కాదు కాదు.
0: నో,
1: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
0: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
1: పర్వతములు అనగా పురుషులు.
0: మౌంటైన్, పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
1: నదులు అనగా స్త్రీలు.
0: రివర్ రిప్రజెంట్స్
1: స్త్రీ పురుషులు. ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
0: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దేర్.
1: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
1: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
0: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
1: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్
1: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక
0: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో
1: భౌతికమైన అలౌకికమైన ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
0: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్
1: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు
0: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్
1: ఈనాడు రామాయణము
0: టుడే వి థింక్ ఆఫ్ రామాయణ
1: రాముల పుట్టిన దినము
0: బర్త్డే ఆఫ్ రామ
1: అనుకుంటే ఏం చేస్తున్నాము
0: వాట్ డు వి డు
1: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ
0: విల్ హావ్ స్పెషల్ వర్షిప్
1: ఆనాడు బొట్టు పెట్టుకోవటము
0: అండ్ విల్ హావ్ ది ద డాటర్ ఇన్ ద ఫోర్హెడ్
1: కి ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా
0: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ
1: కాదు కాదు
0: నో
1: ఏ వయసైనప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం
0: ఎట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ
1: వాల్మీకి రామాయణం రాశాడు
0: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ
1: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు
0: హ్యావింగ్ డన్ దాట్ హి ఆస్క్డ్ డిసైపుల్స్
1: సాత్వికమైన ఈ దివ్యమైన ఈ భవ్యమైన ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి ఇంటి ఇంటికి కూడాను ఇంచి ఇంచికి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు
0: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్
1: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు
0: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్
1: గురూజీ మా వయసు పండినది
0: వీఆర్ ఓల్డ్ ఎనఫ్
1: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది
0: And we may leave any time.
1: మేం వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
0: We don't have that much of physical strength to go around every street.
1: అని చెప్పేటప్పటికి వాల్మీకి నిరాశకు గురి అయ్యారు.
0: Then even Valmiki was also frustrated.
1: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు లవకుశులు.
0: As the conversation was taking place, Lava and Kusha came there.
1: Guruji. ఇంతసేపు మీరు ఋషులతో సంభాషించినటువంటి విషయము మేము విన్నాము
0: వీ హర్డ్ వాట్ ఆల్ యూ హ్యావ్ బీన్ కన్వర్సింగ్ విత్
1: ఈ కార్యాన్ని పరిపూర్ణం గావించడానికి మాకు ఇవ్వండి అన్నారు
0: గివ్ ద ఇంట్రెస్ట్ ద జాబ్ టు అస్ టు ప్రాపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ
1: రాజపుత్రులు ఋషి శిష్యులు
0: ఇలాంటి
1: వారు తంబుర చేతబట్టి
0: దే ఆర్ దేర్ విత్ ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్
1: పెట్టి
0: అండ్ విత్ ఆల్ ది
1: చింతకలు చేతబట్టి
0: With all the sandals and symbols there. And they started singing around every street.
1: ఈ విధంగా ఈనాడు చేయగలరా?
0: Will anybody be able to do that today?
1: ఏదైనా భజనకు పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేల్చేస్తారని హాస్యం.
0: If anyone starts singing, we are afraid that people will make fun of us.
1: ఇంకేదైనా కొంచెం విభూదిగిన పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
0: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. If we also start singing, people may mistake that we are
1: not
0: devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachment. That day when you give up this sacrifice, this attachment, Then there will be prosperity in society.
1: ఈ అహంకార అభిమానమును మనం త్యజించాలి.
0: We have to sacrifice this ego and attachment.
1: ఇది ఉండినంత వరకు కూడాను భగవత్ నామాన్ని కూడాను మనం స్మరించలేము.
0: So long there are these two twins, ego and attachment,
1: ఎవరేమనుకుంటారో భయం మనకి ఎందుకు?
0: Why should we bother about
1: this? నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు.
0: Are we not doing so many things that we are not supposed to?
1: దీనికంత భయం లేదే నీకు?
0: You are not afraid then?
1: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి
0: To sing the glory of God.
1: భజనలు పాడడానికి
0: To participate in భజన.
1: 10 మందికి భగవద్ విషయాన్ని బోధించడానికి
0: To teach divinity to others.
1: భయము ఎందుకు భయము?
0: Why should you be afraid of anybody?
1: తప్పుకు భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
0: In fact, you should be fear stricken if you are to commit a mistake.
1: కనుకని ఈనాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
0: This is the present plight of the world today.
1: పాపభీతి లేని పామరత్వము బట్టి
0: There is an utter innocence because there is no fear of sin. దైవ
1: ప్రీతి లేని దాని బట్టి
0: There is no love for God.
1: మానవత్వం అనగే
0: Human
1: మానవులందున
0: Human
1: మానవత్వం అనగే మానవులందున
0: Among human beings, human values are gone.
1: ఇదియే దౌర్భాగ్యమునకు మూల కారణంబు
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్
1: పాపభీతి లేదు.
0: There is no fear of sin.
1: దైవ ప్రీతి లేదు.
0: There is no love of God.
1: ఇంకా ఎట్ట మనలో ఈ త్యాగం వస్తుంది?
0: Then how do you expect to have sacrifice?
1: మనలో త్యాగం రావాలి.
0: There should be sacrifice.
1: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
0: It is a sacrifice that
1: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
0: And really the pleasure bhoga is the roga disease.
1: కానీ ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు, కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
0: In fact we suffer from roga the diseases, but we are not prepared for tyaga.
1: ఎవరేమైనా అనుకోని కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని పూజించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
0: యూ హావ్ గాట్ టు చూ ది షుగర్ కేన్ టు ఎంజాయ్ ద స్వీట్ జ్యూస్ దేర్ఇన్.
1: కనుక మనం కష్టం పడినప్పుడే అందులో సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
0: సో అన్లెస్ వీ వర్క్ హార్డ్ వీ కాంట్ బి హ్యాపీ.
1: తరువా
0: ఆన్ రిపీట్ ఎంక్వైరీ
1: తన్మయం పొందు.
0: యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: మనము ఒక విధమైనటువంటి కర్రను రాపిడి చేసినప్పుడు
0: ఇఫ్ యూ రబ్ టూ స్టిక్స్
1: ప్రవేశిస్తుంది.
0: ద ఫైర్ ఒరిజినేట్స్ దేర్
1: చిలకంగా చిలకంగా.
0: ఇఫ్ యూ చర్న్ రిపీట్
1: అందులో నుంచి వెన్న బయలుదేరుతుంది.
0: యూ ఫైండ్ ద బటర్.
1: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
0: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యు విల్ ఫైండ్ ద డివినిటీ.
1: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
1: తరువా మనము తరువున అనలంబు.
0: దట్ ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
1: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
0: There you get the fire because of the truth.
1: అగ్నియ సాక్షాత్ జ్ఞానము.
0: That fire of wisdom.
1: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి యందు ఆవిర్భవించునో.
0: That fire of wisdom.
1: వాని యందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
0: Will never entertain any sin there.
1: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
0: Even mountainous sins are brought down to ashes by the fire.
1: కనుక ఏ నామము తలచినప్పటికీ
0: whatever name you may
1: have హృదయపూర్వకంగా తలచినప్పుడు
0: chant wholeheartedly
1: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
0: Then you will have the reward.
1: కానీ ఈనాటి మనము నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
0: Today we sing but we don't chant wholeheartedly.
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
0: We do it in a routine way, mechanical way.
1: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
0: It's not proper and you don't get
1: ఫలితం. ఫలితం కూడా ఉండదు.
0: You don't find any result.
1: ఎందుకోసం సేవపడాలి?
0: Then why should you exert?
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Without purity of heart, what for all this worship?
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: Without any purity of the self, why rituals?
1: పాకశుద్ధి లేని పానకమేలా?
0: Without purity of the vegetables, what is
1: ప్రతి ఒక్కటి కూడా ఒక చిత్తశుద్ధితో చేయాలి.
0: Everything we have to do with the purity of our heart.
1: ఆ చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
0: Without this purity, you will never have any positive results.
1: కనుక రామాయణం నందు
0: in రామాయణ
1: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
0: Various ideals are demonstrated.
1: నేను మొన్న మెడ్రాస్కు వెళ్ళినప్పుడు
0: భగవాన్ విని వెంట మిడ్రాస్
1: హెచ్చరించి చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్
1: ఒకనొక సమయ లోపల
0: అట్ వన్ టైం
1: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
0: త్రీ మదర్స్ మెట్ అట్ వన్.
1: రాముల తల్లి ఒక ఆమె.
0: వన్ ఈస్ ద మదర్ ఆఫ్ రామ.
1: హనుమంతుని తల్లి ఒక ఆమె.
0: అదర్ ఈస్ ది
1: అగస్త్యుని తల్లి ఒక ఆమె.
0: అండ్ మదర్ ఇస్ ఆఫ్
1: మూడు ఆడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రానున్నట.
0: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
1: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
0: These three didn't remain silent.
1: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
0: కౌసల్య ద మదర్ ఆఫ్ రామ ఆస్క్ ద మదర్ ఆఫ్ హనుమాన్ హూ ఆర్ యూ.
1: అమ్మా మీకు తెలియదా?
0: డోంట్ యు నో మీ.
1: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
0: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
1: హనుమంత్ నామం చెప్పిన దగ్గరంతా రాముడు ఉంటుంటాడు.
0: వేరెవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
1: రామనామం చెప్పిన దగ్గరంతా హనుమంతుడు ఉంటాడు.
0: వేరెవర్ రామాస్ నేమ్ ఇస్
1: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము.
0: రామ అండ్ హనుమాన్
1: అవినాభావ సంబంధము.
0: దట్స్ ఇంటర్ రిలేషన్.
1: ఏకాత్మ తత్వము.
0: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
1: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
0: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
1: ఓహో అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని.
0: Is that so? He was responsible for crossing that mighty ocean in search of Mother Sita.
1: వినేటప్పటికి అగస్త్యుని తల్లి ఓహో నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
0: Then the mother of the sage Agastya said, ది డీడ్స్ ఆఫ్ యువర్ సన్ ఆర్
1: సముద్రాన్ని దాటినాడు నీ కుమారుడు.
0: యువర్ సన్ క్రాస్ ది ఓషన్
1: కుమారుడు సముద్రాన్ని మింగివేశాడు.
0: మై సన్ కుడ్ స్వాలో ద హోల్ ఓషన్.
1: అలాంటి అగస్త్యుని తల్లిని నేను అన్నా.
0: ఐ యామ్ ద మదర్ ఆఫ్ ద సేజ్ అగస్త్య.
1: ఇద్దరు చేరి కౌసల్యను ప్రశ్నించారట మీరు ఎవరమ్మా అని.
0: బోత్ ఆఫ్ దెమ్ క్వశ్చన్ కౌసల్య ద మదర్ ఆఫ్ రామ.
1: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి ఒక కుమారుని తల్లిని అన్నాడు.
0: అండ్ షీ సెడ్ లిసన్ టు మీ, ద స్ట్రెంగ్త్ దట్ అగస్త్య కుడ్ హ్యావ్ హ్యాస్ టు మేక్ హిమ్ స్వాలో ద ఓషన్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ దట్ మేడ్ హిమ్ క్రాస్ దిస్ ఓషన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రామ అండ్ ది మదర్ ఆఫ్ రామ.
1: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడు. అట్
0: ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
1: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
0: What is it you are speaking about me in such a high way?
1: అమాయకుని వలె ప్రశ్నించాడు వాడను.
0: He asked them innocently.
1: తాను దైవస్వరూపుడైనప్పటికీ,
0: though he is God,
1: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
0: though the manifestation of God,
1: అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: He behaved like an ordinary man.
1: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
0: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
1: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
0: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
1: నేను కాదు.
0: ఐ డిడ్ డూ దాట్.
1: నేను గొప్పవాడు కాదు.
0: ఐఎమ్ నాట్ గ్రేట్.
1: నేను సామాన్యమైన మానవుడు.
0: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
1: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ ఈస్ హైయెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
1: నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి.
0: ఐఎమ్
1: ఓన్లీ
0: ద మేనిఫెస్టేషన్.
1: అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
0: బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
1: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
0: హనుమాన్

0: మోస్ట్ పవర్ఫుల్.
1: నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి.
0: ఐఎమ్ ఓన్లీ ప్లీ హియర్.
1: ఆ నా నామే సర్వమును కూడాను సమకూర్చిపచేస్తుండాలి.
0: ఇట్ ఇస్ మై నేమ్ దట్ అకంప్లిషెస్
1: సర్వశక్తి కూడాను ఈ నామం నందే ఉంటుండాలి.
0: ఆల్ మైటీ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ ది నేమ్.
1: ఈ నామం యొక్క మహత్తరం శక్తి చేతనే ఈ దేహం కూడాను కదిలిపోతుండాలి.
0: ఇట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ నేమ్ దట్ మేక్స్ దిస్ బాడీ మూవ్ అబౌట్.
1: కనుక నిన్ను నిమిత్త మాత్రంగా తీసుకోండి అన్నాడు.
0: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే,
0: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
1: కౌసల్య చెప్తుండాలి.
0: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
1: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు.
0: లుక్ హియర్, మై సన్ ఈజ్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
1: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
0: ద విజ్డమ్ హీ హాస్,
1: అతను చేయనటువంటి పని,
0: ద వర్క్ దట్ హీ డస్,
1: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్.
1: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి,
0: ద మదర్ హూ సెట్ సౌ లైక్ దాట్,
1: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
0: బికాస్ ఆఫ్ ద కమాండ్
1: అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
1: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
0: వెన్ హీ వాస్ టు గో,
1: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
0: హీ కేమ్ టు కౌసల్య.
1: ఎప్పుడు వచ్చాడు?
0: వెన్ డిడ్ హీ కమ్?
1: సీత దగ్గరికి వెళ్లి,
0: హీ వెంట్ టు సీతా ఫస్ట్.
1: తన పట్టాభిషేకమునకు ధరించినటువంటి ఒకటి త్యజించి,
0: హీ జస్ట్ చేంజ్ హిస్ డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ టు బి కరోనేటెడ్ అండ్ హిస్ సెకండ్ డ్రెస్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వన్
1: వచ్చాడు.
0: అండ్ హీ కేమ్ టు మదర్ కౌసల్య.
1: తల్లి ఎంతో ఆనందంతో,
0: ద మదర్ వాస్ హ్యాపీ,
1: ఎదురు చూస్తూ ఉండినది.
0: షీ వాస్ వెయిటింగ్ ఫర్ హిమ్.
1: అప్పుడు తల్లికి చెప్పాడు,
0: దెన్ హీ టోల్డ్ హిస్ మదర్,
1: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: మదర్, ఐ హావ్ కమ్ టు యూ టు మేక్ ఎ వెరీ ప్లెజెంట్ న్యూస్ అనౌన్స్మెంట్.
1: అయోధ్యకు కాదు నేను కింగ్, రాజును.
0: ఐఎమ్ నాట్ ద కింగ్ ఆఫ్ దిస్ అయోధ్య.
1: అరణ్యానికి నేను కింగ్, రాజును.
0: ఐఎమ్ ది కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్ నౌ.
1: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
0: దేర్ఫోర్ ఐఎమ్ రెడీ నౌ టు బి ద కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్.
1: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
0: షీ కుడ్ అండర్స్టాండ్ ఇట్.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
0: షీ వాంటెడ్ టు నో ఆల్ ది డీటెయిల్స్. ఇన్ ది మీన్ టైమ్ లక్ష్మణ కేమ్.
1: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా,
0: జస్ట్ యాజ్ ది షాడో ఫాలోస్ ద పర్సన్,
1: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
0: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
1: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
0: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
1: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
0: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ద సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
1: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
0: వన్ ఫాలోడ్ రామ.
1: ఒకరు భరతునకు శిష్యుడయ్యాడు.
0: వన్ ఫాలోడ్ భరత.
1: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
0: బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ గాట్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: చిత్తశుద్ధి కలగారు.
0: దే హావ్ ఆల్ ది ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
1: మానసిక పవిత్రత కలవారు.
0: అండ్ దే హావ్ గాట్ ఆల్ సేక్రెడ్ హార్ట్.
1: అలాంటి లక్ష్మణుడు వచ్చి,
0: సచ్ లక్ష్మణ కేమ్,
1: చాలా ఉద్రేకుడైపోయాడు.
0: వాస్ వెరీ మచ్ ఎజిటేటెడ్ అండ్ ఫ్యూరియస్.
1: నీ శాంతం ఉండవలసిందే.
0: Yes, you need to be peaceful.
1: కాని ఇలాంటి విషయంలో కాదు.
0: But not in this matter.
1: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
0: In fact, the world is waiting for
1: ఒక వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
0: Should you go back because of one person?
1: నేను ఒప్పుకోను.
0: I am not ready.
1: ఇక్కడ ఉంటుండు. ఒక నిమిషం లోపల ఆ కైకను దశరథుణ్ణి హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
1: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు.
0: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్,
1: లక్ష్మణ
0: లక్ష్మణ,
1: ఉద్రేకం మంచిది కాదు.
0: డోంట్ బి ఎజిటేటెడ్,
1: శాంతించు శాంతించు.
0: బీ పీస్ఫుల్.
1: ఈ శాంతమే మనకు రక్ష.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
1: శాంతమే మనకు ఉచ్చ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్
1: శాంతమే మనకు శోభ.
0: ఇట్ ఇస్ ద పీస్ దట్
1: శాంతమే మనకు కిరీటము.
0: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
1: కనుక శాంతం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
0: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్.
1: క్షమ సత్యము
0: and this peace for parents, and this for parents is
1: chama vedamu.
0: It is veda.
1: Chama ahimsa.
0: It's non violence.
1: Chama yagnam bau.
0: It is a sacred ritual.
1: Chama santoshamu sarvamu.
0: It's patience that confers happiness.
1: Chama ye sarva lokamulandun.
0: And this forgiveness, which is the whole,
1: అన్ని లోకములు ఎందుకు కూడాను క్షమనే ఉంటుండేది.
0: విచ్ ఇస్ హోల్ థింగ్ ఇన్ దిస్ లైఫ్.
1: క్షమనే మనం వహించవలసింది.
0: అండ్ దిస్
1: క్షమనే మనం వరించవలసింది.
0: అండ్ దిస్ పేషెన్స్ వీ షుడ్ హ్యావ్.
1: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటం క్షమనే.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ దిస్ క్రౌన్ ఆఫ్ పేషెన్స్ దట్ షుడ్ బి ప్రెసెంట్ టుడే.
1: కనుక నీవు శాంతిని పొందు.
0: సో బీ పీస్ఫుల్
1: అని చెప్పేది. తర్వాత లక్ష్మణుడు అంతా కౌసల్యకి చెప్పాడు జరిగిందంతా.
0: అండ్ దెన్ లక్ష్మణ నేరేటెడ్ ద హోల్ ఎపిసోడ్ టు కౌసల్య.
1: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
0: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్.
1: రామా
0: రామా,
1: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను.
0: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్ యు.
1: తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
0: యు హావ్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
1: కాదని చెప్పను.
0: ఐ డోంట్ డినై దట్.
1: కానీ
0: బట్
1: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళవని.
0: టేక్ మీ ఆల్సో.

0: along with you.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said,
1: సతికి పతియే దైవము.
0: And in fact, the husband is God to the wife.
1: కనుక నీ పతిని వదిలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీలు లేదు.
0: So you should not be away from your husband.
1: పతి అయి నీ సర్వస్వము.
0: And the husband is your life.
1: అతను జీవితంలో ఉండేంత వరకు కూడా అతన్ని వదలడానికి వీలు లేదు.
0: So long he is alive, you cannot get away from him.
1: అతన్ని సేవించి
0: you have to serve him.
1: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
0: He suffers because of this separation.
1: నీ ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తుండమన్నారు.
0: You remain at home and make him happy and peaceful.
1: వెంట వచ్చింది సీత కూడాను.
0: Then came Sita.
1: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
0: షీ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: జనక మహారాజు పుత్రిక.
0: షీ ఇస్ ది డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
1: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
0: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
1: కనుక ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
0: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీ ఇస్ కాల్డ్ వైదేహి.
1: పక్కన నవ్వింది సీత.
0: అండ్ సీత లాఫ్డ్.
1: రామా
0: రామా,
1: నాకు ఒక బోధ, నీ తల్లికి ఒక బోధన.
0: You have one kind of teaching to me, different teaching
1: నేను
0: to
1: వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
0: When I wanted to follow you, you said no.
1: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నారు.
0: And in fact, you wanted me to serve your old
1: parents. నీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
0: But in respect to your mother, you say that
1: నాకు husband is God.
0: But he is not the same to me.
1: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
0: Can there be one code of conduct for one woman and different another?
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్.
1: రామచంద్రుడు.
0: రామచంద్ర,
1: నీవు చంద్రుడు.
0: యువర్ ద మూన్.
1: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
0: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
1: Chandrudu ekkado ni adani chaladanam kuda akkade undali.
0: Wherever there is moon, there is moonlight. That's so cool and comforting.
1: Moon and moonlight rendu kuda ekanga untundali.
0: So moon and moonlight are together.
1: Kanaku nannu kuda teeskellam ani cheppindi.
0: Therefore she wanted
1: ee vidhamaitundi oka yuktini pektulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kudanu సరే సర్ చేసుకుని పోతూ వచ్చాడు.
0: రామకు గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్.
1: ఇన్ని రకమైనటువంటి యుక్తులను కూడా నువ్వు పొందవలసి వస్తుంది.
0: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
1: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
0: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
1: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
0: ఈజ్ నాట్ చీటింగ్ ఎనీవే.
1: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
0: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
1: ఇది యోగంగా మారిపోయింది.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
1: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి
0: పాసిఫైడ్ ద మదర్స్.
1: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి
0: అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ.
1: అరణ్యానికి వెళ్లాడు.
0: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ అరణ్య సమయం నందు కూడాను
0: దేర్ ఇన్ ద ఫారెస్ట్
1: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి
0: he saw all various demonic deeds there.
1: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
0: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్.
1: ఈ రాక్షసులు యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రం అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్స్.
1: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుందని.
0: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
1: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
0: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
1: పూర్వము
0: అర్లియర్
1: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు
0: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర
1: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు
0: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి
1: తాను యోచించాడు.
0: హీ థాట్ పాండర్డ్ ఓవర్.
1: గురూజీ
0: గురూజీ
1: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
0: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమన్ నౌ?
1: చంపవచ్చు అన్నాడు.
0: యెస్ యూ క్యాన్.
1: సాధనలకు తపస్సులకు ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
0: లెట్ ద డెమన్ బి ఎ ఉమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్ సియర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్. ఏమీ
1: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు. స్వామి గురూజీ
0: రామ
1: ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
0: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్ ఈజ్ దేర్ ఎనీవన్ ఈజ్ దేర్ ఎ ప్రెసిడెంట్స్.
1: పిచ్చివాడా.
0: ఓ మ్యాన్ క్యాన్.
1: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు.
0: విరోచనాది
1: ప్రహ్లాదుని మనమడు. గ్రాండ్ సన్.
0: గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: విరోచనుడు.
0: విరోచనుడు
1: ఒక చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
0: He is really the pet son.
1: ఆమె స్త్రీని.
0: And she is a woman.
1: ఆమె పేరే మంధర.
0: The name is Mandhara.
1: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి,
0: in fact Mandhara has
1: తన వాంఛన
0: నిమిత్తమై ఇతరుల
1: యొక్క ఋషులంతా కూడా సంహరించి,
0: to satisfy her own self she killed
1: many
0: sins. అనేక
1: పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
0: And she committed many sins.
1: ఆ సమయం లోపల
0: at that time
1: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
0: In fact the king killed her.
1: కానీ అది దోషం లేదు.
0: It's no mistake.
1: ఎవరైనా సరియే,
0: let him be anyone,
1: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పు లేదు.
0: If anyone comes in the way of God, yes you can finish him off.
1: మీరు ఆ సమయం నందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
0: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
1: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
0: Maharana wanted her to get out of that palace.
1: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
0: She felt very sad for a minute.
1: నా కృష్ణుని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
0: How can I leave my Krishna? Where should I go?
1: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాసుకు.
0: There she sat and wrote a letter to Tulsidas.
1: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాసు.
0: He was the Tulsidas was there on the mountain top చిత్రకూట.
1: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
0: Yes, sent a message through a messenger.
1: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
0: And Tulsidas sent a message.
1: అమ్మా మీరా,
0: ఓ మీరా,
1: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
0: You have put a question, am I justified to leave my husband and be after God?
1: ఉన్నదంతా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితేవో భవ.
0: In fact, these are only principles. Mother is God, father is God, teacher is God, guest is God.
1: కానీ నిజంగా దైవ స్వరూపులే.
0: In fact, all are essentially divine.
1: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
0: But anyone obstructs, comes in the way of God, let him be mother or father or a teacher.
1: దైవమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి,
0: in fact Rama is sent to,
1: నా ఆరాధన సోదరుడైనటువంటి రామును అరణ్యపాలు చేసి,
0: my ideal brother is sent to the forest,
1: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది,
0: and my mother is here to coronate me as the king.
1: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
0: భరత never wanted to see the face of his mother because she committed that mistake.
1: Tallito dvesham gavinchukunnadu.
0: In fact he had utter hatred towards
1: Tallina vadantanu gaani Ramulu nenu vadalnu annadu.
0: I am ready to sacrifice my mother and not Ramachandra.
1: Kanuka tallini kudunu vadilinattu vaadu Bharatudu.
0: So Bharata left mother.
1: Inga Prahladu elanti vaada?
0: Prahlada what sort of person he is?
1: Tandi chana chanamulu kudunu aneka himsalu petti aa harinamaani maanam ani cheptu vachadu.
0: Father has put him to suffering every moment and wanted him to give up the God's name.
1: Nana ninnaina vadantanu gaani harinamaani
0: Father, I am prepared to run away from you, but I will
1: not give up.
0: In fact, you are Haridveshi, you hate God. I am Haripriya, I
1: love God. Na kudun, Hari pai untundali.
0: In fact, I love God.
1: Ani cheppi, tandri matalanta dikkarinchi, Harini smaristu vachadu.
0: So saying, he disobeyed his father and sang the glory of God.
1: Deshamu.
0: And here,
1: Gurudvesham ekkad ochin telusna?
0: And where do you find this hatred towards
1: Vavana
0: teacher?
1: Vachi, బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు,
0: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి, ఒప్పుకున్నాడు. హి ప్రామిస్డ్ దట్ హి వుడ్.
1: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క,
0: బికాజ్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్,
1: తన గురువు అయినటువంటి వాడు,
0: ద ప్రిసెప్టర్,
1: కానీ దీనికి అంగీకరించలేదు.
0: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
1: అప్పుడు నాయన బలి చక్రవర్తి,
0: దెన్ హి సెడ్ ఎంపరర్ బలి, యు షుడ్ నాట్
1: డు. సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
0: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
1: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఆనందం గురుజీ.
0: ఇస్ ఐ మోర్ హ్యాపీ.
1: గురుజీనే వచ్చి, అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు, తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
0: గాడ్ హింసెల్ఫ్ హెస్ కమ్ టు మీ, హీ హెస్ హెల్డ్ అండ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. మై హ్యాండ్ ఈస్ అప్పర్ అండ్ గాడ్స్ హ్యాండ్ ఇస్ లోయర్ నౌ.
1: కనుక గురువు అయినటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞ మీరాడు బలి చక్రవర్తి.
0: అండ్ దేర్ ఫోర్ ఎంపరర్ బలి డిసోబేడ్ హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య.
1: పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
0: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ మచ్ వర్స్ దాన్ గోయింగ్ బ్యాక్ ద ప్రామిస్.
1: ఎవరి కోసం? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు మేక్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
0: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
1: భరతుడేమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
1: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
0: దేర్ ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
1: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఈస్ ఎ టోటల్
1: డివోటీ. ఇలాంటి తల్లి తండ్రి పిట్టుడు ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్ టు ద మదర్ ఫాదర్.
1: విషయం లోపల
0: in worldly matters,
1: ee divyamainatundi oka margam lekunda laukikamainatundi jeevithamlo,
0: in this worldly life,
1: ivanni manu pramanalu teesukovali,
0: we should take these things as standards.
1: Kani daivamlo manu praveshinche samayalo edi kuda manaku akkarledu.
0: In fact, in respect of God, these things don't matter.
1: Annintikante goppa vaadu daivame.
0: God is greatest of all.
1: Daivamunu minchinatundi marokati ledu.
0: There is no one greater than God.
1: దాని కోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
0: సో వి షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవరీథింగ్ ఫర్ గాడ్.
1: జాబును రాసి తిరిగి పంపించాడు.
0: దట్ వాస్ ది మెసేజ్ రిటన్ బై
1: చెల్లోరేమన్.
0: దెన్ షీ సెడ్
1: గంగా జమునా తీర్ చెల్లోరేమన్. ఏ మనసా ఇంక వెళ్ళు బయలుదేరు.
0: జెన్సిడో మైన్ గెట్ అప్ గో నౌ.
1: వెళ్ళిదాం. ఎక్కడ పోయింది? ద్వారకు వెళ్ళిపోయింది.
0: షీ వెంట్ టు ద్వారక.
1: కనుక నీ గొప్ప కీర్తిని సాధించింది.
0: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్
1: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
0: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్
1: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
0: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి?
0: సర్ సీక్రెట్ లైఫ్ విల్
1: దోషం దగ్గరికి కూడా రాదు.
0: విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
0: సర్ సీక్రెట్ హార్ట్స్
1: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
0: Well, is it possible to be away from the company of the husband?
1: Therefore,
0: Sita also followed her husband.
1: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క శ్రీలని దాక్షిణ్యం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
0: రామ కిల్డ్ దట్ తాతకి ద డెమన్ దో ఎ ఉమన్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ బలచక్రవర్తి
0: ది ఎంపరర్ బలి
1: కుమారుడైనటువంటి వాడు
0: ది సన్
1: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
0: As his grandsons also.
1: ఎవరు?
0: Who are they?
1: ఈ యొక్క మందర.
0: మందర
1: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు
0: ఎంతో
1: ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.
0: In fact, Lord Narayana was coming there like a boy.
1: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
0: She thought that she should have a son of the type of Vamana.
1: కానీ
0: బట్
1: తన తాతపైన తలపెట్టి తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
0: బట్ వెన్ ఎంపరర్ బలి వాస్ స్లేడ్ and then put down to Patala, the underworld, and then she had a developed hatred.
1: తిరిగి ద్వాపర యుగం లోపల
0: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
1: సుర్పణకగా వచ్చి
0: షీ కేమ్ ఎస్ సుర్పణక.
1: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
0: అండ్
1: అతనికి సారి ఇచ్చి అతన్ని తిరిగి చంపే అతని చేత చంపబడిపోయింది.
0: అండ్ షీ ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ది మిల్క్ అండ్ షీ వాస్ షీ అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: పవిత్రమైనటువంటివిగా ఉండిన అపవిత్రమైనటువంటివిగా ఉన్న దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
0: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
1: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
1: దైవ భావములుగా అభివృద్ధి గావించు.
0: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
1: ఇది చెడ్డది ఇది మంచిదే ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: అన్ని దైవం యొక్క ఆకారమే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: అన్ని దైవం యొక్క ప్రేమతత్వమే.
0: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్.
1: అన్ని దైవం యొక్క ఆజ్ఞలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్.
1: అని సమర్థంగా భావించి
0: దట్ వీ హావ్ టు ఫాలో
1: రామతత్వాన్ని మనం విశ్వసించి
0: అండ్ వీ షుడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
1: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
0: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్.
1: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
0: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్.
1: నీవు దైవత్వాన్ని పొందుతావు.
0: అండ్ యూ అటైన్ డివినిటీ.
1: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మన్.
1: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
0: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు కానీ సాధ్యమవుతుంది కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
0: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
1: యొక్క శక్తులు ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
1: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
0: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
1: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
1: దైవం అనేటువంటిది మనుష్య రూపంలోనే రావాలి.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
0: వై? బికాస్ హ్యూమన్ సొసైటీ
1: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: దే ఫాలో ది లా ఆఫ్ నేచర్.
1: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
0: Therefore, those that act according to the law of nature, God permits them. He forgives them.
1: కనుక పశుపక్షిముగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
0: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
1: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
0: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
1: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ యాక్ట్స్ అగైన్స్ దిస్ ఫిలాసఫీ.
1: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగైన్స్ ద లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
1: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
0: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
0: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
0: అండ్ నోవెల్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు
0: గాడ్
1: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కానీ
0: God has come down for the emancipation of
1: తన నిమిత్తమే తాను వచ్చేటువంటి వాడు కాదు.
0: He has not come for
1: తనకి ఏం కావాలి ఏమీ కానక్కర్లేదు.
0: In fact, he doesn't need
1: any. తన హస్తమునందే ఉంటుండాలి.
0: Everything is in his hand.
1: కానీ సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
0: He teaches good path to everybody.
1: నా మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే.
0: You are all out of the divine.
1: దైవంతోనే లీనం కండి.
0: And you merge in God.
1: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
0: This merger in God is possible only by love.
1: ఈ ప్రేమ చేతి ఎన్నైనా సాధించవచ్చును.
0: With this you can do anything.
1: ఏనైనా సాధించవచ్చును.
0: You can achieve anything.
1: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
0: Even mountains also melt like ice.
1: కనుక ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: సీత అశోకవనంలో ఉంటుండాలి.
0: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
1: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
0: ఇన్ అశోకవన
1: ఉండే దగ్గర మాయకారిని పిలిపించి
0: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్.
1: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
1: నీవు రాముని తల వంటి దాన్ని ఒకదాని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
0: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
1: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
0: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
1: చాలా భయపడిపోయింది
0: సీత. వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య
0: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
1: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
1: ఇదంతా రాక్షస మాయలు.
0: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్.
1: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ్.
1: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
1: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
0: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
0: అండ్ సీత ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
1: అని చెప్పి ముట్టింది తాను.
0: అండ్ షీ టచ్డ్
1: ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
1: అప్పుడు తెలుసుకుంది సీత.
0: దెన్
1: సీత కూడా తెలుసును కానీ ఆమె కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
0: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీస్ అన్ ఆర్డినరీ వన్.
1: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
0: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ నాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
1: మనం ఏమాత్రం లొంగకూడదు.
0: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
1: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
1: అది నిత్యము సత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవం మానవ మానవావతారంతో వచ్చి
0: God comes down in human
1: form. మానవులంతా కూడా ఉద్ధరించి
0: and he emancipates human race.
1: జగత్తంతా వ్యాప్తి గావించి
0: and he will see that there will be expansion of
1: love. దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
0: And he will make it the whole world full of love.
1: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
0: This is the message that we should know today.
1: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
0: in the name of Sri Ramanavami we worship only this day.
1: ఈ ఒక్క దినమే మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
0: It's absolutely useless if we partake.
1: భగవంతుడి యొక్క అవతారమే.
0: In fact, everyone is divine.
1: ఎందుకంటే ఈ జగత్తులో చలచలము పుడుతూనే ఉన్నారు మానవులు.
0: In fact, we find the human being born
1: everywhere.
0: Everyone is essentially divine.
1: సర్వత పాణిపాదం.
0: We find his feet in hand.
1: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
0: God is present all over. God is everywhere.
1: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి యందు ఉండేటువంటి భగవంతుడే.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: కనుక
0: సో
1: మనము క్షణక్షణము కూడాను భగవంతుడి యొక్క చింతన చేస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
0: యాజ్ వీ చాంట్ హిస్ గ్లోరీ
1: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ద డివినిటీ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: us. నిర్మోహం అయిపోతుంది.
0: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
1: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
0: అండ్ నేచురల్లీ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావటం కోసం వచ్చాడు. కానీ
0: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్.
1: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు.
0: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
1: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీవన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: ధర్మో రక్షతే రక్షితః.
0: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ,
1: ధర్మ ఏవ హతోహంతి.
0: వి డోంట్ ఫాలో, యుల్ బి కిల్డ్.
1: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
0: సో వీ షుడ్ అఫోల్డ్
1: ధర్మాన్ని, మానవ ధర్మాన్ని రక్షించాలి.
0: వీ షుడ్ ఫాలో ద ధర్మ, ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు కాదు నీవు, మాధవుడివే.
0: యు ఆర్ నాట్ హ్యూమన్, యు ఆర్ డివైన్.
1: కనుక నీ మానవత్వాన్ని నీవు పెంచుకో.
0: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
1: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
0: అండ్ దెన్ డెవలప్ ఫాస్టర్ డివైన్ డివినిటీ.
1: దైవ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఈ రామతత్వం అనేటువంటి దాన్ని ఎన్ని విధాలుగా వర్ణించినప్పటికీ సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఎన్ని తరతరముల నుంచినో ఈ రామనామం వస్తూనే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రామాస్ నేమ్ హాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు
1: us. ఎన్నో లక్షల సంవత్సరం నుంచి ఈ మానవత్వం వచ్చింది.
0: Lacks and lacks of years pass by.
1: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోకుండా పోతున్నారు.
0: The human society has passed through lacks and lacks of years ever since it existed.
1: ధరించామే కానీ
0: it has not known human life.
1: గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: A human being is just human in form.
1: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: If you don't follow the human nature, how can you be a human being?
1: కనుక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
0: What is human quality?
1: అదే ప్రేమతత్వం.
0: The human nature is love.
1: ఈ ప్రేమ 10 మందికి మనం పంచాలి.
0: We should share this human love with
1: everyone. ప్రేమతోనే మనం జీవించాలి.
0: We should lead our life in love.
1: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
0: And we should live this life
1: continuously
0: with
1: love.
0: Not crying.
1: ఆనంద భాష్పంతో వదలాలి.
0: We should shed the tears of joy as we live this world.
1: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
0: This is the main ideal.
1: కనుక
0: so
1: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
0: Today is sacred day.
1: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
0: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే.
1: మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
1: ప్రేమముదిత మనం

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prathamamlo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost, is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గమును ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కాని మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై కల్టివేటింగ్ ఇట్ in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundide ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందునే ఎన్ని బాధములు సంభవించినప్పటికీ ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక పొంగక కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: ద పవర్ ఆఫ్ ద పర్సెవరెన్స్ ఇస్ సుప్రీమ్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: ఇట్ ద చీఫ్ వాల్యూ, హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువ అయినటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ ది చీఫ్ వాల్యూ, ది హ్యూమన్ వాల్యూ, and is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappudigini enni kashtamulu pramtaptamainappudigini enni dukkhamulu manam ventaadinappudigini dinni manamu chamacheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ లూజింగ్ ఇస్ దిస్ ఫర్బేరెన్స్ బికాస్ హీ ఇస్ విక్టిమైజ్డ్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితంలో దివ్యమైనటువంటి మార్గం అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధి చేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డెవలప్ ఇన్ సర్టన్ పీరియడ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: విదౌట్ డిఫికల్టీస్ వీ కెనాట్ డెవలప్ దిస్ ఫర్ బ్యారెన్స్.
1: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: ద ప్రాబ్లమ్స్ విల్ ఎక్స్ప్రెస్ ది మానిఫెస్ట్ ది హ్యూమన్ లైఫ్ అండ్ క్వాలిటీ.
1: పంచ పాండవులు కష్టములు ఎందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sukhamu andinchetuvanti sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayasputtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: గోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ గోరి వాస్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: ది పేషెన్స్ ఇస్ హిస్ క్వాలిటీ నేచర్.
1: ఈ 17 పర్యాయములను కూడా తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టు వచ్చాడు.
0: దో గోరి వాస్ కాట్ క్యాప్టివేటెడ్ ఆల్ ది 17 టైమ్స్ హి పార్డన్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో.
1: కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: బట్ గౌరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హి బికేమ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: ది మ్యాన్ డజంట్ నో వాట్ గ్రాటిట్యూడ్.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even selfishness should be under
1: స్వప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self interest should be under certain limits.
1: కాని ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: But Gauri did not understand this principle of forbearance.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత
0: because of his friendship with జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: కాని 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: చూశారా ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
0: And this patience perseverance should be there.
1: Chama manchide
0: is good.
1: Kani mitimiri nadichetvanti okka vyaktulu daggara ee chama ye maatram kodanu upakaram cheyadu.
0: But those people who do not understand this principle, it won't help you, fetch you.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: With all forms of knowledge you can be successful in a court of scholars.
1: Purnudai ranamandu poravachu.
0: You can participate, fight with all the valor and courage in the battlefield.
1: Raja rajai putti rajyam elagavachu.
0: You can also rule this kingdom as a king.
1: Kema godanamulliyavachu.
0: You can also offer golden cows in charity.
1: Enni chesinappatikini ee manavattam aneetvanti danini lakshyamanam dunchukoni e pravartinchali.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: With all the accomplishments, what is quite possible, with total control over his body, the senses and the mind, he cannot remain inward with the steadiness and equanimity. The sense control is absolutely necessary.
1: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
1: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
0: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ఇస్ ట్రూ,
1: క్షమనే దైవము.
0: This forbearance
1: truth
0: is God.
1: Is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
0: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
1: సక్కుబాయి,
0: సక్కుబాయి
1: పండరీపురం పోగోరి,
0: she wanted to
1: రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావలసి వచ్చింది.
0: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షీ వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ, కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
1: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తల చేత అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
0: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
1: No, husband and
0: husband and mother-in-law. And mother-in-law.
1: కానీ ఈ క్షమని ఆమెకు అంత బలమును అందిస్తూ వచ్చింది.
0: It is only the patience that gave her all the strength.
1: క్షమ సర్వశంభు సర్వలోకమునందు.
0: In this entire creation.
1: ఈ సక్కుబాయికి ఆ క్షమాగుణమే ఇంత శాంతి ఓర్పును కలిగింపజేసింది.
0: ఇట్ ఇస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
1: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
0: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
1: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
0: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
1: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: Krishna, sing a song with all the, your nectarine words. You also talk to us so that our heart
1: will be filled.
0: Singing the glory of Krishna, she grinded all the rice and she fell unconscious.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the result
1: experience.
0: Yatti
1: feelingo atti phalitamu.
0: As is the feeling, so is the result.
1: Yatti bhavamo atti gunamu.
0: As is the feeling, so is the character.
1: Yatti karmano atti phalamu.
0: As is the action, so is the consequence.
1: Kanukane bhagavad vishayam lopala be fearless, fearless.
0: In respect of God, be fearless.
1: ఈ విధమైనటువంటి ఒక ధైర్యం చేతనే ఈ క్షమాగుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You have to develop this perseverance with all the courage.
1: కట్టకడపటికి ఆ భక్త పరాధీనుడైనటువంటి భగవంతుడు ఈ సక్కుబాయికి ఆనందింపజేయటానికై కృష్ణుడే రంగడే సక్కుబాయి వేషమును ధరించి ఆ ఇంటిలో ఇంటి పనులంతా చేస్తూ సక్కుబాయిని పండరీపురంలో పంపించాడు.
0: As God is the refuge of the forlorn, God himself has come down and has taken the form of Sakubai and did every household work.
1: పాడింది ఒక్కతూరి

0: Am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగా నేను నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer? There must be some mistake. There must be some sin with me.
1: కనుక నేను ఇంత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కుబాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కుబాయి. ఈశావాస్యం
1: ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా నువ్వు, జగత్ అంతా కూడా నువ్వు బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ నో ఫార్మ్, దేర్ నో నేమ్ వితౌట్ ది డివినిటీ.
1: సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములుంటున్నాయి.
0: హెస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: He sent Sakubai to Pandharpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all work.
1: దైవం ఎక్కడ చూచినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఎందుకలడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not there.
1: సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందందే కలడు, అందందే కలడు.
0: God is everywhere. Wherever you search, you will find him there.
1: కాని నీ హృదయం పరిశుద్ధం కావాలి, కాని దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: దైవ దర్శనం అంత సులభమైనటువంటిది.
0: The vision divine is so simple and easy.
1: కాని నీ హృదయ మాలిన్యం చేతనే ఆ దైవాన్ని నీవు పొందలేకపోతున్నావు.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: ప్రకాశంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూడాలంటే నీ కన్నులు తెరచాలి.
0: In order to see the shining sun, you should open your eyes.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు?
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకనే మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: తర్వత పాణిపాదం తత్సర్వతో చీసిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It's full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It's full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: The mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము, అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: Without this chemical smearing on the river side, you cannot see your reflection there.
1: పాదరసమే ప్రేమ.
0: That mercury is love.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము, సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ, దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైంగ్
1: ద్వేషము, అసూయ, డంబము, ఆడంబరము, అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో, ద ప్రైడ్, ద జెలసీ, పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: Tana bhavame tanaku aa vidhanga pratibimbistundali.
0: His own feelings come as a reflection.
1: Ante gaani daivam nandu etti maarpulu kudanu undavu.
0: In God there is no change.
1: Daivam eppudu kudanu nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swaroopinam.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కానీ మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి.
0: ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్స్ డిల్యూడ్ అస్.
1: కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi's concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు.
0: Even if she asked for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida tujedimi nadugida nadalan. Munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kudunu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Addangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ షీ వాస్ టు ఆస్క్ వెదర్ హి వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతుంది.
0: షీ కుడ్ నాట్ స్టెప్ ఫార్వర్డ్ నోర్ కుడ్ షీ రిట్రీట్.
1: ఆ దైవత్వం యొక్క ప్రభావము తన యొక్క దీనిపైన కూడా ప్రభావించింది.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది డివినిటీ హ్యాడ్ కంప్లీట్లీ ఎఫెక్టెడ్ ఆల్ ఓవర్ హర్ బాడీ.

0: ఏ దోషము? వాట్ మిస్టేక్? నా దగ్గర ఉండేటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
1: The defect of ego. Vishnu is so close to me, he's just going without telling any reason.
0: చెడ్డది.
1: Ego is very bad.
0: ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది.
1: It's only ego that ruins you.
0: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you subdue this ego, you have this divinity.
0: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
1: So in order to give up the bad qualities like ego, aggrandizement, jealousy, we have to develop this perseverance, which is righteousness, which is truth.
0: You tapasu cheyanakkaledu.
1: You don't need to undertake any penance.
0: Ye parasu ni ponakkaledu.
1: You don't need to go anywhere.
0: Ye vidhamaina sadhanalu cheyanakkaledu.
1: No spiritual practice.
0: Nirmalamainatti prema ni hrudayadbhavam nunchi aavirbhavinchali.
1: There should be pure love. That should be there in your heart.
0: Ee premalu kevalam palukullo maatrame uchcharistunnam kaani హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
1: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
0: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
1: వి జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
0: ప్రేమకు భయము లేదు.
1: లవ్ ఇస్ ఫియర్.
0: ప్రేమకు క్రోధము లేదు.
1: Love has no anger.
0: Desham ledu.
1: Love has no hatred.
0: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
1: Love is always pure.
0: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
1: వి ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
0: ఇది ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
1: సచ్ డౌట్స్ కమ్ వెన్
0: నిజంగా ప్రేమనే ఉంటే డౌట్సే లేదు.
1: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
0: కనుకని తమ సర్వస్వమును కూడాను భగవంతునికి అనిపిస్తుంటారు.
1: Therefore we tribute many of the things.
0: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
1: God submits to his devotees.
0: భక్తునికి మరొక పనే లేదు.
1: There's no other job.
0: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
1: The devotee thinks of God and God thinks of his devotee.
0: కోవ గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
1: It is the quality of a true preceptor to teach what is good for the devotee.
0: శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా.
1: A devotee should have devotion, a disciple should have devotion towards
0: ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
1: To follow the command of God is the quality of a devotee.
0: ఈ రెండింటిని విస్మరించి
1: forgetting these two
0: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: Man today is following unnecessary path.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: It is not proper.
0: సమ ఎలాంటిది?
1: What sort of quality is this perseverance?
0: ద్రౌపది తన యొక్క ఐదు పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
1: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
0: ఏ మాత్రమూ తెలియనటువంటి బిడ్డలు.
1: They are quite innocent.
0: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
1: They are tiny tots.
0: కట్టగడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
0: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
1: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
0: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
1: జస్ట్ థింక్ హర్ ఆఫ్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: పరగం మీ మా మగవారలందరూ బాణప్రయోగోపసంవరణ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: ఆల్ ది ఫైవ్ have learned this archery from Dronacharya the preceptor.
0: Putrakruti nunna dronudavu nee chittambulo lesamu karuna sanghamuleka shishya sutulanu kandimpagan padiya praptistundadi.
1: She was praying to Sudhama, being the son.
0: Yanti kasagandalu gontulu goyatam nyayama neeku?
1: Are you justified in killing these children like that? Is it justice on your part?
0: యుద్ధమునందు లేరు.
1: దే ఆర్ నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అస్త్రములను చేపట్టలేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్ ఆన్ హ్యాండ్.
0: నిద్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణాసంగము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా.
1: వెన్ దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ without any compassion in your heart, is it proper on your part to kill the children of your disciples?
0: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
1: When Draupadi was pardoning with all her patience and perseverance,
0: కొడుకును బట్టి చంపనని కోపమునందు.

0: పాలమాతకున్.
1: She's not angry and she doesn't use
0: harsh words. చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: Further, she is fool because she wanted him to let him go.
0: వీడు విప్రుడే విడువగనేల.
1: He is a Brahmin, why should we let
0: him go? చంపుడిటు వినిని మీరలు చంపరేని నా పిడికిడి పోటునను సిరం భిన్నము చేసేద చూడుడిందరు.
1: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
0: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
1: ద్రౌపది caught hold of his feet.
0: వెరచినవాణి,
1: the one who is fear stricken.
0: వెరచినవాణి, ధైన్యమున వేదురు రొందిన వాణి,
1: the one who lost all the courage.
0: నిద్రమై మరచిన వాణి,
1: the one who is fast asleep.
0: సౌఖ్యముగా మధ్యము త్రాగిన వాణి,
1: the one who is intoxicated.
0: బగుడై పరచిన వాణి, సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: the one who is just shouting for protection.
0: కామినుల చంపుట ధర్మము కాదు.
1: Women, it's not proper to kill them. It's not justice.
0: ఇది న్యాయం కాదు.
1: It's not justice.
0: నా బిడ్డలు గతించడని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
1: ఐఎమ్ సఫరింగ్, ఫీలింగ్ సో సాడ్ బికాస్ మై చిల్డ్రన్ ఆర్ కిల్డ్ హియర్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
0: నా బిడ్డలు ఎట్టైనా చచ్చారు, నా దుఃఖం ఎట్టైనా తప్పినది కాదు.
1: ఎనీ హౌ కెన్ గెట్ అవే, కెనాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ మిజరీ ఆర్ సఫరింగ్.
0: ఇతన్ని చంపి ఇతని తల్లికి ఎందుకు దుఃఖాన్ని మనం అందించాలి?
1: బై కిల్లింగ్ అశ్వత్థామ, వై షుడ్ యు పుట్ హిస్ మదర్ టు సఫరింగ్.
0: ఇది సరి అయిన క్షమ.
1: This is the proper forbearance.
0: మన బాధలు ఎట్ట ఉంటాయో ఎదుటివాని బాధలు కూడా అట్టే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: You should consider others' difficulties as your own. Your difficulties are as big.
0: నా బిడ్డల వియోగం చేసి నేను ఎంత బాధపడుతున్నాను, ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రి యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
1: Because I feel so sad because of the death of my own children, so also would be the mother of Aswatthama.
0: కనుక అశ్వత్థామను చంపకండి.
1: Therefore don't kill Aswatthama.
0: ఇంత ప్రాధేయపడింది భీమార్జునులు పాదములు పట్టుకొని.
1: అండ్ షీ ప్రేడ్ టు భీమా అండ్ అర్జున.
0: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
0: అది ఏ ద్రౌపది.
1: దట్ ఇస్ ద్రౌపది.
0: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది.
1: ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటి ద్రౌపది.
1: హీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
1: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
0: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్.
0: అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
0: కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఎలాంటి కష్ట సమయంలో కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డిఫికల్టీస్ యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ పేషెన్స్ అండ్ పీస్.
0: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుల యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
1: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiyas.
0: కనుకనే శాంతి అనేటువంటిది మహర్షుల యొక్క సౌజన్యమైనటువంటి యొక్క సౌందర్యం.
1: It is only peace that adds to the grandeur and beauty of the sages.
0: అనేక సంవత్సరములు తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
1: Because that quality is gone, many of the sages, saints, they were ruined.
0: రాజులు కూడాను ఈ క్షమ లేకపోవటం చేతనే తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు.
1: Kings also have lost their kingdom because they were in need of this particular
0: ఈ క్షమను కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
1: As the perseverance is gone, even scholars are also gone.
0: కనుకనే క్షమ అనేటువంటిది సర్వ రక్షలుగా మనం భావించాలి.
1: Therefore, consider this forbearance that gives protection.
0: అది గొప్ప కవచము మనకు.
1: It is an armor.
0: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
1: వి ఫర్గెట్ దట్ ప్రొటెక్టివ్ ఆర్మర్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
1: బట్ వీ గో బై దిస్
0: దీనిని భరించలేక
1: ఎఫీమరల్ ప్లెజర్
0: అనేక బాధలకు గురి అవుతున్నాం.
1: వి సఫర్ ఫర్దర్ మోర్ యాజ్ వీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
1: దిస్ ఫర్బేరెన్స్ ఇస్ వెరీ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
1: Under any circumstances,
0: తొందరపాటు పడకండి.
1: Never be in a hurry.
0: Waste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Haste makes waste. Waste makes worry. Do not be in a hurry.
0: So do not be in a hurry.
1: So do not be in a hurry.
0: మీరు తొందరపాటు పడకండి.
1: సో డు నాట్ బీ ఇన్ ఏ హరీ.
0: కొంత శాంతంగా మీరు భరించండి.
1: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ పీస్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection. Don't be in a hurry. The hot blooded students should be watchful of this. This patience is most essential for students.
1: In
0: times of all tests and challenges, you should maintain patience. Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలు అల్పంగా ఉండవచ్చును. వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువైనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: Therefore, never lose this diamond quality for just for a
1: coal.
0: And this patience is a diamond.
1: కరుకు పరులు ఎన్ని విధములైనటువంటి నిందారాపణలు చేసినప్పటికీ ఏ మాత్రం కూడా మనం జంకకూడదు.
0: Others may blame you, but never shake.
1: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
0: Then be patient then.
1: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే
0: because that patience is gone
1: today.
0: The whole life is wasted. Every moment we are angry. And it's the worst of the sins.
1: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడా మారుస్తుంటాం మనము.
0: Though we are in prayer, but we use very harsh words in loud voice.
1: భజన లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: Suppose there is a person by your side in bhajan.
1: ఆమె కొంత స్థలం ఇవ్వడం లేదు.
0: And you don't give, she is not giving the place.
1: కానీ చాలా కష్టంగా భరించుకుంటుంది. అక్కడ భరించుకోవాలి మరి.
0: But you have to be patient in accommodating yourself.
1: కానీ ప్రక్క వ్యక్తి పైన కోపం వచ్చి,
0: but because of anger,
1: భజన అంతా అయిన తర్వాత,
0: at the end of the bhajan,
1: శాంతి చెప్పేసి శాంతి శాంతి ఈ కోపాన్ని ఈ శాంతిలో ప్రవేశపెడుతున్నారు.
0: As we finally utter these words, shanti, peace, they say it very harshly.
1: భక్తులు ఏమి శాంతిని సాధించగలరు?
0: What is that peace you can achieve, such a devotee?
1: ఇది ఒక నాకు పరీక్ష.
0: Is a test.
1: అని ఎంతరు శాంతి శాంతి శాంతి. ఆ శాంతి కూడా శాంతంగా చెప్పాలి.
0: You should tell this word peace peacefully.
1: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
0: But we say this peace in an agitated way.
1: అది ఏ భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
0: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ వితౌట్ డివోషన్.
1: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకుంటు సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వేర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: కల్లోలము చేస్తున్నాము.
0: వి జస్ట్ ఓన్
1: సమాజంలో ఎక్కడైనా అశాంతిని మనం ప్రసరింపజేస్తున్నాము.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యు బీ ఇన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది
1: ఫ్యామిలీ సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: దట్స్ యువర్ డ్యూటీ.
1: అట్టు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ డోంట్ హ్యావ్ పీస్ అండ్ సీ దట్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ సొసైటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
1: Vahe guru, vahe guru, vahe guru ji bolo.
2: Vahe guru ji
1: bolo. Vahe guru, vahe

సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యము లేకుండా సర్వలను కూడా బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: Ravanudu konni nimshamulaku maranistadu aneetuvanti vishayam telusukuni aneka mandi satpurushulu yogulu panditulu ramunu chuttu cheraru.
1: Having coming to know the end of his life, many noble people, sages, gather around him.
0: Ravaneswara, meer enno karyamulu aacharincharu, enno satkaryamulu salparu, enni vidhamainatundi yokka durmargamulo meer ponukunnaru, kaani inninti endu meer sadhinchinatundi yokka ganakaryam emiti, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us? Oh Ravana, they said.
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: దోస్ హూ వాంట్ టు డూ గుడ్, దోస్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ సీక్రెట్ సర్వీస్, దోస్ హూ వాంట్ టు డూ మెరిటోరియస్ డీడ్స్ షుడ్ నెవర్ డూ థింగ్స్ రాదర్ డిలే.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీ యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకమునకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్ నీరుగా మార్చి సర్వలకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: I also determined to see that those who are there in Naraka hell would be comfortable by providing all conveniences there.
0: కాని అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: I didn't undertake the task till this date.
0: కనుక మీరేనను ఈ సద్భావములు, సత్ప్రవృత్తులు, సచ్చింతనులు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: But we could not translate all our thoughts into action.
0: రేపు రేపు రేపు అని కాలహరణముగా ఆవిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: We go on postponing things to the next day, the following day, and waste our lives.
0: సత్ప్రవర్తనలకు ముందుండి వెయ్యాలి.
1: We should step forward, be ready to do any good activity.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: We should be prepared to do good act, good service, good practice immediately.
0: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: All good thoughts should be translated into action.
0: ఇది మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: This is the main thing that humanity must do.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు, దుష్టతనములు, దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ద వికెడ్ ఫీలింగ్స్, ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో, ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో, దానన్నింటినీ కూడా విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఏ గుడ్ నేమ్, హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్, బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు, రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీతా బై రావణ, లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: వెన్ దే వెంట్ వన్
0: ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖమంతా కూడాను కడుపు పైనే ఉంటుండది.
1: ద హెడ్ ఈజ్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈజ్ అ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరు ఎవరు, ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు, మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ went close to him and said, who are you, why are you like this, you don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 miles.
0: 10 miles దూరం నందు ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 miles ఫ్రమ్ దిస్ పాయింట్.
0: నేను నడవనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు వాక్.
0: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
0: కనుక నా చరిత్రం మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be
0: అసలు మీరెవరు, ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి, ఎందు నిమిత్తమై మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్, వాట్ ఫార్ ఆర్ యూ హియర్.
0: సత్యం అనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనప్పుడు సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు,
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాము.
1: They said, we are here in strict obedience to the command of
0: our Father. We have
1: been spending our lifetime as per the command of the Father.
0: కాని మేము పత్ని వియోగం చేత బాధపడుతున్నాం ఇప్పుడు.
1: I am suffering because of the separation from my wife.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: Some person has kidnapped her.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: We are in search of her. Whereabouts we do not know till now.
0: ఆమె ఎక్కడ ఉన్నదో,
1: where she is,
0: ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: Please let us know where she is, her condition, whether she is alive or dead.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: He said, first finish me off.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
0: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హీస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హీ స్పీక్ టు అస్.
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: Be that as it may, they decided and Lakshmana killed him.
0: కాల్చి వేశారు.
1: And he was burned.
0: కాల్చి వేసిన తర్వాత ఒక సుందర స్వరూపాన్ని ధరించి,
1: he has assumed a beautiful form.
0: అతను వచ్చి చెప్తున్నాడు.
1: That person started coming.
0: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because of the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారులే భగవ స్వరూపులు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకముగా నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కానీ ఇది ఒక లీలా నాటకం కాదు, నిరూపణ చేస్తున్నారు.
1: It was all their action drama.
0: కానీ ఇతనే భగవస్వరూపుడు.
1: And he is God.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: His name is శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: And his brother is Lakshmana.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: Though you are his divine, yet you seem to suffer.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి, రామ, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: He said, Rama, your Sita is there in Lanka.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
1: I'm going to tell you certain plans, certain devices to have
0: her back. ఎవరు కూడా ముట్టడుకుడు వీళ్ళు కాదు.
1: It's impossible for anybody to touch her. She is one of chested character.
0: ఆమెను ముట్టిరా ఎవరైనా భస్మం అవుతారు.
1: If anyone attempts to touch her, would be burned down to ashes.
0: ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాథ సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రభావించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి,
1: you meet Sita.
0: త్రీ అయోధ్యను చేరుతారని చెప్పనని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా నువ్వు సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: So saying he disappeared there.
0: దీనికి ముందు,
1: prior to this,
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క,
1: the son of sun,
0: సుగ్రీవుడు.
1: సుగ్రీవ,
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
0: రాజ్యభ్రష్టుని చేసి,
1: అండ్ హీ ఈస్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్.
0: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
1: అండ్ వాలి మేడ్ సుగ్రీవ సఫర్.
0: వాలి మహావీరుడు సూర్యుడు.
1: వాలి ఈస్ వాలియంట్ అండ్ కరేజియస్.
0: సుగ్రీవుడు కూడా అట్టివాడే.
1: సో ఆల్సో సుగ్రీవ.
0: కానీ
1: బట్
0: అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కింద పట్టణం నుంచి దూరం తరిమాడు.
1: While he made Sugriva suffer and he was driven out of the kingdom.
0: అప్పుడు
1: then
0: ఈ రాముడికి చెప్పాడు.
1: Then he told Rama.
0: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
1: before giving up the body, Kabandha said,
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
1: Better you be a friend to Sugriva.
0: అని ఒక్క మాట చెప్పాడు, కన్ను మూశాడు.
1: He said and breathed his last.
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
1: They went on inquiring where Sugriva was.
0: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ,
1: though they know everything,
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
1: They were just acting.
0: కానీ సుగ్రీవుని కలిచారు.
1: They met Sugriva.
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
1: Through him they could know the news of Sita.
0: వీరి సైన్యమంతా కూడాను
1: all their army
0: లంకకు సమీపానికి చేర్చారు.
1: Reached very close to Lanka.
0: అక్కడ నుంచి
1: from there
0: దాని లంకలో ప్రవేశించాలి.
1: They were to go proceed
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
1: And there's mighty ocean in between.
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
1: Who is prepared to cross this ocean?
0: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడాను మేము చేయలేము ఈ పని అన్నారు.
1: All the members of the army, they said, we dare not cross this ocean. It's not possible to us. They said, they are ready to eat, but not to do
0: it. హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు.
1: Hanuman is capable of doing this task.
0: తనే అంగీకరించాడు.
1: And he accepted.
0: రామాజ్ఞ శిరస వహించి ఏ కార్యమునికైనా నేను సిద్ధమేనన్నాడు.
1: I follow the command of Rama, whatever it might be.
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
1: in the conversation that took place between Vali and Sugriva,
0: ఎవరికి అంత సులభమైనటువంటి అర్థం కాదు.
1: It's not known to many.
0: వాలి చాలా దుర్మార్గుడు.
1: It's very bad person.
0: మహావీరుడు.
1: Yet he's courageous.
0: కానీ రాముల యొక్క స్నేహితుడు కూడా.
1: But he's close to Rama.
0: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికి బుద్ధులు బెండుబారిపోతాయి.
1: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హ్యావ్ పర్వర్టెడ్ మైండ్స్.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైన బాధలు కూడా సంభవించినాయి.
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సర్చ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణుడు ఎక్కడ వస్తున్నాడని వీరి అన్వేషణ లోపలనే కాలంనంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్.
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని
1: Dundubhi, a demon,
0: వాడితో యుద్ధం చేసి
1: ఫాట్ విత్ దెమ్.
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
1: వాలి హ్యాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుబి.
0: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
1: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
1: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది.
1: ఆల్ ది blood spilled all over his body.
0: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
1: Where from this blood has come? Why is that? Is it on my body?
0: ఈ శరీరం చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
1: And he gave a curse that whosoever that gets on to the top of this matangi will die having his head broken.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు
1: పర్వతంలో
0: పోయి చేరాడు.
1: He reached that place.
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
1: హనుమాన్ ఆల్సో వాస్ దేర్.
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
1: వాలి మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: తాను పోలేడు.
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాల్.
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ coming over there who are very handsome.
0: Rajaputrulu.
1: They are princes.
0: Rajakumarulu madre untunnare.
1: They are of royal family.
0: Idi shikaratame emaina vachara.
1: Are they simply moving about
0: ani
1: here?
0: Ani anek rakamuliga kudanu vicharan chestu vacharu.
1: He was also thinking in that direction.
0: Kani vayuputrudaina hanumantudu naadu kada.
1: But Hanuman is there.
0: Chalam lopale tana roopani maarchukoni
1: he changes his form in a moment.
0: క్రిందికి దిగాడు.
1: హి గాట్ డౌన్.
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం.
0: హనుమంతుడి యొక్క వాక్యములు, హనుమంతుడి యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
1: Conversation of Hanuman is full of good words,
0: sweet
1: words.
0: They're
1: so sweet.
0: ఆ విధంగా పలుకుల చేత రామును గుర్తించాడు.
1: Rama could know who he was.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: He thought that he was a holy Brahmin.
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: He said, where do you come from?
0: ఇప్పుడు చెప్పాడు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: He said, I'm the minister of Sugriva.
0: సరే, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామా కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: అండ్ హనుమాన్ మేడ్ రామా లక్ష్మణ సీతమ్మ చోట అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మూమెంట్
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ది ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: ఇట్ వాజ్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
0: వాలి ఏ నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
1: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్.
0: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
1: అండ్ హీ థాట్ సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
0: సరే, వెళ్లిన తర్వాత
1: హావింగ్ గాన్ దేర్
0: ఇతనితో స్నేహం చేయాలి.
1: హి వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: స్నేహం చేయాలంటే
1: టు బి ఎ ఫ్రెండ్
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామా, నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us in any way, he said.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: నా అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ 5 ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై వన్. 5
0: తాటి చెట్లు లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
1: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది 5 పామ్ ట్రీస్.
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్.
0: దానిలో అమ్మును విడిచడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగేన్స్ట్ దాట్.
0: ఇది రాములు చేయగలడా?
1: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
0: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: ఇది 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హి సెడ్ బెటర్ యు షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్.
0: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైలింగ్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హి నెవర్ సఫర్డ్ హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగా తీశాడు.
1: అండ్ హి పిక్డ్ అప్ ది ఆరో.
0: అమ్మును పుదించాడు.
1: అండ్ హి జస్ట్ షాట్.
0: విడిచాడు.
1: హి షాట్ ఇట్ రిలీజ్ ది
0: ఆరో. 4 చెట్లు దాటి బయటపోయి అంత శక్తితో పోయింది ఈ అంబు.
1: దిస్ ఆరో పియర్స్ ద 4 ట్రీస్ ఫర్దర్ 4 మోర్ and then drop there beyond.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: హీ ఈస్ ద రైట్ మ్యాన్.
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ మై టాస్క్, హీ థాట్.
0: తదుపరి వెళ్లి
1: హీ వెంట్ దేర్.
0: ఈ సంప్రదింపులంతా జరుక్కొని
1: హీ మేడ్ ఆల్ కన్సల్టేషన్.
0: ఏ విధంగా వారిని మనం హతమార్చాలి?
1: హౌ టు కిల్ వాలి, ఇన్ వాట్ వే?
0: ఈ ప్లాన్లంతా వేసుకుని
1: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: సుగ్రీవుణ్ణి రేపటి దిన సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: కిష్కింధా పట్టణంలో 10 మైళ్ళ దూరం నుంచినే పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యూ బి అవే ఫ్రమ్ కిష్కిందా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హి సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా,
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప ఫలం వచ్చింది.
1: దేర్ లైస్ సమ్ ప్రాబ్లం దేర్.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
0: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: డోంట్ గో, డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
0: తమరు చేయంగా వలయ కార్యమును గురించి,
1: ద టాస్క్ దట్ ఇస్ టు బి డన్,
0: మంచి చెట్టును చక్కగా బొందుపరచి,
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ప్రో అండ్ కాన్.
0: చేయు చెప్పులు కాకట్టి చింతలేక,
1: వితౌట్ థింకింగ్ ఎనీథింగ్,
0: వేగిరించిన చూనది విషయం యగును అని.
1: అండ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ హేస్ట్ దెన్ యూ విల్ ఫెయిల్.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: దేర్ఫోర్ బి కేర్ఫుల్
0: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
1: So saying, Tara made Wali to go back.
0: Tara chaala gunamulu kaliginatundi.
1: Tara is virtuous one.
0: Manchi shakti samarthyam kaliginatundi.
1: She is very powerful.
0: Vicharana shakti chaala goppadi.
1: She has got a sense of discrimination.
0: Telivitetulu goppavi.
1: She is highly intelligent.
0: Aame cheppinavanni kudunu satyamle.
1: Whatever she says is truth.
0: Ivanni kudunu pativrata dharmam yokka prabhavamle.
1: These are the characteristics of pativrata, a chaste woman.
0: తర్వాత రెండవ దినము,
1: ద సెకండ్ డే,
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై.
0: కానీ వాలి వినలేదు తార మాటలు.
1: అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ తార.
0: ఎప్పుడు కిష్కింద లోపల ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కిష్కింద.
0: రాముడు ప్రవేశించకూడదు.
1: రామ షుడ్ నాట్ గెట్.
0: కారణం ఏంటి, 14 సంవత్సరంలో అరణ్యవాసమే కానీ పట్టణవాసం చేయకూడదు అని తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామను పోకుండా ఇతను సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుకనే పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హి షౌటెడ్ వాలి కేమ్
0: ఆనాడు ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ వర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యు విల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురు ఒకే రూపాన్ని ధరించటం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: దెన్ రాముని
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్ హిమ్.
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటలు చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపజేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
0: రెండవ దినము సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడ బిడ్డలు.
1: Both of you,
0: ఇద్దరు రూపములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కొన్ని గుర్తించడానికి
1: to recognize
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: He wanted Lakshmana to make a garland of flowers.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవు మెడలో వేయించారు.
1: And they made Sugriva wear that garland.
0: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లెండ్.
0: జరుగుతూ ఉంటుండాలి.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాముడు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని రాములు దగ్గరికి వెళ్లి
1: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి
1: వాలి
0: నీవు చేసినటువంటి పాపము తమ్మునికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి అనగా తన పట్టణంలో లేకుండా చేసినావు.
1: యూ హావ్ కిడ్నాప్డ్ హర్. You have driven out your own brother out of the kingdom.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్ డు.
0: అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పిన సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాల్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దిస్.
0: చరిత్రంత విచారించుకుని
1: రామా ఇస్ యువర్ సో గ్రేట్
0: వారియర్ పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామా రిప్లైడ్ దట్ హీ ఈస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: మేము ఇరువురు సోదరులము.
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ద కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్న.
1: ఇట్స్ నాట్ జస్టిఫైయబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగమును కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము.
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: యెస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యు టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back, the one who fights standing in front of you, you will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was right. And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin.
0: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ వాలి అండ్ రామ.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
0: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి
1: అండ్ హి కాల్డ్ రామా, హూ ఇస్ క్లోజ్, రామా
0: నా ప్రాణం ఏమో పోతుంది, ఐ
1: యామ్ గోయింగ్ టు డై,
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యు టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టగడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి
0: సుగ్రీవుని మహారాజుగాను
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజుగాను చేసి
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ద ప్రిన్స్
0: నిర్మించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ద ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవు.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణ అండ్
0: అయోధ్యలోని.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతుడికి యుద్ధము.
1: అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ భరత.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
0: రాములను పోయి ప్రార్థించి
1: అండ్ హి ప్రేడ్ టు రామ.
0: రాములకు దాసుడైపోయి
1: అండ్ హి సబ్మిటెడ్ టు రామ.
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హి మేడ్ రామ కిల్ రామ.
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హి బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇంజస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి
1: హి హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ.
0: వాలిని చంపించి
1: అండ్ హి మేడ్ రామ కిల్
0: మారాడు.
1: అండ్ హి బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల రామ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
0: రాములను పోయి

0: రాజుని చంపించి
1: అండ్ హీ మేడ్ రామ కిల్ మారాడు అండ్ హీ బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల, రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత,
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే,
1: యువర్ ది ఎల్డెస్ట్,
0: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పండి. భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి, లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞను నేను శిరసావహించాను,
1: ఐ ఫాలో మై ఫాదర్,
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐ యామ్ నాట్ గోయింగ్ టు రిటర్న్.
0: రాములు వాదించటము,
1: రామ వెంట ఆన్ ఆర్గ్యూయింగ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ టు అయోధ్య.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు Ayodhya till Rama comes over there, that he is not going to take up the responsibility.
0: కనుకనే ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైనటువంటి ఒక యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాములే అంగీకరించి,
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే,
1: వి ఆర్ బ్రదర్స్,
0: మనమందరూ ఒక్కటియే,
1: వి ఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వి కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్ అప్ ద
0: రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ,
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా,
1: వితౌట్ ఎనీ వార్,
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ సర్టెన్ ఇన్ఫైటింగ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: రామ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము తప్ప అన్యం ఎరుగడు.
1: హీ డస్ నో ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: కనుకనే సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: సో ఇస్ దట్ ట్రూత్ విల్
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
0: అని నిరంతరం కూడా తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
0: కడపటికి రావణు దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
0: రావణ్ణి హతమార్చేక ముందుగా,
1: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ,
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: రావణ ఇస్ వర్చ్యూ.
0: ఏదో శాప విమోచనం చేతనే,
1: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్,
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి. కానీ
1: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ద కర్స్.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
0: దేవతల యొక్క దోషమే.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
0: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
0: కాబట్టి ఈ యొక్క రావణుడి అందు ఏమాత్రం దోషం లేదని,
1: నథింగ్ రాంగ్ విత్ రావణ.
0: రావణ్ కూడా క్షమించాడు రాములు.
1: అండ్ రామ పార్డన్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయ లోపల,
1: వైల్ టేకింగ్ సీత,
0: లోకులో కాకులు,
1: పీపుల్ థింక్ యాజ్ ద
0: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడ్హెరెన్స్ టు ధర్మ,
0: ఎవరు కూడా నమ్మరు.
1: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
0: ఎంత పవిత్రంగా తాను జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
0: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై,
1: టు డెమాన్స్ట్రేట్, టు ప్రూవ్ టు ద వరల్డ్,
0: ఆమె అగ్నిలో ప్రవేశపెట్టి,
1: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్,
0: తాను తీసుకున్నాడు.
1: అండ్ దెన్ రిసీవ్ ద,
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు,
1: ఫైర్ గాడ్ డిక్లేర్డ్ షీ ఈజ్ ఫాల్స్లెస్.
0: నిన్ను పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యు కెనాట్ టెస్ట్ హర్.
0: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
1: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్, హౌ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హర్? చాలా
0: వాదించాడు.
1: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
0: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
0: చేరినప్పుడు,
1: హావింగ్ రీచ్ దేర్,
0: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేటర్.
0: ఆనందించేవారు ఒకవైపున,
1: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
0: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడేవాళ్ళు మరొక వైపున,
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెట్ వే,
0: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్.

0: to the body and not to the spirit.
1: కనుక ప్రతి విషయమునందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గం ఏమాత్రము బయలుదేరలేదు.
0: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వి నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్
1: ఆఫ్ ట్రూత్. ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
0: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ద రిలేషన్షిప్.
1: చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
0: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
1: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాళ్ళని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
0: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
1: నిష్కారణంగా ఎప్పుడూ ప్రవేశించేవాడు కాదు రాములు.
0: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
1: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
0: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
1: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ పక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కాని అధర్మమైనటువంటిది, అసత్యమైనటువంటి కానరాదు.
0: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్తు హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
0: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
1: శ్రీమన్నారాయణుడే ఈ అవతారం నెత్తివెట్టాడు.
0: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
0: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
1: రామాయణమే ఒక నాటకము.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
1: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
0: అండ్ రామ ఇస్
1: రాముడు సూత్రధారే కాదు, పాత్రధారి కూడా.
0: రామ ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
1: అందరూ ఈ ప్రజలందరి కూడా అందులో వేషములు వాళ్లే.
0: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
1: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముడు కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
0: రామ ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
1: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీలు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
1: రామాయణము
0: రామాయణం
1: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
0: థౌసండ్ ఇయర్స్ పాస్
1: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
0: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
1: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
0: ఎవర్ న్యూ రామాయణ
1: ఎవరు దోషము నిరూపించేటువంటి వారు
0: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
1: ఎవరికి చేత కాదు.
0: నన్ కెన్ అటెంప్ట్.
1: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు, కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
0: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
0: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
1: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
0: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
0: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిలా.
1: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
0: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
1: ఇటువంటి వారు రాములు.
0: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఇస్.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: ఇస్ ప్యూర్ హార్టెడ్.
1: పవిత్రమైనటువంటి భావములు కలవాడు.
0: సీక్రెట్ ఫీలింగ్స్.
1: తన చేష్టలు కానీ తన కర్మలు కానీ అన్ని పవిత్రమైనటువంటివి.
0: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
1: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం, రండి.
0: Let's go and watch this holy wedding was the feeling among the people.
1: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
0: Let's all go together to see that holy wedding there.
1: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu రాముల పెండి రారే చూడగా పోదాము.
0: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడగా పోదాము రాముల పెండి రారే చూడగపోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు
0: లేడీస్ అట్ జ్యువెల్స్
1: ఆనర్ దర్బార్లు
0: ఫర్ ద రాయల్ పాస్
1: సీతకు రాముడు
0: అండ్ రామాయణ
1: సూత్రము గట్టుతాడు
0: అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్
1: ఇద్దరి నొక్క ఈడు
0: అండ్ గుడ్ మ్యాచ్
1: జోడిగా కూర్చినారు
0: పర్ఫెక్ట్ మ్యాచ్
1: సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగపోదాము.
0: అండ్ వి ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ సీత అండ్ రామ దే ఆర్ పర్ఫెక్ట్ టు ఈచ్ అదర్.
1: పించి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి వశిష్ఠ రప్పించి ఖడ్గములు తెప్పించి తూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట వారే జగపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
0: Men also started coming in another direction.
1: Chutamura randi.
0: Let's go and see the
1: Kausalyatana yuni kalyana. Chutamura randi.
0: Let us see the wedding of the son of Kausalya.
1: Chuchuvarallaku chala punyamata.
0: Those who watch that, who witness it, they will earn merit.
1: Bhaktaveshula mukti danamagu kalyanam. Chutamura randi.
0: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
1: అంబారిపై అలగు తేజమట.
0: అండ్ హి హస్ గా హి జస్ట్ కమింగ్ ఆన్ ది జాబ్ సిట్టింగ్ ఓవర్ దేర్ ఇన్ ది
1: లెఫ్ట్. దగదగ మెరిచేటి రామచంద్రుడట.
0: అండ్ రామ ఇస్ షైనింగ్ బ్రిలియెంట్లీ.
1: రామ అంకమున రమణి సీతయట.
0: అండ్ యు ఫైండ్ సీత బై హిస్ సైడ్.
1: సీతారాముల సోదర సేవట.
0: అండ్ యు ఫైండ్ ద బ్రదర్ సన్
1: సీత. నౌమున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురా రండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతమురా రండి.
0: Let's all go together to see the holy wedding of the son of Kausalya.
1: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
0: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
1: Kanuka ramula vishayam anetundi evaru sandehinchanakkarlen.
0: So no one should doubt anything in
1: rama karyamulo ramuli yokka gunaganamulu nammi jeevinchinatundi vaadu ee naati kuda nu dooram poledu.
0: The one who has got full faith in Rama will never be betrayed.
1: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి ఇచ్చాడు.
0: ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
1: చెడక నమ్మిన వారున్నారు కానీ చెడుని నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
0: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ నెవర్ గాట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్. దేర్ ఆర్ మెనీ స్పాయిల్డ్ కెరియర్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక భగవంతుని యొక్క విషయం లోపల అనేక కథలు రాసినట్టుగా ఇది ఒక కథగా ఉంటుంది అనుకుని మీరు భావించవచ్చును.
0: యు మే కన్సిడర్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ స్టోరీ along with many rest.
1: Story kavachunu,
0: maybe story
1: kaani eva story history.
0: What story?
1: His story, his story, history.
0: What story? History. His story, history.
1: Kanukane itti pavitramainatundi oka tattvanni evvaru kuda sandehinchanakkarledu.
0: No one need to doubt the sanctity behind this.
1: Kanuka munmundu ee ramayanam lopala chaala ati sukshmamainatundi vishayal lopala కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
0: దర్ మెనీ సటిల్ పాయింట్స్ సీక్రెట్స్.
1: మీకు పూర్వం కూడా చెప్పాను.
0: భగవాన్ సెట్ ఎర్లియర్
1: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
0: ద సీతారామ నేచర్ ఇస్ డివైన్.
1: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
0: అండ్ ద సీక్రెట్ రిలేషన్షిప్ ఆఫ్ ఎఫెక్షన్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ ద బ్రదర్స్ is not fully known.
1: Sumitra Kaikeyulu sambandham entati pavitramainatundi.
0: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
1: Ee Kaikeyi pratyekamainatundi ayem kaadu.
0: Kaikeyi is not separate.
1: Ramulaku anni vidyalu nerpinatundi Kaikeyi.
0: In fact Kaika thought the expert kumarudu
1: Bharatuni kante kunanu Ramunni sannihitanga teeskoni anni vidyalu nerpinatundi Kaikeyi.
0: In fact Kaika loved Rama much more than her own son Bharata.
1: Edo konni samaya sandarbhalanu puraskarinchukoni Kaika paina leni po nindalu vachinayi kaani
0: Kaika was blamed because of certain circumstances.
1: Kaika doshiye kaadu.
0: Kaika has not done any mistake.
1: Devaleela lopala inni recommendment yokka idi charitra vidhanga kattukoni vastuntayi.
0: It's all God's play, divine master plan.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు 14 అంతా ఉంటుండాలి. ఈ 14 లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: We have got still many more days to come and Bhagavan is going to tell many, many things that are not known to us. Many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
1: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపు, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
1: నాటిని బలు ప్రీతిని శరణాతిగను చేసిన సీతాదినాథుడైన శ్రీరామచంద్ర నామమెంతమంచి
2: తీర్పు మీరంతా శ్రీంపుడి ఎంత మంచి తీర్పు మీరంతా శ్రీంపుడి
1: శాంతుడు గుణవంతుడు బలవంతుడు.

గాంచిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారులైన ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నను

0: చదువులెన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: Students, boys and girls, patrons of education, teachers, administrators, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudikini avanni kudanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ee naadu prapanchamlo chaduvulu chadivinatunte vaaru endaro unnaru kaani vaaru emaina deshamunaku upayogakaramga jeevisthunnara ledhu.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity.
0: Telivitetalu undinappadikini chadivu chadavinappadikini manavuni antunnatvanti oka nijamainatvanti oka guname sannagellina sarvamu kudanu vyartham aipothuntai.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ఈ మానవతా విలువలే లేకుండినా మనిషి మనిషే కాడు.
1: Without human values, you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములైపోతున్నాయి.
1: You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina etti valikaina kudanu tirigi telivi raakapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kaani మన పిల్లలు చదవటమే కాదు చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు.
1: Our students are highly virtuous.
0: సత్శీల సంపన్నుడు.
1: One of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernappudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagwan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికీ టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తున్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with
0: everybody. ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయము కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యు విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు, గుణవంతులు, శక్తివంతులు, తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: కాదు మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములన్నీ కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, you find them in our boys.
0: Intiye kaakunda uttamainaatvanti oka bhashalu kuda nechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatvanti pillalu vaala bhasha ainaatvanti oka teeni kuda marchipoyi kaani ikkadiki vachinaatvanti oka dinto anni rakamainaatvanti bhashalu kuda nechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalamu, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desamte vaari pillalu ani kudanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సాంస్క్రిట్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
0: కనుక పిల్లలుంటే వాడి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యుల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టబత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఈ భగవాన్ ఆస్క్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లై స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టబర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సొల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ everybody educated and bring it transformation.
0: President gaani, chief minister gaani, prime minister gaani, andaru vachi maa pillalni ento varnistuntaru.
1: Many high dignitaries, presidents, prime ministers, governors, chief ministers, as they come to Bhagavan, they go on praising our boys.
0: Maa yokka kadasara lopana oka kaasaina kachu lekunda vidya kalputunnaru.
1: In fact, the education is offered totally free of cost in our colleges.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: We don't touch even single naya paisa towards any expenditure.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In addition to that, even scholarships also are awarded to deserving students.
0: ఇట్టి పిల్లల చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: Kanukane swami yokka property anta edi entante vidyarthule na yokka property.
1: So if you put a question, what is swami's property? Students are his property.
0: Varu lekapothe nenu emi cheyaledu.
1: Without them swami will not be able to function.
0: Kevalamu స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధి కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: ది స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడాను సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ భారత్ రెస్ట్ ఆన్ ద కల్చర్ సంస్కృత.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
1: రైట్, ద డే బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ రెసిటేషన్ ఇన్ సంస్కృత్.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: యూ కెనాట్ గెట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ దో యూ అండర్ టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ee vidyarthulku raani bhashalu gaani telinatvanti yokka vishayamulu gaani em maatramu levu.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమ కూడా లేదు.
1: యు మే ఫీల్ దట్ స్వామి ఈజ్ ట్రైనింగ్ హింసెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
0: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో ఆయన కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డూ విత్ స్టూడెంట్స్.
0: వారికి అన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డూ నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఎట్టి అభ్యాసం లేనప్పుడు సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనులు ఈ పిల్లలు ఎందుకు అంత తాండవమాడుతున్నాయి.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: They're first and foremost in serving their parents.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు.
1: They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: They don't have any desire for money.
0: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్దిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: దేర్ చీఫ్ ఎయిమ్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ టోటో భగవాన్స్ కమాండ్.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీ అదర్ పీపుల్ బియాండ్ దిస్.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ది చేయవచ్చును.
1: మెనీ మోర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి స్టార్టెడ్ Basing on this type of students.
0: Kani veeriki ettu ravisthundadi.
1: But how could they become like this?
0: Kokkaro koyani kodi kuyagane chakkaga nidramanchavunnidemu.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: Vaadu eppudu chestunnarannante ye telavaru avakarano ye telavaru 8 gantalku kaadu maa pillalu leyatam.
1: It's not that the students get up from bed rather late.
0: కుక్కరో కోయని కోడి కుయ్యదనే చక్కగా నిద్ర మంచమునుండెదెము.
1: యూ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్స్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యు హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
0: ఈ టిఫిన్ గిఫిన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: And this modern tiffin is not acceptable to our
0: students. Idlu, dosalu, sambaru, vadapappu, moorkudambu ilanti anta kudanu maa pillalaki ematram ishtam ledu.
1: Our students do not like the modern breakfast, modern tiffin.
0: Ratri migilinatundi annamu produnne majjigalo kalipukoni inta uppu vesukoni chakkaga bhujistunnaru.
1: They partake the rice which is left over last night.
0: Chaladi bhujinchu
1: and mix it with curd.
0: Hitamaina vastulu entayu namali మితముగా చింతుడు మేలవును మాకు.
1: దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
0: హితమైన వస్తువులు ఎంత నమలి మితముగా చింతుడు మేలవును మాకు.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలములకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడగవగల బాలుడు అనిపించుకుందరు.
1: దే గో టు ద స్కూల్ అండ్ లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ ఒబీడియన్స్ అండ్ యర్ ఎ గుడ్ నేమ్.
0: శ్రద్ధగా పాఠములు నేర్చి అణకువ గల బాలుడు అనిపించుకుందరు.
1: దే లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ సిన్సెరిటీ అండ్ దే హ్యావ్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏమలో ఎప్పుడు తిరుగంగబోరు.
1: దే డోంట్ గో ఎనీవేర్.
0: మురికి కుంటల చెత్త పోగులనింటి.
1: అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ డర్టీ.
0: దరి నుండి నీయకు దారకీడగును.
1: అండ్ దే డోంట్ కీప్ ఎనీథింగ్ దట్ ఇస్ అన్వాంటెడ్.
0: పరుగుడి చెరుగుడి బంతులాటగును. పరుగుడి చెడుగుడి బంతులాటగును.
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
1: రన్నింగ్,
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం శ్రమ పడటం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
0: ఇలాంటి స్పోర్ట్స్తో పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రం ప్రవేశించరు.
1: They don't get into such games.
0: వాళ్ళ ఆరోగ్యమంతా కూడా వారే చూసుకుంటుంటారు.
1: దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు, కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
1: ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును.
1: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: కేరళకపోతే అక్కడ కేరళలో ఒక మలయాళము ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారందరూ కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: The Keralites also have picked up the local language and following the native culture.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: In fact, the country is very lucky to have students of this quality.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: Bharat is a sacred land.
0: భారతీయులనగ వజ్రం వంటి వాడు.
1: Bharatiyas are diamonds. Diamonds.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినా కూడా దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
0: ఈ విధమైన యొక్క సంభాషణలు.
1: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ their residences are surprised at this.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as example.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
1: One student was just tying up a bunting or toranam.
0: Nen lopal nunchi talapu tetchukoni vachanu.
1: Bhagwan opened the door from inside.
0: Nannu chusetappudiki edo bhayam erpadipoyindi.
1: And the boy was very much afraid watching Swami there at the door.
0: Akka nunchi valiki kinda paddadu.
1: And he literally shook and fell down.
0: Adi inapachi idi ittundi.
1: And it's an iron chair.
0: Iron chair.
1: Iron chair.
0: Iron chair. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకోని
1: They could understand it's difficult to continue
0: chala
1: like that.
0: Baadhapadutunnaru.
1: They were feeling sad.
0: Em cheptaru evvaru emi na kosam baadhapadalakkaledu. Maa pillale naaku doctors, maa pillale naaku anni vidhala thodupidiga untuntaru ani nenu ento vaati chepparu.
1: Bhagwan told all those doctors, don't feel sad, anything bad about me. I have my boys to help me. I have my boys to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyayi.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valane nenu inta varaku tirigalugutunnanu.
1: That made Bhagavan move like this, as we find him today.
0: Andukosame maa pillalu cheptuntaru, Swami, meerunduga maake em bhayamu.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
0: it.
1: We want to serve you and carry our life
0: here. Avidanga cheppi konni vandana mandi pillalanta kodanu udyogalu konna pokunda swami daggane undi ikkada chadukoni anni pannu cheskuntu unnaru.
1: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
0: Nanimittame kaakunda vaari nimittam kuda nu vaaru sevi cheskuntunnaru.
1: In fact, that amounts to a self help also.
0: Maa pillalu yokka panulanta kuda meeku cheppite meeru evaru kuni nammaru.
1: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: దే సెడ్ వీ డోంట్ వాంట్ దిస్ మనీ, దే రిటర్న్.
0: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
1: ఆల్ ద మనీ దే ఎర్న్ డిస్ట్రిబ్యూటెడ్ టు పూర్ పీపుల్ దేర్.
0: కట్టగడపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు ప్రశాంతనిలయం టు సర్వ్ భగవాన్.
0: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they're in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడాను వారే సృష్టించి.
1: They know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: And they handle all the instruments there in the hospital and help in running the hospital.
0: కొనుక్కోనక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody.
0: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
1: The students can maintain the whole hospital.
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
1: Who can understand the true nature, the quality of our students?
0: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get.
0: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయం అంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు, ఏమాత్రము వైద్యం నాకు అక్కర్లేదు.
1: Swami has no pain. He doesn't require, need any treatment.
0: నా యొక్క ఇదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు.
1: And boys have been attending on Swami.
0: ఏ చిన్నదాని కూడా నేను యోచించనక్కర్లేదు.
1: Swami need not think of any small issue, anything whatsoever.
0: ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు.
1: There's many such students.
0: అలాంటి పిల్లల చేత నేను నా జీవితమును చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కానీ, ఎట్టి బాధలు కానీ, ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడాను చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగ్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేపొద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్ మార్నింగ్.
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
1: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
0: అంతా వారి పనులు వారే చేసుకుంటుంటారు.
1: దే డూ దేర్ ఓన్ వర్క్.
0: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
1: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్,
0: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
1: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
0: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
1: దే అటెండ్ టు ఆల్ జాబ్స్.
0: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్, ద హోల్ కంట్రీ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్.
0: అందరికీ సహాయం చేస్తుంటారు.
1: దే హెల్ప్ ఎవ్రీబడి.
0: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
1: There's one thing that is left.
0: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
1: భగవాన్ సెట్స్ అన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
0: ఎవరిపైన ఆధారపడకోకుండా,
1: వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి.
0: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
1: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్ ఓన్.
0: తప్పక వారు ఉండగలరు.
1: Yes, they can maintain themselves.
0: కనుక ఈనాడు ఎన్ని చెప్తున్నానంటే మా పిల్లలంటే అంత గొప్ప విద్యావంతులు, గుణవంతులు కూడా.
1: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
0: గుణవంతులు,
1: they are virtuous,
0: బలవంతులు,
1: strong.
0: ఇంకా వాళ్ళు చెప్పాలంటే ధనవంతులు కూడాను.
1: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
0: వారిని వారే సంపాదించుకుంటున్నారు, కానీ ఇంకో తల్లిదండ్రులది ఒక నయా పైసా కూడా ముట్టడం లేదు.
1: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమి అక్కర్లేదు.
1: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డూ యూ వాంట్,
0: అన్ని మాత్రమే చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఈ విధంగా
0: ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
1: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక దేశమునకు ఎట్టి భయమూ లేదు.
1: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
0: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
1: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
0: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి,
1: this country will prosper and progress by these boys.
0: వీరు దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
1: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति।

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
1: Vidyarthulara,
0: students,
1: భారతీయ సంస్కృతి యందు సమస్త పదార్థములు కూడాను దైవ స్వరూపమే.
0: As per the culture of Bharat, every matter is divine.
1: దైవము కానటువంటి పదార్థము, దైవం లేనటువంటి జీవము ఈ జగత్తులో కానరాదు.
0: There is no material nor a living creature without divinity.
1: రాయి మొదలుకొని రత్నం వరకు,
0: right from stone to the diamond,
1: chima modalukoni simham varaku,
0: from ant to a lion,
1: pachi modalukoni garuda varaku,
0: right from a bird,
1: parvatam modalukoni chinna gulaka rayi varaku kudanu,
0: the mountain to a small pebble.
1: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
0: Therefore Bharatiyas worship the tree, the anthill and the mountain.
1: ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయమును విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడా మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గముని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయమంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
0: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
1: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
0: The faith of Bharat has got a lot of significance.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ తత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమ తత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
0: ద భారతీయస్ హ్యావ్ నాట్ లిమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఎ మ్యాన్ ఓన్లీ, నో, ఇట్ హ్యాస్ గాన్ టు ద లెవెల్ ఆఫ్ ఆల్ మెటీరియల్ and all other living creatures.
1: కనుకనే త్యాగరాజు కూడాను

0: చీమనో బ్రహ్మనో
1: ఇన్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ
0: శివ కేశవాదులలో
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The divinity is all pervasive.
0: ఇందుకనడందు ఏదని సందేహము వలదు.
1: You don't need to doubt. God is present everywhere, here and over there.
0: రోడ్డు పైన పడినటువంటి, దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్డ్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇస్ ద
0: మౌంటెన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కత్తా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ టు
0: పశ్చాత్తాపం అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: టు కన్సిడర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్ ఆఫ్ సూపర్స్టిషన్. దేర్ ఇస్ నో అదర్ హైయర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity highest.
0: కాని భారతీయ సంస్కృతి అందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వులు ఎందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness.
0: సాంఘికమైనటువంటి యొక్క ధర్మము అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: You don't find the social justice in any other country.
0: ఏ దేశమునందు చూసినా గానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: You find diversity, multiplicity everywhere.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగములను సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ that has shared its rich cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు ఈ పవిత్రమైనటువంటి ఒక దేశమునందు దివ్యమైనటువంటి భావమునందు నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: In this new age, the novel principles, the unique principles relating to social justice, which is divine, has got to be preserved.
0: Kanuka idi goppa vishalavantulaku maatrame idi artham avutundi kaani sankshiptamainatundi buddhi gala variki idi kevalam murkhangane kanipistundi.
1: Broad minded people can only understand this principle.
0: Devudu leni sthanam ekkada?
1: Show the place where there is no god.
0: Devudu kaanatundi padartham ekkada?
1: What is the material devoid of divinity? Everything is God.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: From atom, microcosm to the macrocosm.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువులందు కూడాను ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom? అణువు
0: దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద డివినిటీ దట్ షైన్స్ ఇన్ ఎవ్రీ యాటమ్.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు.
1: Therefore Ramadas sang the glory of God, telling that he is everywhere.
0: రామ తత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: He said everything is principle of Rama, the whole universe, nothing
0: else. ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింప చేసేటువంటిది.
1: It means every matter in this world will draw your attention.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted
0: version, we are not able to know the truth.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect. There is no fear of sin. Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyenu dushrutam vilam.
1: Doing all wrong actions has become a second nature. The devotion is lost.
0: Vivarimpagaleni duranta krutyamu dapuramaye lokamulo.
1: In this world all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaye lokamulo. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ దిస్ యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించితిని
1: I have gone through all texts.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కద మానవా.
1: ఓ మ్యాన్ విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ ఎంక్వైర్ పీస్ఫుల్లీ యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్ వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్.
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్.
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వీ థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫీమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life
0: after.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది వన్ నేచర్ ఆఫ్ ది అవుట్వర్డ్
0: మన నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వి షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనము?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కానీ పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There is knowledge in the books.
0: ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్ బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంగదోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ద రీజన్ ఈస్ అవర్ కంపెనీ. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్
0: టెల్ యూ వాట్ యు ఆర్. జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book
0: and
1: take into your head.
0: పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: సో ఇట్ ఇస్ నాట్ ద బుకిష్ నాలెడ్జ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు.
1: You can acquire practical knowledge by following the spiritual path.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday or other.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికలు ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము,
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లె మధుర మధురు చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్, బై ది టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర.
0: నష్టం రాసిన వ్రాత కన్న కలదా నూరేండు చింతిల్లి.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 years, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: ఆ సుగుణ యొక్క అదృష్టం ఏమిటో కానీ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చేసేసింది.
1: It is fortune of this Gopika Suguna. The mother-in-law had high temperature that day.
0: అప్పుడు ఈ సుగుణనే వెళ్ళవచ్చింది ఆ యొక్క జ్యోతిని వెలిగించడానికి.
1: So it was the turn of Suguna to go over there and light her lamp.
0: వెళ్ళి వెళ్ళేటప్పటికి ఆహా, ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: With wholehearted faith and full love, she went over there to the residence of Yashoda.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుండాలి, కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: The divinity depends on your faith and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: యు ఆల్సో నో వన్ ఆఫ్
0: మహాయోగులంతా ఉంటున్నారు,
1: మహాత్యాగులంతా
0: ఉంటున్నారు.
1: ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: అండ్ సుగుణ కుడ్ హ్యావ్ దట్ విచ్ ఇస్ నాట్ అటైన్డ్ బై ఎనీవన్ ఎల్స్.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని, అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపలను వదిలిపెట్టిపోయాడు, నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడ బట్ట వాసన వస్తుందాది అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you? She said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, నీవు నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్.
0: వాళ్ళు కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: Aa jyotilo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti, the light,
0: andaru
1: forgotten herself.
0: ఏమిటి నీకు ఏమి కనిపించింది అని చెప్తే, అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా డాన్స్ ఆడుతూ ఉన్నారు.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అది ఏ వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ కుడ్ సీ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్, దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యం.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రింపూలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotamu.
1: They will forget the knowledge they have already on.
0: Naapa shaktanta kudunu mandavadi potamu.
1: They lose their memory.
0: Ee vidhanga manavuni yokka shaktulu anta kudunu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaram chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు, కానీ మరొక దానిపైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చెన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu Bangra aneetvanti gramam lopala
1: a village by name Bangra
0: Hemant Singh aneetvanti vaadu undeetvanti vaadu parama bhaktudu Sai Baba ku
1: an ardent devotee of Sai Baba was there. హేమంత్ పండిత్.
0: అతని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హీ సా
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ పర్సన్.
0: తలుపులు కూడా తెరవబడింది.
1: ద డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్
1: అన్నా సాహ్,
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు. ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: టుమారో మార్నింగ్ ఈస్ గోయింగ్ టు కమ్.
0: అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: హి గాట్ అప్ ఎట్ 3 o'clock అండ్ హి వాస్ సో హ్యాపీ డిక్లేరింగ్ ఎవ్రీబడీ దట్ బాబా విల్ బి.
0: ఈ అరుపులు వినింది భార్య. ఆమె లేచింది.
1: వైఫ్ హర్డ్ ఆల్ ది షౌట్స్ అండ్ షీ టు
0: గాట్. ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని.
1: అండ్ ద వైఫ్ స్టార్టెడ్ ఆస్కింగ్ హావ్ యూ డ్రీమ్డ్ ఆర్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ.
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఈస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్,
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ.
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలు లేనటువంటి ఒక స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ.
0: అది వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: He is sure to come tomorrow.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: That all preparations, cooking must be made following morning.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: The wife also said, what else I want? Baba is coming.
0: తెల్లవారులేచింది.
1: She got up next morning.
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean. And cleaned all the vessels and made very good, delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki ani kaachukonuntunnaru iddaru kuda.
1: Both of them, husband and wife, were waiting for the arrival of Baba.
0: Sakkari poola toranalu kattindi. మామిడాకులు కట్టింది. ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్? హీ విల్ సర్టన్లీ కీప్ ఇట్ ఫ్రమ్. అతను
0: సత్య స్వరూపుడు. అతనే సత్యనారాయణుడు.
1: He's very embodiment of truth. He is Satya Narayana.
0: Adanikante verokati marilledu.
1: There's no
0: other truth. Baba vachi teertadu.
1: Baba is sure to come. He's definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bhariki natcha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vachi daadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 Muslims కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 Muslims సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work.
0: Sorry,
1: and take this pack, they said.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened
0: వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీవు ఏ రూపకంగా వచ్చావో నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichi battinchunu Sachidanandudu Sai Baba. Pichiru bogottu pichi battinchunu Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo ni.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu. కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్, యు విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యు మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యు విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వి షెడ్ ఫర్ ది వరల్డ్.
0: మనమే కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యు విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యు.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యు మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: ద రైస్ వాస్ సర్వ్డ్ ఎట్ ద సెంటర్ and they could find the prints of all the 5 fingers on
0: baba
1: the rice.
0: Tinnadu baba tinnadani aa annam anta taane nidheshistunnadu.
1: Baba has partaken
0: baba prasadam, baba prasadam,
1: and baba has eaten this food. He was so overjoyed and
0: anaga,
1: he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్, సచ్ మిస్టరీస్ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్. వస్తానని
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్, హి
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, వెల్ హి కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్. ఎలుగుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హిబఫిలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది.
1: అస్యూమ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఈస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నాం, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so.
0: అప్పుడే వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి
1: కాన అనిపిస్తుంటారు. When he says, I'll come to Bombay, he will come there physically.
0: తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending. He is certainly partaking.
0: ఎందుకోసం?
1: Why?
0: ఆనాటి భావం యొక్క ప్రభావము ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is among the trend of ఆనందంగా
0: ఉంటాది. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he'll be visiting us. But at the same time, we doubt the
0: nature.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's
0: word. అదే అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: It's bound to happen.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటుంది.
1: The defect lies in our faith and therefore we miss the opportunity.
0: యద్భావం తద్భవతి. మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ కమ్ వాట్ మే, నెవర్ చేంజ్ యువర్ ఫెయిత్.
0: ఏ విధమైన కష్టములు వచ్చి పడిపోయినా సరే మరవకుండా ఉండాలి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మీరు ఎలాంటి కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడీ హీ ప్రామిసెస్ టు కమ్ బట్ యూ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ హీ డిసైడ్స్.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నాని మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాళ్ళు.
1: దోస్ దట్ హావ్ నాట్ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దే యూస్ టు సే బాబా వై డు యూ ఫ్రస్ట్రేట్ అస్ లైక్ దాట్, వై డు యూ డిసప్పాయింట్ అస్ లైక్ దాట్, వై డు యూ నాట్ కమ్. నేను
0: వచ్చాను మీ ఇంటికి.
1: He said, "Mad cap,
0: I came."
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు.
1: దే ఫెల్ సో సాడ్, బాబా ఆర్ వి సిన్నర్స్ టు డ్రైవ్ యూ అవుట్.
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: ఐ కేమ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బ్లాక్ డాగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: అన్ని జీవులు ఎందుకును భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి, ఒక ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find a rat separate, you will trap it and kill it.
0: అదియే వినాయకుని కిందగిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start
0: worshipping it.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it.
0: కానీ అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Ah, samipatvanni puraskarinchukoni ee yokka inta gaurava maryadalu labhistuntai.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Ah, sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat సన్నిధి అందే ఉంటున్నాము.
1: We are present in the presence of God.
0: ఏది చూసినా భగవత్ తత్వమే, ఎక్కడ చూసినా భగవత్ తత్వమే.
1: God is everywhere.
0: రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: It is the divinity that neither comes nor leaves.
0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం, ఇందుకనడు అందు లేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: ఎందెందు చూసినా అందందే కలడు.
1: Wherever you search, you will find him there.
0: అదియే తిరిగి వినాయకుడు కూడా చూపించాడు.
1: At what Vinayaka also shown.
0: ఒకానొక సమయంలో మీకు తమాష్ చేయదలిచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు.
1: పార్వతీ పరమేశ్వర, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka Subramanya, come on.
0: Chudandi ee naadu oka pani pettaru meeku.
1: Today there is a competition.
0: Urke Udupi Krishna kadupu varuvu ettalenu emi cheyali tineseedi kurchuneedi ee vidhanga untunte pani etla jarugutundi.
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: Loading unloading anetpadi konchem maneseyandi, oka pani pettestanu meer cheyandi ani chepparu.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: Cheppandi annaru iddaru paapam.
1: Both of them already tell us.
0: Amma మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు, గణపతి వచ్చాడు.
1: గణపతి కేమేసాడు? మదర్, ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి. ఎవరు ముందొస్తారో మీరు రాండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot
0: అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali.
1: Subramanya has got peacock.
0: కూర్చున్నాడు బయలుదేరాడు.
1: He sat on its back and started.
0: పీకాక్ మంచి స్పీడ్ గా వెళ్ళిపోతుంది.
1: Peacock is going at a very high speed.
0: కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు.
1: And Vinayaka has not asked the rat to come close by. And he didn't try anyway.
0: ఏ చింతను చేయలేదు.
1: He didn't think of.
0: కూర్చున్నవాడు అట్టే కూర్చున్నాడు.
1: He sat there only.
0: ఇంకా అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు. మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు. నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: He saw Subramanya coming close. Immediately he got up, went round Parvati and Parameshwara.
0: Parvati adigindi.
1: Parvati asked,
0: ఎంత యుక్తిపరుడురా నీవు.
1: How intelligent you are.
0: What a knack.
1: What a knack.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు. అతనిది మొదల ప్రైజ్ కావాలి కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ది అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు.
1: దెన్ వినాయక సేడ్,
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుండేది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో అరౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ అరౌండ్ ది యూనివర్స్
0: పట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్.
1: యువర్ ఫస్ట్ గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని. కోయంబత్తూర్ దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని. ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అత్తరాత్తాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యూ ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలం లోపల తలమునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళ పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers talks more.
0: భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore the one who drowns himself in love and faith.
0: ee naati pandithulani kaani ee naati vidyavantulani kaani ee naati kavulani kaani cheppukuneetunte varanta pai pai teleetunte vaandle.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: Kaani ninda muliginatunte vaaniki ee maatalu raavu.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: Aanandame athini bhasha.
1: That bliss is his language.
0: Deenikante minchindi em kaadu.
1: Nothing is beyond this.
0: Kanukane bhagavantuni anveshana anetundi chaala porapaatu.
1: Search for God is meaningless.
0: Sarvatra undinatundi vaaniki anveshana ikkada jarugutundi.
1: When God is everywhere, where do you search for him?
0: Anveshane ledu.
1: There is no search at all.
0: Anduvalane okanok samayalo anibisent cheppindi.
1: So at one time anibisent said,
0: Bhagavad Gita lopala,
1: there in Bhagavad Gita,
0: bhaktulu bhagavantuni అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పని చెప్పారు.
1: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
0: ఎన్ని మార్గాల్లో,
1: సో మెనీ పాత్స్,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ సో మెనీ పాత్స్.
0: కీర్తనం,
1: లిసనింగ్, సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మని,
1: ఫ్రెండ్షిప్, సరెండర్,
0: ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
1: నైన్ పార్ట్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఆమె వినింది.
1: షీ హర్డ్ దిస్.
0: అయ్యో,
1: షీ సెడ్,
0: భగవంతుని అన్వేషణ చేయటమా? సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఇస్ మై ట్రూ

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుచున్నాను.
1: I'm searching. I'm in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I'm in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is true devotion in animals.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుందా?
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుందా?
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You should have full faith in God.
0: మీరే భగవస్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love. చేతిలో
0: పెట్టుకున్న చక్కరుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste of love.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweetness.
0: మధుర మధుర

Thank you.

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: ఇంకా దారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: The wife and children likewise are also temporary, they pass off.
0: Satyam kirti dvayam sthiram dharmam kirti dvayam sthiram satyam dharmam kirti ivie shashvatamantunti.
1: Truth, righteousness and a good name are permanent.

0: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary, simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
1: తుదకు ఎవరికి తురో ఏమి ఎగును.
0: To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that?
1: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
0: Man from time of birth to death, in pursuit of happiness and pleasure and joy, he enters into various fields and experiences all comforts and conveniences, but ultimately returns empty-handed.
1: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
0: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion.
1: Itti paisachika pravaktulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
0: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
1: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
0: Not only in Bharat, all over the world, students are the only ones who can establish peace and security.
1: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
0: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
1: Vidyarthulara,
0: students,
1: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడినా మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
0: Your parents will feel very sad if you lag behind in the field of education, if you don't learn and study well your subjects. Likewise, this mother country Bharat Mata will also feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. Motherland Bharat Mata is feeling sad 1,000 times.
1: Vidyarthulara.
0: Students.
1: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
0: యు షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
1: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
0: Students, all those whom you consider elders, men of authority, men who occupied positions, elders, they were all at one time were students like you.
1: నేటి విద్యార్థులే, రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
0: Students of today are tomorrow's elders, men of position and authority.
1: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో, దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ and men of authority, keep them in view. Do not forget and realize them later.
1: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
0: The modern students, it appears as if they have, they dress in the qualities which are like rented stuff or imported stuff.
1: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
0: With these rented jewels, how long can you delight yourself?
1: కాదు. నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: యు షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యు షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
0: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ has become a sort of a fashion now, and your feelings are just like passing clouds.
1: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
0: This is not the culture of your country.
1: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
0: How long can you experience this imported culture?
1: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
0: Never depend on this imported culture.
1: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైనా, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
0: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
1: Tyaga, abhimanam, tyaga, kairinetunte yokka karuna, ilanti gunamulaku aneka vidhamuluga aritheerinatunte ee Bharat desham.
0: Bharat has been an expert and a guiding land in all respects of compassion and kindness.
1: Sahana sadubhutulaku ee Bharat deshamu gamyasthanam.
0: Bharat is the goal in all respects of compassion and also tolerance.
1: Itti divyamaina bhavyamainatunti ee sahana sanubhutulu kani daya daachyamulu kani tyaga karunalu kani ekkada poyinavi?
0: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
1: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశమునందు.
0: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ, మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్క్ ధర్మజ, వాట్ హ్యాపెన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
1: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
1: Where are they? Dharmajudu, Dharmahudayudu. Elanti paristhitulu endainappudunu Bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endukudunu భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
0: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
0: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
1: ఇట్టి పవిత్రులను, ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
0: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
1: కానీ దీనికి ఏమాత్రం కూడాను వెరువక, కదలక, మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
0: Dharmaja faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He could resist and proceed.
1: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉంటున్నారు, కానీ 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
0: ధర్మజ రిప్లైడ్, 5 brothers ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్, వైల్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
1: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
0: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
1: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
0: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యూఆర్ ఓన్లీ 5 brothers. వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
1: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
0: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
1: మాలో మాకు ఐకమత్యంతో, ప్రేమ చేత, సహనము చేత, సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
0: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
1: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
0: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
1: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
0: We can just relate to this, to the present circumstances.
1: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు, కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
0: There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their
1: track. ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
1: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
0: Individuals may be different, but the divinity is one and the same.
1: Kanukane ee kaliyugam nandu ఇది కేవలం కలహయుగమని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుండాలి.
0: The age of Kali can also be called the age of Kalaha or fight.
1: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
0: This infighting is more and more day by day.
1: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడా సహనము సానుభూతులు లేవు.
0: There is no spirit of accommodation or understanding between any two individuals.
1: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామంకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి?
0: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
1: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
0: In a single family you find so many changes.
1: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
0: Unity is the real strength to humanity.
1: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుం చేసుకుంటున్నాము.
0: This unity which gives us the strength, we are losing.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Therefore the human quality is not noticed, not even a trace.
1: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
0: తులసిదాస్ as he was composing Ramayana, while he was writing certain words,
1: నిజముగా తాను రాయలేదు,
0: has forgotten himself when he wrote a word.
1: కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
0: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
1: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
0: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
0: He may be theist, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
1: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
0: Therefore fire, sun and the moon are deities, divine.
1: ఇవి చేసే పని ఏమిటి?
0: What do they do?
1: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
0: For the birth of every human life there are three reasons.
1: అజ్ఞానము,
0: one ignorance,
1: రెండవది పాపము,
0: second sin,
1: మూడవది తాపము.
0: The third one is
1: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
0: These three are responsible for the birth of a human.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మం అయిపోతుంది.
0: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
1: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
0: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun,
1: సూర్యుడు, అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్కతూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
0: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
1: Inka chandrudu,
0: moon,
1: ee chandrudu anetunti vaadu mana taapamunu challarustadu.
0: He will pacify all our emotions.
1: Paapamunu pariharam chestadu.
0: He will atone our sins.
1: Chandruniki suryuniki undinatunti sannidhi sambandha bandhavyani okka thoru vicharinchukunte enta vyathyasam gocharistundi.
0: If you investigate and inquire the relationship between sun and moon,
1: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
0: మూన్ డజంట్ షైన్ ఆన్ ఇట్స్ ఓన్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: As the sunlight falls on the moon, he shines.
1: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
0: But the sunlight is highly intense.
1: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
0: The moonlight is so cool.
1: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఈ రావడానికి కారణమేమిటి?
0: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్ అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
1: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
0: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
1: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
0: దేర్ఫోర్ మూన్ ఇస్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
1: ఆర్ వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: సన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ వైల్ మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద మైండ్.
1: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: Therefore, the reflection of the moon is the mind and the reflection of the mind is the moon.
1: మన చెచ్చుడి యందుండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
0: The power of light in our eyes is nothing but the sun.
1: ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
0: Therefore, it's only sunlight that will make us to see and visualize.
1: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
0: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation
1: and digestion. ఈ మూడు కూడాను దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
0: All the three shine over their divine form.
1: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
0: Before you start eating your food, you offer a prayer to God.
1: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
0: మెనీ జస్ట్ సే దిస్ ప్రేయర్, దే డు నాట్ నో వేర్ బ్రహ్మ ఈస్ బికాస్ హాస్టల్ డిసిప్లిన్ వాంట్స్ యు టు సే సో.
1: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
0: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
1: హేతు కుశానుభవను హిమకర్తే అనేటువంటి దానికి చక్కని ఉపమానం చేస్తూ వచ్చాడు.
0: Like that he gave very good similes, examples to relating to this.
1: Rama అనేటువంటి పదమునందు రా తత్ మా త్వం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అసి, ఈ యొక్క అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటినీ చేర్చుకున్నప్పుడు రామా అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
0: వెన్ యూ హ్యావ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్ ద వెరీ వర్డ్ రామా విల్ టెల్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ తత్వమసి.
1: అసి నీవు నేనేగా ఉంటున్నాను.
0: తత్వమసి ఐఎమ్ యూ, యూ ఆర్ present in the form of this
1: eye here. కంట బోధించినటువంటి తులసిదాసు.
0: It is the teaching of Tulsidas to this entire world.
1: మహావాక్యములో ప్రధానమైనటువంటి ఒక మంత్రము తత్ త్వం అసి, తత్ రా త్వం మా అసి నేనే. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనము.
0: Among all Mahavakyas, Tattvamasi is the most important cardinal principle. Ra is that, Tva, you are being same Tattvamasi.
1: కనుకనే ప్రపంచం నందు ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
0: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
1: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధిపరచుకోవాలి.
0: Therefore, in response to their teachings, we should develop non-violence in our hearts.
1: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతా కూడా రామమయంగా ఉంటుంటాయి.
0: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
1: మన యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు కూడాను మనము